ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 31వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 21వ తేదీ గురువారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

సంప్రదాయాలు, ఆచారాలు, కళలు ఉన్నాయి. ఈ వైవిధ్యమే ప్రపంచాన్ని అందంగా నిలబెడుతుంది. ఒకే విధంగా అందరూ ఉండకపోయినా భిన్న సంస్కృతులను గౌరవించడం ద్వారా శాంతి మరియు స్నేహం పెరుగుతుంది. ఈరోజు యొక్క ప్రధాన ఉద్దేశం భిన్న సంస్కృతులను గౌరవించడం, పరస్పర అవగాహన పెంపొందించుకోవడం, సమాజంలో ఐక్యతను పెంచడం. మన భారతదేశం ఇందుకు గొప్ప ఉదాహరణ. ఎన్నో భాషలు, ఎన్నో సంప్రదాయాలు ఉన్నా కూడా వైవిధ్యంలో ఏకత్వం మన యొక్క ప్రత్యేకత కదా. అలాగే ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, నేషనల్ యాంటీ టెర్రరిజం డే. ప్రతి సంవత్సరం మే 21న భారతదేశంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ దినాన్ని పాటిస్తూ ఉన్నారు. ఉగ్రవాదం అనేది హింస, భయం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రమాదకర చర్య. నిరపరాధుల ప్రాణాలను తీసి సమాజంలో అస్థిరతను సృష్టిస్తుంది. ఈరోజు మనకు చెప్పేది హింసకు దూరంగా ఉండాలి అని, శాంతి సహనం పాటించాలి అని, దేశ ఐక్యతను కాపాడాలి అని. పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా పిల్లలకు ఈరోజు ప్రాముఖ్యతను తెలియజేసి దేశంలో శాంతి ఐక్యతను కాపాడేందుకు వాళ్ళు ఎప్పుడూ కట్టుబడి ఉంటాము అని ప్లెడ్జ్ కూడా చేయిస్తారు. అలాగే ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం, ఇంటర్నేషనల్ టీ డే. ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా తాగే పానీయాల్లో టీ కూడా ఒకటి. ఉదయం లేవగానే చాలామందికి టీ గుర్తొస్తూ ఉంటుంది. అలసటను తగ్గించడానికి, ఉత్సాహాన్ని ఇవ్వడానికి, మనుషులను దగ్గర చేయడానికి కూడా టీ ప్రత్యేకత అని చెప్పొచ్చు. టీ వల్ల శరీరానికి తాత్కాలిక ఉత్సాహం వస్తుంది, అలాగే రైతులకు ఉపాధి కూడా పెరుగుతుంది. మన భారతదేశంలో అస్సాం, డార్జిలింగ్ వంటి ప్రాంతాల్లో టీ తోటలు ఎక్కువగా ఉన్నాయి. మరి టీ రైతుల కష్టాన్ని గుర్తించాలి అని, ఆరోగ్యకరమైన టీ వినియోగాన్ని ప్రోత్సహించాలి అని, టీ పరిశ్రమ ప్రాముఖ్యతను తెలియచేయాలి అని ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము. యాక్చువల్గా టీ పౌడర్ ఇవేమంత డేంజరస్ కాదు. టీలో మనం వేస్తామే షుగర్ అనే ఒక పదార్థం, అదే అనమాట చాలా డేంజరస్. సో అది బ్యాలెన్స్ చేసుకొని టీ తీసుకుంటే ప్రాబ్లం ఏం అంతగా ఉండదు. అండ్ ఈ మధ్య చాలా రకాల టీలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. గ్రీన్ టీ అని హెల్త్కి చాలా చాలా మంచిది. సో ఇలాంటి వాటిని హ్యాపీగా ఎవ్రీడే ఎన్నిసార్లైనా కూడా తీసుకోవచ్చు. అలాగే ఈరోజు ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్. ఈ కార్యక్రమాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచంలో ప్రతి సంవత్సరం లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అందులో చాలా ప్రమాదాలు నిర్లక్ష్యం వల్లే జరుగుతూ ఉన్నాయి. రోడ్డు భద్రత కోసం హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ వాడాలి, మద్యం సేవించి వాహనాలు నడపకూడదు, మొబైల్ చూస్తూ ఈ మధ్య ఇది ఎక్కువైపోయింది డ్రైవింగ్ చేయకూడదు, ట్రాఫిక్ నియమాలు కూడా పాటించాలి. మన నెల్లూరులో కూడా అక్కడక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు. సో చూసుకుంటూ జాగ్రత్తగా నడిపితే గమ్యం సురక్షితంగా చేరుతాము అనే సందేశాన్ని ఈ వారం రోజుల పాటు తెలియజేస్తూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వారం రోజుల కార్యక్రమాన్ని, వారోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు భారతదేశ మాజీ ప్రధానమంత్రి, యువ నాయకుడిగా దేశానికి సేవ చేశారు. సాంకేతిక అభివృద్ధి, కంప్యూటర్ విప్లవానికి ఆయన ఎంతో ప్రోత్సహించారు. 1991 మే 21న తమిళనాడులో జరిగిన బాంబు దాడుల్లో ఆయన మరణించడం జరిగింది. ఈ ఘటన దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఇవి చరిత్ర పుటల్లో. ఈరోజు సమయం కూడా 6 గంటలు దాటేసింది. ఇప్పుడు దేశభక్తి గీతం విందాము.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది సేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఇప్పటి వరకు అర్చన కార్యక్రమంలో భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం. సమయం 6:30 దాటింది. ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధా విందాం.
1: ఆయుష్ను పెంచే మంచి కార్యములు అలవర్చుకోవాలి. ప్రతి మనిషి పుట్టేటప్పుడు ఈ భూమిపైకి ఏమి పట్టుకొని రాడు, వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోడు. ఇది నగ్న సత్యం. అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించినాడు, కానీ మరణించేటప్పుడు రెండు చేతులు భూమిపై కనిపించేలాగా చేసి సమాధి చేయమని చెప్పాను. దాని అంతరార్థం చనిపోయేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళడం లేదని తెలియచేయుటకు ఆ విధముగా చేశాను. కావున ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని గమనించి ఉన్నదాంతో కొంత పేదలకు దానం చేయాలి. అనగా డబ్బు రూపేణ కానీ, అన్నదాన రూపేణ కానీ, వస్తుదాన రూపేణ కానీ చేసినచో వారు జీవిస్తారు. మన కర్మలు కొన్ని నశిస్తాయి, ఆయుష్ ఆ విధంగా పెరుగుతుంది. ముఖ్యంగా బ్రాహ్మణులు దానం చేసిన ఎడల వారు మనల్ని జీవిస్తారు, ఆ విధంగా కూడా మన ఆయుష్ పెరుగుతుంది. ఎవరైతే కోపం తగ్గించుకుంటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది. అందుకే కవి ఇలా అంటాడు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదై చుట్టంబౌ అంటాడు. కాబట్టి బాగా వినండి ఆ పద్యం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదై చుట్టంబౌ అంటాడు. కావున కోపమే శత్రువుగా మారుతుంది. ఇతరులకు మనం శత్రువులం అవుతాము. గమనించి కోపం తగ్గించుకోవాలి. కోపం తగ్గించుకున్నచో ఆయుష్ పెరుగుతుంది. హిమాలయములందు ఋషి పుంగవులు శ్వాస మీద ధ్యాస ఉంచి కొన్ని గంటలు అనగా కొన్ని రోజులు మౌనంగా ఉండి ధ్యాన సమాధి యందు కూర్చుంటారు. అందుచేతనే వారి ఆయుష్ పెరుగుతుంది. కావున నేడు కూడా ఆసనాలు వేయండి, ధ్యానం చేయండి అని అనేక సంస్థల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు. అలా కొన్ని గంటల ధ్యానం చేసిన ఎడల ఆయుష్ పెరుగుతుంది. అతిగా భోజనం చేయడం, అతిగా మాట్లాడడం మానుకోవాలి. అతి సర్వత్రా వర్ధయత అంటారు. అతిగా మాట్లాడేవారి ఆయుష్ తగ్గుతుంది. అందుకే గాంధీ గారు వారానికి ఒకరోజు మౌనవ్రతం పాటిస్తారు. కావున పై విషయాలు గుర్తెరిగి దానం చేయండి. ధ్యానం కోసం తగిన స్థలమును నిర్ణయించుకొని ప్రతిరోజు ఒక నిర్ణీత ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేయటం మంచిది. నిత్యము సత్సంగము, సజ్జన మైత్రి, సర్వకార్య సర్వాస్తుల యందు తగిన ఆహార నియమాలు పాటించి చిరకాలము ఆయురారోగ్య భాగ్యాలతో వర్ధిల్లగనని నా ఆకాంక్ష. అంతేకాక కొన్ని విషయాలు తెలుసుకోండి. భోజనానికి ముందు తర్వాత తప్పక కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తడికాళ్ళను తుడుచుకొని భోజనానికి కూర్చోవాలి. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రుడవుతారు. బఫే పద్ధతి పూర్తిగా మన సనాతన హైందవ ధర్మానికి విరుద్ధము. దయచేసి దీనిని వీలైనంత వరకు పాటించవద్దు. పాదరక్షలతో పొరపాటును కూడా భోజనం చేయవద్దు. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఆయుష్ను ఆ విధంగా పెంచుకున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా పైన సూచించిన సూచనలన్నీ పాటించిన ఎడల జీవితంలో సుఖ సంతోషాలకు మీ జీవితం ఆలవాలమవుతుంది.
0: ఇప్పటి వరకు సూక్తిసుధ కార్యక్రమంలో కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి విన్నాము. ఇప్పుడు పుల్లం కబుర్లు.

మామిడి దిగుబడులపై తీవ్ర తెగుళ్ల ప్రభావం గురించి తెలుసుకుందాం. అలాగే మామిడిలో పూత పిందె రాలుడు గురించి తెలుసుకుందాం. మధుర ఫలం మామిడిని ఈ ఏడాది తెగుళ్లు బాగా దెబ్బతీశాయి. దీంతో ధర బాగున్నా దిగుబడి పెద్దగా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి సాగైన ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలను నల్ల తామర పురుగు ఆశిస్తుంది. ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, కడప, శ్రీ సత్యసాయి జిల్లాల్లో నల్ల తామర ప్రభావం ఎక్కువగా ఉంది. పేను కొరుకుడు విపరీతంగా రావడంతో రైతులు రసాయనాలు పిచికారీ చేస్తారు. ఈ ఏడాది పూత బాగా వచ్చినా చీడపీడలతో దిగుబడి తగ్గిపోతున్న నేపథ్యంలో మామిడి ఈ ఏడాది బాగా గిరాకీ పెరిగే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో చీడపీడలతో కాపు తగ్గినా మరికొన్ని జిల్లాల్లో పంట బాగుండటం, మరోవైపు ఎగుమతి ఆర్డర్లు మెరుగుపడడం వల్ల మామిడి ధరలు బాగానే ఉన్నాయి. అయినా మామిడి నాణ్యత, మామిడి సైజును బట్టి ధరలు పలికే అవకాశాలుంటాయి. కాయలకు కవర్లు తొడిగి రైతులు పంట నాణ్యతను పెంచుకోవచ్చు. నాణ్యమైన పండ్లను దేశ విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్యాన శాఖ వారు రైతులకు ఊతమిస్తారు. ఈ ఏడాది మామిడి పంటకు బీమా వర్తింపజేయడం, ఉద్యాన శాఖ ద్వారా రాయితీలిచ్చి ప్రోత్సహించడం రైతులకు కలిసి వస్తోంది. సాధారణంగా హెక్టార్కు 9 నుంచి 12 టన్నుల మామిడి దిగుబడి వస్తోంది. ఈ ఏడాది 40 లక్షల టన్నులు దిగుబడి అంచనా. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో పంట ఒక మోస్తరుగా ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, అనంతపురం, కర్నూలు తదితర జిల్లాల్లో పూత బాగానే ఉన్నా చీడపీడలు అధికంగా ఉన్నాయి. స్థానిక విక్రయాలతో పాటు మన మామిడి ఢిల్లీతో సహా ఇతర రాష్ట్రాలకు విరివిగా ఎగుమతి అవుతోంది. రాష్ట్రం నుంచి గత 5 ఏళ్లలో 1400 టన్నుల మామిడి పండ్లు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. బంగినపల్లి మామిడికి భౌగోళిక గుర్తింపు ఉండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ రకానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో ఈ రకం మామిడిని నాణ్యంగా సిద్ధం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు బయర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. అయితే మచ్చ, మంగు, ఒత్తిడి, మెత్తదనం లేకుండా రసాయనాలు పిచికారీ చేయని పసుపు వర్ణంలో ఉన్న పండ్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కారణంగా మంచి ధర, ఎగుమతికి అనువుగా రైతులు మామిడి తోటల్లో కాయలకు జూట్తో చేసిన కవర్లు తొడిగి జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయవచ్చు. అలాగే ఏటా మే, జూన్లలో చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తోతాపురం మామిడి నుంచి 3.5 లక్షల టన్నుల గుజ్జు ఉత్పత్తి చేస్తున్నారు. మామిడి గుజ్జును మామిడి తండ్ర, చాక్లెట్స్, జెల్లీ, మ్యాంగో జ్యూస్ కు వాడతారు. తోతాపురి మామిడి గుజ్జు ఎక్కువగా ఆఫ్రికా ఖండానికి ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రంలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు 40 వరకు ఉన్నాయి. మన రాష్ట్రంలో మామిడి సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. మామిడి రైతుకు బీమా అందించే విషయంలో రాష్ట్రంలో మామిడి సాగుకు ప్రోత్సాహం అందిస్తోంది. మామిడి తోటల నిర్వహణ, పండ్ల నిల్వల సామర్థ్యం, ఎగుమతుల విషయంలో రైతుకు ఉత్పత్తి సంఘాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. మామిడి తోటలు, పండ్ల యాజమాన్యంపై ఎస్ఎంఎస్ల ద్వారా కూడా అవగాహన మన ప్రభుత్వం కల్పిస్తుంది. మామిడిలో పూత పిందె రాలుడు గురించి తెలుసుకుందాం. సాధారణంగా మన రాష్ట్రంలో మామిడి పంట డిసెంబర్, జనవరి నెలలో పూతకు వస్తుంది. ముదురు కొమ్మలు మాత్రమే పూతకు వస్తాయి. కాబట్టి సాధారణంగా ఒక్కొక్క పూల గుత్తిలో మగ సంపూర్ణ అంటే ద్విలింగ పూల నిష్పత్తి రకాలను బట్టి మారుతుంది. వాతావరణ పరిస్థితి, చెట్టు భౌతిక రసాయనిక పరిస్థితులు పూత తక్కువగానో ఆలస్యంగానో లేక పూర్తిగా గాని రాకపోవటానికి గల కారణాలు, పూతలో మగపూలన్నీ రాలిపోగా సంపూర్ణ పుష్పాలు కూడా కొద్ది శాతమే ఫలదీకరణం పొంది పిందెగా తయారవుతాయి. మామిడిలో పిందె శాతం 0.1% కన్నా తక్కువ అంటే ప్రతి 1000 ద్విలింగ పుష్కాల నుండి 10 కన్నా తక్కువ కాయలు తయారవుతున్నాయి. పూత పిందె రాలుటకు గల విషయాన్ని గమనించినట్లయితే పూత రాలుటకు ప్రధాన కారణాలు ఏమంటే పరాగ సంపర్కం సక్రమంగా జరగకపోవటం, హార్మోన్ల హెచ్చుతగ్గులు, పుష్పాల మధ్య ఒత్తిడి, అధిక మగ పుష్కాలు మొదలైన కారణాలు. సాధారణంగా మామిడిలో మార్చిలో వచ్చే చిగుర్లు అక్టోబర్, నవంబర్ నెలల్లో పూతకు వస్తాయి. గత సంవత్సరం పూసిన కొమ్మలకి చివర్లలో గాని ప్రక్కలకు గాని కొత్త చిగుర్లు వచ్చే అవకాశముంది. కొత్త చిగుర్లు ఎక్కువగా మార్చిలో వస్తాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే చిగుర్లు చెట్టు పూతకు ఉపయోగపడవు. మామిడిలో వివిధ రకాల మొగ్గలు కొమ్మల నుండి రూపాంతరం చెందుతాయి. అవి శాఖీయ మొగ్గలు, పూ మొగ్గలు మరియు శాఖీయ పూ మొగ్గలు. మార్చి నెలలో వచ్చే చిగుర్లకు ఉన్న మొగ్గలు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో చెట్లకు బెట్ట పరిస్థితులు
ఎదురైనప్పుడు పూ మొగ్గలు రూపాంతరం చెందుతాయి. ఒకవేళ ఆ సమయంలో అధిక వర్షాలు గాని భూమిలో అధిక తేమ శాతం గాని ఉన్నట్లయితే ఆ మొగ్గలు పూతకు కాక చిగురుగా వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో వచ్చే చిగుర్లు శాఖీయ మొగ్గలుగా రూపాంతరం చెందుతాయి. పూతకు అనుకూల అంశాలు గనక గమనించినట్లయితే పూతకు ముందు బెట్ట పరిస్థితులు ఎదురైతే పూత బాగుంటుంది. వేడి వాతావరణము, ఉష్ణోగ్రత తగ్గటం పూ మొగ్గలు తయారవడానికి దోహదపడతాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 15-19 డిగ్రీల సెంటీగ్రేడ్, గాలిలో తేమ శాతం 56.5-79.5 పూతకు అనుకూలమైంది. మామిడిలో పూత నుండి కాయ వచ్చేటప్పుడు మరియు దాని ఎదుగుదలలో పూత లేదా కాయ రాలటం అనేది మామిడి రైతుకు తీవ్ర అసంతృప్తినిస్తుంది. పూత చూడడానికి బాగానే ఉన్నప్పటికీ దాని నుండి ఆశించిన ఫలితాలు పొందకపోవటం కొంత నిరాశను కలిగిస్తుంది. వివిధ దశల్లో పిందెలు, కాయలు పిందె కట్టిన నాటి నుంచి కాయ కోత వరకు అనేక కారణాల వల్ల మామిడిలో 3 దశల్లో రాలుతూ ఉంటాయి. మొదటి దశలో పూత ఏర్పడిన 5-6 వారాల వరకు ఉంటుంది. ఈ దశలో మగపూలు, పరాగ సంపర్కం జరగని ఆడపూలు, సక్రమంగా ఫలదీకరణం చెందని పిందెలు రాలటం జరుగుతుంది. దీనివల్ల రైతుకు స్వల్ప నష్టం వాటిల్లుతుంది. 2వ దశలో కొద్దిగా లేదా సుమారుగా పెరిగిన పిందెలు రాలుతాయి. ఇది ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత, పొడి వాతావరణం వలన హార్మోన్ల ప్రభావం, కాయల మధ్య పోటీ వలన జరుగుతుంది. ఈ దశ ఏప్రిల్లో ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రైతుకు ఆర్థిక నష్టం సంభవిస్తుంది. 3వ దశలో కాయ పూర్తి స్థాయిలో కోతకు సిద్ధమైన 15-20 రోజుల ముందు రాలటం జరుగుతుంది. ప్రధానంగా కాయ రాలుటకు కారణాలు అనుకూల పవనాలు, వడగళ్లతో కూడిన వర్షం, అధిక ఉష్ణోగ్రత, టెంక పురుగు, పండు ఈగ మొదలైనవి రైతుకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తాయి. కారణాలు ఏమైనా పిందె కాయ అధికంగా రాలటం వల్ల దిగుబడులు తగ్గి ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి పూత పిందె రాలుటను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హార్మోన్లు పిచికారి వలన ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చు.

0: ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం.
1: మరికొద్దిసేపట్లో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అభివృద్దితో పాటు శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కర్ణాటకలోని బెంగళూరులో నిర్వహించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొని ప్రసంగించారు. ఒత్తిడి లేని సమాజం, హింస లేని ప్రపంచం కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని, ఇటువంటి సమయంలో ఆధ్యాత్మిక సంస్థల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏ స్ట్రెస్ ఫ్రీ మైండ్ అండ్ ఏ వైలెన్స్ ఫ్రీ సొసైటీ ఆర్ అచీవబుల్ రియాలిటీస్ ఇన్ ఏ వరల్డ్ డివైడెడ్ బై కాన్ఫ్లిక్ట్ యాంగ్జైటీ అన్సర్టనిటీ గురుదేవ్ చూస్ ది పాత్ ఆఫ్ హీలింగ్ హ్యూమనిటీ For global institutions to remote villages, very few spiritual leaders in modern history have earned the trust of both ordinary people and global institutions the way Gurudev has.
0: తీవ్రమైన వడగాలులు, ఎండ తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తగినంతగా అందుబాటులో ఉంచాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వడదెబ్బకు గురై ఆసుపత్రులకు వచ్చే వారికి వెంటనే వైద్య సాయం అందించాలని ఆదేశించారు. ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రజలు సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, పర్యావరణ పరిరక్షణ నిర్వహణతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్దికి పరిశ్రమలతో పాటు ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద రాష్ట్రానికి కేటాయించిన నిధులను సమర్థంగా వినియోగించి గాలి నాణ్యత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని మంత్రి నారాయణ కోరారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రానికి నివేదిక సమర్పించామని తెలిపారు. రైట్స్ నివేదిక ఆధారంగా అనుమతులు జారీ చేసి ప్రాజెక్టులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా చూడాలని కేంద్రానికి మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను అర్థం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులు సమర్థంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రెవెన్యూ శాఖకు కొత్తగా నియమితులైన 25 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, ఏఎస్ఓలు అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రిని నిన్న కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఏఎస్ఓలను మంత్రి అభినందించారు. ఉద్యోగ బాధ్యతల్లోనూ అదే కృషితో పనిచేసి ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ఉత్తమ ఫలితాలు సాధించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత సైకిళ్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట వ్యాప్తంగా 67 లక్షలకు పైగా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: ఈ సమాజంలో మార్పు అనేది అది చదువు వల్ల మాత్రమే సాధ్యమవుతున్న విషయాన్ని, కుటుంబం స్థితిగతులు మొత్తం మార్పు రావాలన్నా అది ఒక్క చదువు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. అందుకే ఆ రోజు ఆలోచన చేశాం, ఇక ఇండస్ట్రీస్ పరిశ్రమల ఏజెన్సీలు వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ ని మీ అందరికి కూడా సాయం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చేసి ఆలోచనకు రూపకల్పన చేయడమే ఉచితంగా మన నియోజకవర్గం.
0: తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రాణహిత గోదావరి నదుల్లో అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుందని విశ్వసించే ప్రాంతంగా కాళేశ్వరం ప్రసిద్ది చెందింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పుష్కరాలను ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం 30 కోట్ల రూపాయలతో రాష్ట ప్రభుత్వం విస్తృతస్థాయి ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు సంఘం ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో తెలంగాణ ఎన్ఆర్ఐ సలహా కమిటీ సభ్యులు మంత్రితో నిన్న సమావేశమయ్యారు. గల్ఫ్ విదేశీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాసాంధ్రులకు అత్యవసర సహాయం, సమస్యల పరిష్కారం, సురక్షిత విదేశీ ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు అందిస్తున్న సేవలు, మోసపూరిత మధ్యవర్తులపై తీసుకుంటున్న చర్యలను తెలంగాణ కమిటీ అధ్యయనం చేసింది. వాతావరణం. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజులపాటు పలు ప్రాంతాల్లో తేలికటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశాన మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కార్మికుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రమశక్తి ఉత్తమ యాజమాన్య పురస్కారాల కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతియుత జీవనానికి ఆధ్యాత్మికత అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు. పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక డాక్టర్ గణేష హెగడే. అథ వార్తా. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచరాష్ట్ర యాత్రాయాః పంచమం అంతిమం ప్రచరణం సఫలతయా సంపాద్య ఇటలీ దేశాత్ నవదిల్లీం ప్రత్యాగతవాన్. ह्यः भारत इटली देशयोः मध्ये विशेष रणनैतिक सहयोग रूपेण स्वसंबंधस्य उन्नयनस्य घोषणा अभवत्. कृषिः महत्वपूर्ण खनिजाः आयुर्वेदः विज्ञानं

0: मिलित्वा कार्यम करिष्यतः।
1: दोनों देशों के स्टार्टअप्स, रिसर्च सेंटर्स और उद्योगों को आपस में जोड़ने के लिए हम इंडिया इटली इनोवेशन सेंटर पर काम कर रहे हैं। हमारी सेनाओं के साथ साथ दोनों देशों के रक्षा उद्योगों के बीच भी सहयोग बढ़ रहा है। मैरिटाइम पावर्स के रूप में भारत और इटली के बीच करीबी सहयोग स्वाभाविक है। हम मिलकर शिपिंग, पोर्ट्स मॉडर्नाइजेशन, लॉजिस्टिक, ब्लू इकोनॉमी पर काम करेंगे।
0: इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्येषावदत् यत् भारत इटली देशयोः सम्बन्धः विशेष सामरिक सहभागित्वरूपेण वर्धमानः अस्ति, अपि च उभौ देशौ उन्नत निर्माणस्य आधारभूत संरचनायाः, ऊर्जायाः, अर्थव्यवस्थायाः, रक्षायाः च क्षेत्रेषु परिश्रमेण कार्यं कुर्वन्तौ स्तः। भारतम् इटली च सांस्कृतिक विनिमयं प्रवर्धयितुं, प्राचीन सभ्यतानां मध्ये संवादं सुदृढं कर्तुं च द्विसहस्राब्दस्य 27वं वर्षं संस्कृतेः पर्यटनस्य च वर्षरूपेण आचरिष्यतः। इटली देशस्य प्रधानमंत्री जॉर्जिया मेलोनी इत्यनया उक्तं यत् एषः उपक्रमः द्वयोः देशयोः मध्ये परस्परं अवगमनं गभीरं कर्तुं, सांस्कृतिक कूटनीतिं च अधिकं सुदृढं कर्तुं साहाय्यं करिष्यति। सा अवदत् देशयोः मध्ये सुदृढतर सम्बन्धाः न केवलं राजनैतिक आर्थिक सम्बन्धैः, अपि तु जनानां समाजानां च मध्ये सम्पर्कस्य माध्यमेन अपि मापिताः भवन्ति। प्रधानमन्त्रिणे श्रीनरेन्द्र मोदिने इटली देशस्य रोम नगरे खाद्य कृषि संघटनेन प्रतिष्ठितं एग्रीकोला पदकं प्रदत्तम्। पुरस्कारं प्राप्य श्रीमोदी भारतस्य कोटि कोटि कृषकाणां, पशुपालकानां, मत्स्यपालकानां, कृषि वैज्ञानिकानां, श्रमिकाणां च कृते एतत् सम्मानं समर्पितवान्। पदकमिदं खाद्य कृषि संघटनस्य महानिदेशकेन प्रदत्तम्। गृहमंत्री अमित शाह, वित्तमंत्री निर्मला सीतारामन तथा वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल प्रधानमंत्रिणः कृते एग्रीकोला पदकं प्राप्त्यर्थं अभिनंदनं कृतवन्तः। गृहमंत्री अमित शाह अवदत् यत् भारतं कृषिक्षेत्रे वैश्विक नेतृत्वेन उद्भूतम् अस्ति, तथा च देशस्य कृषि प्रतिरूपं समग्र विश्वस्य कृते एकं मानदण्डं स्थापयति। पश्चिमबंगालराज्ये दक्षिण चतुर्विंशतिः परगणमण्डलस्य फाल्टा विधानसभाक्षेत्रे पुनर्मतदानम् अधुना 7वादनतः आरभ्यते, यद्धि सायं 6वादने समाप्तं भविष्यति। आहत्य 6 प्रत्याशिनः सौभाग्यस्य परीक्षां कुर्वन्ति, येषु द्वौ निर्दलीयौ अपि स्तः। भारतीय ऋतुविज्ञान विभागेन रक्तवर्णीय संचेतना प्रख्यापिता यत् उत्तरप्रदेशस्य, मध्यप्रदेशस्य, विदर्भस्य च भागेषु आगामि दिनत्रयं यावत् तापतरङ्गतः तीव्रतापतरङ्गस्य स्थितिः भवति। विभागेन अनुमानितं यत् हरियाणा, चण्डीगढ़, दिल्ली, पंजाब, बिहार, छत्तीसगढ़, तटीय आंध्रप्रदेश, हिमाचल प्रदेश, ओडिशा, राजस्थान, तेलंगाना, उत्तराखंडे च एतादृशाः एव परिस्थितयः संभवन्ति। आईपीएल इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलं चतुस्तोबकैः पराजितम्। अद्य सायं 7:30 गुजरात टाइटन्स दलं अहमदाबाद नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:00. ఈనాటి ప్రసార విశేషాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏడు గంటల 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం తెలుసుకుంటారు. అనంతరం గర్భకోశ సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఐహెచ్ కాత్యాయని గారితో పరిచయం వింటారు. అనంతరం నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన ఉపయోగాల గురించి డాక్టర్ వాజీర్ మహమ్మద్ గారి ప్రసంగం ఉంటుంది. తర్వాత కొన్ని లలిత గీతాలు కూడా వింటారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. మనోరంజని కార్యక్రమంలో పాటలు కూడా వింటారు. 9:00 సముద్ర తీర కథలు ప్రసారమవుతుంది. సమర్పణ మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు.

9:30 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటల్ని వినడం జరుగుతుంది. 10:00 హలో అభిరుచిలో శ్రోతలు కాల్స్ ద్వారా అడిగినటువంటి సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది. 10:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా కాలర్స్ అడిగినటువంటి సాంగ్స్ ప్లే చేయడం జరుగుతుంది. 11:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో హలో అభిరుచి ద్వారా మహిళా శ్రోతలతో ప్రత్యేక ఫోన్ ఇన్ ఉంటుంది. అలాగే మహిళా శ్రోతలు మెచ్చినటువంటి పాటల్ని కూడా ప్లే చేయడం జరుగుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ యువత మెచ్చే సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. అనంతరం కొన్ని జానపద పాటలు కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతాన్ ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు యాజమాన్యం గురించి డాక్టర్ గంగాదేవి గారితో పరిచయం ఉంటుంది. అనంతరం పొలం కబుర్లు, జానపద పాటలు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. అనంతరం ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

0: ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலச ஹைலசு ஹைலசு ஹைலசு ஹைலச
1: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్ ఇటలీ దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ, భారత్ ఇటలీ దేశాలు రూపకల్పన, అభివృద్ది, ప్రపంచానికి సరఫరా అనే సూత్రంపై ముందుకు సాగుతాయని చెప్పారు. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమ ప్రణాళిక, ఉమ్మడి అభివృద్ది, ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని అన్నారు. షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: ఇటలీ విశ్వ మే డిజైన్ ఆర్ ప్రిసిషన్ కే లియే జానా జాతా హై. భారత్ కి పహచాన్ స్కేల్, టాలెంట్ ఆర్ అఫోర్డబుల్ ఇనోవేషన్ కే పవర్ హౌస్ కి హై. ఇస్లియే హమ్ డిజైన్ అండ్ డెవలప్ ఇన్ ఇండియా అండ్ ఇటలీ అండ్ డిలీవర్ ఫర్ ద వరల్డ్ కే సిద్ధాంత్ పర్ ఆగే బడేంగే. ఫ్యాషన్ సే లేకర్ ఫిన్టెక్ తక్, లేదర్ సే లేకర్ లాజిస్టిక్ తక్, మొబిలిటీ సే లేకర్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్, హర్ క్షేత్ర మే హమ్ అప్నీ తాకతో కో జోడ్ కర్ పూరి మానవతా కి భరాయి కే లియే కామ్ కరేంగే.
0: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ మాట్లాడుతూ అనేక రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడమే తమ లక్ష్యమని అన్నారు. తయారీ రంగం, మౌలిక సదుపాయాలు, ఇంధనం, అంతరిక్ష, రక్షణ రంగాలపై ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని ఆమె చెప్పారు. కీలక ఖనిజాలు, వ్యవసాయం, పరిశ్రమలు, సముద్ర రవాణా, పర్యాటకం, సాంస్కృతిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని మెలోనీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటలీలోని రోమ్లో ఉన్న ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించారు. ఈ అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ ఈ గౌరవాన్ని భారతదేశంలోని కోట్లాది మంది రైతులు, పశు పోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు అంకితం చేశారు. ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ క్యూ డోంగ్యూ ఈ పథకాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆహార భద్రత, సుస్థిర అభివృద్ది, మానవ సంక్షేమం పట్ల భారత్కు ఉన్న అచంచలమైన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు. ఆహార భద్రత అనేది కేవలం ఒక విధానపరమైన విషయం మాత్రమే కాదని, మానవాళి పట్ల ఉన్న ఒక బాధ్యత అని చెప్పారు. భారత్ సుస్థిరమైన వాతావరణ మార్పులను తట్టుకోగలిగే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వ్యవసాయ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని, అలాగే దేశవ్యాప్తంగా సేంద్రీయ వ్యవసాయాన్ని మిషన్ మోడ్లో ప్రోత్సహిస్తున్నామని మోదీ చెప్పారు. సాంకేతికత అనేది భారతీయ వ్యవసాయానికి ఒక ప్రధాన బలంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
1: ये भारत के करोड़ों किसानों, पशुपालकों, मत्स्य पालकों, कृषि वैज्ञानिकों और हमारे श्रमिकों का सम्मान है। यह भारत की उस अटूट प्रतिबद्धता का भी सम्मान है जिसके केंद्र में मानव कल्याण, खाद्य सुरक्षा और सस्टेनेबल डेवलपमेंट है। मैं इस मेडल को अत्यंत विनम्रता के साथ स्वीकार करते हुए भारत के अन्नदाताओं को यह मेडल समर्पित करता हूं।
0: ఆహార వ్యవసాయ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ గౌరవం కోట్లాది మంది భారతీయ రైతులకు, వ్యవసాయ రంగానికి చెందిన వారందరికీ దక్కిన గౌరవం అని అమిత్ షా ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నందుకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభినందనలు తెలిపారు. ఈ పురస్కారం భారతదేశంలోని రైతులు, మత్స్యకారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగంలోని ఇతర కార్మికులు అందించిన అపారమైన సహకారానికి దక్కిన గుర్తింపు అని పీయూష్ గోయల్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎఫ్ఏఓ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ముంబై విమానాశ్రయంలో నికోస్కు మహారాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతం పలికారు. ఈ పర్యటన భారత్ సైప్రస్ల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తోందని, సన్నిహిత సంబంధాలను ఇరుదేశాలు పంచుకుంటున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఐరోపా సమాఖ్య కౌన్సిల్ అధ్యక్ష పదవిని సైప్రస్ నిర్వహిస్తున్న తరుణంలో ఈ అధికారిక పర్యటన జరగడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో పర్యటించిన 7 రోజుల్లోపే ఈ పర్యటన జరుగుతోంది. సైప్రస్ ప్రతినిధి బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంటుంది. సైప్రస్ అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రేపు సమావేశమవుతారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్ ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి పరస్పరం ఆసక్తి ఉన్న వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. అమెరికా 250వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ భాగస్వాములతో కలిసి జరుపుకోవడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తన పర్యటనకు ముందు షేర్ చేసిన ఒక వీడియో సందేశంలో రూబియో మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్య దేశమని, అందుకే ఈ వేడుకలను కలిసి జరుపుకోవడానికి తాను ఎదురుచూస్తున్నామని చెప్పారు. రూబియో ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఆయనకు ఇదే తొలి భారత పర్యటన. ఈ పర్యటనలో ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీలు సందర్శిస్తారు. ఈ నెల 26న జరిగే క్వాడ్ సమావేశంలో ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా విదేశాంగ మంత్రులతో కలిసి రూబియో పాల్గొంటారని, ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ మరో 7 వంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. కోల్కతా బ్యాటర్లలో మనీష్ పాండే అత్యధికంగా 45 పరుగులు చేయగా రోమన్ పవెల్ 40 పరుగులు చేశారు. మనీష్ పాండేకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈరోజు మ్యాచ్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇటలీలోని రోమ్లో ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టో డౌలిడెస్ 4 రోజుల భారత పర్యటన నిమిత్తం నిన్న ముంబై చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: శుభోదయం. సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వినూత్నంగా చేపట్టిన పల్లె వీక్షణ కార్యక్రమం గురువారం రాపూరు మండలం గోనుపల్లి గ్రామంలో జరగనుంది. జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ ఈ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించనున్నారు. నాయుడుపేట పట్టణంలోని జువలపాలెం గ్రామంలో 43 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీ పోలేసమ్మ అమ్మవారి జాతర చాటు పొంగలి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు రూరల్ కొత్తూరులోని కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ స్కూల్లో 9వ-11వ తరగతుల్లో 2వ విడత అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. May 25వ తేదీ వరకు అడ్మిషన్స్ స్వీకరిస్తామని ప్రిన్సిపల్ దొరసానమ్మ తెలిపారు. మరిన్ని వివరాలకు స్కూల్లో సంప్రదించాలని సూచించారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5,000 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 188, తెలంగాణలో 83 ఖాళీలున్నాయి. డిగ్రీ ఉత్తీర్ణత అర్హత 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం ఏజ్లో సడలింపులు కూడా ఉన్నాయి. సిబిటి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 7 శిక్షణ కాలంలో నెలకు 15,000 స్టైఫన్ కూడా చెల్లిస్తారు. పొదలుకూరు మండలం ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరంలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పొదలుకూరులోనే హార్టికల్చర్ ట్రేడ్ 1 సంవత్సరం కోర్సు ఉంది. 10వ తరగతి పాస్ అయిన వారితో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. రికార్డు స్థాయిలో గూడూరులో బుధవారం 45.4 డిగ్రీలు ఎండ కాసింది. దీంతో చాలా రోడ్లు నిర్మానుషంగా దర్శనమిచ్చాయి. గురువారం సైతం జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాలులు కూడా వీస్తాయని, రానున్న 4 రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు గర్భకోశ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయం విందాము.
1: డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారు నమస్కారం అండి.
2: నమస్తే అండి.
1: డాక్టర్ కాత్యాయని గారు, మీరు విజయవాడలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా, గైనకాలజిస్ట్ అలాగే లాప్రోస్కోపీ సర్జన్గా అనుభవం గడించినటువంటి వారు. అయితే డాక్టర్ గారు, ఇటీవల కాలంలో ఈ గర్భాశయానికి సంబంధించి లేదా గర్భకోశానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు చెబుతూ ఉంటారండి. ప్రధానంగా గర్భాశయానికి సంబంధించి అంటే కాయలు, కణుతులు, ఇవి అసలు ఎందుకు వస్తుంటాయి, దీనివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏంటి, వాటికి మరి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు, చికిత్సలు ఏం చెయ్యాలి, అది ఒకసారి చెప్పండి.
2: ఇప్పుడు మనకి గర్భసంచి అనగానే ఒక గర్భసంచి అనే ఐడియా వస్తుంది, కానీ ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అంటే ఏమేమి వస్తాయి అంటే, గర్భసంచిలో 2 పార్ట్స్, సర్విక్స్, గర్భాశయం, దాని పక్కనున్న ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్, అండ్ దాని పక్కనున్న ఓవరీస్, అండాశయాలు, ఇది అంతా కలిపితే ఫీమేల్ గైనకోలాజికల్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇందులో ఏ ప్రాబ్లం వచ్చినా మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఫస్ట్గా సర్విక్స్ గురించి తెలుసుకుందాం. గర్భాశయ ముఖద్వారం అంటారు, సర్విక్స్ అంటారు. యూజువల్గా సర్విక్స్కి ఎక్కువ సిమ్టమ్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవటం, ఇచ్చింగ్ రావటం, ఫౌల్ స్మెల్లింగ్ రావటం, భార్యాభర్తల దగ్గరుంటే నొప్పి రావటం, పెళ్ళైన వాళ్ళకి ఇలాంటివి కామన్గా చూస్తాము. ఇవి యూజువల్గా ఇన్ఫెక్షస్ ప్రాబ్లం వల్ల వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసేస్తే మనం సరిపోతుంది. అప్పుడు మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరిని ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు కొత్తగా ప్యాప్స్మియర్ అని చెప్తున్నాం, కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉంది. అవేర్నెస్ అనేది ఈ మధ్య ఎక్కువ అవుతుంది. ఈ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ పెళ్ళి అయిన వాళ్ళకి, తర్వాత 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇయర్లీ రికమెండెడ్ స్క్రీనింగ్ చెప్తున్నాం. 3 కాన్సిక్యూటివ్ ఇయర్స్, 3 ఏళ్ళు వరుసగా ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ అనేది చేయించుకుంటే చాలా మంచిది. అదే కనుక ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్లు అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అమ్మ, పిన్ని, అలాగా సెకండ్ రిలేటివ్స్ అంటే మేనత్తలు, అమ్మమ్మలు నానమ్మలు అలాంటి వాళ్ళకి ఏమైనా ఉన్నా వీళ్ళు ఇంకొంచెం విగరస్గా యాక్టివ్గా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. ఇందులో మనం ఏం తెలుసుకుంటాము, ప్యాప్స్మియర్ అంటే అందులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదా క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, ప్రిమిటివ్ ఎర్లీగా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ గర్భసంచి. గర్భసంచిలో ఇప్పుడు మీరు కామన్గా ఎక్కువగా చూసినాం కణితులు, గడ్డలు వస్తున్నాయి, ఫైబ్రాయిడ్స్. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఎలా ఉంటుంది, పీరియడ్స్ ఒకటి ఇర్రెగ్యులర్గా రావచ్చు, వచ్చినప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతుంది, విపరీతమైన కడుపు నొప్పి, క్లాట్స్ పాస్ అవ్వటం పీరియడ్స్ అప్పుడు, ఇలాంటివి కామన్గా చూస్తాము. ఈ ప్రాబ్లమ్స్లో ఫైబ్రాయిడ్సే కాక ఎడినోమయోసిస్ అని ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఎడినోమయోసిస్ అంటే ఏంటి, ఒక గడ్డలాగా ఉండదు, గర్భసంచి హోల్గా టోటల్గా కొంచెం ఉబ్బినట్టు పెరిగినట్టు అని అనిపిస్తుంది. ఈ ఎడినోమయోసిస్లో కూడా పెయిన్, బ్లీడింగ్ విపరీతంగా ఉంటుందండి పీరియడ్ టైంలో. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండొచ్చు, కాకపోతే ఇవి ఎక్కువగా రిప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్ అంటే 25-40 ఇయర్స్ మధ్యలో ఎక్కువ ఎడినోమయోసిస్ చూస్తాం. కానీ ఫైబ్రాయిడ్స్ అనేది ఎటువంటి ఏజ్ వాళ్ళకైనా మనం చూస్తున్నాము. ఈ మధ్య చిన్నపిల్లల్లో కూడా ఫైబ్రాయిడ్స్ గమనిస్తున్నాము. ఈ ఫైబ్రాయిడ్స్లో 3 రకాలు ఉంటాయండి. గర్భసంచి ఔటర్, బయట పొర నుంచి వచ్చేది ఒక రకం, మధ్య పొరలోంచి, లోపల పొర నుంచి. బయట పొర నుంచి వచ్చేవి పెద్ద ఇబ్బంది పెట్టవు, కొన్నిసార్లు అవి మరీ పెద్దవైతే గానీ ప్రెషర్ సింప్టమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. మధ్య పొర, లోపల పొర నుంచి వచ్చేవి మాత్రం మనకి బాగా బ్లీడింగు, పెయిన్ అలాంటివి కాజ్ చేస్తాయి. వీటి వల్ల ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ వల్ల డిలేడ్ కన్సెప్షన్ అంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఫైబ్రాయిడ్ సైజ్ పెరుగుతూ కొన్నిసార్లు ప్రీమెచ్యూర్ డెలివరీస్, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. యూజువల్గా 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్కి ఏమీ చేయక్కర్లేదు, మనం మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చుకుని, మెడిసిన్స్, పెయిన్కి పెయిన్ కిల్లరు, ఐరన్ సప్లిమెంట్స్ అవన్నీ ఇచ్చుకుని రెగ్యులర్ ఫాలోఅప్ 6 మంత్స్ ఆర్ 3 మంత్స్కి స్క్రీనింగ్ చేసుకుంటూ సైజ్ పెరుగుతోందా అలానే ఉందా అని వెయిట్ చేయటం. ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్కి తగ్గకపోతే నెక్స్ట్ మేనేజ్మెంట్ లూప్, ఒకటి మెడికల్గానే ఇది సర్జరీ నీడెడ్ కాదు, లూప్ వేసుకోవచ్చు. మనం హార్మోన్ రిలీజింగ్ లూప్స్ అని ఉంటున్నాయి, ప్రొజెస్ట్రాన్ లూప్స్, ఆ లూప్ వేసేసి సార్ ఇదంతా పెళ్ళైన వాళ్ళకి, పిల్లలు ఇప్పుడే వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ నేను చెప్పేది. లూప్ వేస్తే అది స్లోగా డైలీ కొంచెం హార్మోన్ రిలీజ్ చేస్తుంది. మీడియం సైజ్ టు స్మాల్ సైజ్ ఫైబ్రాయిడ్స్కే ఇది, అదే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి ఈ లూప్ పని చేయొచ్చు కానీ అంత ఎఫెక్టివ్గా పని చేయకపోవచ్చు. సో ఈ లూప్ వేసేసి 5 ఇయర్స్ ఫాలోఅప్ ఉంటే చాలా వెరీ గుడ్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ చూస్తున్నాము. ఒకవేళ ఇది పెద్ద లూప్స్ మెడిసిన్స్తో కాలేదు అంటే సర్జరీ. సర్జరీలో 2 ఆప్షన్స్ అండి, టోటల్ హిస్టరెక్టమీ, యూటరస్ రిమూవల్, ఆర్ మయోమెక్టమీ, ఉట్టి ఫైబ్రాయిడ్ తీయటం. యూజువల్గా మయోమెక్టమీస్ ఎవరికి ప్రిఫర్ చేస్తాము అంటే పెళ్ళయి ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళకి, యంగ్ ఫీమేల్స్కి యూజువల్గా మనం మయోమెక్టమీ చేస్తాము. మయోమెక్టమీ అంటే ఏంటంటే గర్భసంచిని ఉంచి ఉట్టి గడ్డని మాత్రమే తొలగిస్తాము. ఇది లాప్రోస్కోపీలో చేయొచ్చు, ఓపెన్గా చేయొచ్చు. లాప్రోస్కోపీలో కూడా అడ్వాన్స్డ్గా అన్నీ చేసుకోవాలి. యూజువల్గా 1-2 గడ్డలు పెద్ద గడ్డలు అయితే లాప్రోస్కోపీలో ప్రిఫర్ చేస్తాం. 4-5 గడ్డలు అలా ఎక్కువ ఉంటే గర్భసంచి మీద ఘాట్లవి ఎక్కువ పడతాయి కాబట్టి మనం ఓపెన్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. అండ్ ఈ గర్భసంచి ప్రిజర్వ్ చేసేసి గడ్డల వరకే తీస్తాము, ఎవరికి, పిల్లలు కావాల్సిన వాళ్ళకి అండ్ యంగ్ ఫీమేల్స్కి. ఫైనల్ ఆప్షన్ హిస్టరెక్టమీ. ఇవన్నీ ఫిట్ అవ్వని కండిషన్స్లో నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ గర్భసంచి తీసేయటం వాటికి వెళ్తాము. ఎడినోమయోసిస్ నెక్స్ట్ మనం అనుకున్నది. ఎడినోమయోసిస్ అంటే ఏంటి అంటే గర్భసంచి యాజ్ ఏ హోల్ ఉబ్బుతుంది, మధ్య పొరలో పెరగడాన్ని ఎడినోమయోసిస్ అంటారు. ఈ ఎడినోమయోసిస్కి ఫస్ట్ మెయిన్ ఆప్షను ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ పెడతాము. పెయిన్ కిల్లర్స్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వడానికి పీరియడ్స్లో పెడతాము. యూజువల్గా 70-80% దీనికి రెస్పాండ్ అవుతారు. ఒకవేళ దీనికి రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ ఆప్షన్ ఇందాక డిస్కస్ చేసినట్టు ప్రొజెస్ట్రాన్ లూప్ వేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళకి. దీనికి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా ఫైనల్ ఆప్షన్ కింద మనం లాప్రోస్కోపీ హిస్టరెక్టమీ సజెస్ట్ చేస్తాం.
1: డాక్టర్ కాత్యాయన్ గారు, మీరు చెప్పారు ఇందులో ఎడినోమయోసిస్ అని చెప్పి, ప్రధానంగా ఆ ఎడినోమయోసిస్ని అశ్రద్ధ చేసిన డాక్టర్ గారికి వెంటనే చూపించుకొని తగిన వైద్యం చేయించుకోకపోతే అది ఏమైనా క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుందా?
2: ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్ క్యాన్సర్గా దారితీయటం అనేది చాలా తక్కువ అండి, 1 in 1000, 0.5-1% ఉంటుంది 1000లో. అది చాలా రేర్. కానీ మనం అది సస్పెక్ట్ చేసినప్పుడు ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది స్కాన్లో చూస్తాము. అది గనక ఒకవేళ గర్భసంచి లోపల పొర చాలా మందంగా ఉంటే యూజువల్గా ఎవ్రీ గైనకాలజిస్ట్ ప్యాప్స్మియర్తో పాటు ఎండోమెట్రియల్ బయోప్సీ చేసేస్తాము. ఆ ఎండోమెట్రియల్ బయోప్సీలో మనకు 70-80% క్లారిటీ వస్తుంది, ఇది ఏమైనా ప్రీ క్యాన్సరస్సా క్యాన్సరస్సా అని. ఒకవేళ

0: ప్రీ క్యాన్సరస్ గానీ క్యాన్సరస్ గానీ డౌట్ ఉంటే అప్పుడు సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది, లేదు అనుకుంటే రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఉంటే సరిపోతుంది. ప్రీ క్యాన్సరస్ ప్రాథమిక దశ సెకండరీ దశ అని అనుకుంటే ఇప్పటికీ ట్రీట్మెంట్ ఆప్షన్ మారుతుందండి. పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళకి అయితే గనక ప్రీ క్యాన్సరస్ లీజన్ లో ఉన్న వాళ్ళకి ఒక 6 మంత్స్ హార్మోన్ థెరపీ ఇచ్చుకుని తర్వాత సర్జరీ నీడ్ అవుతుంది. లేదు వీళ్ళకి ఇంకా పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి బయోప్సీ చేసి ఎండోమెట్రియల్ అబ్లేషన్ లాగా చేసుకుని పిల్లలు కనటానికి ట్రై చేయొచ్చు. కాకపోతే ఫైనల్ ఆప్షన్ అయితే క్యాన్సర్ 1-2 దశ అంటే సర్జరీకి వెళ్ళటమే ఉత్తమం.
1: తర్వాత డాక్టర్ కాత్యాయన్ గారు, ఇటీవల కాలంలో చాలామంది అంటే అవివాహితులైనటువంటి యువతులతో సహా ఈ పీసీఓడి సమస్యని ఎక్కువగా చెబుతూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వలనో ఏదైనా కానీ రెగ్యులర్ పీరియడ్స్ రాకపోవడం, వస్తే తీవ్రంగా రక్తస్రావం అవడం, స్పాస్మో డిస్మెనేరియా అని ఏదో అంటుంటారు మీరు మెడికల్గా, ఈ పీసీఓడి సమస్యకు సంబంధించి ఏం పరిష్కారం చెబుతారు మీరు?
0: పీసీఓడి ఇప్పుడు చాలా కామన్ గా టీనేజ్ పిల్లలకి, ప్యూబర్టీ వచ్చిన కొత్తల్లో పిల్లలకి అందరికీ మనం అబ్జర్వ్ చేస్తున్నామండి. యూజువల్ గా పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక అంటే ప్యూబర్టీ వచ్చాక, మెనార్కీ వచ్చాక 1-2 ఇయర్స్ అనేది ఇర్రెగ్యులారిటీ కామన్. ఈ 1-2 ఇయర్స్ పాపం పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించడం, ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చూడటం, జంక్ ఫుడ్ తగ్గించుకుని మెడికల్ గా ఎక్కువ మేనేజ్ చేయకుండా బలానికి ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చుకుని చూసుకోవటం, హార్మోన్స్ అనేది పెట్టకూడదు. యూజువల్ గా బిలో 16 ఇయర్స్ మరీ సివియర్ ప్రాబ్లం వస్తే తప్పితే సజెస్ట్ చేయము. ఆ తర్వాత వాళ్ళకంటే కొంచెం మరీ ఇర్రెగ్యులర్ గా ఉండి పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకి హార్మోన్ థెరపీ ఆఫ్టర్ 18 ఇయర్స్ వి సజెస్ట్. బిఫోర్ 18 ఇయర్స్ వెరీ కేర్ఫుల్ గా సజెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ పీసీఓడి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ లో చేంజెస్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు పిల్లలకి, అండ్ ఫుడ్ కూడా సరిగ్గా టైంకి తినకపోవటం, వీటన్నిటి వల్ల మనకి పీసీఓడి అనేది ఇప్పుడు కామన్ గా ఎక్కువైపోయింది. అండ్ ఒబెసిటీ, దీనివల్ల బాగా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎర్లీగా డయాబెటీస్ రావచ్చు ఒబెసిటీ వల్ల, లిపిడ్ అబ్నార్మాలిటీస్ రావటం వల్ల హార్ట్ అటాక్స్ రావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ కూడా వెరీ రేర్గా మనం చూడొచ్చు. సో ఇవన్నీ మనకి రాకుండా ఉండాలి అంటే గుడ్ హెల్త్, గుడ్ ఫుడ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. ఇలా చేస్తూ ఉంటే మనం నివారించవచ్చు, కొంచెం తగ్గించవచ్చు. బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి హార్మోన్స్ పెట్టి పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేయాలి. అట్లీస్ట్ మినిమం 6-8 సైకిల్స్ పర్ ఇయర్ రావాలి పీరియడ్స్. కొంతమందికి 4 నెలలకి 5 నెలలకి 6 నెలలకి వస్తూ ఉంటాయి పీరియడ్స్. అలా వస్తుంటే కనుక ఎవ్రీ 2 మంత్స్కైనా పీరియడ్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి తన్ని ట్రీట్ చేయాల్సి వస్తూ ఉంటుంది.
1: డాక్టర్ కాత్యాయన్ గారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో పాప్స్మియర్ టెస్ట్ అని అన్నారు, తప్పనిసరిగా ఓ 6 నెలలకో సంవత్సరానికో, అది కూడా వాళ్ళ వయస్సును బట్టి పిల్లలు కలిగిన వాళ్ళ కలగని వాళ్ళ ఈ వివరాలన్నీ చెబుతూ చెప్పారు. అది ఏమిటి అసలు పాప్స్మియర్ టెస్ట్ ఎందుకు చేయించుకుంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్కు రాకుండా ఉండడానికి కాదు, అది ఉందా లేదా అని కన్ఫర్మేషన్ చేయడానిక, దాని ఆవశ్యకత తప్పనిసరిగా అసలు అది అందరూ చేయించుకోవడం అవసరమా ఒకసారి చెప్పండి.
0: పాప్స్మీర్ అనేది మ్యారీడ్ ఉమెన్కి కంపల్సరీ చెప్తున్నామండి. ఇంకా మన ఇండియాలో అంత రొటీన్ స్క్రీనింగ్ రావట్లే, ఫారెన్ కంట్రీస్లో అయితే యుఎస్ లాంటిలో అదొక బేసిక్ ప్రోటోకాల్, బేసిక్ టెస్ట్ లాగా చేస్తున్నారు. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా వాళ్ళు రొటీన్గా తీస్తున్నారు. మనం ప్రెగ్నెన్సీ ఉమెన్లో చాలా లిమిటెడ్ సెంటర్స్లో తీస్తున్నారు, పేషెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, పాప్స్మీర్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు వాళ్ళకి. ఇది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ని ఉందో లేదో తెలుసుకోవడానికి, ఇది ట్రీట్మెంట్ కాదు, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ఇది. అది ఏమైనా ఉందా క్యాన్సర్ లేదంటే అందులో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, హెచ్పివి వైరస్ ఏమైనా ఉందా, ఇవన్నీ తెలుసుకోవటానికి 2 టెస్ట్లు ఉంటాయి, కన్వెన్షనల్ ప్యాప్స్మియర్, ఎల్బీసీ ప్యాప్స్మియర్, లిక్విడ్ బేస్ సైటాలజీ. లిక్విడ్ బేస్ సైటాలజీ కొద్దిగా కాస్ట్ ఉంటుంది మామూలు కన్వెన్షనల్ ప్యాప్స్మియర్ కంటే, కానీ డీటెయిల్డ్ రిజల్ట్స్ మనకి లిక్విడ్ బేస్ సైటాలజీలో దొరుకుతుంది. సో లిక్విడ్ బేస్డ్ సైటాలజీ ప్యాప్స్మియర్ అనేది గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటానికి ఈ టెస్ట్ చేస్తాము, ప్రిఫర్ చేస్తాము. ఇయర్లీ 1-3 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే 3 వరుస ఏళ్ళు చేసుకోవాలి. తర్వాత అన్ని 3 నెగిటివ్ వస్తే 5 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ స్క్రీన్ చేయక్కర్లేదు, మళ్ళీ తర్వాత చేయించుకోవాలి. ఇలా 60-65 ఏళ్ల వరకు చేయాల్సి వస్తూ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్లు ఉంటే ఇంకా కాషియస్గా చేసుకోవాలి మనం. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్కి ప్రివెంట్ చేసుకోవటానికి టీకాలు అనేవి ఉన్నాయండి. యూజువల్గా 12-16 ఏళ్ల వయసు మధ్యలో వాళ్ళకి ఇస్తాము. సెక్షువల్ యాక్టివిటీ మొదలయ్యే ముందే ఇవ్వాలి. అది 3 డోసెస్ ఉంటాయండి. ఒకటే వ్యాక్సిన్ 1st మంత్, 2nd మంత్ అండ్ 6th మంత్, ఇలా 3 డోసులు వేయించాలి. అంటే సెక్షువల్ యాక్టివిటీ మొదలయ్యే ముందు ఇస్తేనే దీని ఎఫికసీ ఎక్కువ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉన్నాయండి, బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ అండ్ గార్డాసిల్ 9 అని. 9 వేరియంట్స్ కవర్ చేసేది ఈ మధ్య కొత్తగా వచ్చింది. యూజువల్గా 4 వేరియంట్స్ది కవర్ చేసేది ఇస్తున్నాము. 9 వేరియంట్స్ కవర్ చేసేది కొద్దిగా కాస్ట్లీ, ప్రిఫరబుల్ వాళ్ళకి అది ఇస్తాము ఇంజెక్షన్. సెక్షువల్ యాక్టివిటీ మొదలయ్యాక కూడా పిల్లలు కలగటం అయిపోయాక యూజువల్ గా 40+ ఇయర్స్ కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తే బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది యంగ్ ఫీమేల్స్ లో చూడొచ్చు, తర్వాత కొంచెం లేట్ ఏజ్ లో చూస్తున్నారు. అందుకని బైమోడల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఆఫ్టర్ 40 ఇయర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాము, ఇష్టం ఉన్న వాళ్ళు వేయించుకుంటారు. కానీ ప్రిఫర్డ్ ఏజ్ మాత్రం 12-16 ఇయర్స్, 3 డోసెస్ ఇదైతే టీకా ఉంది. అన్హెల్దీ సెక్షువల్ హ్యాబిట్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి ఇవి కంపల్సరీ, అలాంటి కమ్యూనిటీలో అలాంటి ఏరియాస్ లో ఉండే వాళ్ళకి కంపల్సరీ రొటీన్ గా రికమెండ్ చేస్తాము.
1: తర్వాత డాక్టర్ గారు, మామూలుగా చాలా మంది ఈ వైట్ డిశ్చార్జ్ సమస్య అని చెప్పి అలాగే రెడ్ డిశ్చార్జ్ సమస్య అని చెప్పి ఇలా చెబుతూ ఉంటారు, ఈ రెండిట్లో ఏది ప్రమాదకరమైంది, ఏది తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అలాగే ఇవి కూడా ఏమైనా అశ్రద్ధ చేసి సివియర్ అయిపోతే క్యాన్సర్లకు దారి తీసే అవకాశం ఉందా కూడా కొంచెం చెప్పండి.
0: వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్ ఫిజియలాజికల్గా ప్రతి ఆడవాళ్ళకి ఉంటుందండి. అది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే నెలసరి వచ్చే సమయం ముందు, ప్లస్ అండం విడుదలయ్యే టైంలో 12-16 రోజులప్పుడు కంపల్సరీగా కొంతమందికి అబ్జర్వ్ చేస్తాము. అది నార్మల్. అది ఎప్పుడు ప్రమాదకరం అంటే ఎప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి, ఏది దురద ఉన్నా, ఫౌల్ స్మెల్ వచ్చినా, లేకపోతే కలర్ ఏమైనా లిక్విడ్గా ఉండాల్సింది బాగా చిక్కగా రావటం, లేకపోతే కలర్ మారటం, భార్యాభర్తల దగ్గర ఉంటే నొప్పి రావటం, పోట్లు రావటం, తర్వాత వీళ్ళకి షుగర్ లేకపోతే ఏమైనా క్యాన్సర్ థెరపీ మీద ఉన్న వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి హెల్త్ కండిషన్ బాగున్న వాళ్ళకి, ఇమ్యూనోస్ కాంప్రమైజ్డ్ పీపుల్కి. కానీ ఉట్టి వైట్ డిశ్చార్జ్ క్యాన్సర్ కింద మారే లక్షణాలు చాలా అరుదు, అది ఇన్ఫెక్షన్ వల్లే ఉంటుంది 80-70%. ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసి హస్బెండ్ అండ్ వైఫ్ కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత సేఫ్ పెరీనియల్ హైజీన్ ప్రాక్టీసెస్ వాడుతూ ఉంటే, షుగర్స్ అలాంటివి కంట్రోల్లో ఉంచుకుంటే సరిపోతుంది. అంటే మీరన్న రక్తస్రావం రెడ్ డిశ్చార్జ్ అని, రెడ్ డిశ్చార్జ్ అనే పదం లేదండి. కాకపోతే ఏంటంటే భార్యాభర్తలు కలిసాక నొప్పి రావటం, బ్లీడింగ్ అవ్వటం లాంటివి ఏమైనా ఉన్నా, ఇంటర్మీడియంట్ బ్లీడింగ్ అలాంటివి ఏమైనా ఉన్నా పీరియడ్కి పీరియడ్కి మధ్యలో, ఇలాంటివి కొంచెం ఆలోచించదగ్గ విషయం అండి. ఇవి ఎప్పుడైనా రేర్గా లోపల ఉన్న కండిషన్ బట్టి క్యాన్సర్ కింద మారే లక్షణాలు ఉంటాయి. ఇలా రెడ్ స్పాటింగ్ లాంటివి కనిపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్స్లో కూడా రెడ్ స్పాటింగ్ ఉంటుంది, ఇంటర్మీడియంట్ స్పాటింగ్. ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేశాక కూడా ఇలా వస్తుంది అంటే ప్యాప్స్మియర్ స్క్రీనింగ్, బయాప్సీలు, సర్వైకల్ బయాప్సీలు, కాల్పోస్కోపీ ఇవన్నీ చేసుకుని ఇవాల్యుయేట్ చేస్తాం.
1: ఇటీవల కాలంలో ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం డాక్టర్ గారు.
0: గైనకలాజికల్ క్యాన్సర్స్ నిజంగానే ఇప్పుడు పెరుగుతున్నాయండి. దానికి 2 రకాల క్యాన్సర్స్ అండి మనం గైనిక్ క్యాన్సర్లో, గర్భసంచికి సంబంధించేవి సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఇది కాక ఓవేరియన్ క్యాన్సర్, ఓవరీస్కి వచ్చే క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్లకి మనము ప్రాథమిక దశలో గుర్తుపట్టాలి అంటే సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మీర్ ఒకటేనండి. అండ్ ఎండోమెట్రియల్ స్కానింగ్కి ఏంటి అంటే స్కానింగ్లో మనకి ఎండోమెట్రియల్ పొర గనక ఎక్కువ ఉంటే దాని నుంచి బయాప్సీ చేస్తాం. ఆ బయాప్సీ టెస్ట్కి పంపించి దాంట్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా చూసి దాన్ని బట్టి మనము అది క్యాన్సరా కాదా అని తెలుసుకునేది. ఇంకా ఓవేరియన్ క్యాన్సర్ అనేది దీనికి బయాప్సీ టెస్ట్లు అలాంటివి ఉండవండి, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. స్కానింగ్లో గనక ఓవరీలో సిస్ట్లు అట్లాంటి గడ్డలు, బుడగలు అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. దాని నుంచి మనకు ఒక అవగాహన వస్తుంది. కాకపోతే ఈ ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది 50-60% దీని స్పెసిఫిసిటీ ఉంటుంది. స్పెసిఫిసిటీ మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ మోర్ స్పెసిఫిక్ ప్యాప్స్మియర్కి అండ్ ఎండోమెట్రియల్ బయాప్సీ. ఈ 2 క్యాన్సర్లు మనం ఎర్లీగా కనిపెట్టి దానికి తగిన ట్రీట్మెంట్ ముందుగానే ఇవ్వచ్చు. మనం అవగాహన కార్యక్రమం, ఫ్రీ క్యాంపులు లాంటివి సజెస్ట్ చేసి వాళ్ళకి ప్యాప్స్మియర్ అల్ట్రాసౌండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ చేసి 6 మంత్స్కి 1 ఇయర్కి ఫాలోఅప్లు చేసుకుని ఇది మనం చేసుకోవచ్చండి. అన్ని కుదిరితే మేము కూడా ఫ్రీ క్యాంప్ పెట్టి మేము సజెస్ట్ చేస్తాం అందరు.
1: ఇప్పుడు మనకు అందుబాటులో ఉంటున్నాయా వైద్యం చాలా వరకు, ఇప్పుడు మీరు కానీ మీ వైద్యశాలలో చేయడం కానీ?
0: మా దగ్గర అన్ని ఈ అల్ట్రాసౌండ్ ఫెసిలిటీస్ తో పాటు అన్ని ఫెసిలిటీస్ మన ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ IHS కాత్యాయన్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే, ధన్యవాదం.

0: ఇప్పటి వరకు గర్భకోశ సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఐహెచ్ఎస్ కాత్యాయని గారితో పరిచయం విన్నాము. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు నిత్య జీవితంలో అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన ఉపయోగాల గురించి డాక్టర్ వాజీర్ మహమ్మద్ గారితో ప్రసంగం విందాం.
1: జీవితంలో అంతరిక్ష శాస్త్ర పరిజ్ఞానం అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియో ఇంజనీరింగ్ విభాగము, అలాగే జిఎస్ డిపార్ట్మెంటు అధిపతి ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారు మరి ఈరోజు మనతో ఉన్నారు. వజీర్ మహమ్మద్ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: ప్రధానంగా మన భూమి మీద ఈ అంతరిక్ష శాస్త్రం అనేది సామాన్య మానవులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విభాగాల్లో ఏ అంశాల్లో ఉపయోగపడుతుంది అంటారు?
2: నమస్కారం అండి. మన భూమి చుట్టూ వివిధ కక్షల్లో అంటే సుమారు 500 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వరకు వివిధ రకాలైన ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతూ నిత్యం ఉపగ్రహ చిత్రాలు ద్వారా గ్రౌండ్ స్టేషన్స్లో రాడార్స్ ఉంటాయి, వాటి ద్వారా మనకి సమాచారం డిజిటల్ రూపంలో ఇస్తున్నాయి. ఆ డిజిటల్ రూపంలో వచ్చిన చిత్రాలని ఒక పద్ధతిలో మేము దాన్ని సమాచారం సేకరించి వివిధ రకాలైన సహజ వనరులకు సంబంధించి అంటే ల్యాండ్ రిసోర్సెస్ నేల మీద, అదేవిధంగా సముద్రం మీద, అలాగే వాతావరణం గురించి మన సమాచారాలు తెలుసుకొని వాటిని ఎనాలిసిస్ చేసి ఎన్నో విషయాల గురించి ముందుగానే గ్రహించడం, దాని తగ్గట్టుగా గవర్నమెంట్ వారికి పబ్లిక్ వారికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
1: అంటే ఉదాహరణకి రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది
2: రైతులకి ఇప్పుడు పంటలు పండిస్తున్న పంట నేలల్లో ఈ ఉపగ్రహ చిత్రాలు కొద్దిగా హై రిజల్యూషను మీడియం రిజల్యూషన్ చిత్రాలని ఉపయోగించి వాటి నుంచి పంట యొక్క పరిస్థితి అంటే దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా కనిపెట్టగలిగే సామర్థ్యం ఈ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ఉందండి.
1: అంటే రోగాలు కూడా
2: అదేవిధంగా పంటల్ని కూడా అక్కడ ఉన్న పంటల పరిస్థితి బట్టి కూడా ఎంత దిగుబడి ఇస్తుంది కూడా మనం అంచనా వేయచ్చు,
1: దిగుబడి కూడా చూడొచ్చు
2: చూడొచ్చు.
1: అలాగే మనకి ముఖ్యంగా నీటిపారుదల సంబంధించి ఈ రిమోట్ సెన్సింగ్ కానీ లేకపోతే ఈ శాటిలైట్ విజ్ఞానం కానీ ఏదైనా ఉపయోగపడుతుందా?
2: దీనికి అయితే రిమోట్ సెన్సింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఒక రివల్యూషన్ అని కూడా అనొచ్చు మనం. ఏ విధంగా అంటే మనకి నేల మీద చూసినప్పుడు అర్థమయ్యే విషయాలు కంటే ఆకాశం నుంచి చూసినప్పుడు మన ఒక రివర్, రివర్ అంటే ఒక పెద్ద నేచురల్ ఫీచర్, అది కిలోమీటర్స్ 100 కిలోమీటర్ ప్రయాణం చేసే వాటరు, దాని యొక్క ప్రయాణము, వాటి యొక్క నీటి పరిస్థితి, ఇవన్నీ చూసి నీటి వనరులు ఎలాగున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఎలా వాడుకోవచ్చు.
1: అలాగే మనకి ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో నీటి పరివాహక ప్రాంతాల్లో ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా వస్తుంది, దీన్ని ఏదైనా ఉపయోగించుకొని మరి ఈ శాస్త్రాన్ని ఉపయోగించి మనం ఏదైనా చేయొచ్చా?
2: చేస్తున్నాం అండి.
1: ఎలా?
2: దీని నుంచి ఏంటంటే ఇప్పుడు నీరు చాలా వరకు మనకు తెలిసిందే వృధాగా పోతుందని, అదేవిధంగా ఈ రివర్ క్యాచ్మెంట్ అంటే అది 200 స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యంతో ఉంటాయండి. అందులో చిన్న చిన్న స్ట్రీమ్స్ అన్నీ కలిసి రివర్గా మారుతాయి. అయితే ఎక్కడైతే మనకి నీటి అవసరంకి తగ్గట్టు నీళ్లు లభించట్లేదో, గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయిపోవడం, కిందకి
1: వెళ్ళిపోవడం,
2: వాటి కోసం చెక్ డ్యామ్స్ కట్టి నీటిని పొదుపు చేయటం అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు దాన్ని, దాన్ని వాడుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ చెక్ డ్యామ్ ద్వారా భూగర్భ నీటిని కూడా మట్టం పైకి తెచ్చే అవకాశం కూడా ఉంది, చేస్తున్నాం కూడా. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
1: మనకి అప్పుడప్పుడు తుఫాన్లు, వరదలు, విపత్తులన్నీ వస్తూ ఉంటాయి. వీటిని మనం నియంత్రించుకోవటానికి కానీ లేకపోతే ముందు సమాచారం తెలుసుకోవటానికి అంతరిక్ష శాస్త్ర పరిశోధనలో ఏదైనా ఉపయోగపడతాయి?
2: ఉందండి. మనకి జియో స్టేషనరీ శాటిలైట్ అని 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఒక శాటిలైట్ ఉంటుందండి. అది భూమితో పాటు తిరుగుతుంటుంది. అది ప్రతి 1 గంటకి ఒక ఉపగ్రహ చిత్రం విడుదల చేస్తుంటుంది. దానివల్ల ఏంటంటే మనకి సముద్రంలో సైక్లోన్స్ అంటే తుఫాన్లు వచ్చిన సందర్భంలో అవి ఎటువైపు వెళ్తున్నాయి, ఎలాగెళ్తున్నాయి ముందుగానే పసిగట్టి, ఇప్పుడు కంప్యూటర్ యుగం కాబట్టి కంప్యూటర్లు ఇంకా ఫాస్ట్గా మనం దాని గురించి, అలాగే సునామీల గురించి కూడా మనం ముందుగానే పసిగట్టగలుగుతున్నాం అండి.
1: మామూలుగా భూకంపాలు వచ్చినప్పుడు లేకపోతే ఈ తుఫాన్లు వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది నివారించాలంటే ముందుగా తెలుసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది.
2: అది కొంతవరకే ఇప్పుడు వచ్చి సాధించగలిగామండి. భూకంపం అనేది మనకి జరుగుతున్న విపత్తుల్లో చాలా సడన్గా జరిగే విపత్తు. వీటిని కూడా ముందుగానే కొద్దిగా జియాలజికల్ పరిమాణాలు దాంట్లో జరుగుతున్న మార్పుల్ని కొద్దిగా పరిశోధన చేసి ఇక్కడ జరగవచ్చు ఫలానా చోట భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న మీద కూడా పరిశోధనలు అవుతున్నాయండి. మనం చాలా వరకు ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.
1: ఇకపోతే కొండ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మరి వాయనాడ్లో జరిగినట్టుగా కానీ ఇతర ప్రాంతాల్లో మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కూడా కొండ చర్యలు ఇరిగి పడతా ఉంటాయి. మరి ఇది ముందుగా కనిపెట్టడానికి ఏదైనా అవకాశాలు
2: ఉందండి?
1: ఎట్లా?
2: మనం ఈ కొండ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ అంటాం, అంటే కొండ చర్యలు ఇరిగి పడుతుంటాయి. ఈ కొండ చర్యలు విరిగి పడటంకి సానుకూల పరిస్థితులు ఏమున్నాయో మనకి తెలుసు కాబట్టి ఈ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ద్వారా అక్కడ జరిగిన మార్పులను గుర్తించి ఈ హాట్స్పాట్స్ అంటే ఈ వల్నరబుల్ పాయింట్స్ అంటాం, ఇక్కడెక్కడ ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ అని ముందే గుర్తించి దానికి తగ్గట్టు అక్కడ ప్రజల్ని అక్కడ వెళ్ళి అనవసరంగా దాని బారిన పడకుండా మనం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో ప్రచారం ఆలోచించడం కూడా జరుగుతుంది.
1: మనము భవిష్యత్తులో ఒక పట్టణాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి, విస్తరించడానికి, లేకపోతే నగరాన్ని ఇంకా పెద్ద చేసుకోవడానికి రిమోట్ సెన్సింగ్ ఏదైనా ఉపయోగపడుతుంది? ఎలా?
2: దీన్ని అర్బన్ డెవలప్మెంట్ స్టడీస్ అని అంటామండి, లేదంటే హ్యూమన్ సెటిల్మెంట్ అనాలిసిస్ గ్రూప్ అని దీనికి ఒక విభాగం కూడా ఉంది. దీనిలో ఏంటంటే ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ ఈ ఉపగ్రహ చిత్రాలను తీసుకొని ఈ నగరాన్ని ఎలా విస్తరించాలి, ఎటువైపు విస్తరించితే మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్ ఏంటంటే డెవలప్మెంట్ కాదండి, సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే మనకి డెవలప్మెంట్ కోసం వెళ్తే డెవలప్మెంట్కి చేసిన పనుల వలన కొన్ని రియాక్షన్స్ వల్ల మనకి తర్వాత వచ్చే నష్టాలు
1: వస్తాయి.
2: సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అది సేఫ్ అన్నమాట. ఆ డెవలప్మెంట్కి చేసే ప్లానింగ్ దాని వలన వాతావరణంలో కానీ లేదా పర్యావరణంలో కానీ మార్పులు సంభవించి మనకి ప్రమాదాలు కాకుండా లోక కళ్యాణం కోసం వచ్చే విధంగా ప్లాన్ చేయడం సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్లానింగ్ అంటారు. ఇది ఉపగ్రహ చిత్రాల వలన చాలా మంచి ప్లానింగ్ జరుగుతుంది.
1: ఎలా అవుతుంది అసలు
2: ప్లానింగ్ లో? ఎక్కడైతే మనకి ముంపు అవకాశాలు ఉన్నాయి, మనకి పరిస్థితి జనరల్గా నేల మీద వెళ్తే ఇక్కడ వర్షాలు పడితే మునిగిపోతుంది అనేది తెలియదండి. ఎందుకంటే మనకి వర్షంలో మునగడం అన్నది అది ప్రతి సంవత్సరం జరగవచ్చు, 100 సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు, లేదా 1000 సంవత్సరాలకు ఒకసారి జరగవచ్చు. ప్రతి సంవత్సరం జరిగినప్పుడు మనకు తెలుస్తుంది, కానీ 100 సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు తెలియదు. ఈ ప్లానింగ్ అంతా మేము ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ క్యాచ్మెంట్ స్టడీస్ అంటే హైడ్రాలజికల్ స్టడీస్ అని అంటాం, దాన్ని ముందే పసిగట్టి ఈ ప్రాంతాల్లో మనం చేయకూడదు, దానికి ప్రమాదాన్ని సంభవించకుండా రిటైనింగ్ వాల్స్ ఎలా ప్లాన్ చేయొచ్చు, రోడ్ ఎలా వేయచ్చు అన్నది కూడా మొత్తం ప్లాన్ చేయొచ్చు అండి.
1: ఇకపోతే పెద్ద పెద్ద కట్టడాలు కడుతుంటాం, మన ప్రాజెక్ట్స్ కడతా ఉంటాము, మరి ఇవన్నీ కూడా కట్టే ముందు భవిష్యత్తులో దీని ప్రభావం ఎలా ఉంటుంది, లేకపోతే ఇక్కడ కట్టొచ్చా కట్టకూడదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ రిమోట్ సెన్సింగ్ కానీ లేదా అంతరిక్ష శాస్త్రం కానీ ఏదన్నా సహాయం చేస్తుందా?
2: చేస్తుంది.
1: ఎలా?
2: రెండు స్టడీస్ ఇంపార్టెంట్ అండి. ఒకటి గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నది చేస్తాం, రెండోది ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ పర్యావరణం మొత్తం చదవాలండి. పర్యావరణాన్ని అర్థం చేసుకుని పర్యావరణానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అది సురక్షితమైన ప్లానింగ్ డెవలప్మెంట్ అవుతుంది.
1: కాబట్టి ఆ విధంగా మనం ప్రణాళిక వేసుకొని కట్టడం చేసుకోవచ్చు,
2: చేయాలండి.
1: అలాగే సముద్రంలో మనం అంత చాలా దూరం పోతూ ఉంటాం, ఒక్కొక్కసారి దారి తప్పుతూ ఉంటాం, అలాంటి పరిస్థితుల్లో మనకి ఏదన్నా ఈ శాస్త్రం ఉపయోగపడుతుందా?
2: ఉందండి. ఇంతకుముందు కాలంలో ఏమీ లేనప్పుడు నక్షత్రాలు చూసి ఒకళ్ళు ప్రయాణం చేసేవారు, తర్వాత కంపాస్ వచ్చింది, ఇప్పుడు జీపీఎస్ సిస్టమ్ అని వచ్చిందండి, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. శాటిలైట్ నావిగేషన్ శాటిలైట్స్ ముందు అమెరికా పంపించింది, తర్వాత ఇప్పుడు మన సొంతంగా కూడా మేము ప్రవేశపెట్టాం మన భారత ప్రభుత్వం. సో దీనివల్ల ఏంటంటే జీపీఎస్ రిసీవర్ అంటూ ఉంటే మనకి అందులోంచి సిగ్నల్స్ వస్తాయండి ఉపగ్రహాల నుంచి, దానివల్ల మనం ఎక్కడ ఉన్నామనే తెలుస్తుంది.
1: ఇకపోతే ముఖ్యంగా మన దేశాన్ని మనం రక్షించుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా శత్రువులు లోపలికి వస్తున్న ఇంటెలిజెన్స్ ఏదన్నా ఉపయోగించుకోవాలన్నా, మరి అంతరిక్ష శాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది?
2: డిఫెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ అండి. దీంట్లో అయితే ఉపగ్రహ రిమోట్ సెన్సింగ్ అన్నది చాలా పెద్ద ఎత్తునే ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే మనకి బార్డర్స్లో లేదా బౌండరీస్ దగ్గర ఏమైనా శత్రువులు వచ్చి మోహరించి ఉన్నారా లేదా అన్నది మనం శాటిలైట్ గ్రహాల ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత శత్రువులు అడవుల్లో ఉన్నట్టయితే క్యామోఫ్లేజింగ్ అంటారు, వాళ్ళు గ్రీన్ కలర్ అంటే
1: అదే
2: వృక్షాల్లో కలిసిపోయేటట్టుగా వాళ్ళు హాలీవుడ్ డ్రెస్సెస్ వేసుకుని ఉంటారు, వాహనాలు అన్ని అలాగే ఉంటాయి. అయితే మనకి ఇన్ఫ్రారెడ్ ఫిలిం అని ఉంటుంది మన సెన్సార్స్ లో, దానివల్ల నిజమైన పచ్చదనం ఆర్టిఫిషియల్ పచ్చదనాన్ని పసిగట్టడం ద్వారా శత్రువుల కదలికని గమనించవచ్చండి. ఇదే విధంగా థర్మల్ రిమోట్ సెన్సింగ్ అని ఉంది. సియాచిన్ అనే ప్రాంతాల్లో, మంచు ప్రాంతాల్లో మనకి ఏంటంటే అంతా మంచుగానే ఉంటుంది. ఈ థర్మల్ రిమోట్ సెన్సింగ్ వాడడం వల్ల శత్రువులు ఎక్కడైనా గుడారం వేసుకుని ఉన్నారా, వాళ్ళు అక్కడ హీటర్స్ అన్ని పెట్టుకుని ఉంటారు, అది మనకి ఛాయాచిత్రంలో వచ్చేస్తుందండి.
1: చాలా బాగుందండి. హుజూర్ మహమ్మద్ గారు, భవిష్యత్తులో మరి ఈ శాస్త్రాన్ని అభివృద్ధి చేసి ఇంకా ప్రజలకి ఎక్కువ ఉపయోగపడేలాగా మన ఇస్రో వాళ్ళు, అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళు ఏదన్నా ప్రణాళిక కానీ ఏదన్నా ప్రయోగాలు కానీ చేయబోతున్నారా?
2: చేస్తున్నారండి.
1: ఏంటి?
2: ఒకటి, భూమి చుట్టూ ఉపగ్రహాలు పంపించి వాటి సమాచారం అందడంలోనే కాదు, మనకు చుట్టూ తిరుగుతున్న మన చంద్రమండలం అలాగే ఇతర గ్రహాలు, అంటే అంగారకుడు మంగళయాన్ అని అంగారకుడు చుట్టూ తిరగడానికి శాటిలైట్ పంపించడం జరిగింది.

0: అదేవిధంగా సూర్యుడి గురించి కూడా ఇంకా అభ్యాసం చేయడం కోసం ఆదిత్య L1 అనే శాటిలైట్ని కూడా పంపించడం జరిగిందండి. చంద్రయాన్ గురించి అయితే మనకు తెలిసిందే, అది చంద్రమండలం ఉపరితలం మీద ల్యాండ్ అయ్యి ఆ ల్యాండరు చాలా సమాచారం సేకరించింది. ఈ విధంగా మనం ఇతర గ్రహాల నుంచి, ఉపగ్రహాల నుంచి, సూర్యుడి నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నాం. దీనివలన మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అదేంటంటే, ఒకటి, వాటి సమాచారం రావడం వల్ల మనకి ఏమైనా విపత్తులు వస్తున్నాయా, మనం దాన్ని ఎలా అరికట్టుకోవచ్చు, లేదా మన జ్ఞానాన్ని ఇంకా పెంచుకొని ఇది మన కోసం, మానవాళి కోసం ఎలా పనికొస్తుందన్న ప్రణాళిక చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదే విధంగా గగనయాన్ అని వచ్చే సంవత్సరంలో అది పూర్తవుతుందండి. ఈ గగనయాన్లో ఏంటంటే, ముగ్గురు మానవుల్ని 400 కిలోమీటర్ల ఎత్తులో మన భూమి చుట్టూ 7 రోజుల పాటు కక్షలో వెళ్ళడానికి కోసం ఆ తిరిగేటట్టుగా గగనయాన్ అన్న ప్రాజెక్టు చేపట్టారండి ఇస్రో వాళ్ళు. అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చింది. 1-2 సంవత్సరాల్లో అది పూర్తి కాబోతుంది. సో దానివల్ల ఏంటంటే, మానవులు స్పేస్ షిప్లో కూడా, అంటే అంతరిక్ష నౌకలో భూమి చుట్టూ తిరిగి, రేపు ఇంకా అది ఖర్చు తగ్గినట్టయితే ఇంకా మనం పరిశోధన చేసుకుని ఇంకా దానివలన మనం బోల్డన్నీ అభివృద్ధి చెందే ప్రణాళికలు చేసుకోవచ్చు అండి.
1: డాక్టర్ ఉజీర్ మహమ్మద్ గారు, మరి చక్కగా ఈ నిత్య జీవితంలో ఈ అంతరిక్ష శాస్త్రాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు, భవిష్యత్తులో మన దేశం మరి ఇస్రో ద్వారా ఎలాంటి ప్రణాళికలతో ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా శ్రోతలకి మీ తరపున శుభాకాంక్షలు చెప్పండి.
0: మన పురస్కరించుకుని చంద్రయాన్ 3 ల్యాండరు చంద్ర మండలం ఉపరితలం పైన ల్యాండ్ అవడం సందర్భంగా ప్రధాని మోడీ గారు దాన్ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారండి. దీనివల్ల మనం అందరికీ ఒక రకమైన ఎంకరేజ్మెంటు వస్తుంది. అంచేత ప్రజలందరూ దీన్ని కూడా ఆసక్తిగా గమనించి ఎలా మనం అభివృద్ధి చెందుతున్నామో దానిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారు, మరి చక్కగా ఈ అంశాలన్నీ కూడా శ్రోతలకు అర్థమయ్యేలాగా ఆకాశవాణి ద్వారా తెలియజేశారు. ఆకాశవాణి తరపున, అలాగే మా శ్రోతల తరపున మీకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: for the playoffs, while Chennai Super Kings are eyeing for the fourth spot in the points table. Inter Meteorological Department, IMD, has issued an orange alert for heat wave conditions today at places over Delhi, Haryana and Chandigarh. Heat wave conditions are also likely to prevail during the day over parts of Madhya Pradesh, Punjab, Uttar Pradesh and Vidarbh. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Saira. Prime Minister's visit to Italy is widely noticed by the press today, along with developments in US-Iran conflict. Hindustan Times writes, Rome-Delhi dial-up ties during Modi's Italy visit. The paper also carries a picture of Prime Minister Modi and his Italian counterpart, Giorgia Meloni, at the Colosseum, and a screen grab of the video widely circulated on social media, where PM Meloni is thanking PM Modi for presenting her a bag of toffees, Melody, a play on their names. The video has been viewed over 11 million times. The Pioneer writes, PM Modi's Melody gift to his Italian counterpart sends internet into a frenzy. The Asian Age writes, after talks with Putin, Xi calls for immediate end to West Asia war. Hindustan Times headlines, talks in final lap, strikes if no deal, says Trump. Iran says conflict will expand beyond region if US resumes attacks. Financial Express headlines, RBI lines up $5 billion swap to aid liquidity. In the growing market of cosmetics, Central Drug Standard Control Organization has issued an advisory saying cosmetics can only be rubbed, sprayed or sprinkled on body. The newspaper headlines, no cosmetic job with jabs, warns drug regulator. The Indian Express, in an exclusive, writes, working in my own grave, how workers are training robots that may replace them. The news item writes about workers in factories who are asked to wear smart glasses throughout their day. The exercise reflects a growing global push by AI and robotics companies to gather what's called egocentric data, first-person recordings of human activity that can teach machines how people perform physical tasks. And finally, The Economic Times writes, Google rejigs iconic search box for AI era, adding Google is redesigning its iconic search box and adding new artificial intelligence coding tools in its first step to expand influence in the age of AI. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi successfully concludes his visit to Italy, marking final leg of his five-nation official tour. India and Italy to celebrate 2027 as Year of Culture and Tourism to strengthen dialogue between the two ancient civilizations. Centre ropes in major social media platforms to crack down on rumours and fake paper leak claims ahead of NEET UG re-examination. West Bengal government begins handing over land to BSF for barbed wire fencing along Indo-Bangladesh border. Repolling begins in Falter Assembly constituency of West Bengal. And in IPL cricket, Kolkata Knight Riders beat Mumbai Indians by 4 wickets to keep their playoff hopes alive. And with that, we end the morning news. Have a great day.
2: Akashvani ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: శ్రీ పుట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సమాచార లేఖ, వ్యాఖ్యానం ఎస్ అమర నారాయణరావు. చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను కూడా అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో జరిగిన మత్స్యకారుల సేవలో అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సాంకేతికతను మరింతగా వినియోగించి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకువస్తామన్నారు. సీవీడ్ కల్చర్ ద్వారా మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. సముద్రపు నాచు పెంపకం ద్వారా మత్స్యకార డ్వాక్రా సంఘాల మహిళలు అదనపు ఆదాయం సాధించేలా చేస్తామన్నారు. తుమ్మలపేట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాంశు శుక్లా పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ వద్ద ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన అవగాహన ర్యాలీని కార్పొరేషన్ కమిషనర్ నందన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల థీమ్గా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు వరకు 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి 3,653 కోట్ల రూపాయల మేర నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర దేవాదాయ శాఖ

0: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు జాతీయ రహదారి వచ్చిందని, అనంతరం మరో రహదారి రావడం హర్షణీయమన్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. చేజర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ నుంచి నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ లభించింది. రాష్ట్రంలో 5 ఆసుపత్రులకు ఈ సర్టిఫికేట్ రాగా, ఇందులో జిల్లాకు చెందిన 2 ఉండటం హర్షణీయమని కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఇటీవలే కేంద్ర బృందం పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడంతో పాటు ప్రత్యక్షంగా సేవలను కూడా పరిశీలించి ఈ సర్టిఫికేట్కు ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ మండలం దొంతాల్లోని డంపింగ్ యార్డ్, ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 85 లక్షల టన్నుల చెత్తను తొలగించిందని, దొంతాల్లో ఉన్న 65,000 టన్నుల చెత్తను కూడా ఈ నెలాఖరు కల్లా క్లియర్ చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, డ్రగ్స్ కు దూరంగా విద్యార్థులు, యువత ఉండేలా చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ఎవరైనా మత్తు పదార్థాల బారిన పడి ఉంటే వారికి అవసరమైన సహాయం అందించేందుకు 1972 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. గ్రామ, పట్టణ స్థాయిలలోని యువత అప్రమత్తంగా ఉంటూ మత్తు పదార్థాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల సంస్థకు తెలియజేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకంపై గ్రామీణ స్థాయిలో ప్రజలకు మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. నెల్లూరులో విద్యుత్ శాఖ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ, ఈ పథకం వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. నెల్లూరు నగరంలో 5,500 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలను సత్వరమే పూర్తి చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు తాగునీటి పథకం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు నగరాన్ని చండీగఢ్ మాదిరిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ముగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరులో నిర్వహించిన 5K రన్ను ఆయన ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవిష్యత్తులో అమలు చేసే వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఈ గణాంకాలు ఎంతో దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా సమాచార లేఖ. వ్యాఖ్యానం ఎస్ అమర్నారాయణరావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:35. విహారీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మొవ్వా గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాము. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు.

விஹாரி மீ யாத்ரா சகாயகாரி ஆகாசவாணி சிம்ஹபுரி கேந்திரம் சமர்ப்பிஸ்துன விஹாரி கார்யக்ரமானிக்கி ஸ்வாகதம் சுஸ்வாகதம். ఈ కార్యక్రమంలో దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు గురించిన వివరాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

విష్ణువు ధరించిన దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ భగవానుడు స్వయం వ్యక్తమై ఒక సాధారణ మనిషిని గొప్ప వాగ్గేయకారునిగా అనుగ్రహించిన దివ్యక్షేత్రం మొవ్వ శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం.

ఈనాటి విహారీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా మోవ గ్రామంలో స్వయం వ్యక్తమై ఉన్న శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుందాం.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రాధతో కలిసి నృత్యం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుని కాలి అంధియ నుంచి ఒక మువ్వ భూమిపై ఈ ప్రదేశంలో పడింది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు పడిపోయిన మువ్వను వెతకమని నారదుని ఆదేశించాడు. అలా పడిపోయిన మువ్వ మౌద్గల్య ఋషిగా జన్మించాడు. అతను శ్రీకృష్ణునికి అపార భక్తుడు. శ్రీకృష్ణుని గురించి ఘోర తపస్సు చేసిన తరువాత అతనికి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ వేణుగోపాల స్వామి వారి రూపంలో స్వయంభూ ఇసుక శిలా రూపంలో ఇక్కడ దర్శనమిచ్చారు. రాత్రికి రాత్రే ఆ మూర్తికి ఒక ఆలయం నిర్మించబడింది. మౌద్గల్య మహర్షి తపస్సు చేసిన కారణంగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వ్యక్తం కావడంతో ఆ స్వామిని శ్రీ మువ్వ వేణుగోపాల స్వామి అని పిలిచేవారు. ఆ గ్రామాన్ని మువ్వపురమని కాలక్రమేణా ఆ గ్రామం మువ్వగా పిలువబడింది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. గర్భాలయంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి మూల విరాట్టు చాలా ప్రత్యేకమైనది. స్వామివారి వెనుక ఉన్న మకర తోరణంపై దశావతారాలు ఉన్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణి సత్యభామలు కూడా మనకు దర్శనమిస్తారు. స్వామివారి చేతిలో ఉన్న వేణువుకు గాలి ఊదే రంధ్రాలు కూడా మనకు స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక నుంచి ఉద్భవించింది కావడంతో కాలక్రమంలో కొంచెం భిన్నమైన కారణంగా స్వామివారి విగ్రహాన్ని పోలిన మరో విగ్రహాన్ని రూపొందించి ప్రతిష్ఠించారు. అయినా పురాతన విగ్రహాన్ని ఇప్పటికీ మనం ఆలయం వెనుక ఉన్న గదిలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయం కూడా ఉంది. శ్రీ ఆంజనేయ స్వామివారి కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని ఉంటాయి. మొవ పేరు వినగానే శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయమే కాదు, పదకవితా పితామహులలో ఒకరైన క్షేత్రయ్య కూడా మనకు స్ఫురణలోకి వస్తాడు. శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహంతో క్షేత్రయ్య అద్భుతమైన పదాలు రచించారు. క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. అతను నిత్యం మొవ్వ గోపాలుని సేవించుకునేవాడు. వరదయ్య భక్తికి మెచ్చిన ఆ వేణుగోపాలుడు అతని నాలుక మీద బీజాక్షరాలు రాశాడని చెప్తారు. దాంతో వరదయ్య స్వామివారి మీద గీతాలు రచించేంతటి జ్ఞానిగా మారి ఆ స్వామివారిని ఈ విధంగా కీర్తించాడు.

శ్రీ వేణుగోపాల స్వామివారి అనుగ్రహం పొందిన తరువాత వరదయ్య దక్షిణ భారతదేశంలోని పలు క్షేత్రాలను దర్శించి ఆయా దేవతామూర్తులపై సుమారు 4,000 పదాలను రచించారు. ఈ విధంగా పలు క్షేత్రాలను సందర్శించడం వల్ల వరదయ్య నామధేయం క్షేత్రయ్యగా మారింది. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరచి ఉంటుంది. వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి, దీపావళి, దసరా పర్వదినాలు, ఇంకా వసంతోత్సవం, శ్రావణ మాసం, ధనుర్మాసాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం.

ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మొవ్వ మండలం మొవ్వ గ్రామంలో ఉంది. మొవ్వ బస్టాండ్ నుంచి ఈ ఆలయం అత్యంత సమీపంలో అనగా కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ మొవ్వ గ్రామం విజయవాడ మచిలీపట్నాలను కలుపుతున్న రహదారిపై ఉన్న పామర్రు గ్రామానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు విజయవాడ ఇంకా మచిలీపట్నం. మొవ్వ గ్రామం విజయవాడ నుంచి 50 కిలోమీటర్లు, మచిలీపట్నం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ ఇంకా పామర్రుల నుంచి మొవ్వ గ్రామానికి నిర్ణీత వ్యవధుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి బస్ సేవలు అందుబాటులో ఉన్నాయి, కనుక సులభంగా చేరుకోవచ్చు.

స్వామివారి అనుగ్రహంతో మన ఐహిక దుఃఖాలన్నీ దూరమై పరమపదానికి మార్గం సుగమం కావాలని ప్రార్థిస్తూ వచ్చేవారం మరో దివ్యక్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.

ఇంతవరకు కృష్ణా జిల్లా మొవ్వా గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకున్నాం. విహారీ కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపజేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
1: మనోరంజనిలో ఇప్పుడు ఆది సినిమాలోని పాటని వినేద్దాము.

0: Dagganay.
1: సాంగ్ ఆది సినిమా నుంచి విన్నాం కదా, మణిశర్మ గారి సంగీతంతో టిప్పు పాడినటువంటి పాట, చాలా చక్కని పాట. నెక్స్ట్ మనోరంజనిలో మనం వినేద్దాం పెళ్లి చేసుకుందాం సినిమాలోని సాంగ్ని. ఈ పాటని కంపోజ్ చేసింది కోటి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రమ్మ కలిసి పాడారు, చంద్రబోస్ గారి రచన.

సౌందర్య గారు ఒక స్టైల్, అండ్ నిజం చెప్పాలంటే ఇంకొక రేంజ్లో ఈ సినిమాలో మనకు కనిపించేది నీలాంబరి. ఎస్, రమ్యకృష్ణ గారి క్యారెక్టర్. ఇప్పటికీ కూడా మనం ఆ క్యారెక్టర్ని మర్చిపోలేం. అండ్ ఈ పాట ఎలా ఉంటుందంటే, ఈయనేమో మంచిగా పాడుతూ ఉంటారు సౌందర్య గారిని ఊహించుకొని, కానీ రమ్యకృష్ణ గారి లిరిక్స్ వస్తాయండి, ఏమన్నా ఉంటాయి. అసలు యాటిట్యూడ్ మొత్తం ఆ సినిమాలో ఆవిడ క్యారీ చేసినటువంటి ఆ యాటిట్యూడ్ మొత్తం ఈ పాటలో మనకి కనిపిస్తుంది. అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకొని నీ జన్మ ధన్యమైపోతుంది పో అని చెప్పేలాంటి క్యారెక్టర్ అనమాట. బట్ నిజానికి ఇంకా వన్స్ ఆయన వద్దన తర్వాత ఇంకా లైఫ్లో ఆవిడ పెళ్ళి కూడా చేసుకోరు, ఇంకొకరిని ఎవరిని చూడరు. బెస్ట్ థింగ్, అది మంచిది. కానీ ఆ పెళ్లి చేసుకోవాలి అన్న ప్రాసెస్లో తను చేసే పనులు కానీ జరిగిన ఇష్యూస్ కానీ చాలా భయానకంగా ఉంటాయి. అండ్ నిజంగా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారండి. అంటే ఎట్లా అయినా కూడా, అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, లవ్లో చాలా రకాలు ఉంటాయి. చాలా వరకు ప్రేమని ఎంజాయ్ చేస్తారు అవతల వాళ్ళు, ఆపోజిట్ పర్సన్. బట్ కొన్ని రకాల ప్రేమలు మాత్రం ఇంతే భయంకరంగా ఉంటాయి. వినేద్దాం పాట, చాలా బాగుంటుంది. లిరిక్స్ వినండి, ఒక రేంజ్ అంతే.

0: యా విన్నారు కదండి, పాటలో నేను చెప్పినట్టుగా పాట మొత్తం రమ్మకృష్ణ గారి యాటిట్యూడ్ని క్యారీ చేస్తూ ఉంటుంది. నరసింహ సినిమా ఎంత పాపులరో ఈ సాంగ్ కూడా అంతే పాపులర్. ఎన్నిసార్లు విన్నా కూడా లిరిక్స్ అసలు షాక్ కొట్టినట్టుగా ఉంటాయి. రమ్మకృష్ణ గారు పాటలో చెప్తున్నప్పుడు కూడా రజనీకాంత్ గారు సేమ్ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చూపిస్తూ ఉంటారు మనకి అక్కడికక్కడ. నే తాగ మిగిలిన పాలు నువ్వు తాగి జీవించంగా, నీ జన్మ ధన్యమే కదా అంటే ఆయన షాక్ అయి చూస్తుంటారు. అండ్ నా ఆజ్ఞతో నా వెంట రారా అనేవి అన్ని మొత్తం ఆవిడ క్యారెక్టర్ని మనకి పాటలో చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇందులో రజనీకాంత్ గారు కూడా చెప్పకనే చెప్తారు కొన్ని మాటలు. చంద్రుడు చెక్కి చెక్కి చేసినట్టు శిల్పం ఒకటి చూసా, తన చూపులో అమృతం కాదు విషం అని తెలిసింది అని. అంటే అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంది కానీ మనసు అంత బాగాలేదు అని చెప్పడం అనమాట. వాట్ ఏ సాంగ్ అండి, నిజంగా చాలా మంచిగా ఉంటుంది. యా మరి సమయం 9:05 కూడా అయిపోయింది, సాంగ్ ప్లే అవుతుంది కాబట్టి. అండ్ నేను దానికి చాలా మంచి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చాను కాబట్టి వినేసాము. ఈ సమయంలో ఇప్పుడు మనం నెక్స్ట్ వినేద్దాం, సముద్ర తీర కథలు. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమరం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
1: ఆకాశవాణి 102.7 మెగాహెర్ట్జ్ పై సింహపురి ఎఫ్ఎం. తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్బ.

0: సుబ్రహ్మణ్యం గారు. నాగరిక సమాజానికి దూరంగా సముద్ర తీరానికి దగ్గరగా సముద్రాన్నే తమ తల్లిగా తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు. ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి.
1: కథ పేరు సముద్రంలో కాకిరెట్ట.

భూమి, అగ్ని, ఆకాశం, వాయువు, నీరు, పంచభూతాలు. మొదటిదైన భూమి సుమారు 300 సముద్రాలు కలిగి నీటితో నిండి ఉంది. అంతేకాక భూమిలో నిక్షిప్తమై ఉన్న నీటిని కలుపుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనాడు అగస్త్యుడు కోపంతో సప్త సముద్రాలను దోసిలిలోకి తీసుకొని త్రాగేశాడని పురాణాలు చెబుతున్నాయి. అలా జరిగినప్పుడు సముద్రాల లోతులు, అందులోని కోటానుకోట్ల ప్రాణులు ఏమిటో మనకు తెలిసి ఉండేది. నేడు అది సాధ్యమయ్యే పని కాదు. భూమిని నమ్ముకున్న వాళ్లకు కరువు, కాటకాలు, వరదలు, తుఫానుల లాంటి ప్రకృతి వైపరీత్యాల వలన తిండి దొరక్కపోవచ్చునేమో కాని జాలర్లకు సర్వకాల సర్వావస్థల యందు సముద్రంలో చేపలకు కొదవలేదు. వాళ్లకు తిండికి లోటుండదు. ఈ ప్రపంచంలో జలచరాలు ఆహారంగా లేని ప్రాంతం అంటూ లేదు. కోట్ల మందికి ఇది జీవనాధారమైతే 100 కోట్ల మందికి ఇది ప్రియమైన ఆహారం. లొట్టలు వేసుకొని తింటారు. ఆ రుచికి మైమరిచిపోతారు. సముద్రం కొంత లోతు వరకు నీలం రంగులో ఉంటుంది. లోతులకు వెళ్లే కొలది కటిక చీకటిగా ఉండాలి. అయితే సముద్రం అడుగున కొన్ని జలచరాలకు భూమి మీద మిణుగురు పురుగులు వెలిగినట్లు కాంతివంతంగా ఉంటాయి. కొన్నింటి కళ్ళు లారీ హెడ్లైట్లలా వెలుగుతూ ఉంటాయి. వెడల్పుగా పొడవుగా పాములాగా ఉండే ఎలక్ట్రిక్ ఈల్స్కు రెండు వైపులా ఎలక్ట్రిక్ బల్బుల్లాగా వెలుగుతూ ఉండే లైట్లు ఉంటాయి. ఇందులో కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి కోటానుకోట్ల జీవులు ప్రసరింపజేసే ఈ కాంతి వలన సముద్రం అడుగున కూడా స్వచ్ఛమైన వెలుతురు ఉంటుంది. గంగాపుత్రులకు సముద్రంతో విడదీయరాని అనుబంధం ఉంది. అది తల్లి బిడ్డల అనుబంధం. తల్లి బిడ్డలకు పాలిచ్చి పెంచినట్లు సముద్రం తన నీటిలో దాచుకున్న అపార మత్స్య సంపదను జాలర్లకు ఇస్తుంది. నిద్రలేచి సముద్రాన్ని చూడందే జాలర్లు బ్రతకలేరు. అలాగే సూర్యోస్తమయ సమయంలో సముద్రాన్ని చూడందే నిద్రపోరు. యువకులు, నడివయస్సు వాళ్ళు చుక్క పొడవగానే వేటకు వెళితే అదే సమయంలో స్త్రీలు ఎండు చేపల బుట్టలు నెత్తిన పెట్టుకుని అమ్ముకోవడానికి గ్రామాలకు బయలుదేరుతారు. వృద్ధులు నిద్రలేచిందే మొదలు సముద్రం దగ్గరకు వస్తారు. సముద్రం మీద అలలు చూస్తూ అక్కడే తిరుగుతుంటారు. అది అందించే ఆహ్లాదం వారికి మరొకటి లేదు. ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో వంట చేస్తే చంటి పిల్లలు, చిన్నపిల్లలు ఇంటి ముందే ఆడుకుంటుంటారు. చిన్నపిల్లల్లో 5-6 ఏళ్లు దాటిన వారు తీరంలో ఆడుకుంటుంటారు. ఒక్కరోజు చేపల వేటకు వెళ్ళకపోతే మగవాళ్లకు నిద్ర పట్టనట్లే. ఆడవాళ్లకు కూడా ఒక్కరోజు ఎండు చేపలమ్మకపోతే నిద్ర పట్టదు. పర్వదినాలలో ఒకరోజు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు నాగరికులు. ఆ లెక్కన రోజూ సముద్రంలో స్నానం చేసే మత్స్యకారులకు ఎంత పుణ్యం రావాలి. మగవాళ్లైనా, ఆడవాళ్లైనా, పిల్లలైనా వాళ్ల స్నానం సముద్రం నీళ్లతోనే. ఆ నీళ్లకు అంటులేదు. ఎప్పటికప్పుడు అలలు సముద్రాన్ని కడుగుతూ ఉంటాయి. అక్కడే వాళ్లకు ఆటలు పాటలు. ఈత కొట్టడంలో మగవాళ్లకు ఎంత నైపుణ్యం ఉందో ఆడవాళ్లకు కూడా అంతే నైపుణ్యం ఉంది. వాళ్ల కష్టాలను సముద్రంతో చెప్పుకుంటారు. సముద్రం కూడా తన అలల ఘోషతో విన్నట్లు ఊకొడుతూ ఉంటుంది. అంతేకాదు, రామచంద్రయ్య లాంటి అన్నీ తెలిసిన వాడు కూడా సముద్రానికి తన బాధ చెప్పుకొని ఊరట పొందుతుంటాడు. రామరెడ్డి చెప్పినట్లు నీలమ్మతో తన ప్రేమ కథ రాధాకృష్ణుల ప్రేమలాంటి ఒక అలౌకిక భావన. అది శరీరానికి సంబంధం లేని శాశ్వత బంధం అని గర్వపడుతుంటాడు రామచంద్రయ్య. మగవాళ్లకు విశ్రాంతి సమయం సముద్రంలో చేపలు గుడ్లు పెట్టి పిల్లలు అయ్యే జూలై ఆగస్టు నెలలే. మగవాళ్లు ఆ కాలంలో కొబ్బరి చెట్ల నీడన కూర్చుని వలలు బాగు చేసుకుంటూ, పడవలు రిపేరు చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతారు. ఆడవాళ్లకు విశ్రాంతి సమయం వర్షాకాలమే. ఆ కాలంలో జోరిన వర్షంలో చేపలు బుట్టలు నెత్తిన పెట్టుకుని వెళితే చేపలు తడిసి వాసన కొడుతుంటాయి. వీధుల్లో తిరిగి అమ్మలేరు. అదీ కాక గ్రామాల్లో కొనేవాళ్లు కూడా ఉండరు. అందువల్ల వాళ్లు సముద్ర తీరాన తమ గుడిసెల్లోనే ఉంటూ వంట చేసుకుని ఆ గుడిసెకు ఈ గుడిసెకు తిరుగుతూ తోటి ఆడవాళ్లతో మాట్లాడుతూ తమ స్నేహాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. వర్షాకాలంలో చేపలు పెద్దగా పడవు. పడ్డ చేపల్ని ఉప్పులో ఊరవేస్తుంటారు.
అంతే తప్ప ఎండలో ఆరబెట్టలేరు. అందుకే అప్పటికే ఎండు చేపలు అమ్మివేసి ఉంటారు. కనుక ఖాళీగా ఉన్న తాము ఎండు చేపలు భద్రం చేసి గుడిసెల్లో ఆరబెడుతుంటారు. చిన్న ఎండ కాసినా వాటిని ఇసుక నేల మీద తాటాకులు పరిచి వాటి మీద ఎండబెడతారు. ముసలి మత్స్యకారులకు ఎప్పుడూ సెలవే. ఖాళీ సమయాల్లో తాము సముద్రం మీద వేటకు వెళ్లేటప్పుడు ఎలా చాకచక్యంగా వేటాడేవాళ్ళో కథలు కథలుగా కుర్రజాలర్లు అడిగినా అడక్కపోయినా చెబుతుంటారు. ఆడవాళ్లైతే అమ్మలక్కల ఇళ్లకు వెళ్లి వాళ్ల చేపల్ని ఊరవేసేందుకు సాయపడుతూ తమ వయసులో ఉన్నప్పుడు ఎంత చాకచక్యంగా చేపలమ్మింది చెబుతూ వాళ్లకు కొత్త కొత్త చిట్కాలు నేర్పేవాళ్లు. రాత్రుళ్ళు గుడిసెలో ఏకాంతంగా ఉన్న వృద్ధ దంపతులు చలికి వెచ్చగా దుప్పట్లు కప్పుకొని తమ గతకాలపు జీవిత మధురిమలు చెప్పుకొని సంతోషించేవారు. ఇలా వారికి వర్షాకాలపు సమయం గడిచిపోయేది. వర్షాకాలం వచ్చింది పోయింది. వర్షాకాలంలో కూడా తమ చేపల వేటను ఆపలేదు జాలర్లు.

0: రొయ్యలపాళ్ళం శివయ్య తన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. అతని పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళయి పెళ్ళాం పిల్లలతో వేరే వేరేగా కాపురాలు ఉంటున్నారు. వాళ్ళు తమ భార్యా పిల్లలతో ఎవరి పడవలో వాళ్ళొస్తున్నారు. శివయ్య పడవలో అతని భార్య, పెళ్లి కాని చివరి ఇద్దరు కొడుకులు జానయ్య శంకరయ్య ఉన్నారు. ఇప్పుడు అంతా మూడోవాడు జానయ్యకు యానాదయ్య కూతురితో పెళ్లి నిశ్చితార్థానికి వెళ్తున్నారు. ఇది ప్రస్తుతం అందరి పడవ ప్రయాణం. నరసింహులు మగపిల్లల్లో పెద్దవాడు, రెండవ వాడు నాంచారయ్య. ఇద్దరూ బుద్ధిమంతులు, తండ్రి మాట జవదాటరు, బాగా కష్టపడతారు. వాళ్ల పెళ్ళాలు కూడా తెలివిగా ఎండు చేపలమ్మిన డబ్బులు జాగ్రత్త చేస్తున్నారు. పిల్లల్ని సాక్కుంటూ ఆనందంగా ఉన్నారు. పెదకాపు అతని భార్యకు సపరేటు పడవ ఏర్పాటు చేశాడు శివయ్య. వీళ్ళు గవళపాళెం చేరుకునేసరికి ముందుగానే సమాచారం అందుకున్న గవళపాళెం యానాదయ్య అతని పెళ్ళాం బంధువులతో తీరం దగ్గర వీళ్ల కోసం మంచి దుస్తులు ధరించి ఎదురుచూస్తున్నారు. వీళ్లని సాదరంగా ఆహ్వానించి ఊళ్ళోకి తీసుకువెళ్లారు. యానాదయ్యకు కొడుకులు లేరు, ఇద్దరు కూతుర్లే. ఆ ఊరి రాములోరి గుడి దగ్గర పెళ్లి కుమార్తె శాంత తరపు ముత్తైదువులందరూ ఎదురుచూస్తున్నారు. వాళ్ళు మంచి మంచి రంగు చీరలు కట్టుకుని హుందాగా ఉన్నారు. ఆ ఊరి పెదకాపు కొందరు పెద్దలు శుభ్రంగా ఉతికిన తెల్ల పంచలు తెల్ల చొక్కాలు ధరించి భుజాల మీద తెల్ల తుండుగుడ్డలు వేసుకుని ఉన్నారు. అక్కడ చేరిన పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్నారు. రాముడి గుడి అనబడే ఆ విశాలమైన వసారాలో రెండు వైపుల వాళ్ళు అటు ఇటు చాపల మీద కూర్చున్న తర్వాత పెళ్లి కొడుకు తరపు వారు, పెళ్లి కుమార్తె తరపు వాళ్ళు తాము పెద్ద పెద్ద అల్యూమినియం పళ్ళాల్లో తెచ్చిన బియ్యం, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు మొదలైనవన్నీ దేవుడి ముందు పెట్టారు. రెండు గ్రామాల పెదకాపుల సమక్షంలో కట్నకానుకలతో పాటు అన్ని విషయాలు మాట్లాడుకుని పెళ్లి ఒప్పందం చేసుకున్నారు. నిశ్చయతాంబూలాలు రెండు వైపుల వాళ్ళు అందుకున్నారు. పెళ్లి వచ్చే వేట విరామంలో జరిగిపోవాలని మాట్లాడుకున్నారు. ఈలోగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలలో ఏ లోటూ లేకుండా డబ్బుతో సహా అన్నీ సిద్ధం చేసుకోవాలి అనుకున్నారు. రెండు గ్రామాల వాళ్ళు ఒకరికొకరు వియ్యంకులు కావడంతో ఆ సమయానికి గ్రామంలోని వాళ్ళంతా వచ్చి ఒకరికొకరు సరసమాడుకుంటూ కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పువ్వులతో నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ మధ్యాహ్నం కాబోయే పెళ్లి కుమార్తె ఇంట్లో భోజనాలు ముగించి ఇంటి చుట్టూ ఉన్న కొబ్బరి చెట్ల నీడన విశ్రమించి చేయాల్సిన పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నారు శివయ్య కుటుంబ సభ్యులు.
1: ఒరేయ్, మన జానయ్య పెళ్లికే మీరంతా తలా ఒక సెయ్యాలరా. మళ్ళీ ఏట ఇరామ సమయానికే మనం డబ్బు దశకంతో సిద్ధంగా ఉండాలా. అందరూ ఎక్కువ పనిచేసే డబ్బు దాసాల. రెండు లోళ్ళకి కలిపే 600 మందికే 2 రోజులు ఇందియ్యాల. ఇంకా పిల్లకి ఇవ్వాల్సిన కట్నం ఎట్టాగూ ఉండాది. వాళ్ళకి మనంత కష్టం ఉండాలిలే. ఎంత ఇచ్చినా ఎవరిచ్చినా కొత్త కాపురం పెట్టబోయే వాళ్ళకే కదా వెళ్ళేదే అన్నాడు తండ్రి శివయ్య.
2: అట్టాగేలే నాయనా, కాకపోతే నువ్వు ఒక్కడివే ఎట్టా సంపాదిస్తావా? అందరం కలిసే ఈ కార్యం కానిసేద్దాం. మీ కోడళ్ళు కూడా దీనికే కాదనరు, ఏమంటారా
0: అన్నాడు పెద్ద కొడుకు నరసింహులు. పెళ్లైన పెద్ద తమ్ముడు నాంచారయ్య అతని భార్య కూడా దీనికి తలలూపారు.
2: అట్నగాదురా, ఇంతకు ముందులా పడవ రోజుకొక తూరేస్తే సాలదు. ఏట ఇరామంలో పెళ్లి, ఈ లోపల నిద్ర మానుకునే పడవను రోజుకు 2 సార్లు అయ్యాల. ఒకసారి మనం వెళ్తే రెండో పూట కూలీ మనసుల్ని పెట్టే వేయించాల. వాళ్ళు మనల్ని మోసం చేయకుండా మన మనసు ఒకడో అందులో ఉండాల, ఏమంటారా
0: అన్నాడు శివయ్య.
2: అట్టాగే నాయనా, అట్నే చేద్దాంలే
0: అని అందరూ తలలూపారు.
2: రాత్రి సుక్క పొడిసిన తరువాత నేను శంకరయ్యను తీసుకునే సముద్రం మీదకు వేటకెళ్తా. మధ్యాహ్నానికి వస్తాం. సిన్నోడు జానయ్య వెంటనే అదే పడవలో కూలోళ్ళు నెక్కించుకునే ఏటకెళ్ళి అర్ధరాత్రికి వస్తాడు. ఇదే మాదిరే రోజు చేపలేట సాగాలే. ఇక పోతే పెద్ద కొడుకులిద్దరూ పెళ్ళైన ఇద్దరూ ఎక్కువ మంది కూలోళ్ళని పెట్టుకునే ఎక్కువ చేపల్ని పట్టే అమ్మాల. దీనికే ఏమంటారా
0: అన్నాడు శివయ్య. శివయ్య ప్లాన్కు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు.

0: మరుసటి రోజు నుంచే ప్లాను అమలు చేయబడింది. సాయంత్రం వేకోజామున వచ్చే చేపల్ని శుభ్రం చేయటానికి, వాటిని ఉప్పులో ఊరవేయటానికి, చేపల్ని ఎండలో ఆరబెట్టడానికి, రోజుకు మనిషికి బుట్టెడు చేపల్ని కూలి క్రింద ఇచ్చే పద్ధతిలో పెట్టుకున్నారు. మామూలుగా అయితే చేపల వేటకు వెళ్ళి మధ్యాహ్నానికో పొద్దు తిరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు ఇంత గంజి తాగి కొబ్బరి చెట్ల నీడన పడుకుంటారు. అయితే ఇప్పుడు డబ్బు అవసరం బాగా ఉంది కనుక శివయ్య కుటుంబ సభ్యుల కష్టమే వేరు. మగవాళ్ళు అనుకున్న ప్రకారం సముద్రం మీదకు వెళ్ళి చేపలు వేటాడి తెస్తుంటే, ఇక శివయ్య భార్య కోడళ్ళు ఎండు చేపల పుట్టల్ని నెత్తికెత్తుకుని చుట్టుప్రక్కల గ్రామాల్లో అమ్ముకురావడానికే సరిపోతోంది. చేపలు కుప్పలు తిప్పలుగా పడుతున్నాయి. అదేవిధంగా ఎండు చేపల అమ్మకంలో చేతి నిండా డబ్బు కూడా వస్తోంది. చూరుల్లో డబ్బు కట్టలు ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టి దోపుతున్నారు. శివయ్య తన ఆఖరి కొడుకుతో పడవలో చేపలు వేటాడుతుండగా సమీపంలోని పెద్దయ్య,
1: ఏంద్రా శివయ్య, నా పడవ దగ్గరగా వస్తా వేటాడుతుండవే, పడవనే దూరంగా తీసుకెళ్ళా, మన వలలు సిక్కుకున్నాయంటే ఇద్దరికి ఇబ్బంది అవుద్దే అన్నాడు పెద్దయ్య. ఏంది పెద్దయ్య మామా, మన వలలు శానా దూర దూరంగా ఉండాయిలే, చేపలు ఒక చోట ఉంటాయా చెప్పు, నీకు పడే చేపలు నాకు పడ్డానికి అన్నాడు శివయ్య.
0: నీ కొడుకు పెళ్లి దగ్గరకు వస్తే కొద్దే నీకు ఆశ శానా ఎక్కువైపోయిండదే అన్నాడు మళ్ళీ.
1: ఏంది పెద్దయ్య మామా, ఏం చేస్తాం మామా, డబ్బు లేనోడి పరిస్థితే అంతే కదా, కొడుకు పెళ్ళే ఆగుతుందా, ఏనాటికైనా చేయాల్సిందే కదా అన్నాడు శివయ్య.
0: సరేరా, నువ్వా ఇక్కడే చేపలు ఏటాడు, నేనే దూరంగా పోతుండా అంటూ పెద్దయ్య దూరంగా వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డాడు శివయ్య. పెద్దయ్య శివయ్యల బాధలాట తెలిసిన రంగయ్య ఆ రోజు తీరానికి వచ్చిన శివయ్యతో,
1: ఏరా తమ్ముడు, సముద్రంలో ఒక్క చేపను కూడా ఉంచేట్లు లేవే,
0: పొగులు రాత్రి సముద్రంలోనే ఉంటుండావంట, ఆడా ఈడా నువ్వే చేపలు పడుతుండావే అన్నాడు రంగయ్య.
1: మామా, మాకు కూడా నాలుగు చేపల్నే సముద్రంలో ఉంచు మామా, మేము కూడా చేపలు పట్టుకునే కదా బతకాలే అన్నాడు ఇంకో జాలరి.
0: ఏం చెప్పాలో అర్థం కాక తలగోక్కున్నాడు శివయ్య. అక్కడే ఉన్న పెదకాపు,
1: ఒరేయ్, సముద్రంలో జల సంపద ఎంతమంది పట్టుకున్నా అరిగేదా తరిగేదా, నా తలలో ఎంటికలంతమంది ఒకేసారి ఇట్లా ఏళ్ల తరపుడి పట్టిన సంద్రానికే ఒక్క ఈ కూడా రాళ్ళు, వీళ్ళు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టుతో సమానం కూడా కాదురా అన్నాడు నవ్వుతూ.
0: అక్కడే ఉన్న ఒక జాలరి కలగజేసుకుని,
1: అదేంటన్నా, సముద్రంలో నీళ్లను తోడి పారబోయగలమా, అది ఏనాటికైనా ఎండద్దా, అందులోని చేపల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా, నువ్వు చెప్పినట్టు ఆడు పట్టే చేపలు సముద్రంలో కాకిరెట్టంత అన్నాడు.
0: మా బాగు చెప్పినావురా మెచ్చుకున్నాడు పెదకాపు. వేట విరామ సమయం ప్రక్క రోజు నుంచే మొదలవుతుంది. అది 2 నెలలుంటుంది.

ఆ రోజు యానాదయ్య వేటైన తరువాత తన పడవను పనివాళ్ల చేత ఇంటికి పంపి తాను శివయ్య పడవలో రొయ్యలపాళెం వచ్చాడు. దారిలో తన మనసులోని మాటను శివయ్యకు చెప్పాడు యానాదయ్య. నాదేముండాదిరా, అంతా మీ అక్కకు చెప్పే ఒప్పించు. ఇంట్లో అందరం ఆ మడిసి చెప్పేదే కదా ఇంటామా, ఆ మడిసి మాట జబదాటం అన్నాడు శివయ్య. యానాదయ్య ఈ అనుకోని రాకకు కారణమేదో ఉందని శివయ్య భార్య చెంచురామమ్మ అనుకుంది. ఆ రాత్రి చిక్కటి ఎండుచేప పులుసులో రాగి సంకటి ముద్దలు అద్దుకుని తింటున్న యానాదయ్య అసలు విషయం ఎత్తాడు. అక్క, నాకో ఇద్దరు కూతుర్లు, నీకో నలుగురు కొడుకులు. నాకా మగదిక్కే లేదు. ఆడపిల్లలకో పెళ్లి చేసి అత్తింటికి పంపిస్తే నాకో నోట్లో మాట చెప్పుకునేందుకు కూడా రగతం పంచుకునే పుట్టిన వాళ్ళెవరూ ఉండరు. అందుకని ఏంటి తమ్ముడో, కడుపులోనే మాట చెప్పు అంది చెంచురామమ్మ అభిమానంగా. అందుకనే మా ఆడది ఏం చెప్పిందంటే, వాళ్ళిద్దరి కొడుకులకి పెళ్ళయ్యి ఆ ఊళ్ళోనే ఉంటుండారు కదా, కొడుకులతో పాటు మనవాళ్ళని మనవరాళ్ళని చూసుకునే మురిసిపోతుంటారు. మనకు ఆ అదృష్టం లేదు. వాళ్ళ మూడో కొడుక్కి మన పెద్దమ్మాయితో సంబంధం కుదురుండాది. వాళ్ళకే నాలుగో కొడుకుండాడు కదా, ఆ పిల్లోడికే మన రెండో పిల్లనిద్దాం అంటూ నోట్లోని ముద్ద మింగి ఆగాడు యానాదయ్య. నీ పిల్లలకేనాయనా బంగారం బిడ్డలా, అట్టాగేలే. ఈ ఏడో మూడో వాడి పెళ్లి కాని, నాలుగో వాడికే మీ రెండో పిల్లని చేసుకుంటాం. ఏ దిగులు పడమాక ధైర్యం చెప్పింది చెంచురామమ్మ. నా పెళ్ళ ఏమంటాదంటే, వెక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగి నెమ్మదించుకున్నాడు యానాదయ్య. చెప్పు తమ్ముడు, ఎక్క దగ్గర నీకు భయం ఎందుకు, మాటిస్తుండా చెప్పు అంది చెంచురామమ్మ. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళయి వెళ్ళిపోతే మనకింకెవరుండారో, ఎప్పుడో కదా వెళ్ళి చూస్తామా. నాకు మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకునే ముద్దెట్టుకోవాలని ఉండదా. మనం మాటి మాటికి రొయ్యల పాలెం వెళ్ళలేం కదా. ఉదయంతో మాట్లాడే శివయ్య ఇద్దరి కొడుకుల్నే మనం ఇల్లరికం తెచ్చుకుందామయ్యా అని అడిగిందక్క నా పెళ్ళామా. నసుగుతూనే అసలు విషయం చెప్పాడు యానాదయ్య. ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని సాకడం వంటి పనుల్ని అవలీలగా చేయగలరు అనుకున్న తెలివిగల ఆడపిల్లల్ని తమ కొడుకులకు చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు ఆడవాళ్ళు. అంతేకాక చాకచక్యంగా చేపలమ్మటంలో డబ్బు పొదుపు చేయగలరు అనుకున్న ఆడవాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు. ఇలాంటి ఆడపిల్లలకు మంచి డిమాండు రెండు పళ్లల్లో. మేము చేసుకుంటామంటే మేము చేసుకుంటామంటూ ఎగబడతారు. యువకులైన మగవాళ్ళు వేటలో చాకచక్యం ఉన్న యువకుల్ని అల్లుళ్ళగా చేసుకోవటానికి తహతహలాడినట్లు. అయితే రెండు పల్లెల్లోని వారు ఎవరైనా ఇల్లరికం అంటే కొద్దిగా ఆలోచిస్తారు. ఆమె యానాదయ్య కూతుర్ల గురించి చాలా విని ఉంది. వాళ్ల నాయనకు వాళ్ళు మగపిల్లల్లాగా కనిపిస్తారు. ఎంతటి మగవాడే

తాకిన తండ్రి పడవలో చేపల్ని తాగితే సహించరు, గొడవ పట్టుకొని తరిపి కొడతారు. అది దురుసుతనం కాదు, జాగ్రత్త. తల్లే తెలివిగలది అనుకుంటే ఆమె కంటే ఆరాకులు ఎక్కువ చదివిన వాళ్ళు వీళ్ళు. కాకపోతే ఆడపిల్లలు గల యానాదయ్యను మోసం చేస్తారు. యానాదయ్య కుటుంబం సంగతి, వాళ్ల మర్యాదల సంగతి, ఆడపిల్లల వినయ విధేయతల గురించి ఆమెకు తెలుసు. పాపం, తన కూతుళ్లను కళ్ళెదుట చూసుకోవాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకోవాలని ఎంత ఆరాటపడుతున్నారో. దయాగుణం కలిగిన చెంచురామమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది. మొగుడితో పాటు దుప్పటి తీసుకుని తీరంలో పడుకోవడానికి పోతున్న యానాదయ్యతో, తమ్ముడు, నా మరదలు ఆలోచన సబబే. ఎందుకంటే ఊళ్ళో తమ రకతం పంచుకు పుట్టిన బిడ్డలో తమ ఎదుట తిరుగుతుంటే ఆ ఆనందమే ఏరు. ముందు మూడోవాడి పెళ్లి కాని, ఆణ్ణి ఇల్లరికం పంపిస్తా. వచ్చే ఏడాదే నాలుగో వాడికి నీ రెండో కూతుర్ని చేసుకునే ఇల్లరికం పంపిస్తా. అయితే మనమా చుట్టాల్లా కాకుండా వీలైనప్పుడల్లా ఒకరింటికొకరమా వత్తా పోతా ఉండాలా అంది చెంచురామమ్మ. యానాదయ్య అంత తేలిగ్గా పని అవుతుందని ఊహించలేదు. వెంటనే చెంచురామమ్మ కాళ్ల మీద పడి భోరున ఏడ్చాడు. ఆమె అతని తల నిమిరి పైకి లేపింది. యానాదయ్య కళ్ళు తుడుచుకుంటూ శివయ్య వెంట బయటకు నడిచాడు. ఆ రాత్రి లయబద్ధంగా వినిపించే సముద్రపు ఘోష వింటూ, ఆ సముద్రపు గాలి పీలుస్తూ హాయిగా నిద్రపోయాడు యానాదయ్య.

ఇప్పుడు వేట విరామ సమయం మొదలైంది. అందరూ ఇసుకలో కొబ్బరి చెట్ల కింద కూర్చొని తమ పూర్వీకుల అనుభవాలు నెమరవేసుకుంటూ సముద్రదేవత కథలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు శివయ్య ఇంటి ముందు మైకు వచ్చి చేరింది. అందులో నుంచి ఒక్కసారిగా బొయ్యమంటూ శబ్దం వచ్చి పాట మొదలైంది. అందరి చెవులు అటుమళ్ళాయి. చిన్నపిల్లలు సముద్ర తీరంలో ఆటలు ఆపేసి పరిగెత్తుకు వచ్చి మైక్ సెట్ అబ్బాయిని హీరోగా చూస్తూ ఇక్కడే ఇసుకలో కూర్చొని పాటలు వినసాగారు. పెద్దవాళ్లు సైతం తమ మాటలు ఆపి అందులోకి వేలడు పొడుగు మనుషులు వెళ్ళి పాడతారని చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పెళ్లి. రొయ్యలపాలెం వారి చుట్టాలైన గవ్వలపాలెంలో ఇచ్చి చేసిన ఆడపిల్లలు వాళ్ల ముగుళ్లతో పిల్లలతో 2 రోజుల ముందే పడవల్లో వచ్చి దిగారు. పెళ్లి ఆర్భాటంగా జరిగింది. రామిరెడ్డి బండ్లు కట్టుకు వెళ్లి ముందు రోజు తెచ్చిన మైకు గ్రామంలో ప్రతిధ్వనిస్తుంటే ఆ రోజు తీసుకువచ్చిన మేళగాళ్లు నాదస్వరం డోళ్లతో ఆ సముద్ర తీరంలో సంగీత ధ్వనుల్ని వినిపించారు. రామిరెడ్డి దంపతులు పెళ్లికి వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లను ఆశీర్వదించారు. అక్షింతలు వేసి చెరో 10,000 రూపాయలు చేతుల్లో పెట్టారు. ఆ రోజు శనివారం అయినందున తాము ఉపవాసమని భోజనం చెయ్యమని చెరో 2 అరటిపళ్ళు తిన్నారు. ఆడవాళ్లు కొత్త చీరలు రవికలతో నవ్వుతూ కబుర్లాడుతూ తిరుగుతుంటే మగవాళ్లు కొందరు కొత్త పంచలు కొత్త చొక్కాలతో భుజాన తుండుగుడ్డలతో మరికొందరు ఉతికిన పంచలు చొక్కాలతో ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకుని నడుస్తూ కబుర్లలో పడ్డారు. గవ్వలపాలెం పెదకాపు రామదాసు తన కూతుర్ని ఆ ఊళ్ళో ఇచ్చున్నా వాళ్ళింటికి పోక రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్యకు అతిథిగా వాళ్ళింట్లో దిగాడు. ఇద్దరూ కొత్త బట్టలతో కలిసి తిరుగుతూ 2 పల్లెల ప్రజలకు ఆనందం కలిగించారు. ఒరే శివయ్య, ఏం యాట్లని కోస్తుండావురా పెళ్ళికే అన్నాడు గవ్వలపాలెం పెదకాపు పెళ్లి కొడుకు తండ్రి శివయ్యను. పక్కనే ఉన్న శివయ్య పెద్ద కొడుకు, 6 మేకపోతుల్నే 7 పొట్టేళ్లనే రాముడు పాళ్ళంలో కొనే వాళ్ళ గొర్రెద్దొడ్లలోనే కట్టేసినాం. ఈరోజు పెళ్లికే నీసు లేదు కదా, రేపు అన్నిటినీ తోలుకొనే వంటవాళ్ళు అన్ని సామాన్లతో వస్తారు. ఆళ్లే కోసి ఆళ్లే వంట చేసేట్లుగా మాట్లాడుకున్నాం. బిర్యానీ కూడా ఉంటుంది పెదకాపు అన్నాడు. శబాస్రా, రొయ్యలపాలెం పొరుగు నిలిపావా, మెచ్చుకున్నాడు రొయ్యలపాలెం పెదకాపు జయరామయ్య.

సముద్ర తీర కథలు విన్నారు. కాకిరెట్ట అనే కథలోని పాట ఇప్పుడు విన్నామన్నమాట. చాలా చక్కగా చాలా విషయాలు, జాలర్ల గురించి, సముద్రం గురించి, సముద్రంలో వేట గురించి, వాళ్ళు చేపల్ని ఎలా ఎండబెడతారు అన్న విషయాల గురించి, అలాగే ఏజ్ అయిపోయినటువంటి జాలర్లు ఏం చేస్తారు ఖాళీగా ఉన్న టైంలో అన్న విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. సమర్పణ మంజులా పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.

0: अभियान। निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. చిత్రమంజరి కార్యక్రమానికి వెల్కమ్ అండి. చిత్రమంజరిలో మనం ఇవాల్టి స్పెషల్ ఏంటో తెలుసా? మన లైఫ్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే మన లైఫ్ చీకటిగా ఉంటుంది. ఎస్, నేను చెప్పినట్టుగా చీకటిగానే ఉంటుంది. కళ్ళండి, ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూడాలన్నా, అందాలని ఆస్వాదించాలన్నా, అలాగే ఏదైనా ఒక ఫీలింగ్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, అన్నింటికి కూడా కళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. నిజానికి కళ్ళు మాట్లాడలేవు, కానీ మనం మనస్సు చెప్పలేని చాలా విషయాలని కూడా కళ్ళు చెప్పగలవు అనమాట. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వస్తే ఆటోమేటిక్గా కళ్ళు షైన్ అవుతాయి, అంటే ఒక స్పార్క్ వస్తుంది దాంట్లో. అదే బాధ వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ తెలిసిపోద్ది, కళ్ళు నుంచి వాటర్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వాటర్ రాకపోయినా కూడా కళ్ళని బట్టి అర్థం చేసేసుకోవచ్చు. ఏ ఫీలింగ్నైనా కూడా ప్రేమని, అభిమానాన్ని, స్నేహాన్ని, ఆప్యాయతని, బంధాన్ని, ప్రతి ఒక్క దాన్ని కళ్ళు మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి, మన మనసు భావాన్ని. సో మనసుకి ఒక అద్దం లాంటిది కళ్ళు అని కూడా చెప్పచ్చు. సో ఇంత ఇంపార్టెంట్ కళ్ళకు ఉంది కాబట్టే మన పాటల్లో కూడా ఇంత స్టోరీ నేను చెప్పింది కళ్ళ గురించి. మన చిత్రమంజరిలో ఇవాళ మనం మన తెలుగు మూవీస్లోని సాంగ్స్లో కళ్ళ మీద చాలా పాటలు వచ్చినాయి. అసలు కళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని చెప్తూనే, కళ్ళ అందాన్ని వివరించుకుంటూనే, ఆ కళ్ళు ఏదో మాట్లాడుతున్నాయి అనుకుంటూ, ఇలా చాలా రకాలుగా సాంగ్స్ ఉన్నాయి కదా. సో వాటికి సంబంధించినటువంటి పాటల్ని మనం చిత్రమంజరిలో ఇవాళ విందాము. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నేనైతే ఫీల్ అవుతున్నా. బాగుంటుంది కదా. సో కళ్ళకు సంబంధించిన పాటల్ని కళ్ళు మనతో మాట్లాడలేకపోయినా కూడా మన ఫేషియల్ అంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. మనం నోటితో కొన్ని విషయాలు చెప్తాము, చేత్తో అంటే టచ్ ద్వారా కొన్ని విషయాలు చెప్తాము, అలాగా ఎలాంటి సౌండ్ టచ్ ఏమీ లేకుండా జస్ట్ చూపులతోనే మొత్తం అన్నిటినీ కంట్రోల్ చేయగలిగే పవర్ కూడా కళ్ళకు ఉంది. వాటికి సంబంధించినటువంటి సాంగ్స్ మనం ఇప్పుడు వినబోతున్నాం. ఫస్ట్లీ మనం వినేద్దాం ఓ పాపాలాలి సినిమాలోని సాంగ్. ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు ఇవన్నో ఆడారండి. ఇళయరాజా గారి సంగీతం, ఇంకా నేను చెప్పక్కర్లేదు ఈ కాంబినేషన్. అండ్ రాజశ్రీ గారి లిరిక్స్ వినేద్దామా?

నైస్ సాంగ్ విన్నాం కదండి, ఓ పాపాలాలి సినిమాలో నుంచి విన్నాము. ఈ పాటలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడడం మాత్రమే కాదు, మనకి కనిపిస్తారు కూడా. నెక్స్ట్ కళ్ళకు సంబంధించిన సాంగ్స్ వింటూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైన పాట, మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో చాలా పాటలు బాగుంటాయి. సారొచ్చారు సినిమాలోని సాంగ్ వినేద్దాం.

0: యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: మన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: చిత్రమంజరి వింటూ ఉన్నారు ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం 102.7 మెగాహెట్స్ మీద. అదిరిందయ్యా చంద్రం సినిమాలోని మన రూల్కి తగ్గట్టు సాంగ్ ఉంది, వినేద్దాం.

102.7 మెగాహెట్స్ మీద ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎంలో చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు ప్లే అవుతూ ఉన్నాయి. కళ్ళకు సంబంధించినటువంటి సాంగ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం వినేద్దాం బాంబే. ఈ సినిమా వచ్చి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయినా కూడా ఎంత రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ వస్తుందండి. ఇదంటే రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి మూవీస్ కాకుండా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సినిమాలో కూడా. వాళ్ళ లవ్ స్టోరీ అండ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నాం అంతా. సో ఈ పాట

0: ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 10 గంటలు దాటింది. హలో అభిరుచికి వెల్కమ్ చెప్పేద్దాం. అంతకన్నా ముందు
1: ప్రజలకు ముఖ్య గమనిక. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుంచి మే 30 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు గృహ గణన. మొదటి దశ యొక్క స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు. మీరు మీ ఇంటి నుంచే ఏదైనా డిజిటల్ టూల్ లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SE.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిజి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం. మన జనగణన.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగంగ కాలనీ, పొదలకూర్ రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దామండి. హలో
2: హలో
1: హలో నమస్తే అండి, ఎవరు?
2: నమస్తే మేడం, ఫాదర్ భాష మేడం.
1: ఓకే, చెప్పండి భాష గారు. ఏ సినిమాలో? ఓకే,
2: హాయిగా ఉంది,
1: వినేద్దామా?
2: మేడం, ధన్యవాదాలు.

నెక్స్ట్ సాంగ్ మణిశంకర్ వరప్రసాద్ నుంచి కావాలి అని వెంకటేశ్వర్లు గారు కోరారు, కానీ కాల్ కట్ అయిపోయింది. ఓకే, వినేద్దాం సాంగ్ అయితే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. యా కాల్ కట్ అయిపోయింది, మాట్లాడేలోపు. సో ఈలోపు సాంగ్ వినేద్దాం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: యుగానికి ఒక్కడు. ఇలాంటి మూవీస్ ఎలా ఉంటాయంటే మనం ఏదో ఒక హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మిస్టరీస్, థ్రిల్లరు, డ్రామా ఉంటుంది, అడ్వెంచర్స్ ఉంటాయి సినిమాలో. నిధిని వెతకడము అండ్ మనం హిస్టరీ గురించి తెలుసుకుంటాము. చోళులు వాళ్ళ టైప్లో, వాళ్ళ టైంలో ఎలా ఉన్నారు, వాళ్ళు దాచిపెట్టినటువంటి నిధిని హీరో వాళ్ళు కనుక్కుంటారు. అండ్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఇంకా బ్రతికుంటే ఎలా ఉంటారు. వావ్, అసలు ఒక సినిమాని చూస్తే ఒక 4-5 మ్యాటర్స్ గురించి మనకి మంచిగా తెలిసే లాంటి సినిమా యుగానికి ఒకటి. సినిమా చాలా బాగుంటుంది. సినిమా ఒక పక్క కామెడీ, ఇంకో పక్క సస్పెన్స్, థ్రిల్లింగ్, లాస్ట్ వరకు కూడా రీమా సేనే వాళ్ళకి చెందినటువంటి మనిషి అని ఏమన్నా ఉంటుందా. కార్తీ ఈ సినిమాలో యాక్ట్ చేశారు అండ్ కార్తీతో పాటుగా ఆండ్రియా రీమా సేన్ కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఒక రేంజ్ అనుకోండి.

నైస్ సాంగ్ విన్నాం కదండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ మనం వైబ్ ఉంది అంటూ ఒక వైబ్ క్రియేట్ చేసినటువంటి సాంగ్ మిరాయ్ సినిమాలో నుంచి విందాము. ఈ మూవీ కూడా డిఫరెంట్గా మనకి అంటే దేవుడు ఆయనకి పవర్స్ ఆయనకి ఉన్నటువంటి పవర్స్ మనుషులకు వస్తే ఎలా ఉంటుంది అని చాలా బాగా తేజ సజ్జా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. మనందరికీ తెలిసినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరో అయిపోయి మంచి మంచి మూవీస్ తీస్తూ ఉన్నారు. అందులో మిరాయి కూడా ఒకటి. ఈ సినిమాలోని సాంగ్ వినేద్దాం.

0: ఈ సినిమాలోని సాంగ్ విన్నాం కదా, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. నెక్స్ట్ హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సాంగ్స్ వినిద్దాం. అంతకంటే ముందు
1: తరం మారింది శ్రీ చైతన్య సిద్ధమై

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా అంటున్నారు. బాగున్నారండి. ఊపిరి సినిమాలోని సాంగ్ కావాలి అంటున్నారు కడప వినయ్, కృష్ణ తులసి. వినేద్దామా?

నెక్స్ట్ మెసేజ్ చిరునవ్వుల కావ్యశ్రీ మేడం గారికి స్వాగతం పలుకుతూ. ఓకే, రాజశేఖర్ గారు నటించిన ఆహుతి సినిమా నుంచి సాంగ్ కావాలి అని మహిత రాజశేఖర్ రాజు బీవీ నగర్ నుంచి కోరుతున్నారు. ఏం పార్షియాలిటీ అండి, మీ పేరు కూడా రాజశేఖర్ గారు కాబట్టి రాజశేఖర్ గారు యాక్ట్ చేసిన మూవీలోని సాంగ్ అడుగుతారా? ఓకే, యాక్సెప్టెడ్. సాంగ్ ప్లే చేసేస్తున్నా, వినేద్దాం.

నెక్స్ట్ మెసేజ్ అండి. లంకేశ్వరుడు చిత్రంలోని సాంగ్ కావాలి అంటున్నారు. ఆల్మాస్ కూడా హైదరాబాద్ నుంచి దామోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, దామోజ్ రవీంద్రాచారి, రాధిక, దామోజ్ నవీన్చారి, సౌమ్య, త్రిలోక్, నేహన్. వినేద్దామా?

జెమిని ఈ సినిమాలోని సాంగ్ కావాలి అంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, సక్కుబాయ్, యదుజ్ఞ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు, మూసాపేట గ్రామ ప్రజలందరూ కూడా అట. వినేద్దాం. అంతకన్నా ముందు మన కోసం మెసేజెస్ వచ్చినాయి కదండి, ఒకసారి వాటి పరిస్థితి కూడా చూద్దాం, ఎవరెవరు మెసేజెస్ పంపించారు అని. ఏదైనా ఒక మంచి పాట ప్లే చేసి పేర్లు చదవండి అంటున్నారు. చౌటప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్. నమస్కారం మేడం గారు, మా కోసం పాట కావాలి అంటూ ఉన్నారు. అల్లరి రాముడు చిత్రం నుంచి అడుగుతున్నారు, తప్పక వినిపించగలరు అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అభిదా ఏషా. ఓకే అండి, విల్ ట్రై. ఓకే, గాంధీవం సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు మోహన్ లాల్ గారి జన్మదినం సందర్భంగా. భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి. ఓకే, జయశ్రీ ఎవరండి? నువ్వే నువ్వే సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. సీఎం రోడ్, ఆటోనగర్, నిజామాబాద్ నుంచి షేక్ అబ్దుల్ అలీ, నిగూర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం.

சாரதா சுதீர் சோபா ஸ்ரீதர் ரவி సునీత జయశ్రీ కాదు కావ్యశ్రీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు లక్ష్మి విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం. సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు. హలో అభిరుచిలో మా కొరకు మీ శ్రేయోభిలాషి సినిమాలు నుంచి పాట కావాలి అంటూ ఉన్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు. థ్యాంక్ యూ అట. ఓకే, గుడ్ మార్నింగ్ మెసేజెస్. జీవితంలో వసంతం సినిమాలోని పాట కావాలి అని కోరుతూ ఉన్నారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొరిపొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆకాశవాణి వారికి నమస్కారాలు. మాకు, మా కుటుంబ సభ్యులకు, మా గ్రామ ప్రజలందరికీ, తోటి మిత్రులందరికీ, రేడియో శబ్దమిత్రులందరికీ పేరు పేరున దయచేసి ఏదైనా స్నేహానికి సంబంధించిన పాట కావాలి అంటూ ఉన్నారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి. ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి బండి ఏడుకొండలు వెంకటలక్ష్మి సుబ్రహ్మణ్యం, వెంకట తనూజ, బ్రహ్మయ్య, వెంకటేశ్వరి, రూప, దీపిక, అమూల్య ఇంకా అందరూ కోరుతూ ఉన్నారు. వెంకటేష్ నటించిన వెంకట చిన్నమేస్త్రి, వెంకట స్వామి, విష్ణువర్ధన్ అందరూ కోరుతూ ఉన్నారు మంచి పాటట. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. పైసా వసూల్ సినిమాలోని పాట అడుగుతూ ఉన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. గూడుపుటాని సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్ గారు, కుటుంబ సభ్యులు. చాలా థ్యాంక్స్. ఓకే, నువ్వు నాకు నచ్చవు సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు ఎం ప్రతాప్, ఐటీ జంక్షన్, విశాఖపట్నం నుంచి. గుడ్ మార్నింగ్, హలో అభిరుచి, దేవుళ్ళు సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు. హాయ్, నమస్తే, మై డియర్ నెల్లూరు ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య గారు రాస్తూ ఉన్నారు ఈరోజు మనసు మమత సినిమాలోని పాట కావాలి అంటూ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా. ఓకే అండి, మరి ఇప్పుడైతే మనం జెమిని సినిమాలోని సాంగ్ వినేద్దాం. అంతకన్నా ముందు వినండి

ఇంకా టూ మెసేజెస్ వచ్చినాయండి. నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం, ఎక్కడండి ఇవి, నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కోరుతూ ఉన్నారు. ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ బికేఎస్ మేడం గారు, ఈ సంగతి మీకు తెలుసాలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి చాలా చక్కగా చెప్పారంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ప్రోగ్రామ్ గురించి అండ్ నా మాటల గురించి కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథ్పురం నుంచి. మరి ఇప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా గాంధీవం సినిమాలోని సాంగ్ని వినిద్దాం. గాంధీవం.

ఏంటండి ఈ పాట వింటే నిజంగా ఎంత మంచి ఫీల్ వస్తుందో. ఆకాశవాణి సింహపూరి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ విని బాగా ఎంజాయ్ చేశారు, సాంగ్స్ కూడా విని అనుకుంటున్నాను. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది, విని ఆనందించండి. నేను కావ్యశ్రీ, బాయ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో లలిత సంగీతంపై శ్రీ మల్లిక్ గారితో పరిచయం, అనంతరం మల్లిక్ గారి లలిత గీతం వింటారు.
1: లలిత సంగీతం అనగానే అందరి మనస్సుల్లోనూ మెదిలే పేరు మల్లిక్ గారు. వారు ఈరోజు తమ అనుభవాలను మనతో పంచుకోవాలి అని చెప్పి వచ్చారు. నమస్కారం అండి మల్లిక్ గారు.
2: నమస్కారం అమ్మా.
1: మీరు లలిత సంగీత రంగ ప్రవేశం ఎప్పుడు ఎలా చేశారో చెప్తారా?
2: మా చిన్నతనం నుంచి పాడుతూ ఉండేవాడిని. అసలు ప్రవేశం ఎప్పుడంటే 1947 ఏప్రిల్ 1వ తారీఖున రేడియోలో చేరారమ్మా. అప్పటి నుంచి అసలైన జీవితం లలిత సంగీతంలో ప్రారంభమైంది. అంతకుముందు అక్కడక్కడ పాడుతూ ఉండేవాడిని ఆ ఊళ్ళోనే. అసలు ప్రారంభమైన తేదీ అదేమ్మా.
1: అంటే మీకు ఈ కర్ణాటక సంగీతంలో కానీ లలిత సంగీతంలో కానీ శ్రీకారం చుట్టిన గురువులు ఎవరుంటారండి?
2: మా కర్ణాటక సంగీతంలో కొద్ది కాలం నేర్చుకున్నాను. మా గురువు గారు శ్రీ క్రూవి సత్యనారాయణ శాస్త్రి గారు, వారి దగ్గర నేర్చుకున్నాను. అది కూడా సుమారు 1 సంవత్సరం నేర్చుకున్నాను. ఈలోపు రేడియోకి వెళ్ళిపోయాను. ఈ లలిత సంగీతం అనేది ఏంటంటే, ఇంట్లో మా ఇంట్లో ఆఫ్ కోర్సు మా అమ్మగారు అర్ధనారాయణ కీర్తనలు, తర్వాత జానపద గీతాలు ఆడవాళ్ళు పాడుకునేవి, అవి పాడుతూ ఉండేవారు. మా బాబాయ్ గారు భజన కాలక్షేపాల్లో తరంగాలు, రామదాస్ కీర్తనలు ఇవి పాడుతూ ఉండేవారు. అవి బాగా వింటూ ఉండేవాడిని. అవి విన్న మీద ఏంటంటే, తర్వాత దాని ప్రకారం పాడుతూ ఉండేవాడిని.
1: మీరు ఆకాశవాణి ప్రారంభించిన తొలి దశాబ్దంలోనే ఆకాశవాణిలోకి అడుగు పెట్టారు కదా. ఆనాడు తెలుగు లలిత సంగీత విభాగానికి వెళ్ళిన మీరు ఇతర భాషల్లో కూడా ఎంతవరకు మీ ప్రజ్ఞను చూపించగలిగారు? ఆనాటి పెద్దల అనుభవాలు కానీ మీపై వారి అభిప్రాయాలు కానీ చెప్తారా?
2: అక్కడికి వెళ్ళిన తర్వాత విజయవాడ ఆకాశవాణి కేంద్రం, విజయవాడ కేంద్రం వచ్చే వరకు ముఖ్యంగా తెలుగులోనే పాడానమ్మా,
1: మెడ్రాసులో.
2: తర్వాత విజయవాడ కేంద్రం వచ్చిన తర్వాత కొంచెం తెలుగు కార్యక్రమాలు తగ్గాయి. అప్పట్లో ఏంటంటే లలిత సంగీత శాఖ ఒకటి మొదలెట్టారు, నా గుర్తు 1952 అనుకుంటాను. అప్పుడు గుర్తు పెట్టినప్పుడు అప్పుడేంటి లైట్ మ్యూజిక్ యూనిట్ అంటూ అప్పుడు ఢిల్లీలో ఉండేది, మెడ్రాసులో మొదలు పెట్టారు. ఆ మొదలు పెట్టినప్పుడు నన్ను ఆ శాఖకి స్వరశిల్పిగా, మ్యూజిక్ కంపోజర్గా నాకు డిజిగ్నేషన్ ఇచ్చారండి. అప్పటి నుంచి లలిత సంగీతం కార్యక్రమాల్లో ఆ గేయాల్ని ట్యూన్ చేయటం, పాడటం మొదలెట్టాను. ఇట్లా ఉండటం వల్ల అక్కడ ఎక్కువ తమిళ గేయాలే ఎక్కువ చూశానమ్మా. తర్వాత కన్నడ మలయాళంలో కొన్ని కొన్ని, అంటే పురంధర్దాస్ వర్ధంతుత్సవం, జయంతుత్సవం వచ్చినప్పుడు కన్నడంలో పురంధర్దాస్ కీర్తనలు ట్యూన్ చేశాను, పాడాను కూడాను. అట్లాగే వానం వచ్చినప్పుడు మలయాళంలో కొన్ని గేయాలు ట్యూన్ చేసేవాడిని, పాడేవాడిని. ఈ విధంగా తర్వాత అప్పుడు భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం మేమంతాను. సూర్దాసు, తులసిదాసు, కబీర్దాసు, మీరా ఈ భజన్స్ కూడా పాడుతూ ఉండేవాళ్ళం అమ్మా.
1: అయితే లలిత సంగీతం అంటే స్వరపరచడానికి శాస్త్రీయ సంగీతం ఎంతవరకు మీకు దోహదం చేసిందంటారు?

0: ఏదైనా ఒక చిన్న అనుభవం కానీ ఘట్టం కానీ చెప్తారా?
1: ఇప్పుడు నా ఉద్దేశంలో లలిత సంగీతం మ్యూజిక్ కంపోజర్ సరే, నా ఉద్దేశం ఏంటంటే గాయకుడు తను పాడేదానికి స్వరం ఏమిటో తెలుసుకుపాడటంలో ఉన్న విశేషం వేరు. తను పాడే రాగం ఏమిటో తెలియకుండా, తాళం ఏమిటో తెలియకుండా ఏదో విన్నది పాడటం వేరు. ఇట్లా తను పాడేదానికి స్వరం తెలుసుకోవాలంటే కొంతకాలం శాస్త్రీయ సంగీతం దాన్ని అభ్యసించాలి. అభ్యసిస్తే గానీ ఈ లలిత సంగీతాన్ని కూడా అవసరం ఉరికే తను స్వరం చెప్పడం కాదు. నా ఉద్దేశంలో ఏంటంటే తను పాడేదానికి కాల ప్రమాణంలో స్వరం కూడా రాసుకోవడం మంచిది, ఇంకా అవసరం. పోన్ అందాక లేకపోయినా అట్లీస్ట్ స్వరం మనం చెప్తే అంటాం, లేకపోతే తను అనేదానికి చెప్పటం, ఇది చాలా అవసరం. ఆ కారణాలు ఏమిటంటే శాస్త్రీయ సంగీతం కొంతకాలం అభ్యసించాలి. కారణం ఏంటంటే ఈ లలిత సంగీతంలో వచ్చేప్పటికీ ఆ సన్నివేశాలని బట్టి కొన్ని శాస్త్రీయ సంగీతంలో చేయాల్సి వస్తుంది ట్యూనింగ్, కొన్నిట్లో లలిత సంగీతం చేయాలి, కొన్నిట్లో జానపద సంగీతాన్ని ఆధారంగా చేసి చేయాలి. ఈ మ్యూజిక్ కంపోజర్ పోస్ట్ నాకు వచ్చినప్పుడు ఐఎండ్బి మినిస్టర్గా ఉన్న కేశగిరి గారు వచ్చారు, నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఎన్ మూర్తి గారు నన్ను సెలెక్ట్ చేసిన కూడా 1943లో వారే. వారును సంగీతం పరీక్ష చేయడానికి విజయకిషన్ గారు వచ్చారు. వెళ్ళినప్పుడు హీఈస్ మల్లిక్ అన్నారు. అప్పటికి మల్లిక్ పేరు వచ్చేసింది, మరి అసలు పేరు కందులు మల్లిక అర్జున అయినప్పటికీ మల్లిక్ అని ప్రచారం అయిపోయింది. హీఈస్ మిస్టర్ మల్లిక్, హీఈస్ ఐ మీన్ లైట్ మ్యూజిక్ కంపోజర్ మల్లిక్, బట్ ఈస్ మదర్ టంగ్ అని, మై మదర్ టంగ్ ఈస్ తెలుగు సార్ అని. తెలియనప్పటికీ అసలు మీ ఉద్దేశంలో లలిత సంగీతం అంటే ఏమిటని అడిగారు. నేను చెప్పాను లలిత సంగీతానికి ఒక రూపం ఉంటో లేదండి, దాని రూపకల్పన మనం చెయ్యాలి. ఈ రూపకల్పన చెయ్యాలంటే రెండు పద్ధతులు, శాస్త్రీయ సంగీతంలో ఉన్న గమకాలని స్వల్పంగా చేసి చేయటం ఒక పద్ధతి, జానపద సంగీతాన్ని పాలిష్ చేసి చేయటం ఒక పద్ధతి. ఈ రెండు పద్ధతులను చేయటంలో లలిత సంగీతం వస్తుందండి. లలిత సంగీతాన్ని రూపకల్పన చేసే పద్ధతి అదొకటి, ఇదొకటి, ఈ రెండు పద్ధతుల్లో చేయొచ్చని చెప్పానమ్మా.
0: అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న వేస్తానండి. సాధారణంగా లలిత సంగీతం అన్నది ఆకాశవాణికి ఒక ప్రత్యేకమైన కలికితురై, ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో కంటే బయట ప్రపంచంలో కంటే లలిత సంగీతం ఇంకా తన అస్తిత్వాన్ని పూర్తిగా నిలుపుకుంటున్నది ఆకాశవాణిలోనే కదా. ఈ లలిత సంగీతానికి ఇతర ఇప్పుడు అనబడుతున్నటువంటి ఈ లలిత సంగీతానికి తేడా ఏమిటంటారు?
1: రెండు పద్ధతుల్లో బేస్ అయ్యేవారు, అటు శాస్త్రీయ సంగీతాన్ని,
0: జానపదం
1: మీద, రెండింటి మీద ఆధారపడేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక రాగం ఏమిటో పద్ధతి ఏమిటో తెలియదు. ఇప్పుడు లలిత సంగీతం ఎక్కువ రిధిమ్స్ మీద ఆధారపడింది. ఆ రోజున సంగీతం అంటే గేయం మీద ఆధారపడేది. ఇప్పుడు గేయం కంటే రిధిమ్స్ వల్ల అభిరుచి ఈ రోజు కలుగుతుంది. ఆ రోజున కేవలం గేయం రూపంలోనే అభిరుచి కలిగేదని నా ఉద్దేశం అమ్మా.
0: మీరు ఆ రోజుల్లో లలిత సంగీతాన్ని ట్యూన్ చేసిన వాటిల్లో మీరు మరచిపోలేని పాట అంటూ ఏదైనా ఉందా చెప్తారా?
1: అంటే ఈ ట్యూన్ చేయడంలో కొన్ని కొన్ని ప్రయోగాలు చేశాను. ఒక శాస్త్రీయ సంగీతం తీసుకుని ఒక కీర్తనే అది లలిత సంగీతంగా ఎట్లా మలవాలి అనేది కొన్ని చేశాను. ఇప్పుడు ఉదాహరణకి
2: రాధను మరచేవా, రాధను మరచేవా, నీ రాధను మరచేవా, నిరపరాధను విను నా బాధను, రాధను మరచేవా.
1: మా వాద్య బృందం వాళ్ళు వాళ్ళు విన్నవాళ్ళు ఇది ఎక్కడో విన్నామండి అనేవాళ్ళు. ఎక్కడ విన్నారంటే అదే దొరకటం లేదండి అనేవారు. తర్వాత నేను చెప్పేవాడిని ఇదే లేదండి, హరికాంభోజరా కీర్తన రామనను బ్రోవరా ఈ విధంగా మలిచానండి అనేవుడి నిరపరాధను. అక్కడ పంచమానికి వెళ్ళేప్పటికీ ఈ పల్లవి వాళ్ళకి అందలేదు, అలాంటివి కొన్ని చేశాను. అలాగే జానపద గీతాన్ని కూడా కొన్ని మెరుగులు పెట్టి ఆ విధంగా చేశాను తల్లి.
0: అది ఒకటి ఉదాహరణ చెప్తారా?
1: జానపద గీతం ఉంది, జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ, ఈ పాట ఉంది. అది జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ అని, జోడు కొయ్యల వాళ్ళ మీద సిరిసిరి మువ్వ, జోడుంగరాలంపిననే సిరిసిరి మువ్వ అనేది ఈ రిధిమ్లో వెళ్ళిపోతుంది. అక్కడ రిధిమ్ మీద ఆధారపడింది. ఇంకోటి ఏంటంటే మన ట్రెడిషనల్ జానపద సంగీతంలో ఉన్నవి ఇప్పుడు హాయమ్మనెవరే కొట్టినవారు,
2: కొట్టి గోవుల పాలు కొనిపోసినారు అని ప్రతి స్త్రీ కూడా జోలపాట పాడతారు. పాడుతుంటే దీన్ని అందులో ఒక ఆనంద భైరవ రాగం ఉందని ఆ తల్లులకు తెలియదు, కానీ ఎవరు పాడినా అందులో అలాగే పాడతారు, అందులో ఆ రాగం ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని జో

0: ఇది ఆ జోలపేటను ఆధారంగా చేసుకుని చేసిందే ఈ పాట.
1: చాలా బాగుందండి. అది మీరే పాడారా, ఎవరికైనా పాడారా?
0: మొట్టమొదటి మెడ్రాస్ లో పాడింది సుశీల్ గారు పాడారు అమ్మా, తర్వాత నేను కూడా పాడాను, ఇద్దరు పాడాం. మొట్టమొదటి ట్యూన్ చేసినప్పుడు వారి చేత పాడించాను, తర్వాత నేను పాడాను అమ్మా.
1: అయితే చూడండి, ఆకాశవాణి తొలి దశాబ్దంలోనే మీరు ఆకాశవాణిలో అడుగు పెట్టారు. అలాగే ఈ వెండి తెర మాటా పలుకు నేర్చుకుంటున్న తొలి దశాబ్దం కూడా ఇంచుమించు అదే కాబట్టి మీకు మరి వెండి తెరపై మీ గాత్రాన్ని వినిపించే అవకాశం ఎంతవరకు లభించింది?
0: నన్ను వెండి తెరపైకి మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ప్రయాగ నరసింహశాస్త్రి గారు. రాజరాజేశ్వరి పిక్చర్లో కొన్ని ఏదో కోర సాంగ్స్ ఉన్నాయని, ఒరే అక్కడికి వెళ్తా కోర సాంగ్ నారాయణకృష్ణ గారితో చెప్తాను అని చెప్తే వెళ్తానండి అని వెళ్ళి ముందు అక్కడ కొన్ని కోరసులు కొన్ని పాటలు పాడాను. తర్వాత ఏమిటంటే అక్కడి నుంచి కొన్ని సోలోస్ పాటలు ఏమిటంటే, మొట్టమొదట హీరోయి పాడింది బింజిరాణి పిక్చర్లో హీరోయి పాడాను, డివి సుబ్బారావు గారు వారి పిక్చరు, అది జేమిని వారి భాగస్వామితో తీశారు ఆ పిక్చర్. తర్వాత చంద్రలేఖకి
1: ఆ పాట ఏదైనా మొదలు గుర్తుందా మీకు?
0: ఆ బింజిరాణి పాట గుర్తు లేదు, అంటే అప్పట్లో రికార్డులకి తీయటం లేదు కాబట్టి. తర్వాత జేమిని వారి నుంచి నిర్మించిన చంద్రలేఖ తమిళ చిత్రాలకి హీరోకి పాట పాడే గాయకుడు కావాల్సి వచ్చారు. అక్కడే కోరస్ పాడడానికి వెళ్ళే ముందు ప్రఖ్యాత సంగీత దర్శకులు రాజేశ్వర గారు, మీరు రండి సార్ బాబుగారు పాడంటే సరే పాడతాను, కోరస్ ఉన్నట్టు ఏదైనా పాడతానండి అన్నా. కానీ రేడియో టైమ్స్కి వాటికి కుదరలే, కుదరక పాడకుండా వచ్చేసాను. తర్వాత హీరోకి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు వింజరాణిలో నా వాయిస్ వాసన గారు విన్నారు, నా వాయిస్ విని ఈ గాత్ర నాకు కావాలి నా హీరోకి అన్నారు. వాళ్ళు కొందరు అన్నారు ఆయన ఆయనకి తమిళ్ వచ్చు రాదండి, తెలుగు వాడిని అన్నారు, తమిళ్ రాబోతే ఒక చోట పెట్టిస్తానయ్యా. ఆ రోజుల్లో వాళ్ళు అంత విశాల శైలి వాళ్ళు అనేప్పటికీ రేడియో వాళ్ళు పనిచేస్తున్నాండి కుదరదు టైమింగ్స్ అని వచ్చి కోరస్ పాడడానికి వెళ్ళి వెళ్ళిపోయారు అన్నారు. ఎందుకు మనం అడ్జస్ట్ చేస్తున్నాం టైమింగ్స్ అని పాడించి ఒక డ్యూయెట్ పాడానమ్మ, అది నేను టిఆర్ రాజకుమారి గారు పాడాం. అంటే ఇద్దరు పాటల్లో నాకు పాట గుర్తులేదు కానీ అది ఆడువే అనే పాట అమ్మ, అది ముందులో ఆడు పాడాను, తర్వాత లైన్స్ నేను పాడాను. ఈ విధంగా డ్యూయెట్లు తమిళ పిక్చర్లో నాకు తెలిసినంత మటుకు తమిళ పిక్చర్లో హీరోకి ప్లేబ్యాక్ నేపథ్య గానం చేసింది నేనేనేమో అనుకున్నాను తొలిగా, ఎందుకంటే అంతకుముందు త్యాగరాజ భావతారు గారు, చంద్ర భావతారు గారు, టిఆర్ మోహన్ గారు వాళ్ళంతా వాళ్లే పాడుకునేవారు. కానీ ఇది ఎంకె రాధా గారికి వాయిస్ కావాల్సి వచ్చినప్పుడు నా వాయిస్తో ఆ పాట పాడాను మా చంద్రలేఖలో. అది
1: అయితే ఆకాశవాణిలో ఇతర భాషల్లో మీరు పాటలు పాడారు కదండి?
0: అమ్మా పాడానండి. ఏమంటే పాట అంటే ఎక్కువ తమిళ గేయాలు పాడాను, తర్వాత ఏదో ఇప్పుడు తమిళ ఇప్పుడు ఎక్కువ తమిళ అళగుకని ఎంగళ్ మురుగన్ దైవ అరులుకు ఒరు నిధి మురుగన్ పళగ పెరుం துணை முருகன் தமிழ் பாவலர் நாம் எங்கள் முருகன் அழகுக்க நீ எங்கள் முருகன் అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద పాట కాబట్టి ఆ ఖండగతిలోనే ఆ రిధిని చూపి పెట్టి పాడానమ్మా. ఇలా తమిళ్లో కొన్ని వందల పాటలు పాడానమ్మా. ఇక అదర్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు కర్ణాటకం, కన్నడంలో ఏమిటంటే పురంధరదాసు కీర్తనలు, పురంధరదాసు బద్ధంతో జయంతి వచ్చినప్పుడు నేను పాడేవాళ్ళమ్మా. యా రే రంగనా, యా రే కృష్ణనా, యా రే రంగనా కరయ్య బందవరు, యారే. ఇది ఈ రోజున మనం హిందోళంలో వింటున్నాం కానీ ఆ రోజున ఎందుకో నాకు శంకరహరణలో చేయాలనుకుని ఆ విధంగా వచ్చిందమ్మా. తర్వాత రామనామవను నుడి నుడి కామ క్రోధముల బిడి బిడి రామనామవను, ఇది ఇలాంటివి చాలా ఒక 50-60 దాకా వచ్చి శర్మ. తర్వాత ఓణం వచ్చినప్పుడు అలాగే మలయాళం చేసేవాడిని పైంగిల్ కుమ్యావా అని, ఇలాంటివి చాలా మలయాళంలో తక్కువ చేశాను, కన్నడలో అంతకంటే ఎక్కువ చేశాను, తమిళ్లో ఇంకా అంతకంటే ఎక్కువ చేశాను అమ్మా.
1: తర్వాత చూడండి, ఆకాశవాణి ఉద్యోగం అనేసరికి సాధారణంగా ఏమిటంటే ముందుగా దాని గురించి కృషి లేకుండానే కొన్ని కొన్ని కార్యక్రమాలు నన్ను ఏమంటారు అప్పటికప్పుడు చేయవలసి వస్తుంది కదా, అటువంటి సందర్భాలు మీకేమైనా ఎదురయ్యి దాంట్లో మీరు అవుట్ స్టాండింగ్ గా బయటకు వచ్చిన?
0: ఒకసారి నాటకం పిల్లగా గణపతి శాస్త్రి గారు రాశారు. నాటకం 9:30 ఆయన 6:30 వచ్చి స్క్రిప్ట్ మొదలెట్టారు. అందులో కమలా చంద్రబాబు గారు అల్లు భాగస్వాములు బాలుడు పాల్గొన్నారు. అందులో ఒక్కో పాట ఇవ్వటం నన్ను చూపించి చేయమంటాం. పొన్న పువ్వుల మాలలెన్నో కూర్చితే గాని గోపాలుడే రాలేదే, కోపించేనో ఏమోనే గోపాలుడే రాలేదే. ఆ పాట తీసుకోవటం, ఆ పాట ట్యూన్ చేయటం, ఆర్టిస్ట్ చెప్పడం, తర్వాత ఇంకో పాట తయారు చేయటం, ఇట్లా ఇచ్చిన తర్వాత ఆయన ఊరికే 8:30 8:30 అమ్మ నా పని అయిపోయింది మీరు ఇంకెట్ట చేస్తారో దీన్ని అన్నారు. అయ్యా మీ పని అయిపోయింది మా పీకలు మీరు తీసుకొచ్చారండి, అయినా చేస్తామండి.
1: అయితే మరి ఆ రోజుల్లో కళాకారులు వాద్య సహకారం ఇవన్నీ కూడా అంత తక్కువ సమయంలోనూ మీతోటి సహకరించి మీరు చెప్పినవన్నీ పట్టుకోగలిగేవారు?
0: వాళ్ళు అసలు రిహార్సల్స్ అంటే నాటకం రియాల్సల్ అంటే బాగా ప్రజలు ఉండేది. ఇప్పుడు మాదిరి కాకుండా ఏ నాటకం అయినా సరే మ్యూజికల్ ప్లే వచ్చిందంటే 1 week 10 days రిహార్సల్స్ లేకుండా చేసేవాళ్ళం కాదు. అది రజనీకాంతరావు మ్యూజిక్ కానివ్వండి, నాది కానివ్వండి, ప్రయాగరాజ శాస్త్రి గారిది కానివ్వండి, బయట వాళ్ళు వచ్చేయండి, ఎవరు చేసినా సరే అక్కడంతా స్టాఫ్ వాద్య బృందంతో కూడా, అప్పుడు ఇంత ఎక్కువ వాద్య బృందం ఉండేది కాదు, తక్కువ మంది ఉండేవారు, కానీ వాళ్ళు రెడీగా కూర్చునేవాళ్ళు. మేము ట్యూన్ చేయడం ఏంటి వాళ్ళు వాయించేసేవాళ్ళు. ఈ వీళ్ళకి వెలసిన నేర్చుకుని పాడే బయట నుంచి వచ్చిన గాయని గాయకులు కూడా ఉండేవారు సిద్ధంగా మనకి.
1: అన్నమాచార్య కీర్తనలు అనగానే ముఖ్యంగా మీరు ఎక్కడ పాడినా ఎప్పుడు పాడినా ఆ తిరుపతి వెంకటేశ్వరుణ్ణి మీరు పాడిన చోట చూపిస్తూ అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అంటూ పాడేవారు కదా, మరి ఈ రచన స్వరకల్పనకి మీకు ఊపిరి ఏమిటి?
0: ఏమిటంటే మొట్టమొట్టలో అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నాకు అవకాశం కల్పించిన వారు వేటూరు ప్రభాకర శాస్త్రి గారు. సరే మొదటి సంవత్సరం వెళ్ళి పాడాను. పాడిన తర్వాత కారణం ఏంటంటే అందులో ఉన్న అన్నమాచార్య సంకీర్తనలో ఒక విశేషం ఏంటంటే లలిత శాస్త్రీయం, లలితం, జానపదం ఇన్ని సంగీతాలకు అవకాశం ఇచ్చే గేయాలు ఉన్నాయి అందులో. నేనేమిటంటే లలిత సంగీతం, జానపద సంగీతం మీద ఆధారం ఏదైతే చేయొచ్చో అవి ఎక్కువ చేసేవాడిని. అవి ప్రేక్షకులకి

0: ఎక్కువగా
1: జనానికి ఎక్కువ నచ్చేవి ఆ రోజుల్లో. అట్లా చేయడం ఏంటంటే ఈ అదివో అదివో ఇచ్చారు. దీన్ని మొట్టమొదట సంగీత సమ్మేళనలో పాడాను. మద్రాసులో చిల్డ్రన్స్ థియేటర్లో సంగీత సమ్మేళనం జరిగింది. ఆ సంగీత సమ్మేళనలో పాడాను. పాడినప్పుడు శ్రోతలందరూ నన్ను అభినందించారు. అందులో పాటలో మిగతా లేదా సంకీర్తన స్వరపరచన మిగతా ఎట్లా ఉన్నా అదివో అల్లదివో శ్రీహరి వాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరి వాసము అదివో ఇది అదివో అని మధ్యమానికి వెళ్ళేప్పటికి ఎదురుకుండా స్వామివారు నేను చూసినట్టు వాళ్ళకి చూయించినట్టు వాళ్ళు చూసినట్టు అనుభూతి అట్టా కలిగేదమ్మా. తర్వాత అన్నమాచార్య సంగీతంలో ఇప్పుడు లలితాశ్రీ సంగీతం ఉన్నారు, ఇతరులకు నేను ఎరుగుతారమ్మా. ఆ వాళ్ళ ప్రచురణలో కూడా శ్రీరాగమని రాశారు. మిగతావి అందులో ఉన్న రాగాల్లో ఎక్కువ మంది ఆ రాగాల్లో చేసిన వాళ్ళు తక్కువ, కొన్ని మాత్రం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ఇతరులకు నేను ఎరుగుతారమ్మా అందులో ఇతరులకు నిన్ను నెరుగతరమా ఇందిరారమణ ఇతరులకు నిన్ను నెరుగతరమా.

0: అట్లాగే జానపద సంగీతాల్లో పాండవులు పాండవులు తుమ్మిదాని మన జానపద సంగీతం ఉండే చూడండి, అన్నమయ్య గారు తుమ్మిద పదాల్లో తుల్లిటి వలగావు తుమ్మిదాని రాశారు. అది శ్రీరాగంలోనుంది. ఆ శ్రీరాగంలోనే పాండవులు పాండవులు తుమ్మేద పంచ పాండవులే తుమ్మేద పంచ పాండవులే తుమ్మేద అని దాన్ని ఆధారంగా తీసుకుని తొల్లిటి వలుగవు తుమ్మేద ఇంకా నొల్లవుగా మమ్మును తుమ్మేద తొల్లిటి వలుగవు తుమ్మేద ఇంకా నొల్లవుగా మమ్మును తుమ్మేద ఇంకా నొల్లవుగా మమ్మును తుమ్మేద ఇంకా నొల్లవుగా మమ్మును తుమ్మేద అట్టే. అట్టగే చందమామరావు చందమామరావు జావిల్లిరావు కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో మంచి కుందనంపు పైడి కూర వెన్న పాలు తేవో చందమామ ఓ చందమామ చందమామ.
1: నమస్కారం అండి.
0: అమ్మా నమస్కారం అమ్మా.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో లలిత సంగీతంపై శ్రీ మల్లిక్ గారితో పరిచయం, అనంతరం మల్లిక్ గారి లలిత గీతాలు విన్నారు.
1: The voice that awakens the nation, the voice that witnessed a freedom struggle, the voice which have been touching our hearts and memories, the voice that reminds us our history, the voice connecting different languages across India, the voice preserving our arts and traditions, and this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
2: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ ఒడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్, నాట్ అవుట్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
1: కోట్లాది గుండెల చప్పుడుగా
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 years of celebration, 90 years All India Radio. Kotladi mandi gunde chappudu Akashavani.
1: Oh Akashvani, timeless flame, each note you send still speaks our name. And in your song, we hear our own, a country's heart in airwaves sown.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నాం.
2: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గోల్కొండ హై స్కూల్ ఈ చిత్రానికి శ్రీకృష్ణ గీతామాధురి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

లాహిరి లాహిర్లో మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీజ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఇటలీ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్, ఇటలీ దేశాలు నిన్న తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నట్టు ప్రకటించాయి. వ్యవసాయం, కీలక ఖనిజాలు, ఆయుర్వేదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతీయ నర్సులు, భారతదేశం నుండి ఇటలీకి వెళ్లే ప్రక్రియను సులభతరం చేయడం వంటి రంగాల్లో ఇరు దేశాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పన్ను నేరాలు, మనీ ల్యాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి కూడా ఇరు దేశాలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ షిప్పింగ్, రేవుల ఆధునీకరణ, బ్లూ ఎకానమీ రంగాలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా ఇతర ఉద్రిక్తతలకు సంబంధించి ఇరు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పారు. అన్ని సమస్యలను చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది భారతదేశ వైఖరి అని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ ఆర్ ఇటలీ ఏకమత హై కి ఆతంకవాద్ మానవతా కే లియే గంభీర్ చునౌతి హై. టెర్రర్ ఫైనాన్సింగ్ కే ఖిలాఫ్ హమారీ సాజా పహల్ నే పూరే విశ్వ కే సామ్నే ఏక్ మహత్వపూర్ణ ఉదాహరణ ప్రస్తుత కియా హై. యుక్రెయిన్, పశ్చిమ ఏషియా తథా అన్య తనావో కో లేకర్ హమ్ లగాతార్ సంపర్క్ మే రహే హై. భారత్ కా మత్ స్పష్ట హై కి సభీ సమస్యాఓ కా సమాధాన్ డైలాగ్ ఆర్ డిప్లొమసీ కే మాధ్యమ్ సే హోనా చాహియే.
0: సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి, 2 పురాతన నాగరికతల మధ్య చర్చలను బలోపేతం చేయడానికి భారత్, ఇటలీ దేశాలు 2027 సంవత్సరాన్ని సంస్కృతి, పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాయి. ఈ చర్య ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడానికి, సాంస్కృతిక దౌత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు అనేవి కేవలం రాజకీయ, ఆర్థిక సంబంధాల ద్వారానే కాకుండా ప్రజల మధ్య ఏర్పడే సంబంధాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్, ముందస్తు గుర్తింపు చర్యల్లో ఒకదానిని చేపట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఊపిరితిత్తుల ఆరోగ్య స్క్రీనింగ్పై మంత్రుల దృక్పథాలు అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాలు వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి పరీక్షించడం, మొబైల్ స్క్రీనింగ్ బృందాలు, కమ్యూనిటీ ప్రచారాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వెనుకబడిన బలహీన వర్గాల ప్రజల్లో క్షయవ్యాధి కేసులు చురుగ్గా గుర్తించే ప్రక్రియను దేశం మరింత విస్తృతం చేసిందని చెప్పారు.

0: వ్యాధి, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులను గుర్తించడానికి భారత్ ఆధునిక రోగ నిర్ధారణ పద్ధతులను పెంచిందని మంత్రి పేర్కొన్నారు. రోగ నిర్ధారణలో జరిగే ఆలస్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మారుమూల వైద్య సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో మాలిక్యులర్ టెస్టింగ్ ప్లాట్ఫామ్లు, డిజిటల్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రే సేవలు, కృత్రిమ మేధస్సు ఆధారిత విశ్లేషణ సాధనాలు, చేతితో పట్టుకునే స్క్రీనింగ్ పరికరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నట్టు నడ్డా వివరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇద్దరు కాంగ్రెస్ సభ్యులతో సహా మొత్తం 23 మంది సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంది. 1967 తర్వాత రాష్ట మంత్రివర్గంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కి ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మంత్రివర్గంలో 4 మహిళా మంత్రులు కూడా ఉన్నారు. కొత్త సభ్యులతో ఈ ఉదయం లోక్ భవన్ లో రాష్ట గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వానికి మద్దతిస్తున్న వివిధ పార్టీల నాయకులు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. తాజా విస్తరణతో ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తో కలిపి మంత్రివర్గంలోని మొత్తం మంత్రుల సంఖ్య 32 చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. సాధారణ ప్రజల బాధలను తెలియజేయడం ద్వారా, ఉగ్రవాదం దేశ ప్రయోజనాలకు ఎలా నష్టం కలిగిస్తుందో చూపించడం ద్వారా యువతను ఉగ్రవాదానికి, హింసా మార్గానికి దూరం చేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజున ఇతర కార్యక్రమాలతో పాటు ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 1991 ఇదే రోజున మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల కుట్రకు బలయ్యారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భారత్ ఆధ్యాత్మిక సాధన ఆరాధనలతో పాటు శౌర్యం, పరాక్రమం, సర్వజన సంక్షేమాలకు పవిత్రమైన భూమి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, గొప్ప వారసత్వం, ప్రాచీన సంస్కృతి కలిగిన ఈ పవిత్ర భూమి అందరినీ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, శ్రేయస్సుతో ఉంచాలని మోదీ ఆకాంక్షించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దక్షిణ కొరియా మంత్రి క్వాన్ ఓయుల్ ఈరోజు సంయుక్తంగా సియోల్లో భారతీయ యుద్ద స్మారకాన్ని ప్రారంభించారు. కొరియా యుద్దం ముగిసి 75 పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, కొరియా ద్వీపకల్పంలో శాంతి, మానవతా సహాయం కోసం భారత్ అందించిన సహకారాన్ని గుర్తు చేశారు. రెండు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. భారత సైనికుల పాత్రను స్మరించుకోవడం వల్ల ప్రజల మధ్య పరస్పర అవగాహన బలపడుతుందని, ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక బంధాలపై సరికొత్త దృష్టి సారిస్తుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్ లో ఈశాన్య రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ వేగవంతమైన అభివృద్దికి వ్యూహాత్మక పరిష్కారాలు అనే అంశంపై 3 జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈశాన్య కొండ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగును వేగంగా విస్తరించడానికి వ్యూహాత్మక విధానాలు రూపొందించడం కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కు అనుగుణంగానే నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్పై 4 తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లలోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉండవచ్చని పేర్కొంది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అరికట్టడానికి భారత్, ఇటలీ దేశాలు పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద టీబీని నిర్మూలించడానికి భారత్ ముందస్తు గుర్తింపు చర్యలు చేపట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం కార్యక్రమం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో బసవేశ్వరుని కథ కంజీర కథ వింటారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు. వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.

ಜನ ಶ್ರೀ ಪುರಬದೇ ಭಜ ವಿಶ್ವನಾಥಂ. మానవ ధర్మం ఆచరించడం ద్వారానే దైవత్వం సిద్ధిస్తుంది. తన జీవితంలో ఆచరించిన తర్వాతనే ప్రజల్లో ప్రచారం చేసిన మహానుభావుడు శ్రీ బసవేశ్వరుడు. సంస్కృతంలోనున్న ఆధ్యాత్మిక గ్రంథాలు కన్నడ భాషలోకి అనువదించి జనసామాన్యానికి వైదిక విజ్ఞానాన్ని అందించిన మహాకవి, ఒక రాజ్యానికి మంత్రిగా ఉంటూ కూడా మహోన్నతమైన ఆదర్శాలతో అతి నిరాడంబరంగా జీవనం గడిపే ఋషితుల్యుడు బసవేశ్వరుడు. ఆదర్శాలుంటే చాలదు, ఆచరించినప్పుడే సమాజం నిత్య కళ్యాణంగా ఉంటుంది చూపిన మహాపురుషం. 800 సంవత్సరాలు గడిచినా ఆయన వ్యక్తిత్వం చెక్కు చెదరలేదు, ఆదర్శప్రాయంగా అనుసరణీయంగా నిలిచింది. ఆ బసవేశ్వరుని దివ్య కథ నేడు మనం కంజీరి కథగా చెప్పుకుందాం.

కర్ణాటక రాష్ట్రంలో బాగేవాడి చిన్న గ్రామం. ఆ గ్రామానికి గ్రామ పెద్ద మాదారస, అతని ధర్మపత్ని మాదాలాంబిక. వారికి శివుని వరం వల్ల నందీశ్వరుడు కుమారుడుగా జన్మించాడు. ఆ పిల్లవానికి ముఖం తేజోవంతంగా ఉంది. కానీ ఆశ్చర్యం, అందరి మాదిరిగా ఏడవలేదు, కళ్ళు తెరవలేదు, కాళ్ళు చేతులు కదపలేదు. ఒక మౌనిలా ఉండిపోయాడు. కృష్ణమాలహరి నదుల సంగమ క్షేత్రమైన కుడాల సంగమేశ్వర ఆలయంలోనున్న తమ కుల గురువును విన్నవించుకున్నారు విషయమంతా. గురువుగారు వెంటనే బాగేవాడికి వచ్చి బిడ్డను చూసి సంగమేశ్వరునికి అర్పించినటువంటి విభూతిని శిశువు నుదుట రాశారు. అంతే, శిశువు కళ్ళు తెరిచారు. అప్పటికప్పుడే శిశువు లింగధారణ జరిపించారు గురువుగారు. శిశువు జన్మానికి గల కారణం గ్రహించారు గురువుగారు. నందీశ్వరునికి మరొక పేరైన బసవేశ్వరుడు అనే శిశువుకు పేరు పెట్టారు. ధర్మరక్షకుడై, సంస్కృతి పరిరక్షకుడై, విశ్వమానవ కళ్యాణానికి పాటుపడే మహానుభావుడు అవుతాడని ఈ బసవేశ్వరుడు ఆశీర్వదించారు గురువుగారు. చిన్న బసవన్న

తల్లిదండ్రులకు కన్నుల పండుగగా, గ్రామ ప్రజలకు ముద్దు ముత్తటగా, చురుకైన విద్యార్థిగా తెలివితేటల్లో అందరినీ ప్రభావితులు చేసేవాడు బాలబసవన్న. చిన్న వయసులోనే సమాజాన్ని తన చుట్టూ ఉన్న పరిస్థితులను వాస్తవ దృష్టిలో పరిశీలించేసేవాడు. తన ప్రక్కనున్న వారిని ఎలాంటి ఇబ్బంది వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. పాఠశాలలో సాంప్రదాయబద్ధంగా చదువుకుంటూ అడుగడుగునా ప్రశ్నలు సంధించి ఉపాధ్యాయులకు సైతం తికమక పెట్టేవాడు. సత్యం తెలిసేదాకా విశ్రమించేవాడు కాదు. ఊళ్ళో జరిగే మతపరమైన ఉత్సవాలను ఆసక్తితో గమనించేవాడు. ఇది ఎలాగే ఎందుకు చేయాలి, దీని పరమార్థం ఏమిటి అంటూ పెద్దలను నిర్భయంగా ప్రశ్నించి సమాధానం పొందేవాడు. పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ స్వతంత్ర వ్యక్తిత్వం సంపాదించుకున్నాడు. అప్పటికే పరంపరాగతమైన గట్టిపడిన కుల వ్యవస్థను నిశ్చింతగా పరిశీలన చేశాడు. ఉపనయనం చేసుకోమంటే గురువుగారిని అడిగి సంతృప్తి కలిగాక చేసుకుంటానని, కుడాల సంగమేశ్వరుని వద్దనున్న గురువుగారి వద్దకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. శాశ్వతంగా ఇంటిని, గ్రామాన్ని విడిచి గురువుగారి వద్దకు వెళ్ళిపోతానని తల్లిదండ్రులను ఆశీర్వాదం తీసుకున్నాడు. సహసోపేతమైన నిర్ణయానికి అందరూ ఆశ్చర్యపరిచింది. తన అవతార కార్యానికి నాంది పలికింది. అలాంటి బసవన్న మనసు ఎలా పరిపరి విధాలు ఆలోచిస్తుందయ్యా.

మతంలోని సదుద్దేశాలు మరచిపోయారు. మూఢాచారాలు ఎక్కువైనవి. మనిషి పుట్టుక వృత్తి అపహాసానికి గురైంది. అసమానతలు వెర్రితల్ల వేశాయి. కొందరు దేవాలయాలకు పూజలకు దూరమయ్యారు. మోక్ష సాధనకు మార్గం చూపే మతం పూజలు సాధనలు ప్రదర్శనలుగా మారిపోయాయి. దాంబికాలు పెరిగిపోయాయి. నిజమైన భక్తి తగ్గిపోయింది. మతంలోని ఈశాద్వేషాలు ప్రవేశించాయి. సమానత్వం కరువయ్యింది. పని పట్ల ఏకాగ్రత తగ్గింది. ఆచారాలకు అద్దాలుగా మారిపోయాయి. దైవభక్తులు జీవించేందుకు అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి. దైవం ముందు ఆడ మగ పుట్టిక వృత్తి ఎలాంటి భేదభావాలు ఉండరాదు. మర్యాద మన్నన ఆప్యాయత ఉండాలి. అందరి మీద అధికారం చెలాయించే ప్రయత్నం ఉండరాదు. ఆడంబరమైన ఆచారాల కంటే ప్రేమ దయతో కూడిన నడవడిక ఉండాలి. అందుకు ఏం చెయ్యాలా అని ఆలోచించేవాడు బసవన్న. ఇలా ఉండగా బసవన్నలోని ఉత్తమ వ్యక్తిత్వం, విద్యాలయాల్లో అతడు సాధించిన విజయాలు, అతని భావాలు బలదేవుడనే మంత్రిని ఆకర్షించాయి. ఆయన బసవన్నను ఒప్పించి చాళుక్యరాజైన విద్యులని ఆస్థానంలో మంత్రిగా ఉండవలసిందని, నీ వంటి మహనీయుని వల్ల రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ఒప్పించి మంత్రిగా రాజ్యస్థానంలో చేర్పించాడు. అందుకు గురువుగారు ఆశీస్సులు లభించాయి. 1155 కళ్యాణపట్నానికి చేరుకున్న బసవన్న విద్యులని కుమార్తె అయిన నీలాంబికను, బలదేవుని కుమార్తె గంగాంబికను గురువుగారు అనుమతితో వివాహం చేసుకున్నాడు. తన ఆశయ సాధన కార్యక్రమ రూపంలో తెచ్చే ప్రయత్నం ప్రారంభించాడు.

తాను నమ్మిన సిద్ధాంతం ఆచరణలోకి తేవడానికి అనుభవ మండపం అనే పేరు ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ పూజలు చేసే హక్కు అందరికీ ఉంది. కులమతాలు తేడా లేదు, స్త్రీలు కూడా చేయవచ్చు. నిజమైన భక్తి శ్రద్ధలు సాటివారి పట్ల దయా సానుభూతి సమానత్వ బుద్ధి ఆచరణలో చూపగల వారు ఎవరైనా సభ్యులుగా చేరవచ్చు అన్నాడు. తన నివాసమైన మహాముని లోనే అనుభవ మండప కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేలాదిగా జనం రావటం ప్రారంభమైంది. మత విషయాల గురించి ఆధ్యాత్మిక గ్రంథాలపైన చర్చలు జరిగాయి. ఆధ్యాత్మిక గురువు అయిన సిద్ధరాముడు, సన్యాసిని అక్కమ్మదేవి, గంగపుత్రుడు మాంచయ్య, కాళసేన చంద్రయ్య, పశువుల కాపరి రామన్న, రైతు ముద్దయ్య, దళితుడు హరలయ్య, వైద్యుడు సంగన్న, వడ్రంగి బసవప్ప, తోళ్ల వ్యాపారి కనకయ్య ఎందరో అనుభవ మండపంలో సభ్యులయ్యారు. అందరికీ లింగధారణ జరిగింది. శివచరణాలు అనే పేర కొందరిని తయారు చేసి దేశం నలుమూలల ధర్మ ప్రచారాలకు పంపించారు. ఉన్నత కులానికి చెందిన మధువాసర కూతురుతో హరులయ్య కుమారునితో వివాహం జరిపించాడు. చాందస్సులు కోపగించారు, హింస చెలరేగింది. మంత్రి పదవి వదిలిపెట్టి కుడాల సంగమేశ్వర క్షేత్రంలో చేరుకున్నాడు బసవన్న. ఒకనాడు బసవన్న సహచరులతో

అంటూ నిరంతరం బోధించేవాడు. బసవన్న తయారు చేసిన శివచరణాలు శివభక్తి తత్వాన్ని నలుచర్లా ప్రచారం చేస్తున్నారు. అన్ని కులాల వారికి లింగధారణ చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నాడు బసవన్న. ఇలా బసవన్న అవతార కార్యం వైభవంగా కొనసాగుతున్నది. ఒకనాడు బసవన్న కోపాను గురించి ఏం చెప్తున్నాడయ్యా?

అవతరింపు చేసుకోవాలంటే మొదట పవిత్రులు కావాలి. గురువు అనుగ్రహంతో సత్యగుణం పెంచుకోవాలి. భక్తి మార్గం ఒక్కటే సులభమైన తరుణోపాయం. గుళ్ళు గోపురాలు నిర్మించడం, ఉత్సవాలు జరిపించడం మాత్రమే పరోపచారాలు కావు. వాటితో పాటు ధర్మ ప్రచారాలు జరగాలి. కదిలే మనుషులందరిలోనూ ఉన్నత ఆత్మస్వరూపమైన భగవంతుని తెలుసుకోవాలి, పదిమందికి తెలియజెప్పాలి, శరీరాన్ని గుడిగా భావించాలి అంటున్న బసవన్నయ్యంకయ్య.

ఎలా బసవేశ్వరుడు తన జీవితాన్ని లోక సంస్కరణలోనే త్యాగం చేశాడు. బసవన్న చూపిన మార్గంలోనే ఎందరో మహనీయులు సమాజ సేవలో కరిగించారు. వారి మార్గమే మనందరికీ అనుసరణ.

0: మీరింతవరకు బసవేశ్వరుని కథ కంజీర కథ విన్నారు. నిర్వహణ శ్రీ చిలుకూరి సుబ్బారావు, వంతలు శ్రీ పాలూరి రత్నం హార్మోనియం, శ్రీ పెనుకుర్తి సోంబాబు డోలక్.
1: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వి ఈ చిత్రానికి యాసిన్ నిజార్ షాషా తిరుపతి పాడిన పాటం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: గాలికెదురు లేదు, కడలికంతు లేదు, అలుపెరుగని సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి. ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా, ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా, సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా, నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: కలేజ ఈ చిత్రానికి కార్తీక్ సైంధవి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు నేరుగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల వద్దకే ప్రభుత్వం అనే లక్ష్యంతో ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ తక్షణ న్యాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్మాణ సాంకేతికతలలో నైపుణ్యాభివృద్ధిపై జాతీయ స్థాయి కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్యాలు, సంక్షేమం, సామాజిక భద్రత వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగానికి ప్రధాన ఆధారమైన కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. నూతన నిర్మాణ సాంకేతికత, డిజిటల్ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాక్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ కార్మికులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. నేటి వర్క్షాప్ లో పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు, అలాగే ఆధునిక కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, డిజిటల్ నిర్మాణ విధానాలు, ప్రీ ఫ్యాబ్రికేషన్ మోడల్స్, స్మార్ట్ మెటీరియల్స్, గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీలు మరియు భద్రతా పరికరాలను ప్రదర్శించడం అభినందనీయం. ఈ ప్రదర్శనలు నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో తెలియజేస్తున్నాయి.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎండల తీవ్రత, సన్నద్ధతపై సంబంధిత అధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడదెబ్బ నివారణకు అన్ని స్థాయిల్లో వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సేవలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. విశాఖపట్నం నగర అభివృద్ధికి జీవీఎంసీ ప్రతిపాదించిన 3 ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ వెల్లడించారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిందని సామాజిక మాధ్యమం ద్వారా ఆయన ఈరోజు తెలిపారు. మధురవాడ జోన్లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 658 కోట్లు, తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధికి 725 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. అదనంగా 117 కోట్ల రూపాయలను నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ పునరుద్ధరణ ప్రాజెక్టుకు కేటాయించనున్నారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని శ్రీ భరత్ తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. దర్శనానంతరం రామనారాయణ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వం సంస్కృతి సంప్రదాయాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

0: ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి సమర్థవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ధర్మానికి సనాతన ఆచార వ్యవహారాలకి పెద్దపీట వేసినటువంటి నేటి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం గుండా ప్రతి వర్గానికి అందించే క్రమంలో ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కూడా మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పి కోరుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈరోజు కాణిపాకం వెళుతూ ఉన్నాం. అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు ఉన్నాయి. అవి కూడా ప్రభుత్వ పక్షాన ఉండి చేయడం
0: జరుగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం వచ్చే భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లో కూడా భక్తుల రద్దీ నెలకొంది. క్యూ లైన్లు బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. ప్రస్తుతం స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో భక్తులు రేపు ఉదయం 6 గంటల నుంచి మాత్రమే క్యూ లైన్లోకి రావాలని టీటీడీ అధికారులు సూచించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఇప్పటికే ఉన్న శాసనసభ సచివాలయం వంటి నిర్మాణాలకు శాశ్వత నిర్మాణాల పేరుతో అదనంగా ఖర్చు చేస్తోందని విమర్శించారు.
2: దాదాపుగా 1200 కోట్ల రూపాయలతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇవన్నీ ఉన్నాయి. ఇవి పక్కన పెట్టి మళ్ళీ వాటి పేరుతోనే కొత్తగా బిల్డింగులు కడతానంటున్నాడు. ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజు 2271 కోట్లకు చంద్రబాబు గారు టెండర్లు ఖరారు చేసి అప్పగించారు. అప్పట్లో ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ అవే కంపెనీలకే అవే పనులే ఇచ్చాడు. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశాడు.
0: మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అనంతపురం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పి జగదీష్ సూచించారు. అనంతపురంలోని పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసు సిబ్బందికి నిర్వహించిన ప్రత్యేక యోగా ధ్యాన సాధన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, నిరంతరం విధుల్లో ఉండే పోలీసు సిబ్బంది తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యోగా ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. పోలీసు సిబ్బంది తమ వృత్తిపరమైన బాధ్యతలను మరింత ఉత్సాహంగా సమర్థవంతంగా నిర్వహించారు. ఇచ్చేందుకు ఈ తరహా సాధన కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజలలో ఐక్యత, శాంతి సామరస్యాలను పెంపొందింపచేయడం, ఉగ్రవాద చర్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈరోజు జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం పాటిస్తున్నారు. 1991 సంవత్సరం మే 21వ తేదీన తమిళ టైగర్ల ఆత్మాహుతి దళం జరిపిన బాంబు దాడిలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకు గురైన ఈరోజును ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఉగ్రవాదం, హింసాకాండలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం, ఉగ్రవాదం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. గిరిజన ప్రాంత మహిళల ఆర్థిక బలోపేతానికి, ఉపాధి కల్పనకు వన్ ధన్ వికాస్ యోజన కేంద్రాలు ఎంతో దోహదపడుతున్నాయని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పరిధిలో ఏర్పాటు చేసిన వన్ ధన్ వికాస్ యోజన జీడిపప్పు తయారీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న గిరిజన మహిళా కార్మికులతో మాట్లాడిన కలెక్టర్, వారి పనితీరు, రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం, కేంద్రం ద్వారా అందుతున్న లబ్ధిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గిరిజన మహిళల సహకారంతో తయారవుతున్న జీడిపప్పును ఆధునిక పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో ప్రత్యేక బ్రాండ్గా మార్చాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, వేగవంతమైన సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి కె అచ్చెన్నాయుడు. కార్మికుల సంక్షేమానికి, నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించిన కార్మిక శాఖ మంత్రి వాసవ శెట్టి సుభాష్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం అధిక ఖర్చులు చేస్తోందని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు.
4: తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: గ్రామలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాల గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
6: వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాలు. వేసవిలో త్వరగా జీర్ణమయ్యే పోషకాహారాల్లో మొదటగా చెప్పుకునేవి నీటి శాతం ఎక్కువగా ఉండేవి. అధిక వేడికి జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి శరీరాన్ని చల్లపరిచే కొన్ని ఉత్తమ పోషకాహారాలు ఏంటంటే, ముందుగా నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్ల గురించి మనం తెలుసుకుందాం. పుచ్చకాయ 92% ఎక్కువ నీటితో ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. లైకోపిను, సి విటమిను, తెల్లని పొరలో ఉండే ఫైబరు ఆరోగ్యానికి మంచివి. ఖర్బూజా, ఇది శరీరాన్ని చల్లబరిచి జీర్ణక్రియకు ఎంతో దోహదం చేస్తుంది. సిట్రస్ పళ్ళు, నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి విటమిన్ సి అందించి మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఉసిరితిక్క కూడా ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. అలాగే నెక్స్ట్ మనకు వచ్చి దీంట్లో చల్లబరిచే కూరగాయల గురించి తెలుసుకోవడానికి, గోరుచిక్కుళ్ళు, బీరకాయ, దోసకాయ, పీచు పదార్థం మరియు నీరు ఎక్కువగా ఉంటాయి. జీర్ణక్రియకి సహాయపడతాయి. అలాగే అలసందలు తేలిగ్గా జీర్ణమవుతాయి. సొరకాయ తక్కువ క్యాలరీలు కలిగి సులభంగా జీర్ణమవుతుంది. ఆకుకూరల్లో పాలకూర, తోటకూర, చింతచిగురు వంటివి తేలికపాటి వంటలుగా చేసుకునవచ్చు. మునగాకుతో పొడి కూరలు, జ్యూసులు కూడా చేసుకునవచ్చు. కీరదోస, గుమ్మడి, సొరకాయ, ములగ వంటివి ఎంతో చక్కగా జీర్ణమయ్యే కూరగాయలు. పొట్ల, బెండ కూడా త్వరగా జీర్ణమవుతాయి. అలాగే ఉత్తమమైన పానీయాల్లో మనకి మొట్టమొదటిగా చెప్పుకునేది మజ్జిగ. ఈ వేసవికాలంలో ఉత్తమమైన ప్రోబయోటిక్ను అందించి మనకి పొట్టను చల్లపరిచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బాదం పాలు, పూల్ మఖానీ, సుగంధ సోడా, ఒట్టివేరు పానీయాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి. కొబ్బరి నీరు, కొబ్బరి నీరు సహజసిద్ధమైన ఎలక్ట్రోలైట్స్ అందించి అలసటను తగ్గిస్తాయి. లేత కొబ్బరి కూడా మంచి పోషకాహారం.

0: పెరుగు జీర్ణక్రియకు మంచిది, అసిడిటీని తగ్గిస్తుంది. కొంచెం చక్కెర వేసుకుని పెరుగుతో కలిపి తింటే వేడి తగ్గుతుంది. పుదీనా రసం లేదా పుదీనా నీరు ఈ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే సగ్గుబియ్యం జావ మజ్జిగ లేదా పాలతో కలిపి మనకు నచ్చినట్టుగా తీసుకునవచ్చును. దీనివల్ల ఎంతో చలవ కలుగుతుంది, మన శరీరాన్ని చల్లబరుస్తుంది సగ్గుబియ్యంతో తీసుకోవడం వల్ల. అలాగే సొంటి మజ్జిగ కొత్తిమీర అల్లం జీలకర్ర వేసవిలో అత్యంత ఉపశమనాన్ని ఇస్తాయి మనకి. తాటి ముంజలు ఇవి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదాలు. సపోటా పళ్ళు, ఎండు ద్రాక్ష, నానబెట్టిన నీరు చంటి పిల్లలకు వరాలు. చిట్టుడుకు నీరు అన్నం ఉడికేటప్పుడు మొదటి పొంగులో వచ్చిన నీటిని మజ్జిగ కలుపుకుని నిమ్మరసం ఉప్పు వేసుకుని తాగితే ఎంతో ఉపశమనంగా ఉంటాయి. బెర్రీ పళ్ళు, ఈత పళ్ళు కూడా చక్కటి ఆహార పదార్థాలు. తేలికపాటి ఉపాహారాలు, భోజన పదార్థాలు గురించి కూడా తెలుసుకుందాం. మనం వేసవిలో ముఖ్యంగా నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉంటే మంచిది. కందిపప్పు, పెసరపప్పు త్వరగా జీర్ణమవుతాయి మరియు ప్రోటీన్లు అందిస్తాయి. అలాగే రాగి జావ, జొన్న జావ మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. కిచడీ అన్నం తేలికపాటి ఆహారంగా కిచడీ చాలా మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా 3-4 సార్లు తీసుకుంటే మంచిది. పుదీనా జీలకర్ర వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ఆప్రికాట్ సలాడ్ అని గ్రిల్ మీద కాల్చిన పీచు పళ్ళు, ఈ ఆప్రికాట్లలో తాజాగా ఎంతో చల్లదనం ఉంటుంది. ఫ్రైడ్ చీజ్ మరియు పల్చని ప్రోస్టో ముక్కలు కలిపి తీసుకుంటే వేసవిలో లంచ్ లేదా సాయంత్రం డిన్నర్కి సులభమైన శ్రేష్టవంతమైన ఆహారంగా మనం మార్చుకోవచ్చు. టమాటాలు, ఉల్లిపాయలు కూడా మనకెంతో మంచివి. అలాగే బొప్పాయి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే పీచు, ఫైబర్ కూడా మనకెంతో తోడ్పడి మలబద్ధక సమస్యను తొలగిస్తాయి. ఇందులో ఏసీఈ పెపైన్ అనే ఎంజైమ్లు, ప్రోటీన్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పొట్ట ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మంచిది. బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుతుంది, బరువు తగ్గుదలను కూడా మనకు తోడ్పడుతుంది. చర్మ సంరక్షణకు, నొప్పి నివారణకి కూడా బొప్పాయి ఎంతో మంచిది. అలాగే మామిడిలో జీర్ణక్రియకి సంబంధించి, జీర్ణాశయం సంబంధించి బ్యాక్టీరియాను పెంచుతాయి. అధికంగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుదల, జీర్ణక్రియ సమస్యలు వంటివి ప్రమాదాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి, ఏ, B6 పీచు అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్గా ఉంటుంది. వేసవిలో జీర్ణాశయం ఆరోగ్యానికి ఎంతో ఉపకారంగా ఉండి పళ్లల్లో అరటి ఒకటి. ఇందులో పొటాషియం, ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అరటి పండ్లను నిరంతరం తీసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడి సమతుల్యతగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. అదేవిధంగా అనాసలో బ్రోమలైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి జీర్ణాశయంలో చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేసవిలో తాజా అనాసం తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇటువంటి పండ్లు వేసవిలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, వేసవికాలంలో జీర్ణాశయం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజనల్ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన నీరు, పోషకాహారం, తగిన జాగ్రత్తలతో పొట్ట సమస్యలను తగ్గించుకోవచ్చని, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు వేసవిలో శరీరాన్ని కాపాడే ముఖ్యమైన ఆయుధంగా మారతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుదీనా జ్యూస్ కూడా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. అలాగే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి తాగాలి. ఇందులో పీచు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. కీరదోసలో విటమిన్ కే, B6 ఉండడం వల్ల BP కంట్రోల్లో ఉంటుంది. సలాడ్లు లేదా మజ్జిగతో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఇది ద్రాక్ష దాదాపు 81% నీరుంటుంది. ఇందులో విటమిన్ ఏసీ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే చక్కటి పండు ఇది. జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో సుమారు 80% నీరుంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. సి విటమిన్ కూడా జామకాయలో మనకి పుష్కలంగా లభిస్తుంది. పనసపండు పనసపండు తరచుగా అధిక కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ కోసం తినే పండుగా పేరు పొందింది. ఇందులో 76% నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది తినడం ద్వారా శరీరానికి తేమ అందుతుంది. ఇది బి కాంప్లెక్స్, విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలను అందించగలదు. ఇది తింటే తక్షణ శక్తి లభిస్తుంది. మితాహారంగా తీసుకోవాలి. అల్పాహారంలో తేలిగ్గా జీర్ణమయ్యే రాగి మినపప్పుతో చేసే ఇడ్లీలు, ఆవిరికుడుములు, కూరగాయలతో చేసిన కిచడీ, చిరుధాన్యాలతో చేసిన ఉప్మా లాంటివి తీసుకుని వచ్చును. చివరిలో గ్లాసు మజ్జిగ తాగితే ఎండలో వెళ్లినా త్వరగా శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఉదయం 10-11 మధ్యలో ఏదైనా ఒక పండు తినాలి. పెసరపప్పు, ఎర్రకందిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. మూంగ్ బీన్స్ లో జింకు, ఐరన్ ఉంటాయి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. వారంలో కనీసం 4-5 రోజుల పాటు ఈ 2 పప్పులను ఆహారంలో చేర్చుకుంటే వ్యాధుల నుంచి బయటపడతారు. బ్లడ్ షుగర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తాయి, సంపూర్ణ పోషణ లభిస్తుంది. శాకాహారులకు, మాంసాహారులకు కూడా ఇవి ఎంతో పోషణనిస్తాయి. అలాగే గుడ్లు ఉడకబెట్టి తింటే మంచిది. మెంతులు వేయించి చక్కగా పులుసు మాదిరిగాను మెంతి పొడిలా తీసుకున్నా కూడా మంచిది. మెంతి మజ్జిగ, మజ్జిగ పులుసులు చలవ చేస్తాయి. పెసరపప్పు, మసూర్ దాలు రెండు సులభంగా జీర్ణమవుతాయి. చాలా సార్లు వైద్యులు కడుపు నొప్పి, జీర్ణ సమస్యలకు సంబంధించిన వ్యాధుల కోసం లేత పప్పు లేదా పప్పు నీటిని తినమని చెప్తారు. ఎండవేళల్లో పెసర పచ్చడి, పెసరకట్టు, కందికట్టు, ఉల్లిపాయ పులుసు ఎంతగానో జీర్ణ వ్యవస్థను చక్కపరుస్తాయి. మనకి దేవాలయాల్లో నైవేద్యంగా పెట్టే వడపప్పు, పానకం వాటిల్లో ఆంతర్యం ఇదే. పానకం కూడా వేడిని తగ్గిస్తుంది. వడపప్పు శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే తాటి ముంజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని, పోషకాలని అందిస్తాయి. ఇవి డీహైడ్రేషన్ తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఏ, బీసీ, పొటాషియం, ఐరన్, జింకు పుష్కలంగా ఉండే ఈ తాటి ముంజలు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచివి. వృద్ధులకు, చంటి పిల్లలకు తాటి ముంజల నీరు ఆరారుగా ఇస్తే వడదెబ్బ అనేది తగలదు. తాటి ముంజల్లో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి. సీజనల్ జలుబు, దగ్గు నుంచి కూడా విముక్తి పొందవచ్చును. ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. ఫైబర్ అధికంగా ఉంటుంది. అజీర్ణం, గ్యాసు, మలబద్ధకం, కడుపులో మంట నుండి మనం బయటపడవచ్చును. సున్నపు నీరు, తేనె, పంచదార, ఉప్పు, జీలకర్ర, నిమ్మరసంతో కలిపి తీసుకోవచ్చు. ఇది ఎంతో మంచిది. లస్సి, మజ్జిగలో పంచదార, అరటిపండు, తేనె వేసుకుని తాగవచ్చును. గుల్కండ్, చక్కెర మరియు గులాబీ రేకులతో కొన్ని సాంప్రదాయ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలతో చేయబడిన గుల్కండ్ భారతీయ వంటగది నుండి దాచబడిన రత్నం. ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఇది వ్యాధులు నివారిస్తుంది. వేసవి అంతా చర్మాన్ని కాంతివంతంగా మరియు తాజాగా ఉంచుతుంది. పాలిఫైనాల్స్, ఫైటో న్యూట్రియంట్స్ మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండే గుల్కండు మీకు చాలా రుచికరంగా ఉంటుంది. 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ లంచ్ లేదా రాత్రి భోజనంలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఎంతో శక్తి మనకి లభిస్తుందనడంలో సందేహం లేదు. ఆకుపచ్చ కూరగాయలు, పచ్చటి పచ్చి కూరగాయలు ఏడాది పొడవునా ఆరోగ్యానికి మంచివి అయినప్పటికీ వాటిలో పోషకాలు అధిక నీటి శాతం ఉన్నందున వేసవి కాలంలో ఎక్కువగా సిఫార్సు చేస్తారు. వేసవిలో సరైన ఆరోగ్యం కోసం వీలంత ఎక్కువగా ఆకుపచ్చ కూరగాయలు తినండి. అయితే పచ్చి కూరగాయలను మరీ అతిగా వండకుండా నార్మల్గా వండుకొని చేసుకోవడం వల్ల వాటిలోని నీరు మరియు పోషకాలు బయటకు పోకుండా మనకు శక్తి లభిస్తుంది. పచ్చి పచ్చి మామిడి అనేది మంచి మొత్తంలో మినరల్స్ మరియు విటమిన్ సి కలిగి ఉండే మరొక రకమైన ఆరోగ్యకరమైన పండు. పచ్చి మామిడి నుంచి తయారు చేసిన జ్యూసు వేసవిలో తాగడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఐరన్, సోడియం క్లోరైడ్ మరియు ఖనిజాల నష్టాన్ని తగ్గిస్తుంది. శరీరంలో అవసరమైన లవణాలు మరియు ఖనిజాల నష్టాన్ని భర్తీ చేయడానికి మానవ శరీరానికి చాలా పోషకాహారం మరియు నీరు అవసరం. పచ్చిమావిడి ఈ అవసరాన్ని పూర్తిగా భర్తీ చేస్తుంది. పచ్చిమావిడి శరీరానికి తాజాదనాన్ని అందించడమే కాకుండా అజీర్ణం, విరోచనాలు, మలబద్ధకం, మార్నింగ్ సిక్నెస్ వంటి కడుపు రుగ్మతలను నివారిస్తుంది. పచ్చిమావిడితో జాములు, జెల్లీలు చేసుకుని వచ్చును, షర్బత్గా తాగవచ్చును. అందుకే వేసవిలో ఊరగాయలు పెట్టుకోవడం, ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి మెంతులు, ఆవాలు, కారం ఉపయోగిస్తూ పప్పు నూనెను చేర్చి పోషకాహారాల్లో వరుసల్లో ఆవకాయ, మాగాయ, మెంతికాయ వంటివి అగ్రస్థానంలో ఉన్నాయి. ఉసిరిక చూర్ణంతో తేనె కలిపి తీసుకోవడం వల్ల సి విటమిన్ పూర్తిగా అందుతుంది. అలాగే ఉసిరి మురబ్బాగా కూడా తీసుకోవచ్చు. ఉసిరిని ఒక ఊరగాయగా తీసుకోవడం వల్ల జుట్టు నల్లబడుతుంది. అలాగే వేసవిలో కాకుండా ఏడాది పొడవునా ఉసిరి పచ్చడిని మొదటి ముద్దలో నేతితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చర్మం జుట్టు బ్లడ్ షుగరు సమస్యలు రావు. అలాగే అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మ్యాక్యులర్ డీజనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఉసిరిక జాము జ్యూస్ ద్వారా కూడా మనం ఆహారంగా స్వీకరించవచ్చు. వేసవిలో లభించే చిరుధాన్యాలు. వేసవి కాలంలో ఎండ తీవ్రత, వేడి నుండి ఉపశమనం పొందడానికి శరీరాన్ని చల్లబరిచే మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే సిరిధాన్యాలు, మిల్లెట్స్ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. వేసవికి ఉపయుక్తమైన చిరుధాన్యాలు. రాగులు. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు ప్రథమ స్థానంలో ఉంటాయి. ఇవి కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలతో నిండి ఉండి నీరసాన్ని తగ్గించి శక్తిని ఇస్తాయి. రాగి జావ, రాగి అంబలి, రాగి సంకటి మజ్జిగతో కలిపి తీసుకోవడం వేసవిలో చాలా మంచిది. అలాగే జొన్నలు. జొన్నల్లో అధిక ఫైబరు చల్లబరిచే లక్షణాలు ఉన్నాయి. ఇవి తేలిగ్గా అరుగుతాయి మరియు శరీర ఉష్ణోగ్రతలను నియంత్రణలో ఉంచుతాయి. జొన్న రొట్టెలు, జొన్న అన్నం కూడా తినవచ్చును. తెల్ల జొన్నలు కంటే కూడా పచ్చ జొన్నలు అధిక శ్రేష్టం. కొర్రలు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బార్లీ. ఇది వేసవికి సరైన ధాన్యం. మూత్ర విసర్జన సమస్యలను, వేడి వలన కలిగే అలసటను తగ్గించడంలో బార్లీ నీరు అద్భుతంగా పనిచేస్తుంది. అందుకనే పూర్వకాల నుంచి మనకి జ్వరం వచ్చినా కూడా బార్లీ వాటర్ ఇచ్చేవారు. సజ్జలు. సజ్జలు వేసవిలో శరీరానికి చలవనిస్తాయి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను దెబ్బ తినకుండా కాపాడతాయి. గత రోజుల్లో సజ్జబూరలు ఎక్కువగా ఆహారంగా తీసుకునేవారు. సామలు. ఇవి కూడా చల్లబరిచే లక్షణాలను కలిగి ఉండి వేసవిలో తీసుకోవడానికి సురక్షితమైనవి. వేసవిలో చిరుధాన్యాలను తీసుకునే విధానం. రాగి, జొన్న, జావను మజ్జిగతో తీసుకుంటే మంచిది. అలాగే గంజి. చిరుధాన్యాలతో గంజి చేసుకుని తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గుతుంది. పచ్చజొన్న గంజిలో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇడ్లీ లేదా దోశ, సామలు లేదా కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు సులభంగా జీర్ణం అవుతాయి. చిరుధాన్యాలు తీసుకునే ముందు కనీసం 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టడం వల్ల వాటిలో పోషకాలు మనకు బాగా అందుతాయి మరియు జీర్ణం సులభం అవుతుంది. రాగి మాల్ట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. జొన్నలు న్యూట్రల్ ధాన్యం. ఇవి శరీరాన్ని వేడిని పెంచకుండా కాపాడతాయి. వీటిలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ ఎలక్ట్రోలైట్ సమతుల్యతను అందిస్తాయి. జొన్న రొట్టెలను పెరుగు లేదా కీరదోశ రైతాతో కలిపి తింటే మరింత చలువ చేస్తుంది. సామలు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటిని నిలుపుకునే గుణం సామలకు ఉంటుంది. ఇవి చాలా తేలిగ్గా జీర్ణం అవుతాయి. చిట్కా. అన్నానికి బదులుగా సామలతో కిచిడీ పులావ్ చేసుకుంటే మధ్యాహ్నం నీరసం రాదు, బరువు కూడా పెరగకుండా ఉంటారు. అరికలు. వీటిలో మెగ్నీషియం, విటమిన్ B6 ఎక్కువగా ఉంటాయి. ఇది శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. ఉడికించిన అరికలను పెరుగుతో కలిపి తింటే దద్దోజనం మాదిరిగా వేసవికి మంచి లంచ్ అవుతుంది. కొర్రలు. ఇవి పొట్టకు చాలా తేలికగా ఆహారం కడుపు నింపే విధంగా ఉంటాయి. ఇవి వీటిలోని ఫైబర్ రోజంతా మనకు ఎనర్జీని ఇస్తుంది. ఏదేమైనా ఈ చిరుధాన్యాలన్నింటినీ కూడా 6 నుంచి 8 గంటలు నానబెట్టాకే వండాలి. దీనివల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. వేసవిలో రాగి, అంబలి వంటి పులియబెట్టిన ఆహారం సహజ ప్రోబయోటిక్స్ ను అందిస్తుంది. మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్యాసు లేదా పొట్ట ఉబ్బరం రాకుండా రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. సజ్జలు. శరీరంలో వేడిని పుట్టిస్తాయి కనుక కొంత ఎండాకాలం కంటే కూడా ఈ చలికాలానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎండాకాలంలో సజ్జలు కొంచెం మితంగా తీసుకుంటే మంచిది. ఇంకా ఇప్పటికి ఆధునిక కాలంలో పిల్లల అభిరుచుల మేరకు ఫ్రూట్ సలాడ్స్, షర్బతులు, ఐస్ క్రీంలు, జామ్లు, జెల్లీలు, జ్యూసులు, కుల్ఫీలు కూడా ఆరోగ్యకరంగా ఇంట్లోనే తయారు చేసి ఇవ్వడం జరుగుతోంది. డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, బాదం పాలు ప్రోటీన్లు ఇస్తాయి. అలాగే పెసలు, మినుములతో చేసిన సున్నుండలు, శనగ పాయసాలు, శనగ తాళింపులు ఇలా పలు రకాల ఆహార పదార్థాలు మన తెలుగులలో చేసుకోవడం పరిపాటి. పూర్వకాలం నుండి మన అలవాట్లలో భాగంగా చెద్దన్నంలో పెరుగు, ఉల్లిరేకులు వేసుకుని తినడం, తోడన్నం తినడం, తరవాణి మజ్జిగతో పలు రకాలుగా చేసుకుని తాగడం, అలాగే కుండలో నీరు ఎంతో శ్రేష్టం. ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కూడా కుండలో నీళ్లు తాగితే చాలా మంచిది. శరీరానికి వేడి చేరకుండా ఉంటుంది. అలాగే పెరుగు పచ్చళ్ళు, మజ్జిగ పులుసులు, ఇలా రైతాలు ఇలా వివిధ రకాలుగా మన శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుతాయి. వడదెబ్బ తగలకుండా ఉల్లిపాయ వాసన చూసుకుని బయటికి వెళ్లడం మంచిది. అలాగే పెసర పచ్చడి ఇలాంటివన్నీ కూడా మనకి చలువ చేసేవి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఉల్లిపాయతో వాసన చూసుకుని బయటికి వెళ్లడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఏదేమైనా పూర్వకాల సాంప్రదాయాలను పాటిస్తూ బయట పదార్థాలు తినకుండా మనల్ని మనం నియంత్రించుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే పసిపిల్లలను కూడా అరిటాకుల్లో వేడి తగలనీయకుండా పడుకోబెడతారు. మామిడి పళ్ళు పనసపండు తినగానే మంచినీళ్ళు ఎక్కువగా తాగకూడదు, కొంత గ్యాప్ ఇచ్చాక తాగాలి. బూడిది గుమ్మడి, సొరకాయ, పెసర, హల్వాలు, మినపసునుండలు ఇలాంటివన్నీ పోషక పదార్థాలు, పిల్లలకి ఎంతో పోషకాహారాలను ఇస్తాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యము, అమ్మ చేతి ఇంటి వంట అమృతారోగ్యాల పంట.
1: మీరింతవరకు వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు ఈ అంశం గురించి శ్రీమతి ఎంవి సీతామహాలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: లలిత గీతం విన్నారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు
3: పనస పండు వలన లాభాలు తెలుసుకుందాం. పండ్లు మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆయా కాలాలలో లభించే పండ్లను తప్పక మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి పండ్లు, కూరగాయలు, ఇతర తృణధాన్యాలను ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని పోషకాలు లభిస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పనస పండు. పనసపండు మల్బరీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని జన్మస్థలం తూర్పు ఆసియా. పండ్లలో అతిపెద్ద పండుగగా ఈ పనసపండుని చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్కటి 35 లేదా 36 కిలోల వరకు బరువుంటుంది. 90 సెంటీమీటర్ల పొడవు, 50 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఈ పనసపండును సంస్కృతంలో స్కందఫలం అని, హిందీలో కటల్ కటహక్ అని, బాంగ్లాలో కాంటల్ అని, ఆంగ్లంలో జాక్ ఫ్రూట్ అని పిలుస్తారు. దీని పైతొక్క చాలా మందంగా ఉంటుంది. దీనిని కత్తితో కోసినప్పుడు చేతికి నూనె పసుపు రాసుకుంటే ఆ పండు యొక్క జిగురు చేతులకు అంటదు. పండిన పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మన ప్రాంతంలో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడతారు. పనస పొట్టును ఆవకూరగా పెట్టినట్లయితే దాని రుచి అమోఘమనే చెప్పాలి. పనస ముక్కలను బిర్యానీలలో కూడా కలిపి పనస బిర్యానీగా వండుతారు. ఇక దీనిలో ఉన్నటువంటి పోషక విలువలు చూసినట్లయితే పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీనిలో విటమిన్ ఏ, విటమిన్ B1, విటమిన్ B2, B3, B5, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E ఉంటాయి. ఇంకా కాల్షియం, ఇనుము, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, జింకు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చూసినట్లయితే ఈ పనస పండుతో గుండె పోటుని దూరం చేసుకోవచ్చు. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది పెద్ద ప్రేగు క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఆస్తమాను తొలగించి ఎముకలకు బలాన్నిస్తుంది. అనీమియాను దూరం చేస్తుంది. ఈ పండులో ఉన్నటువంటి విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. అలాగే కంటి దృష్టిని కూడా మెరుగుపరుస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. పనసపండు అజీర్తి సమస్యను దూరం చేస్తుంది. వాత పిత్త వ్యాధులను దరిచేరనీయదు. దీనిలో ఉన్నటువంటి ఇనుము రక్తహీనతను నివారిస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉన్నటువంటి పీచు పదార్థం పైల్స్ను నివారిస్తుంది. అలాగే జీర్ణ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అధికంగా మందులు వాడేవారు, శస్త్రచికిత్స జరిగిన వాళ్లు ఈ పండ్లను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. దీనిలో సహజ సిద్ధమైన చక్కెరలు ఉంటాయి. మధుమేహం రాకుండా ఇది కాపాడుతుంది. ఈ పండు తొనలలో ఉన్న గింజలను కూరలలో కూడా వేసుకుని వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువగా ఉన్న ఔషధ గుణాలు చర్మ కణాలను రిపేర్ చేస్తాయి, అంటే కొత్త కణాలు వచ్చేలా చేస్తాయి. దీంతో చర్మం మెరుస్తుంది. దీనిలో క్రొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి 3 నుండి 4 తొనల వరకు తినవచ్చు. బరువు పెరగకుండా ఈ పండు కాపాడుతుంది. కాకపోతే దీనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అతిగా తినకపోవడం మంచిది. ఈ పండు తినడం వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది. కాబట్టి ఈ పండు మహిళలకు ఎంతో ప్రయోజనకరం. ఈ పండ్లు ఏడాదంతా కూడా లభించవు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు అవసరం లేకుండా పండుతాయి. అందువల్ల ఈ పండ్లను కనుక తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక దీని తొనల తీపి అన్ని వయసుల వారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ కనపడేటటువంటి ఈ పనస తొనలను వదలకుండా తినేయండి.
0: మీరింతవరకు విశేషాలు విన్నారు.
2: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది. ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం. వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం. గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచేస్తులకి అమ్మకండి. అద్దెకుండబోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
4: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత.
0: ఈనాటి గ్రామలక్ష్మి గ్రామీణ స్త్రీల

మోహనరాజు, సంగీతం ఎం చిత్రంజన్, రచన బోయి భీమన్న. కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా వినబోతున్న లలిత గీతం, గానం కె రామాచారి విజయలక్ష్మి దేశికన్, రచన కలగా కృష్ణమోహన్.

లలిత గీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక. మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మీటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే వినవచ్చు, సాధారణ రేడియోలో ప్రసారం కావు.

టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట ఆరాధన. ఈ చిత్రానికి కిషోర్ కుమార్ గానం, గీత రచన ఆనంద్ బక్షి.

ఈవినింగ్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే పాట చెన్నై ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి చిన్మయి శ్రీపాద గోపీ సుందర్ పాడిన పాట. గీత రచన అమితాభ్ భట్టాచార్య.

కార్యక్రమంలో చివరిగా ఖిలాడి 786 ఈ చిత్రానికి హిమేష్ రేష్మియా, యోయో హనీ సింగ్, హంసిక పడిన పాట, గీత రచన షాబెర్ అహ్మద్.

టీన్ టైంలో మీరు ఇంతవరకు హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ యువలయలో నేను అడిగే క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 0866244888120684288812. మరి మొదటి ప్రశ్న ఏంటంటే, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? ప్రశ్న మరొకసారి, హాంటా వైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు? సమాధానాలు పంపించండి. ఈలోగా అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ చిత్రం నుండి ఒక మంచి పాఠం.

మొదటి ప్రశ్న, హాంటావైరస్లోని యాండీస్ స్ట్రెయిన్ను అర్జెంటీనాలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా, మరి సమాధానాలు వచ్చేసాయి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు విశాల నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి కుటుంబ సభ్యులు, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్ అండి. నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ, రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత భూమిదే

నేను లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కృష్ణ ప్రసాద్, తాడేపల్లిగూడెం నుండి. రైట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుండి రాంగ్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద. రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురాం, మౌనిక, త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. రైట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, నిజామాబాద్ జిల్లా నుండి. కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్. దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు నుండి. రైట్ ఆన్సర్. తర్వాత సుబ్రమణి, పెత్తనపల్లి, కర్ణాటక నుండి. కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా, మోరిపొలం నుండి. పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని. కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా నుండి. రైట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పిడుగు సుబ్బారావు, కోవూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్. తణుకు నుండి వెంకీ. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి. నేను ఏ ఇయర్లో గుర్తించారు అని అడిగాను. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చిలుకా నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. తర్వాత రంగారెడ్డి జిల్లా, ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్ష్, సియోనా, నాగటి పండు, అశోక్, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ. కరెక్ట్ ఆన్సర్. తర్వాత సికింద్రాబాద్ నుండి శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్ కుమార్, సుప్రియ. రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా, కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి. రాంగ్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి. కరెక్ట్ ఆన్సర్. నాగేంద్రప్ప, తణుకు, కర్ణాటక నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, ఇనమడుగు నుండి. తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్. లలితా మల్లిక్ సత్తుపల్లి నుండి. రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి ఉర్వకొండ నుండి. రైట్ ఆన్సర్. నంద్యాల నుండి రామచంద్ర, సువర్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సరే, హాంటా వైరస్లోని యాంటీ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు? అది ప్రశ్న. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత పివై విజయశేఖర్, ప్రసాద్ సుబ్బారాయుడు నంద్యాల నుండి. రైట్. రాంగ్ ఆన్సర్ అండి. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుండి. రాంగ్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి. రాంగ్ ఆన్సర్. భారతీ కిషోర్, హేమశ్రీ, అనంతపురం నుండి. రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ,
వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి. రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి సెటి సూరిబాబు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి మస్తాన్వల్లి ఫాతిమా. రాంగ్ ఆన్సర్. కారంచేడు మండలం నుండి రమ్య, తులసి, శ్రావణి, వెంకటేశ్వర్లు. రాంగ్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి వెంకట సాయి ఫణీంద్ర శర్మ. కరెక్ట్. రాంగ్ ఆన్సర్. తర్వాత రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు కైలాష్ ఇనమడుగు నుండి. రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి మస్తాన్ భాష, పాలెం పోలయ్య, బ్రహ్మయ్య, సర్దార్బాయ్, ధనలక్ష్మి, సయ్యద్, ఇస్మాయిల్, ఖాదర్ భాష, అహోబిలం వెంకటేశ్వర్లు, మస్తానయ్య. రైట్ ఆన్సర్ అండి. తర్వాత కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి శెట్టి సూరిబాబు. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత పాలెం పోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా నుండి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, వినయ్ కుమార్, మస్తాన్ భాష. రైట్ ఆన్సర్ అండి. తర్వాత రేణుకా గోపరాజు కడప నుండి. రైట్ ఆన్సర్. భానుప్రకాష్ వావిల్ల ఆన్సర్ కూడా పంపించాలి. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఓకే, మరి మొదటి ప్రశ్న హ్యాంటావైరస్లోని యాండీ స్ట్రెయిన్ను అర్జెంటీనా దేశంలో ఏ సంవత్సరంలో గుర్తించారు అని అడిగాను కదా. ఆన్సర్ వచ్చి 1995 అప్పుడు గుర్తించారు. మరి రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? ఒలింపిక్స్లో భారతదేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అతని పేరు పంపించండి. ఈలోగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఈ చిత్రం నుండి ఒక మంచి పాట.

రెండో ప్రశ్న, ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పథకం అందించిన క్రీడాకారుడు ఎవరు అని అడిగాను కదా, సమాధానాలు వచ్చేసే చదివేస్తాను. పేర్లు శ్రీరామదాసు కృపాచారి, అనితా, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిత్విక్. కరెక్ట్ ఆన్సర్. తర్వాత జాపా భువనేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. వరగంటి, బదరి, విశాల, నెల్లూరు నుండి. రాంగ్ ఆన్సర్ అండి. గణపవరపు, నాగేశ్వరరావు, కనక సులోచన, సురేష్, హరికృష్ణ కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం నుండి. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి క్యాదర్ వీరేష్, రాజోలి మండలం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుండి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయకుమార్ రెడ్డి, అభినవ్ బింద్రా. రైట్ ఆన్సర్. తర్వాత మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర కృప. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాంజ్, సియోను, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్. తర్వాత తణుకు నుండి వెంకి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత దమ్మోస్, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, నవీనాచారి, సౌమ్య, త్రిలోక్, నేహాన్. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి. కరెక్ట్ ఆన్సర్. ఎన్ పార్థసారథి, భరత్ నగర్, సిద్దిపేట నుండి. రైట్ ఆన్సర్. మల్లేశ్వరరావు, సాంభవి, జగదీశ్వర్, తమన్ కుటుంబ సభ్యులు, ఉప్పలూరు గ్రామం నుండి. రైట్ ఆన్సర్. అనంతపురం జిల్లా పెదవడుగురు గ్రామం నుండి చౌదరి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ చౌదరి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్. హాంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతా పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుండి. రైట్ ఆన్సర్. నాగ్నాథ్ గుప్తా, నిజామాబాద్ నుండి. రైట్ ఆన్సర్. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ. రైట్ ఆన్సర్. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్, నిజామాబాద్ నుండి. కరెక్ట్ ఆన్సర్. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ. కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా బుషిరెడ్డిపాలెం నుండి మస్తాన్ బాషా, ఆలగడ్డ పాలెం పోలయ్య, కర్నూలు నుండి బ్రహ్మయ్య, ఎఫ్ఎంఎస్ సర్దార్, ధనలక్ష్మీపురం నుండి సయ్యద్ జాకీర్, మహమ్మద్ రఫీ, ఇస్మాయిల్ భాయ్, అహోబిలం వెంకటేశ్వర్లు. మస్తానయ్య. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్, హోస్కోట నుండి. రైట్ ఆన్సర్. తర్వాత అభినవ్ బిన్, అనంతపురం నుండి భారతీ కిషోర్. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి, ఉర్వకొండ నుండి. రైట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, సుధారాణి, తిరుపతి నుండి. రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుండి రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ. కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ, అప్పలరాజు కాలనీ నుండి. అప్పలరాజు. కరెక్ట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప, ఉడేవు నుండి. కరెక్ట్ ఆన్సర్.
పివై విజయశేఖర్ ప్రసాద్, సుబ్బారాయుడు నంద్యాల నుండి. కరెక్ట్ ఆన్సర్.

మస్తాన్ వలీ ఫాతిమా. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి రమేష్. కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి. కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత మహేంద్ర తెనాలి నుండి. రైట్ ఆన్సర్. సుబ్రమణి కర్ణాటక నుండి. రైట్ ఆన్సర్. రాధాప్రకాష్ ఖమ్మం నుండి. కరెక్ట్ ఆన్సర్. బి శివకుమార్ బీసీ కాలనీ నంద్యాల నుండి. రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత లలిత మల్లిక్ సత్తుపల్లి నుండి. కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నుండి అనురాధ. కరెక్ట్ ఆన్సర్. రాధ ఖమ్మం నుండి. కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి. కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి. రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపనేనిపాలెం నుండి. రైట్ ఆన్సర్. కడప నుండి వినయ్ శ్రీదేవి శైలజ యాంథోనీ మహేష్ రవి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుండి. కరెక్ట్ ఆన్సర్. తర్వాత తెనాలి నుండి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్.

నంద్యాల నుండి రామచంద్ర సువర్ణ, కరెక్ట్ ఆన్సర్. కారంచోడు మండలం నుండి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, రమ్య, శ్రావణి, తులసి, కౌశిక్, కరెక్ట్ ఆన్సర్. చెల్లపల్లి నుండి శివ, దుర్గ, కౌశిక్, కపర్ది, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాభాయ్ ఏలూరు నుండి, రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుండి, రైట్ ఆన్సర్. సత్యనారాయణ జయలక్ష్మి సికింద్రాబాద్ నుండి, రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాలెం నుండి, రైట్ ఆన్సర్. తర్వాత నాగశ్రీలత నెల్లూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కాకర రాజ్కుమార్ లావణ్య సకినేటిపల్లి రాజోల్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు కైలాష్, మనోజ్ తనోజ్, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద, అభిన, కరెక్ట్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. సైనిక్పూర్ కాలనీ నుండి పద్మశ్రీ శ్యామ్ శ్రీవత్స, రైట్ ఆన్సర్. కొత్తగూడెం జిల్లా నుండి రాజేష్ ఖన్నా, సునీత, భాను, అమిత్ ఖన్నా, అమ్మి, కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుండి, రైట్ ఆన్సర్. మారుతి టౌన్షిప్ నుండి ధ్వని వెంకటేశ్వర్లు, కరెక్ట్ ఆన్సర్. మరి రెండో ప్రశ్నకి సమాధానం చెప్తున్నా. ఒలింపిక్స్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన క్రీడాకారుడు ఎవరు? అంటే అభినవ్ బింద్రా. బీజింగ్ ఒలింపిక్స్ 2008లో షూటింగ్ విభాగంలో భారత్కు స్వర్ణ పతకం అందించారు. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. ఇదండి ఇవాళ యువలయ. తిరిగి రేపటి యువలయలో మళ్ళీ కలుద్దాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం.
2: నమస్తే అధ్యాపక్ జీ.
3: నమస్తే. ఆవో ఊర్మిళ బైఠో, ఆజ్ మైం తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
2: హాన్ అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే ఆడ్జెక్టివ్ కహతే హై నా.
3: ఠీక్ కహా తుమ్నే. అబ్ మై కుచ్ వాక్య బతాతా హూం, ఉన్మే విశేషణ్ శబ్దోం కో పెహచానో. కాలా ఘోడా ఘాస్ చర్ రహా హై.
2: ఇస్ వాక్య మే కాలా విశేషణ్ శబ్ద హై.
3: ఔర్ ఏక్ వాక్య, గీతా సుందర్ లడ్కీ హై, మోటా బచ్చా మక్ఖన్ ఖా రహా హై.
2: ఇన్ వాక్యం మే సుందర్ ఔర్ మోటా విశేషణ్ శబ్ద హై అధ్యాపక్ జీ.
3: సహీ కహా. లడ్కా లంగడా హై.

0: गंदे आदमी से सभी दूर भागते हैं। इन वाक्यों में लंगड़ा गंदे विशेषण शब्द हैं। इन वाक्यों में काला शब्द घोड़े के रंग का सूचक है, सुंदर शब्द लड़की के रूप को सूचना देता है, मोटा बच्चे की, लंगड़ा लड़के की, और गंदे शब्द आदमी की विशेषता बता रहा है। अर्थात विशेषता बताने वाले शब्द को विशेषण कहा जाता है।
1: अंटे విశిష్టతని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు?
0: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు. రాసుకో. సంజ్ఞ అథవా సర్వనామ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ కే,
0: గుణ దోష,
1: గుణ దోష,
0: సంఖ్య,
1: సంఖ్య,
0: పరిమాణ సంబంధీ,
1: परिमाण संबंधी,
0: विशेषता प्रकट करने वाले,
1: विशेषता प्रकट करने वाले
0: शब्दों को,
1: शब्दों को
0: विशेषण कहा जाता है,
1: विशेषण कहा जाता है।
0: संज्ञा अंटे नामवाचकम, सर्वनाम अंटे सर्वनामम अनर्थम। नामवाचकमु लेक सर्वनामम यొక్క गुण दोष संबंधमैन సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞ యా సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చా, లడక, ఆద్మీ మొదలైన పదాలు విశేష అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
0: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేష్యకే పూర్వ్ ఆర్ విశేష్యకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి ఏక్ మీటర్ కపడా లావో, ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై, ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనక వచ్చింది, తర్వాత వచ్చింది అనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఉర్మిలా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
0: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో क्वालिटेटिव एडजेक्टिव कहते हैं, संख्यावाचक विशेषण को न्यूमरल एडजेक्टिव, परिमाणवाचक विशेषण को क्वांटिटेटिव एडजेक्टिव, और सार्वनामिक विशेषण को डेमोन्स्ट्रेटिव एडजेक्टिव कहते हैं. मदट गुणवाचक विशेषण की निर्वचन चुपता रास्को. जिस शब्द से संज्ञा अथवा सर्वनाम के,
1: संज्ञा अथवा सर्वनाम के,
0: गुण दोष अर्थात रंग रूप, स्वाद, समय,
1: स्थान,
0: दशा,
1: अवस्था,
0: गंध आदि का बोध हो उसे गुणवाचक विशेषण कहते हैं,
1: गुणवाचक विशेषण कहते हैं.
0: गुण दोष संबंधी कुछ विशेषण शब्द बताओ.
1: अच्छा, बुरा, बहादुर, डरपोक, शिष्ट, अशिष्ट, सत्यवादी, झूठा, उदार, कंजूस, दानी, लोभी, ईमानदार, बेईमान.
0: अच्छा, अब मैं कुछ और गुणवाचक विशेषण शब्दों को बताता हूँ, ध्यान से सुनो. नीला, लाल, काला, पीला, हरा, सफेद आदि रंग की सूचना देने वाले शब्द गुणवाचक विशेषण है. प्रातःकालीन, संध्याकालीन, दोपहर आदि समय को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है. देसी, विदेशी, बाहरी, भीतरी, ग्रामीण, भारतीय, रूसी

0: पंजाबी, बनारसी आदि स्थान संबंधी शब्द भी गुणवाचक विशेषण है। छोटा, बड़ा, ऊंचा, लंबा, टेढ़ा मेढ़ा, गोल, नुकीला, चौड़ा आदि रूप या आकार को बताने वाले शब्द भी गुणवाचक विशेषण है। युवा, बूढ़ा, तरुण आदि उम्र या अवस्था को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है। पूर्वी, पश्चिमी, दक्षिणी, उत्तरी, पूर्वोत्तरी आदि दिशाओं को सूचित करने वाले शब्द भी गुणवाचक विशेषण है। सुगंधित, खुशबूदार, दुर्गंधपूर्ण जैसे गंध को सूचने वाले शब्द भी गुणवाचक विशेषण है। कड़वा, मीठा, खट्टा आदि स्वाद को बताने वाले शब्द भी गुणवाचक विशेषण है। इन विशेषण शब्दों से तुम दो तीन वाक्य बनाकर सुनाओ।
1: मुझे मीठा अनार दो। सफेद घोड़ा दौड़ रहा है। विदेशी वस्तुओं का प्रयोग मत करो।
0: अब संख्यावाचक विशेषण की परिभाषा बताता हूँ, लिख लो। जिस शब्द से संज्ञा अथवा सर्वनाम की
1: संख्या का बोध हो
0: उसे संख्यावाचक विशेषण कहते हैं। उदाहरण, कक्षा में 10 लड़के बैठे हैं, 5 रुपये दीजिए। हमने कई पुस्तकें पढ़ी, मुझे कुछ मोती दो। इन वाक्यों में क्रमशः 10, 5, कई, कुछ आदि शब्द लड़के, रुपये, पुस्तकें, मोती आदि संज्ञा शब्दों की संख्या बताते हैं। अतः ऐसे शब्दों को संख्यावाचक विशेषण कहते हैं। संख्यावाचक विशेषण उपयोगी ఏవైనా రెండు వాక్యాలు చెప్పమ్మా।
1: హమే రోజ 4 కిలోమీటర్ చల్నా పడతా హై। సర్కస్ మే 8 హాతీ హై।
0: సంఖ్యావాచక్ విశేషణ కే దో భేద హై। ఏక్ నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ ఔర్ దో అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ। అంటే ఈ సంఖ్య నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ అంటే ఏంటంటే, జిస్ విశేషణ శబ్ద సే निश्चित संख्या का बोध होता है उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं। अंटे ये विशेषण पदम वाले संख्य इधिमिद्धंगा खच्चितंगा इंता अनी तेलिजेबड़तुंदो दानी निश्चित संख्यावाचक विशेषण अंटारु। उदाहरण, 18 पुराण, 4 वेद, 11 पाठ, 5 दिन, तीसरा पहर, चौगुना माल, तीनों सन्यासी, हर एक आदमी, प्रत्येक सिपाही, हर रविवार, वीटन्नींटिलो संख्य इदिमिद्धंगा खच्चितंगा इंतनि तेलियजेयबडिंदि। इलांटि वाटिनि निश्चित संख्यावाचक विशेषण अंटारु। इक रेंडोदि, जिस विशेषण शब्द से निश्चित संख्या का बोध ना हो उसे अनिश्चित संख्यावाचक विशेषण कहते हैं। उदाहरण चूडु, कुछ फल, आ कुछ अने विनो खच्चितंगा तेलियदु। थोड़े दिन, कोई रोज, कोई रोज, कई वस्तुएं, अनगिनत रत्न, इलांटिवन्नी दींट्लो कुछ, थोड़े, कई, अनगिनत अने दांट्लो संख्य इदिमिद्धंगा तेलियदु काबट्टी अनिश्चित संख्यावाचक विशेषण अंटारु। अब मैं परिमाणवाचक विशेषण की परिभाषा बताकर उसे समझाता हूं। जिस विशेषण शब्द से किसी वस्तु की मात्रा अथवा नापतोल का बोध हो उसे परिमाणवाचक विशेषण कहते हैं। उदाहरण सुनो, थोड़ा नमकीन तो दो, सरोवर में बहुत पानी है, आधा किलो दूध ले आओ, इतनी सी चीनी से काम नहीं चलेगा। इन वाक्यों में क्रमशः थोड़ा, बहुत, आधा किलो, इतनी सी आदि शब्द उन वस्तुओं का नाप तोल अथवा माप बतला रहे हैं जिनकी गणना नहीं की जा सकती। इन शब्दों ने क्रमशः नमकीन, पानी, दूध और चीनी संज्ञा शब्दों की मात्रा नापतोल बताई है।
1: परिमाणवाचक विशेषण की कूड़ा एवेना भेदाल उन्नाया मास्टरु?
0: उन्नाया मा, इसके दो भेद हैं। निश्चित परिमाणवाचक विशेषण और अनिश्चित परिमाणवाचक विशेषण। जिन शब्दों से वस्तु की निश्चित मात्रा का ज्ञान हो उसे निश्चित परिमाणवाचक विशेषण कहते हैं। जैसे 5 लीटर दूध, 2 मीटर कपड़ा, 10 किलो आटा, 1 किलो बादाम आदि। इक अनिश्चित परिमाणवाचक विशेषण अंटे जिन शब्दों से वस्तु की अनिश्चित मात्रा का ज्ञान हो उसे अनिश्चित परिमाणवाचक विशेषण कहते हैं। जैसे थोड़ा दूध, कुछ शहद, बहुत घी, दींट्लो परिमाणं ఎంతో ఖచ్చితంగా తెలియదు। ఇక చివరిగా సార్వనామిక్ విశేషణం గురించి తెలుసుకుందాం। ఈ వాక్యాన్ని జాగల జాగృతగా గమనించు। యహ బచ్చి సుందర హై, యహ మేరీ కలం హై, యహ మహల్ బహుత్ బడా హై। వహ వ్యక్తి కహా గయా, జో ఆద్మీ సచ్ నహీ బోల్తా ఉస్కా ఆదర్ కౌన్ కర్తా హై। ఇన్ వాక్యోం మే యహ మేరీ, యహ వహ జో ఆది శబ్ద సర్వనామ హై, परंतु इनका प्रयोग संज्ञा शब्दों के साथ विशेषण के रूप में हुआ है, अतः ये सार्वनामिक विशेषण कहलाते हैं। जिन सर्वनाम को का प्रयोग संज्ञा के साथ उसके विशेषण की भांति होता है उन्हें सार्वनामिक विशेषण कहते हैं। सर्वनाम के बाद यदि कोई संज्ञा प्रयुक्त होती है तो वहां सर्वनाम शब्द सार्वनामिक विशेषण बन जाता है। उदाहरण के लिए यह नदी, वह पहाड़, कौन आदमी, कोई जगह, जो फल आदि। अच्छा उर्मिला, आज का पाठ समाप्त हुआ, अब हम चलेंगे।
1: धन्यवाद अध्यापक जी।
2: मीरिंतवरकु विशेषण 9వ తరగతి की हिंदी पाठ విన్నారు। ఉపాధ్యాయులు श्री వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ। ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది।
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి।
5: సమయం మించిపోతోంది, భరతమాత మేల్కొనమంటోంది, ఆటంకవాదుల ఆట కట్టించమంటోంది। ఇది దురాగతాల పైన చేసే సమిష్టి యుద్ధం, వివక్షలు మాని కావాలి మనమందరం సంసిద్ధం। గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి, మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి, అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి, పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి।
6: గుర్తుంచుకోండి, మీ అప్రమత్తతలోనే ఉంది అందరి భద్రత।
7: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఎం సుజాతమ్మ బృందం వారి భజనలు వింటారు।
8: కౌసల్య సుప్రజారా।

ముందుగా శ్రోతలు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలు ప్రత్యక్షంగా కాల్ చేసి వారు నచ్చే మెచ్చే సినిగీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత నచ్చే మెచ్చే సినిగీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 అలనాటి మధురగీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడి పంటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి

ఆదిలాబాద్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలేవింటారు. 9:15 విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలేవింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలేవింటారు. 11:10 మా కార్యక్రమాలన్నీ ముగిస్తాము. శ్రోతలు ఇంతవరకు ఈనాటి సాయంత్రం వేళ మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు. శ్రోతలు ఇప్పుడు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ ప్రసారం అవుతుంది. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:00 రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:35 మనోరంజని కార్యక్రమం వింటారు. 9:00 మహాసేనాని గోపన్న చారిత్రక కాల్పనిక నవల వింటారు. రచన డాక్టర్ తేకుమల్ల వెంకటప్పయ్య గారు. సమర్పణ నందిని చైతన్య. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. 9:30 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినీగీతాలు వింటారు. 10:00 హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 10:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా శ్రోతలు కోరే సినీగీతాలు వింటారు. 11:00 సాయంత్రం 5:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. రేపు సాయంత్రం మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 5:30 యువతరంగం కార్యక్రమంలో జీకే స్పెషల్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 పాడిపంటల కార్యక్రమం ప్రసారం అవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమం ప్రసారం అవుతుంది. 8:15 నుండి రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. ఇంతవరకు శ్రోతలు రేపు మేము ప్రసారం చేయబోతున్నటువంటి కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్పై మా ప్రసారాలు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: మహిళలు ఎంతగానో ఇష్టపడేటటువంటి వనితవని కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి వనితవని కార్యక్రమంలో మనకు ముందుగా కాల్ చేస్తున్నటువంటి లక్కీ శ్రోత ఎవరు, వారితో మాట్లాడే ముందు ఒక మంచి పాట అయితే విన్నాం యూత చిత్రం నుండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వనితవని కార్యక్రమంలో మరొక శ్రోతతో మాట్లాడదాం. హలో
2: హలో, నమస్కారం మేడం.
1: హలో
2: హలో
1: హలో
2: హలో, నమస్కారం మేడం.
1: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు లక్ష్మి, విత్తగుంట.
1: లక్ష్మి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం, ఎండలు బాగున్నాయి మేడం.
1: చాలా బాగున్నానండి. బాగా వడగాల్పులు ఎక్కువగా వేస్తున్నాయి, ఇలా ఎండలు బాగా ఎక్కువ వస్తున్నాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మీరు ఎలా ఉన్నారు ఫస్ట్ ఎండలకి?
2: బాగాలేదే బాగు మేడం, ఏం బాగలేదు మేడం. ఎండలకి భలే ఇదిగా అయిపోతుంది మేడం, 5 గంటలు అయినా కూడా సగా.
1: అదే అందుకే అడుగుతున్నా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో మరి ముఖ్యంగా ఎక్కువగా ఉన్నాయి
2: కదా మేడం. మజ్జిగ, ఎలక్ట్రాల్ నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, వంద వాటర్. అయ్యా మేడం.
1: ఓకే అండి, చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
2: కొండవీటి సింహంలో మా ఇంటిలో నా మహాలక్ష్మిని వినే పాట విను మేడం.
1: కొండవీటి సింహం. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి?
2: చదువుతున్నారు మేడం.
1: చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు?
2: ఒక ఆయన బీఫార్మసీ చేస్తున్నాడు.
1: ఓకే అండి, ఈ సినిమాలో ఏ పాట?
2: మా ఇంటిలో నా మహాలక్ష్మిని వినే పాట ఏంటి మేడం?
1: కొండవీటి సింహంలో ఆ పాట లేదండి.
2: కొండవీటి సింహమే కదా మేడం, రామారావుది, మోహన్ బాబుది.
1: రామారావు గారిది, మోహన్ బాబుదా? కొండవీటి సింహం ఆ పాట దీనిలో లేదు.
2: సరే ఏదన్నా వేయండి మేడం.
1: ఓకే అండి.
2: సరే
1: మీకోసం మంచి పాట అయితే వస్తుంది, విని ఆనందించండి.
2: సరే మేడం, మంచి పాట.

0: ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి 30 వరకు, మే 1 నుంచి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వడం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి.
1: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్. వారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
3: వనితావాణి కార్యక్రమంలో మరో పాట విన్నాం. జాతర చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించినటువంటి పాట మీకోసం.

ఇప్పటి వరకు వనితావాణి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

యువత ఎంతగానో నచ్చే మెచ్చేటటువంటి యువతరంగం కార్యక్రమం వచ్చేసింది. మరి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రీషెడ్యూల్ తేదీని ప్రకటించింది. ఈ మేరకు జూన్ 6 పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. మే 24 సిబిఏటీను వాయిదా వేస్తున్నట్లు ఇటీవల ప్రకటించగా తాజాగా కొత్త తేదీని అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 368 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు 2 జరిగాయి. సిబిటి సిబిఏటీ ధృవపత్రాల పరిశీలన మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు జానకిరాముడు చిత్రం నుండి పాట విందాం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: యువతరంగం కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని 19 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 1523 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మొత్తం ఖాళీలలో 1244 రెగ్యులర్ పోస్టులు ఉండగా 279 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా యోగి విమన, ఆంధ్రకేసరి, అంబేద్కర్, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ద్రవిడియన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు అనంతపురం, రాయలసీమ, ఆంధ్ర యూనివర్సిటీ, ఆర్జేయుకేటి, శ్రీ వెంకటేశ్వర, శ్రీకృష్ణ దేవరాయ వంటి ప్రముఖ యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీ, పీహెచ్డీ, సెట్, నెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు రాత పరీక్ష ద్వారా, మరికొన్ని పోస్టులకు ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించడానికి 2026 జూన్ 8 తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మరి ఇంకెందుకు ఆలస్యం? అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు, జాతర చిత్రం నుండి పాట విన్నాం.

0: జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తు వేసే బలమైన పునాది.
1: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారం. విజయవాడలోని ఏపీ ఉపాధి శిక్షణ కమిషనర్ కార్యాలయం 2026-27 మొదటి సెషన్కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 8-10 తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని, దరఖాస్తు చేసిన విద్యార్థులు 2 తేదీలోగా సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్లు అందజేయాలి. ఐటీఐ కోర్స్ ఫేజ్ 1 అడ్మిషన్లు అయితే ప్రారంభమయ్యాయి. ట్రేడ్ వచ్చేప్పటికీ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కరస్పాండెంట్, COPA, డ్రాఫ్ట్ మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండరీ మ్యాన్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్మెన్ తదితరాలు అయితే ఉన్నాయి. అర్హత వచ్చేటప్పటికీ 8

మీరు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 14 ఏళ్ళు వయసు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. అకాడమిక్ మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో వ్యక్తిగత విద్యార్థులతో పాటు ఐటీఐ ట్రేడ్ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేయాలి. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలు పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్తో అప్రూవల్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి పేర్లను మెరిట్ లిస్టులో పొందుపరుస్తారు. ధృవపత్రాల పరిశీలన పూర్తయిన వారికి కౌన్సిలింగ్కు అర్హులుగా పరిగణిస్తారు. ఆన్లైన్ సమర్పణకు చివరి తేదీ జూన్ 30, 2026. ప్రభుత్వ ఐటీఐలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చివరి తేదీ జూలై 2, 2026. మరికొంత సమాచారం తెలుసుకునే ముందు వినోదం చిత్రం నుండి పాట విందాం.

0: యువతరంగం కార్యక్రమంలో మరికొంత విద్యా సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయము 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం అయిన అభ్యర్థులు వయసు, విద్యార్హత కలిగిన వారు ధర్మగిరి, తిరుమల, కిసరగుట్ట, విజయనగరం, ఐ భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠములలో వివిధ కోర్సుల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు మే 31 వరకు అప్లై చేసుకోవాలి. అర్హత 5-7 తరగతి విద్యార్హతతో పాటు ఉపనయనం అయి ఉండాలి. వయసు వచ్చేటప్పటికి 1 జూలై 2014 నుండి జూన్ 30, 2016 లోపలు జన్మించిన వారై ఉండాలి, లేదా 1 జూలై 2012 నుంచి జూన్ 30, 2014 మధ్య అయినా జన్మించి ఉండాలి. తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనాను పూర్తి చేసి ప్రధాన అధ్యాపకులు ఎస్వి వేద విజ్ఞానపీఠం, ధర్మపురి, కోటప్పకొండ, భీమవరం, విజయనగరం, కిసరగుట్ట, మేడ్చల్, మల్కాజిగిరి, నల్గొండ జిల్లాల సంబంధిత చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ మే 31, 2026. ఇంకెందుకు ఆలస్యం? అప్లై చేసేయండి. మరికొంత సమాచారం వినే ముందు బాచీ చిత్రం నుండి పాట విన్నాం.
1: మారింది శ్రీ చైతన్య సిద్ధం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్టంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. విశాఖపట్నం వేదికగా నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు, ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల కమిటీతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రుల కమిటీకి ఎంఓయూలు, ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపీబీ ద్వారా ఇప్పటికే 11.47 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 282 ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వాటిలో 114 ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రికి నారా లోకేష్ వివరించారు. రాష్ట ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులతో పాటు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

0: రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈ రోజు పర్యటించారు. దోర్నాల మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ, శ్రీశైలం వెళ్లే బస్సులకు దోర్నాల కూడలి ప్రాంతమని, అక్కడి నుంచి ప్రతిరోజు 400కి పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయని, అందుచేత అక్కడ బస్టాండ్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. త్వరలోనే బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం దోర్నాల మండలం చినగుడిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన పీఎం సూర్యఘర్ రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి తెలియజేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామివారిని రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. అనంతరం భక్తుల సేవార్థం 14.74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వినాయక సదన్ భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు. దీంతో 108 ఆధునిక వసతి గదులు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాలలో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతోందని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్ధగిరి ముగిలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వరాలయం అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. వివిధ ఆలయాలలో ఖాళీగా ఉన్న 106 ఈఓ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నామని, దేవాలయ ఉద్యోగుల వేతనాలపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, అందులో భాగంగానే డీసిల్టేషన్ ప్రక్రియ చేపడుతున్నామని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కర్నూలు జిల్లాలో పర్యటించిన ఆయన కోడుమూరు నియోజకవర్గం ఏలదినిలో డీసిల్టేషన్ ఇసుక రీచ్ను ఈరోజు పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ వద్ద లోడింగ్, బుకింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి తవ్వకాన్ని పరిశీలించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తున్నామని చెప్పారు. కాగా నీటిపారుదలను మెరుగుపరచడానికి చెరువులు, రిజర్వాయర్లు, కాలువలు, నదులలో పేరుకుపోయిన మట్టి అవక్షేపాలను తొలగించేందుకు ఈ డీసిల్టేషన్ ప్రక్రియను చేపడతారు. ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకునే బక్రీద్ పండుగ సెలవు దినాన్ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన మే 27న కాకుండా మే 28వ తేదీన బక్రీద్ సెలవు దినంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ మార్పు వర్తిస్తుందని జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరించి గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ది, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండల పరిధిలోని పీవీటీజీ గ్రామాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేసి వెనుకబడిన గిరిజన తెగల ఆవాసాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయనున్నట్టు చెప్పారు. యర్లగడ్డ పంచాయతీ పరిధిలోని శేషారాయి గ్రామంలో ఈరోజు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఆరోగ్య శిబిరాలు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు, ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా రానున్న 3 రోజుల పాటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి కె జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజుల్లో దక్షిణ కోస్తా జిల్లాలు వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము.
0: ఇక గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్, బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు కొండపైన అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు నూతన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేవస్థానం ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఈ కార్యక్రమానికి వర్చువల్గా హాజరై నూతన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం బోర్డు సభ్యులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా మంత్రుల కమిటీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు సౌర విద్యుత్ సదుపాయాలను విస్తరిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 116 దేవాలయాల్లో నిత్యాన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలియజేశారు. రాబోయే 6 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలుల ప్రభావం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. సర్వకారేణ కస్యాపి సౌందర్య ప్రసాధనోత్పాదనస్య సూచికా భేషజత్వేన ప్రయోగః ఉపభోక్తృభ్యః విశేషజ్ఞేభ్యః అథవా సౌందర్య చికిత్సాలయేభ్యః సర్వథా నిషేధితం. స్వాస్థ్యసేవా మహానిదేశాలయేన ఇబోలా సంక్రమణేన ప్రభావిత దేశేభ్యః ఆగచ్చద్భ్యః అథవా పారగమనం కురువద్భ్యః యాత్రిణాం కృతే కశ్చన విశేష స్వాస్థ్య పరామర్శః ప్రసారితః. తమిళనాడు రాజ్యే ముఖ్యమంత్రిణః సి జోసెఫ్ విజయస్య నేతృత్వయుతే మంత్రిమండలే 32 జనాః సమ్మిళితాః యేషు 4 మహిళా మంత్రిణః సంతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ స్పర్ధాయాం అద్య సాయం అహ్మదాబాద్ నగరే గుజరాత్ టైటన్స్ తథా చెన్నై కింగ్స్ దళయోః మధ్యే ప్రతిస్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. భారత ఇటలీ దేశౌ వ్యాపార నివేశ ఆపూర్తి శృంఖలాం సుదృఢీకర్తుం భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక వీథేః ఉత్తరోత్తర వికాసార్థం పరస్పరం సహమతిం ప్రకటితవంతౌ. ఏకస్మిన్ సంయుక్త వక్తవ్యే భారతస్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా చ తస్య ఇటలీ సమకక్షీయా జార్జియా మెలోని ఇత్యతౌ భారత మధ్య పూర్వ యూరోప ఆర్థిక కారిడోర్ ఇత్యత్ర సహకార్యాయ స్వకీయ ప్రతిబద్ధతాం జ్ఞాపితవంతౌ. అస్యాః పరియోజనాయాః భూరిశః ప్రశంసాం కురువంతౌ ఉభౌ నేతారౌ. ఐషమః 26th-2000తమే అస్య ఉపక్రమస్య ప్రగతయే ఐమేక్ మంత్రిస్తరీయ గోష్ఠ్యాః ప్రథమాయోజనే దృఢపదక్షేపం స్వీకర్తుం ప్రోత్సాహితవంతౌ. रोमनगरे प्रधानमन्त्रिणां नरेन्द्र मोदिना सह आयोजिते संयुक्त संवाददातृ सम्मेलने इटली देशस्य प्रधानमन्त्री जॉर्जिया मेलोनी आईमेक इत्येतं यूरोप मध्यपूर्व भारत देशान् संयोजयितुं कश्चन महान् आर्थिक सम्पर्क मार्गः वर्तते इति वर्णितवती। तया प्रोक्तं यदस्मिन् व्यापार निवेश आपूर्ति श्रृंखला स्थैर्यं दृढीकर्तुं महत् सामर्थ्यं वर्तते। मेलोनी इत्येषा अवोचत् यत् क्षेत्रीयान्तर सम्पर्कस्य सुदृढीकरणार्थं सर्वोपरि प्राथमिकता अस्ति, तथा च उभावपि देशौ अस्य वीथिमार्गस्य विकासं दृढतया समर्थयतः। उभावपि प्रधानमन्त्रिणौ पुनरपि प्रोक्तवन्तौ यत् नवोन्मेषः, विज्ञानं, प्रौद्योगिकी च भारत इटली देशयोः मूलाधाराः सन्ति। अत्रावसरे प्रधानमन्त्री नरेन्द्र मोदी प्रोक्तवान् यत् इटली देशः स्वस्य विशिष्टाभिकल्पनायै, सूक्ष्मता कौशलाय च विश्वविश्रुतोऽस्ति। अपरत्र भारतस्य ख्यातिः विशालतायै, प्रतिभायै, सुलभ नवोन्मेषाय च वर्तते।
3: हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की। भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 टू 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है। हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं। हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है।
2: सर्वकारेण प्रोक्तं यत् कस्यापि सौन्दर्य प्रसाधनोत्पादनस्य सूचिका भेषजत्वेन प्रयोगः उपभोक्तृभ्यः, विशेषज्ञेभ्यः अथवा सौन्दर्य चिकित्सालयेभ्यः सर्वथा निषिद्धो वर्तते। केन्द्रीय औषध मानक नियन्त्रण संघटनेन स्पष्टीकृतं यत् प्रसाधन सामग्र्यः केवलं मानव शरीरे घर्षणाय, सेचनाय, प्रोक्षणाय अथवा विकिरणाय च उद्दिष्टाः सन्ति। संघटनेन प्रोक्तं यत् विक्रयण वितरणार्थं प्रसाधनानां निर्माणं तथा च आयात प्रक्रिया प्रसाधन नियम 20/20 इत्यस्य प्रावधानैः नियन्त्रिता भवति। CDSCO इत्यनेन दृढीकृतं यत् प्रसाधनोत्पन्नेषु प्रतिबंधित तत्वानां उपयोगः नामपत्रे भ्रामकोक्तिः, संक्रमणोपचारार्थं सौन्दर्य प्रसाधनानां प्रयोगः तथा च सूचिका भेषज माध्यमेन एतेषाम् अनुप्रयोगः औषध तथा प्रसाधन अधिनियमन नियमानां गंभीरं उल्लंघनं मन्यते, यस्य कृते दंडविधानं निश्चितं वर्तते। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। स्वास्थ्य सेवा महानिदेशालयेन इबोला संक्रमणेन प्रभावितेभ्यः देशेभ्यः आगम्यमानानां अथवा तन्मार्गेण गच्छतां यात्रिणां कृते कश्चन विशेष स्वास्थ्य परामर्शः प्रसारितः। स्वास्थ्य परामर्शानुसारं ये यात्रिणः कांगो प्रजातांत्रिक गणराज्यं, युगांडा तथा दक्षिण सुडान सदृशेषु उच्च संकटयुक्तेषु देशेषु भ्रमणं कृतवन्तः तथा च येषु ज्वरः, शिरोवेदना, पीडा, अनिर्धारित रक्तस्रावः, वमनं चेत्यादीनि लक्षणानि दृश्यन्ते ते सद्य एव चिकित्सकीय सहायतां प्राप्तुं साग्रहं सूचिताः सन्ति। महानिदेशालयेन यात्रिणः अपि सचेतिताः यत् ये केऽपि शंकितस्य अथवा पुष्टीकृतस्य इबोला संक्रमितस्य रक्तेन, शरीरद्रवेण वा सह प्रत्यक्ष संपर्कं स्थापितवन्तः तैः प्रवास निर्गमन प्रक्रियायाः पूर्वमेव विमानपत्तन स्वास्थ्याधिकारिणे अथवा स्वास्थ्यपटलस्य पुरतः अनिवार्य रूपेण विवरणं प्रदातव्यम्। तमिलनाडुराज्ये जोसेफ विजयस्य नेतृत्वे शासनेन अद्य स्वमन्त्रिसभायाः विस्तारः कृतः, येन राज्य संयुक्त मंत्री सभायाः निर्माणस्य मार्गः प्रशस्तः। कांग्रेस दलस्य द्वाभ्यां सह 23 नूतन मंत्रिणः मंत्रिमंडले समाविष्टाः। अनेन नूतनेन विस्तारेण मंत्रिमंडलस्य संख्या 32 यावद् वर्धिता, यस्मिन् मुख्यमंत्री सी जोसेफ विजयः अपि अन्तर्भवति। कांग्रेस दलम अधुना प्रायः 6 दशकानां अनन्तरं राज्य मंत्रिसभां प्रति प्रत्यागतः अस्ति सप्तषष्ट्यधिक नवशत शततम वर्षात् परं प्रथमवारं एतत् राष्ट्रीय दलं तमिलनाडु राज्यस्य मंत्रिमंडले प्रतिनिधित्वं प्राप्नोति नवविस्तारित मंत्रिसभायां चतस्रः महिला मंत्रिणः अपि सन्ति केरल विधानसभायाः नवगठितस्य प्रथम सम्मेलनस्य आरम्भः अद्य तिरुवनन्तपुरम नगरे अभवत् जी सुधाकरन इत्येषः नवनिर्वाचितान् सदस्यान् शपथं प्रदत्तवान् अध्यक्ष पदस्य निर्वाचनं श्वः भविष्यति सत्तारूढेन यूडीएफ इत्यनेन तिरुवंचूर राधाकृष्णन इत्येषः तस्मै पदाय नामांकितः विधानसभायां भाजपा दलस्य त्रयः सदस्याः सन्ति अतः स्पर्धात्मक निर्वाचनस्य अपेक्षा वर्तते बी गोपकुमारः तस्य दलस्य अभ्यर्थी रूपेण घोषितः अस्ति किन्तु विपक्षः एलडीएफ इदानीमपि निर्वाचन विषये स्वस्य निर्णयं न उद्घाटितवान् इति पश्चिम बंगाल सर्वकारेण संपूर्णे राज्ये सर्वेषु मदरसा इत्येतेषु तत्क्षण प्रभावेण वंदे मातरम इत्यस्य गानम् अनिवार्यं कृतम् अयम् आदेशः मदरसा शिक्षा निदेशालयेन प्रसारितः अधिसूचनायाः अनुसारम् एषः निर्देशः सर्वकारीय प्रारूप मदरसा इत्येतेषु सर्वकारीय अनुदान प्राप्त मदरसा इत्येतेषु मान्यता प्राप्त मदरसा इत्येतेषु तथा च अल्पसंख्यक कार्य मंत्रालयस्य एवं मदरसा शिक्षा विभागस्य अंतर्गतं कार्यरतासु अनुमोदितासु शिशु शिक्षा केन्द्रेषु माध्यमिक शिक्षा केन्द्रेषु च प्रवर्तिष्यते रक्षामंत्री राजनाथ सिंह तथा दक्षिण कोरिया देशस्य देशभक्ति भूतपूर्व सैनिक कार्यमंत्री कुओन ओहयोल च अद्य सियोल नगरस्य इमजिंगक उद्याने भारतीय युद्ध स्मारकस्य संयुक्त रूपेण उद्घाटनम् अकुरुताम् आईपीएल क्रिकेट क्रीडायाम अद्य सायंकाले अहमदाबाद नगरस्य नरेंद्र मोदी क्रीडांगणे गुजरात टाइटंस दलम चेन्नई सुपर किंग्स दलम सम्मुखी करिष्यति क्रीडा सायं सार्धसप्तवादनतः आरभ्यते गुजरात टाइटंस दलेन पूर्वमेव अंतिम चतुष्क क्रीडायाम स्वस्थानम निश्चितम चेन्नई सुपर किंग्स इत्येतत् दलम च अंकतालिकायां चतुर्थ स्थानं प्राप्तुं स्वस्य संभावनां सुदृढीकर्तुं प्रयतते अत्रांतरे गतरात्रौ कोलकाता नगरस्य एडन गार्डन मध्ये कोलकाता नाइट राइडर्स दलेन मुंबई इंडियंस दलम चतुर्भिः स्तोभैः पराजितम् इति वार्ताः
4: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు సమయం 6:30 గ్రామదర్శిని కార్యక్రమానికి స్వాగతం ముందుగా

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి సిమ్మపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విన్నాం ఈ సంగతి మీకు తెలుసా. నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు, సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ.

ప్రకృతి మనకు తెలియని ఎన్నో సవాళ్లను విసురుతూనే ఉంటుంది. విశ్వంలో దాగి ఉన్న వింతలను ఛేదించడానికి మనిషి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కొన్ని తెలుసుకోగలం, కొన్నింటిని ఊహించుకోగలం, మరికొన్నింటి గురించి అసలు తెలుసుకోనేలేం. అలా

తెలియని వాటినే మనం ఇప్పటికీ కూడా మిస్టరీగా భావిస్తున్నాం. మనమందరం సినిమాల్లో మాత్రమే మిస్టరీలు చూస్తూ ఉంటాం, కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరిగితే, ఒక విమానం ఆకాశంలో ఎగురుతూ ఉండగా సడన్గా మాయమైపోతే, ఒక పెద్ద నౌక సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా ఏ ఆనవాళ్లు లేకుండా అదృశ్యమైతే, అక్కడ జరుగుతున్న విషయాలు నిజమే, మనం చూస్తున్నది నిజమే, కానీ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నదానికి ఇప్పటి వరకు చాలా ఊహాగానాలు మాత్రమే ఉన్నాయి. సముద్రం, ఈ పదం వింటే మనకు గుర్తొచ్చేది అలలు, నీలి ఆకాశం, చల్లని గాలులు, ప్రశాంతత. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సముద్ర ప్రాంతం మాత్రం అలా ఉండదు. అక్కడకు వెళ్లిన చాలా నౌకలు, విమానాలు తిరిగి రాని పరిస్థితి. అక్కడికి వెళ్లిన వాళ్ల చివరి సందేశం ఎవ్రీథింగ్ లుక్స్ స్ట్రేంజ్ అని. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతం గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంగతి మీకు తెలుసా వింటూ ఉన్నారు, నేను మీ కావ్యశ్రీ. వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్.

ప్రపంచాన్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తున్న ఆ రహస్య ప్రాంతమే బెర్ముడా ట్రయాంగిల్. ఈ పేరు వినని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు, ఎందుకంటే చాలా మూవీస్, స్టోరీస్, బుక్స్, మ్యాగజైన్స్ ఇలా చాలా వాటిలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి డిస్కషన్ వస్తూనే ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యాల సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక త్రిభుజాకార ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఫ్లోరిడా, బెర్ముడా ద్వీపం, ఫ్యూటోరికా ఈ మూడు ప్రాంతాలను కలిపితే ఈ ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇది కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రపంచానికి తెలియడానికి, ప్రపంచం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుకోవడానికి ముఖ్య కారణం 1945లో జరిగినటువంటి ఒక సంఘటన. 1945 డిసెంబర్ 5న యుఎస్ నేవీకి చెందిన బాంబర్ ఫ్లైట్స్ 5 ఒక రొటీన్ ట్రైనింగ్ మిషన్ కోసం ఫ్లోరిడాలోని నావల్ బేస్ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఈ 5 విమానాలకు ఫ్లైట్ 19 అని పేరుంది. ఈ విమానాల్లో మొత్తం 14 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు బాంబు దాడుల ట్రైనింగ్ కోసం వెళ్లారు. వాతావరణం కూడా చాలా నార్మల్ గా, క్లియర్ గా ఉంది. ఈ క్రూ కెప్టెన్ చార్లెస్ సి టైలర్ చాలా అనుభవం ఉన్నటువంటి పైలట్. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఎన్నో కష్టమైన మిషన్స్ ని అనుభవంతో తెలివిగా కంప్లీట్ చేశారు. ప్రారంభంలో ఫ్లైట్ ప్రయాణం చాలా సాఫీగా జరిగింది. వాళ్ళ ట్రైనింగ్ మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వాళ్ళ బేస్ క్యాంప్ దగ్గరికి రిటర్న్ అవ్వడానికి ఉత్తరం వైపుగా 5 ఫ్లైట్స్ తిరిగాయి. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఫ్లైట్ లో ఉన్నటువంటి కంపాస్ పాడైపోయింది అని అర్థమైంది. విమానాలు తప్పు దిశలో వెళ్తున్నాయి అని కెప్టెన్ టైలర్ కి అనుమానం వచ్చింది. ఆయన తన మాన్యువల్ కంపాస్ తీసి చూడగా కూడా అది కూడా పిచ్చి పిచ్చి దిశలో చూపిస్తూ ఉంది. ఆయనకు, ఆయన టీమ్ కు ఏమి అర్థం కాని పరిస్థితి. వెంటనే వాళ్ళు కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఉత్తరంలో ఉన్నామా దక్షిణంలో ఉన్నామా అర్థం కావట్లేదు అని, ఫ్లైట్స్ ని ఏ వైపుకు తిప్పాలో తెలియట్లేదు అని, పైనుంచి చూస్తే సముద్రంలో నీళ్లు ఒకసారి తెల్లగా మరోసారి ముదురు ఆకుపచ్చ కలర్ లో మారిపోతూ ఉన్నాయి అని, పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అని చెప్పారు. ఒకేసారి 5 విమానాల నావిగేషన్ సిస్టమ్ ఎలా ఫెయిల్ అయింది అని కంట్రోల్ టీమ్ మెంబర్స్ కి కూడా అర్థం కాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక చివరి మాటలుగా టైలర్ నుంచి ఒక సందేశం వచ్చింది కంట్రోల్ రూమ్ కి. విమానాలు అన్నింటినీ ఒకదానికి ఒకటి దగ్గరగా రావాలని, సముద్రంలోనే ల్యాండ్ అవ్వాలి అని టైలర్ డిసైడ్ అయినట్లుగా కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి వాళ్లకు తెలిసింది. ఇక ఆ క్రూ నుంచి అదే లాస్ట్ మెసేజ్. ఇక చూస్తుండగానే ఈ 5 విమానాలు కూడా రాడర్ నుంచి మాయమైపోయాయి. అంటే కంట్రోల్ రూమ్ లో వాళ్ళకి ఒక ఇమేజ్ ద్వారా ఈ విమానాలు ఎక్కడున్నాయి, ఏ లైన్లో ఉన్నాయి తెలుస్తూ ఉంటుంది కదా, అది కూడా తెలియకుండా హఠాత్తుగా విమానాలన్నీ కూడా మాయమైపోయాయట. ఇక ఈ విమానాలను వెతకడానికి అదే రాత్రి ఒక PBM మెరైన్ రెస్క్యూ ప్లేన్ కూడా సిద్ధమైంది. ఇందులో

13 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తప్పిపోయిన విమానాల కోసం వెతకడానికి వెళ్లిన ఈ ప్లేన్ కూడా తప్పిపోయింది.

తర్వాత అమెరికన్ నావీ ఒక భారీ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. 300కు పైగా విమానాలు, షిప్పులు అట్లాంటిక్ ఓషన్లో పంపించి 300,000 square feet ప్రాంతాన్ని జల్లెడ పట్టడం ప్రారంభించాయి. అయినా కూడా వాళ్లకు ఈ ఫ్లైట్స్ గురించి కానీ, వాటిని వెతకడానికి వెళ్లిన సెర్చ్ ఫ్లైట్ గురించి కానీ, అందులో ఉన్న మనుషుల గురించి కానీ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. 1945లో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని మొత్తం కుదిపేసింది. అప్పటి వరకు ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఉలిక్కి పడేలాగా చేసినటువంటి సంఘటన ఈ ఫ్లైట్ 19 మిస్టరీ. ఈ ఘటన జరిగిన దాదాపు 2 దశాబ్దాల తర్వాత, అంటే 1964లో విన్స్టెంట్ గాడిస్ అనే ఒక రచయిత ఆర్గోసి అనే ఒక మ్యాగజైన్లో ఒక రచన రాశారు. అప్పుడే ఆయన ఫస్ట్ టైం డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే మాటని కూడా యూజ్ చేశారు. అంతవరకు ఆ ప్రాంతానికి ఆ పేరు లేదన్నమాట. మొదటిసారిగా గాడిస్ ఆ ప్రాంతాన్ని ఒక నిర్దిష్ట ఆకారంలో ట్రయాంగిల్ రూపంలో వివరించారు. బెర్ముడా, ఫ్లోరిడా, ఫ్యూటోరికా తీరాన్ని కలిపే ఒక పెద్ద ట్రయాంగిల్ లాగా ఉండడం వల్ల దీనికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు పెట్టారు. అది అట్లాంటిక్ ఓషన్లో దాదాపు 500,000 square meters విస్తరించి ఉందని ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న రహస్య ఘటనల గురించి ఎన్నో విషయాలు ఈ రచనల్లో రాసుకొచ్చారు. అది ప్రజల్లో చాలా ప్రాచుర్యం పొంది. అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ గురించి ప్రజలకు ఇంకా ఎక్కువ అక్కడ జరుగుతున్న మిస్టరీస్ గురించి తెలుస్తూ వచ్చాయి. ఇలాంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదండి, చాలా ఈ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో జరుగున్నాయి. 1967 డిసెంబర్లో కూడా ఒక లగ్జరియస్ బోట్లో 2 స్నేహితులు మయామి బీచ్ నుంచి క్రిస్మస్ లైటింగ్ ని చూడడానికి సముద్రంలోకి వెళ్తారు. కానీ రాత్రి సుమారుగా 9 గంటల సమయంలో కోస్ట్ గార్డ్ టీంకి ఒక సందేశం ఈ షిప్ నుంచి లభించింది. వాళ్ల పడవ ఏదో గుర్తు తెలియని వస్తువును ఢీకొట్టిందని, కానీ అంత ప్రమాదం ఏమీ లేదని వాళ్లు చెప్పారు. అయినా కూడా కోస్ట్ గార్డ్ టీం ఈ మెసేజ్ అందిన 15 నిమిషాల్లోగా ఆ ఖచ్చితమైన ప్రాంతానికి చేరుకుంది. కానీ ఆశ్చర్యకరంగా వాళ్ళు వెళ్లేసరికి అక్కడ ఆ షిప్ కానీ, ఆ షిప్లో ఉన్న మనుషులు కానీ, అట్లీస్ట్ ఆ షిప్కి సంబంధించిన ఒక చిన్న జాడ కానీ అక్కడ కనిపించలేదు. ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయింది. 100 ఏళ్ళవుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహస్యాలు మనుషుల మధ్యలో ఒక పెద్ద ప్రశ్నను పదే పదే రేకెత్తిస్తూ ఉన్నాయి. అసలు ఆ ప్రాంతంలోకి వెళ్లగానే ప్రకృతి నియమాలు ఎందుకు మారిపోతూ ఉన్నాయి అన్న ప్రశ్నకు కాలక్రమంగా ఎన్నో అధ్యయనాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఊహాగానాలు కూడా పుట్టుకొచ్చాయి. అక్కడ వెళ్ళినటువంటి కొంతమంది పైలట్లు చెప్పిన మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి. వాళ్ళ కంపాస్ అక్కడికి వెళ్ళగానే తిరగడం, స్పీడ్గా తిరగడం మొదలవుతుంది. గడియారాలు తప్పుగా పనిచేస్తాయి. ఆకాశం పచ్చగా మారిపోతుంది. విమానం చుట్టూ తెల్లటి పొగ ఏర్పడుతుంది అని, కొంతమంది నావికులు ఒక్కసారిగా సముద్రం ప్రశాంతంగా మారిపోతుంది అని, తర్వాత భారీ అలలు వస్తాయి అని, అప్పుడు కంపాస్ ఒక్కసారిగా తిరగడం స్టార్ట్ చేస్తుంది అని విచిత్రమైనటువంటి అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉంటారు. దాదాపుగా 3000కు పైగా షిప్స్ అండ్ ఫ్లైట్స్ ఈ ప్రాంతంలో మిస్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక పాట విందామా?

బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకుంటూ ఉన్నాము. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఎన్నో థియరీలు, ఊహాగానాలు, కథలు ఉన్నాయి అని అనుకున్నాం కదా. అందులో కొన్ని ఏంటంటే, కొంతమంది ఈ ప్రాంతం ఏలియన్స్ ఆధీనంలో ఉంది, ఇవన్నీ ఏలియన్స్ చేసే పని, అందువలనే విమానాలు, నౌకలు కనిపించకుండా పోతున్నాయి, వాటన్నిటిని అవే తీసుకెళ్తూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. కానీ దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే అట్లాంటిస్ నగర రహస్యం, పురాతన కాలంలో అట్లాంటిస్ అనే ఒక అద్భుతమైనటువంటి నగరం సముద్రంలో మునిగిపోయింది అని, ఆ నగరంలో శక్తివంతమైన క్రిస్టల్స్ వల్ల అక్కడ అయస్కాంత శక్తులు ఏర్పడి కంపాస్ పనిచేయకుండా అన్ని అక్కడికి లాక్కోబడిపోతున్నాయి అని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నా సరైన ఆధారాలు మాత్రం లేవు. ఇంకొంతమంది ఇందులో వేరే యూనివర్స్ లేదా వేరే డైమెన్షన్ ఉంది అని, ఇక్కడ ఈ షిప్స్ ద్వారా, విమానాల ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు వేరే టైమ్ లోకి లేదంటే వేరే ప్లేస్ లోకి ట్రావెల్ అయి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. ఆదిత్య 369 సినిమా గుర్తుంది కదా, వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఒక టైం నుంచి ఇంకొక టైంకి వెళ్తారు. అలాగే వీళ్ళు ఒక డైమెన్షన్ నుంచి ఇంకొక డైమెన్షన్ లోకి, ఇంకొక యూనివర్స్ లోకి వెళ్తారు అని చెప్పి కూడా చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇలాంటివి మూవీస్ లో చూడడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ఇలాంటివి ఏవి ప్రూవ్ అవ్వలేదండి. ఇదంతా జస్ట్ ఎవరికి వాళ్ళు తోచినట్టుగా చేసుకున్నటువంటి ఊహాగానం మాత్రమే. శాస్త్రవేత్తలు చెప్పే కొన్ని సిద్ధాంతాల ప్రకారం భూమిపై కొన్ని ప్రాంతాల్లో అయస్కాంత క్షేత్రం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అసాధారణంగా ఉండడం వల్ల కంపాస్ సరిగ్గా పనిచేయదు. సాధారణంగా కంపాస్ ఉత్తర ధ్రువ దిశను చూపుతుంది, కానీ కొన్ని ప్రాంతాల్లో భూమి అయస్కాంత ప్రభావంలో మార్పులు రావడం వల్ల అది తప్పు దిశను కూడా చూపించే అవకాశం ఉంటుంది. ఇది కేవలం బెర్ముడా ట్రయాంగిల్లో మాత్రమే జరిగే ఇష్యూ కాదు, భూమిపైన కంపాస్ పనిచేయకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉంటాయన్నమాట. నేషనల్ ఓషనాలజీ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్, అమెరికన్ గవర్నమెంట్ ఏజెన్సీలు ఈ ప్రాంతంలో ఎలాంటి సూపర్ న్యాచురల్ మిస్టీరియస్ శక్తులు లేవని, సముద్రం ఎప్పుడు మనుషుల అంచనాలకు అందనిదిగా ఉంటుంది అని, ఎంతో ప్రమాదకరమైంది అని, ఎప్పుడు అంతు చిక్కని వాతావరణం లేదా నావిగేషన్ ఎర్రర్స్ లాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి అని, ప్రమాదాలు జరగడం సహజమని, ఇక్కడ అది ఎక్కువగా జరుగుతుంది అని, ఈ ప్రాంతంలో తుఫాన్లు కూడా చాలా వేగంగా వస్తాయని, కొన్నిసార్లు భారీ అలలు, హరికేన్లు, అకస్మాత్తుగా మారే గాలులు, ఇవి నౌకలు, విమానాలకు ప్రమాదం కలిగేలాగా చేయవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇప్పటి ఆధునిక టెక్నాలజీ లేని కాలంలో ఇది మరింత ప్రమాదకరంగా ఉండేది. అలాగే ఈ ప్రాంతం అడుగున భారీ మిథేన్ గ్యాస్ నిలువలు ఉన్నాయి అని, అగ్నిపర్వతం పేలినట్టుగా ఒక్కసారిగా ఇవి కూడా పేలడంతో దీని లోపల నుంచి గ్యాస్ బయటకు వచ్చి నీటి యొక్క డెన్సిటీ, సాంద్రతను తగ్గించేస్తుంది అని, దీంతో నీరు ఆ షిప్ను మోయలేక ఉన్నట్టుండి అది గుంతలో పడిపోయినట్టుగా ఆ నీటి పైన ఉన్నటువంటి షిప్స్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి అని, ఇక దాని జాడ బయటకు రావడం చాలా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి, ఇక అలా బయటకు తెలియకుండా కనుమరుగైపోతున్నాయి అని చెబుతున్నారు. సరే, సముద్రంలో అంటే ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి, మరి పైన ఎక్కడో ఎగిరే ప్లేన్స్ ఎందుకు కనిపించకుండా పోతున్నాయి అంటే, హెక్సాగన్ క్లౌడ్స్ థియరీ ఒకటి ఇక్కడ వస్తుందండి. 2016 సంవత్సరంలో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ పైన కొన్ని వింతైన హెక్సాగాన్ షేప్లో ఉన్నటువంటి క్లౌడ్స్ను గుర్తించారు. వాటిని సైంటిస్టులు అవి ఎయిర్ బాంబుల్లాగా ప్రవర్తించే క్లౌడ్స్ అని చెప్పారు. అంటే ఆ మేఘాలు పగిలినప్పుడు వాటిలో నుంచి దాదాపుగా గంటకు 270 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కిందకు వీస్తాయట. ఆ గాలి ఎంత శక్తివంతమైందంటే విమానాన్ని కూడా ఒక్కసారిగా కంట్రోల్ తప్పేలాగా చేసి దానిలోకి లాగేసుకునే అంత పవర్ఫుల్ గాలులు అసాధారణంగా అక్కడ వచ్చేస్తూ ఉంటాయి. దీని వల్లనే ఆ విమానాలు సముద్రంలో కూలిపోయేలాగా చేస్తాయి, తర్వాత కనిపించకుండా పోతాయి అని కూడా చెబుతూ ఉన్నారు. శాస్త్రవేత్తలు చెబుతున్నది బెర్ముడా ట్రయాంగిల్ అనేది సముద్రంలోని ఒక ప్రాంతం. సాధారణంగానే సముద్రం మధ్యలో ఏదైనా మునిగిపోతే దాన్ని గుర్తించడం చాలా కష్టం కదా, ఇక ఈ ప్రాంతంలో అది ఇంకా కష్టం, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది కాబట్టి. ఇది పూర్తిగా అలౌకికమైతే కాదండి, ఈ ప్రాంతంలో
ప్రయాణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. అంటే వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలు, పాత టెక్నాలజీ, సముద్రపు పరిస్థితులు ఇవన్నీ కలిపి ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నాయి అని వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. ప్రపంచంలో బెర్ముడా ట్రయాంగిల్ లాంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. జపాన్ దగ్గర డ్రాగన్ ట్రయాంగిల్ అనే ప్రాంతం కూడా ఇలాంటి మిస్టరీలతో ప్రసిద్ధి చెందిందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న విషయాలు ఎవ్వరికీ ఇప్పటికీ పర్ఫెక్ట్ గా తెలీదు. బట్ జరుగుతున్నవి అన్నది మాత్రం నిజమండి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే సముద్రం గురించి మనకు ఇంకా తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి అని. మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడు. భూమికి ఏమన్నా జరిగితే తన నివాసం కోసం మార్స్ కూడా కనుక్కొని అక్కడ మానవ జీవనానికి అనుగుణమైనటువంటి ప్రాంతమా కాదా అని కూడా తెలుసుకున్నారు. కానీ ఇంకా సముద్రం అడుగున ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించలేకపోతున్నాడు. ప్రపంచంలోని సముద్రాల్లో చాలా భాగం ఇంకా పూర్తిగా పరిశోధింపబడలేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ లాంటి విషయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయండి. బెర్ముడా ట్రయాంగిల్ నిజంగా ఒక మాయా ప్రాంతమా? బెర్ముడా ట్రయాంగిల్లో అలా ఎందుకు జరుగుతుంది? ప్రకృతి శక్తుల వల్ల అలా జరుగుతుందా, లేదంటే అక్కడ నిజంగానే ఇంకేదైనా పవర్ ఉందా అన్న విషయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, రహస్యం ఉన్నంత వరకు మనిషి ఆసక్తి ఎప్పటికీ తగ్గదు. సముద్రం ఇంకా ఇలాంటి ఎన్నో ప్రశ్నలను విసురుతూనే ఉంటుంది. ఆ సమాధానాల కోసం ప్రపంచం ఇంకా వెతుకుతూనే ఉంటుంది. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ కేవలం ఒక సముద్ర ప్రాంతం మాత్రమే కాదు, అది ప్రపంచంలోని గొప్ప మిస్టరీలలో ఒకటి. తెలియని విషయం మనకి భయాన్ని కలిగిస్తుంది, అదే మనిషిలో ఆసక్తిని కూడా పెంచుతుంది. బెర్ముడా ట్రయాంగిల్ భయం ఆశ్చర్యం కలయికతో ఉన్నటువంటి ఒక రహస్యం. ఇది ఇవాళ మన ఈ సంగతి మీకు తెలుసా? ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా, ఎందుకంటే బెర్ముడా ట్రయాంగిల్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పటికీ కూడా ఈ విషయం గురించి ఒకటి రెండు పాయింట్స్ తెలిసినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాము. సో చాలా విషయాలు బెర్ముడా ట్రయాంగిల్ గురించి తెలుసుకున్నాము. వచ్చేవారం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. నేను మీ కావ్యశ్రీ. బాయ్ బాయ్.

0: 200 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: ఇప్పుడు జానపద గేయం విందాం.

ఇప్పటి వరకు మీరు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. ఇప్పుడు విన్నాం అలనాటి మధురగీతం, డబ్బుకు లోకం దాసోహం. ఈ చిత్రం నుండి ఒక మంచి పాట అయితే వినిద్దాం.

0: పాతర వేసిన నల్ల డబ్బు పైకి లాగే రోజులురా, పంచనతో కబలించిన భూములు పంచిపెట్టి.
1: ఇప్పటి వరకు మీరు అలనాటి మధురగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధురగీతం సమాప్తం. ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:05 కావస్తుంది. మరి కొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బృందం ఢిల్లీ విద్యా పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ పర్యటన వారి ఆలోచనా పరిధిని విస్తరిస్తుందని ఉపరాష్ట్రపతి అభినందించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత విజయాలు సాధించవచ్చని విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పర్యటనకు వచ్చిన 41 మంది ప్రతిభావంతుల్లో 27 మంది బాలికలు ఉండడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది నారీ శక్తికి నిదర్శనమని కొనియాడారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో క్షేత్రస్థాయి అధికారులతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల రైళ్లలో జరిగిన పలు అగ్ని ప్రమాద ఘటనలపై జరిపిన ప్రాథమిక విచారణలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడైనట్లు గుర్తించారు. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, రైల్వే భద్రతా దళం ఈ అంశాలపై చురుకుగా దర్యాప్తు చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. మెరుగైన రిపోర్టింగ్ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో నిఘా సమాచారణ సేకరణ యంత్రాంగాలను బలోపేతం చేయడంపై ఈ భద్రతా సమీక్షా సమావేశంలో చర్చలు జరిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఉమిద్ నెట్వర్క్ పేరిట వంశ పారంపర్య రుగ్మతుల నిర్వహణ ప్రత్యేక పద్ధతులను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జాతికి అంకితం చేశారు. బయోటెక్నాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం తక్కువ ధరలలో ప్రజలందరికీ ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తెలిపారు. జన్యు నిర్ధారణ, ప్రసవపూర్వ పరీక్షలు, జన్యు కౌన్సిలింగ్ వైద్యుల సామర్థ్యం తదితర అంశాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని అన్నారు. రోగ నిర్ధారణ, కౌన్సిలింగ్, నివారణ, శిక్షణ, ప్రజారోగ్య అవగాహన వంటి అంశాలతో కూడిన ఒక సమగ్ర విధానం ద్వారా వంశ పారంపర్య జన్యుపరమైన రుగ్మతలను పరిష్కరించడానికి మన దేశం చేపట్టిన మొట్టమొదటి సమగ్ర జాతీయ

0: 8 3 లక్షల మంది ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న ఈ కార్యక్రమం సామాన్య ప్రజల జీవితాల్లో ఒక కొత్త ఆశ అని, ప్రజల ఆరోగ్య సంరక్షణ నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా అన్నారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆమ్చామ్ వార్షిక నాయకత్వ సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో 3వ అతిపెద్ద స్థానంలో మన దేశం నిలిచిందని పేర్కొన్నారు. 79 లక్షల కోట్ల రూపాయలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 49 లక్షల కోట్లతో చైనా 2వ స్థానంలో ఉండగా, 22 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం 3వ స్థానాన్ని కవసం చేసుకుందని ఆయన తెలిపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ వార్షిక వృద్ధి 30 నుండి 40% చేరుకుందని ఆయన తెలిపారు.
1: The ministry total size of the automobile industry was at time was 14 lakh crore. Now the size of the automobile industry is 22 lakh crore. And now we have just surpassed Japan and our number is third. The first is USA having the size of 79 lakh crore. Second is China 49 lakh crore. And India is now 22 lakh crore. Our every year growth is 30% to 40%.
0: న్యూఢిల్లీలో ఈరోజు 11వ బ్రిక్స్ ఉగ్రవాద నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తూ మద్దతు తెలుపుతున్న దేశాలను అంతర్జాతీయంగా జవాబుదారీలుగా చేయాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని పాటించాలని ఈ సందర్భంగా కోరారు. ఇటలీ రాజధాని రోమ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక అగ్రికోలా మెడల్ బహూకరించడంపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గౌరవం దేశ ప్రతిష్టకు, దేశంలోని కష్టపడే రైతుల శ్రమకు నిదర్శనమని కొనియాడారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడంలో భారత్ ప్రపంచానికి సరికొత్త నమూనాను అందించిందని చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కంప్యూటరైజ్డ్ డ్రా నిర్వహించి 2026 కైలాస్ మానస్ సరోవర్ యాత్రకు యాత్రికులను ఎంపిక చేశారు. ఈ ఏడాది యాత్ర జూన్ నుండి ఆగస్టు వరకు సాగనుంది. పూర్తిగా పారదర్శకంగా, లింగ సమతుల్యతతో కూడిన ర్యాండమ్ పద్ధతిలో మొత్తం 1000 మంది యాత్రికులను ఎంపిక చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎంపికైన యాత్రికులు 20 బ్యాచ్లుగా లిపో లేక్, నాథులా పాస్ల గుండా ప్రయాణిస్తారని, ఫలితాల వివరాలను ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా యాత్రికులకు పంపుతున్నామని ఆ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేడు ప్రపంచం భారతదేశాన్ని నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ప్రధానమంత్రి పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్లో 75 నుండి 100 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు యుఏఈ అంగీకరించడంతో పాటు మొత్తం 57 కీలక ఒప్పందాలు జరిగాయని తెలిపారు.
2: बड़ी बड़ी कंपनियों के, अंतर्राष्ट्रीय लेवल की फॉर्च्यून 500 कंपनियों के जो सीईओज हैं, उनके साथ बातचीत हुई, उनके साथ आगे भारत में निवेश, व्यापार और संबंधों बढ़ाने की चर्चाएं हुई. अगर हम सिर्फ ये जिन सीईओज के साथ माननीय प्रधानमंत्री जी ने बातचीत की उन्हीं का अगर वैल्यू देखें तो वो 3 ट्रिलियन डॉलर से ज्यादा इनकी वैल्यू बनती है, यानी भारत की जीडीपी.
0: ఈ నెల 28 నుండి 31 వరకు న్యూఢిల్లీలో జరగాల్సిన 4వ ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ వాయిదా పడింది. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్, ఆఫ్రికన్ యూనియన్ కమిషన్ పరస్పర సంప్రదింపుల తర్వాత ఈ కొత్త సదస్సుకు మరొక తేదీని మార్చాలని నిర్ణయించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. దేశీయ అవసరాల కోసం రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూ రోజుకు 46 నుండి 47 వేల టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తున్నాయని అన్నారు. గత 3 రోజుల్లోనే 1.34 కోట్ల డొమెస్టిక్ సిలిండర్లను పంపిణీ చేశామన్నారు.
3: हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर ऑपरेट कर रही हैं ताकि जो देश की डिमांड है उसको मीट किया जा सके. इसके अलावा रिफाइनरीज में एलपीजी प्रोडक्शन को रैंप अप किया गया है और लगभग 46 से 47 हजार टन एलपीजी देश की रिफाइनरीज में बनाई जा रही है.
0: ఢిల్లీ హర్యానా చండీగఢ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు వడగాల్పులు వీసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రాబోయే 2 రోజుల పాటు ఒడిశా, ఉత్తరప్రదేశ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లోనూ వేడి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అధైర్యపడకుండా విద్యతోనే ఉన్నత ప్రమాణాలు, విజయాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు 102.7 MHz పై మా ప్రసారాలు. సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం.

0: ఈనాటి పాడి పంటల కార్యక్రమంలో వినబోతున్న కార్యక్రమం వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు యాజమాన్యం గురించి డాక్టర్ గంగాదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ ఎం గంగాదేవి గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గుంటూరులో ఉన్న ల్యాబ్ లో కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం?
2: నేను పంటల విభాగంలో పనిచేస్తున్నానండి. పంటల విభాగంలో అంటే విత్తనం విత్తినప్పటి నుండి మనం విత్తనం ఇంటికి తెచ్చుకునేంత వరకు ముఖ్యమైన విభాగాలు అయినటువంటి కలుపు యాజమాన్యము, నీటి యాజమాన్యము వంటి వాటిలో మేము ఎక్కువగా కృషి చేస్తుంటాము. అదేవిధంగా కొత్త రకాలను రైతులకు అందజేయడము వంటివి విత్తనోత్పత్తిలో ముఖ్యంగా మేము ఈ విభాగం పాల్పంచుకుంటూ ఉంటుందండి.
1: మరి అయితే ముఖ్యంగా మన రాష్ట్రంలో నుండి ప్రధాన ఆహార పంటగా వరి, ఇతర ధాన్యాలను పండిస్తూ ఉంటారు కదండి?
2: అవునండి.
1: వీటితో పాటు ఇతర చిరుధాన్యాలు కూడా ఎక్కువగా ఈ మధ్య కాలంలో రైతులు పండిస్తున్నారు.
2: అవునండి.
1: మరి ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది కదండి, ఈ వేసవి కాలంలో వేసుకోవడానికి ఎటువంటి చిరుధాన్య పంటలు వేసుకోవచ్చు అంటారు? అందులో ముఖ్యమైన రకాలు ఏమున్నాయి?
2: చిరుధాన్యాలలో ముఖ్యంగా మనము ఇప్పుడిప్పుడే రైతులు అలవాటు పడుతున్నవి కొర్ర, సజ్జ, వరిగ వంటివి ఎక్కువగా ఇప్పుడిప్పుడే రైతులు వాడుతున్నారు. ఎక్కువ ఇప్పుడు ఇవి వరి కన్నా ఎక్కువ రేటు ఉన్నప్పటికీ కూడా వీటిని ఎక్కువ తెచ్చుకొని మన గుంటూరు కృష్ణా జిల్లాల్లో పండకపోయినా రాయలసీమ నుంచి కూడా రైతులు నా ద్వారా ఇంకా ఇతర శాస్త్రవేత్తల ద్వారా తెచ్చుకొని మన పంటలకు మన భూమికి సూట్ అవుతాయి లేదా అని కూడా చూసుకొని రైతులు వాటిని సాగు చేస్తూ ఇతరులకు కూడా అందజేస్తున్నారండి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది ఇప్పుడిప్పుడే చాలా పాపులర్ అవుతున్న చిరుధాన్యము కొర్ర అండి. ఆ కొర్ర మిగతా ఈ వరి వీటన్నిటికి 120 రోజులు 100 రోజులు అలాంటివి ఉంటే ఈ చిరుధాన్యాలలో ఇవి మనకు 60 నుంచి 85 రోజుల లోపలే మనకు కోతకు వస్తాయి. మనము వీటిని సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కొర్ర అండి. ఈ కొర్రను ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 25,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఆరుతడి మరియు మెట్ట వ్యవసాయానికి చాలా అనుకూలమైనది. అంటే మెట్ట వ్యవసాయం అంటే మనకు వర్షాలు లేనప్పుడు, నీటి వసతి లేనప్పుడు కూడా ఇది సాగు చేసుకుని మనం దిగుబడులు తీసుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఇది 70% మనకు అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి రాయలసీమ జిల్లాల్లో ఇది సాగు చేస్తున్నారు. మిగిలిన 30% మన ఆంధ్రప్రదేశ్లో మిగతా మండలాల్లో కూడా దీన్ని సాగు చేస్తున్నారండి. వీటిలో ముఖ్యంగా మధ్యస్థ స్వల్ప రకాలు చాలా ఉన్నాయి. మనం ముందు చెప్పుకున్న స్వల్పకాలిక రకాలు అంటే 60 రోజుల నుంచి 75 రోజుల లోపల ఎక్కువగా కోతకు వచ్చేస్తాయి కాబట్టి రైతులు కూడా సాగుకు మొగ్గు చూపుతున్నారు.
1: కొర్ర పంటను విత్తుకోవడానికి ఏ సమయం అనుకూలమైందంటారు? ఇప్పుడు ప్రస్తుతం వేసవి కాలం వచ్చేసింది కాబట్టి
2: ఈ వేసవిలో ముఖ్యంగా ఇది వేసుకోవాల్సింది జనవరి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. జనవరి మనకు ఆల్రెడీ అయినట్లయితే తొలకరి మనకు ఏదైతే జూన్ మే ఎండింగ్ వస్తుందో అప్పటి నుంచి కూడా వీటిని విత్తుకోవచ్చు.
1: మే నెల చివరి వరకు కూడా విత్తుకోవచ్చు.
2: తొలకరిలో వేసవిలో వేసుకోవాలనుకున్న రైతులు ఖరీఫ్ రబీ అయిపోయి జనవరిలో వీటిని ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. కొర్రలో చాలా రకాలైనటువంటివి మధ్యస్థ స్వల్పకాలిక రకాలు చాలా రకాలు ఉన్నాయండి. వాటిలో మనకన్ని నంద్యాల పరిశోధన స్థానం నుంచే మనకు అవి రావడం జరిగింది. అక్కడ శాస్త్రవేత్తలు పరిశోధించి రాయలసీమ ప్రాంతానికి ఇవి అనువైన రకాలు, మిగతా ప్రాంతాల్లో కూడా టెస్ట్ చేయడానికి కూడా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలకు మరియు మిగిలిన డాట్ సెంటర్లకి కూడా వీటిని సరఫరా చేసి ఆ రైతు పొలాల్లో వాటిని పరిశీలించి వాటి యొక్క దిగుబడిని మనం వాళ్ళకు ఫలితాల రూపంలో మనం అందజేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా మనకు ప్రసాద్ అనే రకము, ఇది ఖరీఫ్కి మరియు వేసవికి కూడా అనుకూలమైనటువంటి రకము. ఇది 70 నుంచి 75 రోజుల వ్యవధిలోనే మనకు వస్తుంది. అంతేకాకుండా 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని మనకు ఎకరానికి ఇస్తుందండి.
1: మరి కొర్రలో ఇంకా ఇతర వేరే రకాలు కూడా ఉన్నాయంటారా?
2: ఉన్నాయండి.
1: ఏంటండి అవి?
2: అందులో ముఖ్యంగా శ్రీలక్ష్మి అనేది చాలా ముఖ్యమైనటువంటి రకము. ఇది ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది మనకు తెగుళ్ళను తట్టుకుంటుంది. దీంట్లో కొన్ని రకాలైనటువంటి తెగుళ్ళు ఉన్నాయి, తుప్పు తెగులు, అగ్గి తెగులు, వెర్రికంకు తెగులు లాంటి తెగుళ్ళు ఉన్నాయి. ఈ తెగుళ్ళను తట్టుకుంటుంది. ఇది కూడా ఖరీఫ్ కి మరియు వేసవికి అనుకూలమైనటువంటి రకము. ఇది మనకు 10 నుంచి 12 క్వింటాల్ ఎకరానికి దిగుబడిని ఇస్తుంది. అందువల్ల ఇది చాలా ముఖ్యమైనటువంటి రకంగా చెప్పుకోవచ్చు. మరొక రకం నరసింహరాయ రకం అని అంటాము. ఇది కూడా మనకు ఖరీఫ్ కు మరియు రబీ అనుకూలమైనది మరియు 10 నుంచి 12 క్వింటాల్ దిగుబడి ఎకరానికి ఇస్తుంది. దాంతో పాటు ఇది స్వల్పకాలిక రకంగా మనం చెప్పుకోవచ్చు. 80 నుంచి 85 రోజుల్లోనే కోతకు వస్తుంది కాబట్టి. మరొక రకం అండి కృష్ణదేవరాయ రకము అని అంటాము. ఇది 80 నుంచి 85 రోజుల్లోనే మనకి కోతకు వస్తుంది. అదే విధంగా ఖరీఫ్ కి మరియు వేసవికి కూడా అనుకూలమైనది. దీంట్లో ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇది గింజ మిగతావి మనకు కొంచెం గోధుమ రంగులో ఉండి కొంచెం చిన్నగా ఉంటాయి. దానివల్ల కొంచెం కోత మన నూర్పిల్లప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఈ కృష్ణదేవ రకం ఏంటంటే కొంచెం గింజ లావుగా ఉంటుంది మిగతా వాటితో పలిస్తే, కొంచెం లైట్ పసుపు కలర్ లో ఉండడం వల్ల రైతులు దీనికి కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు. మరొక రకం SIA 3085 అనే రకము. దీన్ని వేసవి మరియు ఖరీఫ్ లలో కూడా తొలకరిలో కూడా వేసుకోవచ్చు. 75 నుంచి 80 రోజుల్లోనే కోతకు వస్తుంది. ఇది ఎక్కువగా తుప్పు తెగులు మరియు అగ్గి తెగుల్ని తట్టుకొని గింజ బూజు తెగుళ్ళను కూడా తట్టుకోవడం వల్ల రైతులు దీన్ని వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే విధంగా నీటి వసతి లేనప్పుడు ఇది SIA 3085 అనే రకము బెట్టను కూడా తట్టుకుంటుందండి. మరొక రకం ఏంటంటే SIA 3156 రకము. ఇది వేసవి మరియు ఖరీఫ్ కు అనుకూలమైనది. 10 నుంచి 13 క్వింటాల్ మిగతావన్నీ 12 క్వింటాల్ దిగుబడి వచ్చినప్పటికీ ఇది 13 క్వింటాల్ వరకు ఒక ఎకరానికి జాగ్రత్తగా సరైన యాజమాన్య పద్ధతులు మనం పాటించుకున్నట్లయితే ఇది 13 క్వింటాల్ను కూడా తీయచ్చు. అదే విధంగా ఇది వెర్రి తెగుళ్ళను మరియు అధిక దిగుబడి ఉండటం వల్ల దీన్ని మనం రైతులు వేసుకోవడానికి చాలా అనుకూలమైన రకంగా మనం 31-56 రకాన్ని మనం రైతులకి ఇవ్వచ్చండి. అదే విధంగా సూర్యనంది రకం. ఈ సూర్యనంది రకానికి మరొక పేరు SIA 588 రకం అని అంటారు. ఇది మన గుంటూరు కృష్ణా జిల్లాలో ఇప్పటికే చాలా ప్రాముఖ్యత పొందిందండి. అదే విధంగా ఎందుకంటే ఇది వెర్రి తెగుళ్ళను ఎక్కువగా తట్టుకుంటుంది మరియు అగ్గి తెగుళ్ళను కూడా ఎక్కువగా తట్టుకుంటుంది. 85 రోజుల్లోనే వస్తుంది, పంట దిగుబడినిస్తుంది. అదే విధంగా 10 నుంచి 12 క్వింటాల్ దిగుబడిని ఇవ్వడం వల్ల ఈ గుంటూరు జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఈ సూర్యనంది రకాన్ని వాడుతున్నారండి. మరొక ఈ రకాల విషయానికి వస్తే మరొక రకం ఏంటంటే SIA 3222 రకం అండి. రైతులకి అందుబాటులో లేదు ప్రస్తుతానికి, సిరుచంచుల దశలోని ఈ రకం ఉంది. ఇది 2వ సంవత్సరము ఉంది. ఈ 3 సంవత్సరాల తర్వాత రైతులకి అందుబాటులోకి వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలలో కూడా ఈ సిరుసంచుల దశలో మేము రైతుల పొలాల్లో పరిశీలించినప్పుడు మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చూసామండి. అవేంటంటే మిగతావన్నీ మనం పై రకాలన్నీ మనం చూసినప్పుడు మనకు 75 నుంచి 85 రోజుల్లోనే దిగుబడి కోతకు వస్తున్నాయి. ఇది 62 రోజుల్లోనే అంటే 2 నెలల్లోనే మనకు ఇది కోతకు వస్తుంది. మిగతా వాటితో పోలిస్తే 6 నుంచి 8 క్వింటాల్ దిగుబడి తక్కువైనప్పటికీ మనకు జనవరి మాసంలో వేసుకున్నప్పుడు నీటి వసతి ఉన్నప్పుడు 30 రోజులప్పుడు కొంత నీరు పూత దశలో ఇచ్చుకున్నా ఇది 8 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. ఇది తక్కువ 60 రోజులు పంట కాల వ్యవధి ఉండడం వల్ల రైతులు ఎక్కువగా వేసుకోవడానికి తక్కువ నీటి వసతి మరియు తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల రైతులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం అత్యల్ప వర్షపాతం 300 మిల్లీమీటర్ల వర్షం పడినప్పుడు కూడా ఇది అధిక దిగుబడులు రావడం మేము గమనించాము. ఈ రకము 25 నుంచి 32 రోజుల్లోనే పూతకు వస్తుందండి. 30 నుంచి 62 రోజుల్లోనే పక్వతకు వచ్చి మనకు 62 రోజులప్పుడు మనము వీటిని గింజలను కోసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానివల్ల రైతులు వీటిని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మేము ఇచ్చిన మినీ కిట్స్ ఇచ్చిన రైతులు వాళ్ళ మిగతా రైతులకి ఇచ్చుకొని ముఖ్యంగా తొలకరిలో వేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
1: ఈ SIA 3222 అనే రకం ఎప్పటికి అందుబాటులో రావచ్చండి రైతులకి?
2: 19-20 కంతా ఇది అందుబాటులోకి రైతులకి, ఎక్కువ మంది రైతులకు అవకాశం ఉంటుందండి. ఇది తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల ఖరీఫ్, రబీ వేసవి అని కాకుండా సంవత్సరం మొత్తం ఎప్పుడైనా వేసుకోవడానికి మనకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. దీనికి తక్కువ వర్షపాతంలో పండుతుంది కాబట్టి ఎక్కడైనా మనము నల్లరేగడి నేలల్లో కూడా ఇది వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇప్పుడు మనకు నల్లరేగడి నేలలు అంటే మనకు గుర్తొచ్చేది గుంటూరు జిల్లాలో, మనకి ఎక్కువగా అక్కడే కనిపిస్తూ ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలు ఏంటంటే వాటర్ని నిలుపుకునే సామర్థ్యం ఉండి ఎక్కువైనప్పుడు అది మురుగు కింద కూడా మనకు అది ఒక ప్రాబ్లంగా మనం ఈ నల్లరేగడి నేలల్లో చెప్పుకోవచ్చు. ఆ వాటర్ని పట్టుకునే సామర్థ్యం ఆ నేలలకు ఉండడం వల్ల రైతులు కొన్ని జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు కొన్ని ప్రాంతాల్లో శనగ అనేది ఇప్పుడిప్పుడే మన గుంటూరు జిల్లాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది. వివిధ కొత్త రకాలను కూడా వేసుకుంటున్నారు. ఎక్కువగా రబీలోనే మనం ఈ శనగ పంటను వేసుకుంటాం. ఖరీఫ్ లో రైతులు ఆ పొలాన్ని ఖాళీగా ఉంచేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మేము చాలా ఫేస్ చేసాం. అప్పుడు తక్కువ కాల పరిమితి ఉండడం వల్ల ఇది పంటల సరళి, ఈ పంట తర్వాత అంటే ఒకే పంట వేసుకోకుండా ఒక పంట తర్వాత, ఇప్పుడు తొలకరిలో ఒక పంట వేసు 2 నెలల్లో పూర్తయింది, తర్వాత సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి ఇంకొక

0: పంట వేసుకోవడం, అలా పంటల సరళిలో ఇది ఎక్కువగా మనకు
1: అంటే ఖరీఫ్ కాలం నష్టపోకుండా స్వల్పకాలమైన కొర్ర పంటను వేసుకుంటే ఎక్కువ
0: లాభదాయకం ఉంటుంది. అలా మేము కృషి విజ్ఞాన కేంద్ర దత్తత గ్రామాల్లో కొంతమంది రైతులకి ఇచ్చామండి. ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు శనగ వేసుకున్న రైతులు 25 క్వింటాల్ వరకు దిగుబడి తీశారు. ఈ తొలకరిలో జూన్ జూలై మాసంలో ఈ కొర్ర వేసిన రైతులకి 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి తీయడంతో పాటు సేమ్ ఏదైతే ఒక్క శనగ పంట వేసిన రైతే 25 క్వింటాల్ దిగుబడి శనగని తీశారు, వీళ్ళు కూడా అదే దిగుబడి 25 క్వింటాల్ దిగుబడినే తీశారు. అదనంగా కొర్ర కూడా 10 క్వింటాల్ మనకు దిగుబడి రావడం వల్ల అక్కడ 100,000 రూపాయలు ఒక రైతుకు 75,000 వచ్చినప్పుడు ఇది కొర్రలు ఇప్పుడు 3,500 నుంచి 2,500 వరకు మనకు మార్కెట్ ధర ఉంది. అలా పోల్చుకున్నప్పుడు అదనపు ఆదాయంగా రైతులు గుర్తించారు. మేము ఒక 10 మంది రైతుల దగ్గర ఇవి టెస్ట్ చేసినప్పుడు ఇంకా కూడా మా గ్రామంలో మాకు ఇవ్వండి మేడం, నెక్స్ట్ సంవత్సరానికి మేము కూడా వేసుకుంటామని కూడా చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు 2వ సంవత్సరంలోనే ఉందండి. ఆ విధంగా ఈ సూర్యనందిని మేము రైతులకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇది SIA 3222 వచ్చినప్పుడు దీని కూడా ఇంకా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము.
1: కొర్ర పంటను వేసుకోవడానికి వేసవిలో ప్రధాన పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలంటారు?
0: మిగతా పంటలకి ఎలా విధంగా దుక్కులు దున్నుకుంటారో ఈ పంటను కూడా అలాగే దున్నుకోవడం జరుగుతుందండి. అదే విధంగా విత్తన మోతాదుకి వస్తే 2 నుంచి 3 కిలోల విత్తనము ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది మనకు, అందుకే వీటిని చిరుధాన్యాలను కూడా అంటుంది. ఈ ఇవి మనము డైరెక్ట్ ఇప్పుడు నాగళ్లలో వేసి చేయడానికి గొర్రుతో దున్నడానికి చాలా ఇబ్బందికరంగా రైతులు ఉంటుంది. అందుకోసమని 25 కిలోల బియ్యపు నూక లేదా ఇసుకతో కలిపి వీటిని గొర్రుతో మనం దున్నుకున్నట్లయితే గొర్రుతో దున్నుకోవచ్చు, లేదా వెదజల్లుకునే పద్ధతి కూడా అందుబాటులో ఉందండి. మనకు అంతర కృషి ఈజీగా ఉంటుందండి, దానివల్ల గొర్రుతో విత్తుకున్నట్లయితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సాల్కి సాల్కి మధ్య దూరం 22.5 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఈ సాల్కి సాల్కి మధ్య మొక్కకి మొక్కకి మధ్య 7.5 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవడం వల్ల ఆ విధంగానే గొర్రును కానీ అంతర కృషి చేసే యంత్రాలను కూడా మనం బిగించుకొని సాళ్ళ మధ్యలో చేసుకున్నట్లయితే ఆ కలుపు అనేది రాకుండా ఉంటుంది. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఎరువుల విషయానికి వస్తే 4 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరాన్ని విత్తే సమయంలో వేసుకోవాలి. ఈ 4 టన్నుల పశువుల ఎరువుని దుక్కులో వేసి దున్నుకోవాలండి. ఆ విధంగా దున్నుకోవడం వల్ల మనకు ఆ సేంద్రియ కర్బనము ఈ పశువుల ఎరువు ద్వారా, అదే విధంగా ఈ నత్రజని భాస్వరం కూడా మొక్కలకి అంది మనకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా 2 వారాలలోపు అంటే మనం విత్తనాల గొర్రుతో మనం ఈ బియ్యపు నూకలో ఇసుకలో కలిపి చేయడం వల్ల మనకు మొక్కలకు మధ్య మనకు 7 సెంటీమీటర్లు రావు, ఒక్కోసారి ఒత్తుగా పడుతుంటాయి. ఆ మొక్కలన్నింటినీ మనం 2 వారాలలోపు ఎక్కువ ఉన్నటువంటి మొక్కలన్నింటినీ పీకేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆ గాలి అనేది ఆ మొక్కలకి బాగా ఇదయ్యి ఆ వేరు వ్యవస్థ అనేది దృఢంగా ఉండి మనకు అధిక దిగుబడులు రావడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
1: కలుపు యాజమాన్యం కోసం ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి?
0: ఈ కలుపు అనేది మనకు చిరుధాన్యాల పంటలు ఉన్నాయి అలాగే వీటిని చేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే కలుపు అనేది పుట్టకుండా పెండి మితాలిన్ కలుపు మందుని మనము 1.5 లీటర్ వేసి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి
1: చేసుకోవాలి,
0: సరిపోతుందండి. పెండి మిత్తాలని దీని స్టాంప్ అని కూడా అంటుంటారు రైతు భాషలో. ఆ మందును పిచికారి చేసుకోవచ్చు. అదే విధంగా అంతర కృషి విషయానికి వస్తే మనకు 25 రోజుల లోపలే మనం దీన్ని అంతర కృషి చేసుకోవాలి, ఏ విధంగా కలుపు లేకుండా చేసుకోవాలి. ఆ విధంగా చేసుకొని ఇవ్వడం వల్ల మనకు అధిక దిగుబడి రావడానికి ఉంటుంది. అదే విధంగా ఈ 2 వారాలలోపు 2 నుంచి 3 వారాలలోపు అంతర కృషి చేసి తర్వాత మరొక దఫా 8 కిలోల నత్రజనిని కూడా వేసుకోవడం వల్ల పైరు పెరుగుదలకి నత్రజని ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి.
1: మరి కొర్ర పంటలో సస్యరక్షణ విషయానికి వస్తే ఎటువంటి సమస్యలు ఇబ్బంది పెడతానికి అవకాశం ఉందంటారు?
0: ఈ పురుగులు తెగుళ్ళు అనేటివి కూడా మిగతా పంటలాగానే దీంట్లో కూడా ఉంటాయండి. ఇక్కడ మనకు ఈ సస్యరక్షణ విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే మనం అంతా సేంద్రియ వ్యవసాయము, ఆర్గానిక్ అగ్రికల్చర్ వంటి పదాలు ఎక్కువగా వింటున్నాము. మనకు కూడా ఎక్కువ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దాని కారణంగానే మనకి ఈ చిరుధాన్యాలు కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఒక రకంగా. ఆ విధంగా మనం చూసుకుంటున్నాం కాబట్టి వీటిని ఎక్కువగా ఆరోగ్యం కోసమే వాడుతున్నాం కాబట్టి మనం సాంప్రదాయ పద్ధతుల్లోనే ఈ సస్యరక్షణ అనేది సేంద్రియ పద్ధతుల ద్వారానే మనం ఈ సస్యరక్షణ అనేది చేపట్టినట్లయితే మనకు గాలి, నీరు, భూమి కూడా కాలుష్యం లేకుండా మంచి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఆ విధంగా మనం ఈ పురుగుల విషయానికి వస్తే ఈ గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువగా మనకు ఈ కొర్రలో కనపడుతూ ఉంటుంది. ఇది మనకు మొవ్వలో ఉండి ఆ మొవ్వ అంతా తినడం వల్ల మొక్కలు పెరగకుండా చేస్తుంది. దీని నివారణ కోసం మోనోక్రోటాపాస్ అనే మందును 1.6 ml మందును మనం పిచికారీ చేసినట్లయితే ఈ గులాబీ రంగు పురుగు నివారించుకోవడానికి ఎక్కువగా ఉంటుందండి. ఇంకొక ఇది చెదలు. ఈ చెదలు అనేది ఆల్రెడీ భూమిలోనే ఉండిపోయి మనకు ఆ వేరు వ్యవస్థనంతా కొరికి తినడం వల్ల ఆ మొక్కలన్నీ చనిపోతాయి. దీని నివారణ కోసం ఫాలిడాన్ 2% మందుని ఎకరానికి 10 నుంచి 12 కిలోల మందుని మనం భూమిలోనే మొత్తం దుక్కిలు వేసుకున్నప్పుడే దున్నుకున్నట్లయితే ఈ చెదలు అనేటివి మనకు అపాయాలు లేకుండా ఉంటుందండి. ఇంకొకటి కాండం తొలచు పురుగు. ఈ కాండం తొలచు పురుగు అనేటి కాండాన్ని మొత్తం తొలిచి తినడం వల్ల మొక్కలు ఎదగకుండా మనకు పంటకు చాలా నష్టం కలుగ చేస్తూ ఉంటాయి. దీని నివారణ కోసం మనం మోనోక్రోటాపాస్ మందుని 1.6 ml మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ పై మందులన్నీ వాడేటప్పుడు 1 ఎకరానికి 200 లీటర్లు మనం ఏ స్ప్రేయర్తో ఇది చేసినా కూడా 1 ఎకరానికి 200 లీటర్లు. ఇప్పుడు ఈ 1.6 ml అనేటివి 1 లీటర్ నీటికి, దాన్ని మనం ఆ విధంగా 1 ఎకరానికి 200 లీటర్లు చెప్తున్నాం కాబట్టి రైతులు ఆ విధంగా చేసుకొని మొత్తం పిచికారీ చేసుకున్నట్లయితే సమగ్రవంతంగా మనం పురుగులను నివారించుకోవడానికి అవకాశం ఉందండి. ఇంకొకటి దండు పురుగు లేదా ఆర్మీ వార్మ్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే దీని యొక్క లద్దె పురుగులు ఏం చేస్తాయంటే బూజు అనేటివి మొక్కకంతా పంటను నాశనం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదే విధంగా మొవ్వలను కొరికి తినేస్తూ ఉంటాయి ఈ లద్దె పురుగులు. అంతేకాకుండా ఆ వెన్నులను కూడా కొరికి తినడం వల్ల తాలు గింజలు అంతా ఏర్పడి పంటకు నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని నివారణ కోసం క్లోరిపైరిపస్ 2 ml 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే దండు పురుగుని కూడా మనం సమర్థవంతంగా నివారించవచ్చు.
1: మరి కొర్ర పంటలో వివిధ రకాల పురుగుల నివారణకు ఎటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలో చెప్పారు కదా, మరి కొర్ర పంటను తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉందా? ఎటువంటి తెగుళ్లు ఆశిస్తాయండి?
0: ఇవి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగుళ్లు ఎక్కువగా ఏ పంటలో అయినా ఎక్కువ అవకాశం ఉంటుంది వాతావరణంలో తేమ శాతాన్ని బట్టి. దీంట్లో కూడా మనకు తుప్పు తెగులు, అగ్గి తెగులు, వెర్రి తెగులు అనేటివి ఇవి మనకు ఎకనామికల్ గా పంటకు నష్టం చేసేటువంటి తెగుళ్ళు అండి. మనకు ముఖ్యంగా మనం తుప్పు తెగుళ్ళను చూసుకున్నట్లయితే ఈ బుడిపల్ల అంటి గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు ఆకులు ఇరువైపులా ఉండి అవి ఎక్కువ అయ్యే కొద్దీ ఆ ఆకులన్నీ రాలిపోయి పంటకు చాలా నష్టం కలుగజేస్తాయి. దీని నివారణ కోసం మనం ఏం చేయాలంటే కార్బన్ డిజమ్ అనే మందుని 2.5 grams లేదా మ్యాంకోజిబ్ 2.5 grams లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే తుప్పు తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చండి. ఇంకొకటి అగ్గి తెగులు. ఈ అగ్గి తెగులు ఎదిగిన మొక్కలపై ఆ మొక్కల ఆకుల పైన ఇది ఎక్కువగా నూలుకండే ఆకారంలో ఆకులకు అటువైపు ఇటువైపు ఉండి మనకు ఎక్కువగా పంట నష్టపరచడానికి అవకాశం ఉంది. మనకి ఎక్కడైతే ఆ నూలుకండె ఆకారంలో మనకు ఆ మచ్చలు కనబడుతుంటాయో అది అగ్గి తెగులుగా గుర్తించాలి. ఈ అగ్గి తెగులు ఆ మచ్చలు అనేటివి కంకి కాడపైన కూడా ఏర్పడి తాలు గింజలు ఏర్పడతాయి. దానివల్ల మనకు ఆ గింజ యొక్క దిగుబడి తగ్గుతుంది. కాబట్టి దీన్ని నివారణకి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా క్యాప్టన్ లేదా థైరం అనే మందుతో 3 grams 1 kg విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆ విధంగా చేసుకున్నా కూడా మనం ఈ అగ్గి తెగులు తట్టుకోవచ్చు. లేదు మనకు ఇంకా విత్తన శుద్ధి చేసినా కూడా మనకు ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు, పిచికారికి వెళ్ళాలనుకున్నప్పుడు మ్యాంకోజెబ్ అనే మందు

0: లేదు. 2.5 మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఇది అగ్గి తెగులను మనం తట్టుకోవచ్చండి. మిగిలిన మరొక తెగులు వెర్రి తెగులు. ఈ వెర్రి కంకి తెగులు అనేది మనకు ఎక్కువగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువైనప్పుడు ఈ వెర్రి కంకి తెగులు అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకుల కింద బూజులాగా ఏర్పడి ఇప్పుడు అది మనం వెర్రి కంకి తెగులుగా చూసుకోవాలి. అదేవిధంగా మొవ్వలో కూడా ఉండి ఆ మొవ్వ ఎదగకుండా పంట పైకి రాకుండా ఇది చేస్తూ ఉంటుంది. మనకు ఆ వెన్నులు వచ్చేటప్పుడు కూడా అవి మనకు ఆ గింజలు ఏర్పడకుండా ఆకుపచ్చ రంగులో మనకు ఆకుల వలె ఉండి మనకు ఆ గింజలు కూడా రాకుండా ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఉపయోగపడకుండా మనకు ఆ గింజలు రాకుండా ఇది ఆకుపచ్చ రంగులో ఉండి చేయడం వల్ల ఇది మనకు దిగుబడి కూడా చాలా తగ్గిస్తుంది. కాబట్టి దీని నివారణ కోసము క్యాప్టన్ లేదా తైరం 3 గ్రాములు కిలో విత్తనాలకి కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. లేకపోతే మెటలాక్సిన్ అనే మందును 1 గ్రాము 1 లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ వెర్రి కంకి తెగులను నివారించుకోవచ్చండి.
1: మరి ఇలా పండించిన కొర్ర పంటను ఏ దశలో ఇది కోతకు వస్తుంది అంటారు, అలాగే ఏ విధంగా చేయాలి కోతలు?
0: ఈ కోత అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకున్న రకాలన్నీ ముఖ్యంగా మనకు 65 నుంచి 75 రోజుల్లోపని వస్తున్నాయి. ఆ 75 రోజుల రకాన్ని బట్టి మనకు కోతను మనం గుర్తించాలి. ఆ కోతను ఎలా గుర్తించాలంటే ఆ కంకులన్నీ కూడా ఎండిపోయినట్టు గింజలు పక్వతకు వచ్చినప్పుడు వచ్చినట్లు మనం గుర్తించుకోవాలి. ఆ గుర్తించుకున్నటువంటి ఆ పంటని ఈ కోత అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది, కూలీల సమస్య అనేది ఎక్కువగా అనుకున్న వాళ్ళు. ఈ ఖర్చు అంతా ఒక రకంగా అయితే మన కోత ఖర్చు ఎక్కువ అవుతుంది అనేది ప్రధాన సమస్యగా రైతులు మాతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి వరి కోసే యంత్రాల ద్వారా జల్లల్లో అమర్చుకొని దాంతోనే మనకి ఇప్పుడు ఈ కోత అనేది కోస్తున్నారు. అలా కాదు మనుషుల ద్వారానే కోత చేయొచ్చు అనుకున్నట్లయితే కోసిన తర్వాత ఈ నూర్పిడి యంత్రాల ద్వారా కూడా దీన్ని మనం కోత కోసుకోవచ్చు. కోసిన అనంతరం 10 నుంచి 12% తేమ ఉండేటట్లు చూసుకున్నట్లయితే నిల్వ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతకన్నా తక్కువ తేమ శాతం ఉన్న ఈ బూజు తెగులు ఇలాంటివి రావడానికి మళ్ళీ మనకు పంట నాశనం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా 10 నుంచి 12% తేమ ఉండేటట్లు చూసుకొని తర్వాత మనం నిల్వ ఉంచుకోవాలి.
1: మరి మార్కెట్ లో ఉన్న ధరలను బట్టి అండి, కొర్ర పంట పండించిన తర్వాత ఒకవేళ ధరలు గనక కొంచెం తగ్గుముఖం పట్టినట్టు ఉంటే రైతులు ఈ కొర్ర పంటని ఉపయోగించి ఏదన్నా విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి అవకాశం ఉందంటారా?
0: ఎక్కువగా ఇప్పుడు ఈ విలువ ఆధారితంగానే ఇప్పుడిప్పుడే మనం అడుగులేస్తున్నామండి. ఇప్పుడిప్పుడే మనం చూస్తూనే ఉంటాం ఎక్కువ చిరుధాన్యాలతోనే ఈ మురుకులు గాని లడ్డూలు గాని అలాంటివి కూడా తయారు చేసి ఇస్తున్నారు. ఆ విధంగా విలువ ఆధారిత యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. రైతులు ఒక్కరే తీసుకోలేనప్పుడు ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు చేసుకోవడం వల్ల రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా వ్యాపారులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కోత అనంతరం వచ్చిన ఈ కొర్ర పంటని వాళ్ళు విలువ ఆధారిత ఉత్పత్తులు ఎలా చేసుకోవాలో తెలియకపోయినట్లయితే మనకు ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఉన్నాయి. వాళ్ళు లేదా రైతులే స్వయంగా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఈ గృహ విజ్ఞాన సంబంధిత శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాటికి సంబంధించిన వాటిని విలువలు జోడించి ఏ ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి, తర్వాత వాటిని మార్కెట్ ఎలా చేసుకోవాలి అనే అంశాలపై గృహ విజ్ఞాన శాస్త్రవేత్తలను సంప్రదించినట్లయితే వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా. అదేవిధంగా ఇప్పుడిప్పుడే రైతులందరూ ఇప్పుడు ఎక్కువ మనకు వ్యాధిగ్రస్తులు, ఊబకాయము ఇలాంటివి ప్రధాన సమస్యగా మారిపోయింది. ఈ దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ 38 నుంచి 42% వరకు ఉండడం వల్ల ఈ డాక్టర్స్ కూడా చిరుధాన్యాలను కొర్రలను ఎక్కువగా వరిగా వాడమని చెప్తున్నారు. ఆ విధంగా కూడా వీటిని ఆహారంగా లేదా బిస్కెట్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ చిరుధాన్యాల యొక్క సాగును మనం ప్రోత్సహించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా ఈ చిరుధాన్యాలైనటువంటి కొర్రని ఒక వస్తువుగా చేర్చి ప్రజలకు కూడా సబ్సిడీ కాకుండా ఫ్రీగా కానీ సప్లై చేసినట్లయితే మనం మంచి ఆరోగ్యాన్ని సమాజానికి అందించిన వాళ్ళం అవుతామండి.
1: సరేనండి, మీరు ఇప్పుడు చెప్పారు వేసవి కాలంలో కొర్ర పంటను వేసుకోవడానికి ముఖ్యంగా పొలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే నేలను బట్టి ఎటువంటి రకాలను ఎంచుకోవాలి, అలాగే విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, అలాగే కలుపు యాజమాన్యానికి ఎటువంటి పద్ధతులు పాటించాలి.

0: అలాగే పంట నాటిన తర్వాత నీటి తడి అనేది పెద్దగా అవసరం లేదు కాబట్టి పంట పూత దశలో ఒకసారి నీటి తడి, అలాగే సస్యరక్షణ కోసం ఈ గులాబీ రంగు పురుగు, కాండం తొలచి పురుగు నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఈ సహజ సేంద్రియ పద్ధతిలో కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. అలాగే తెగులు నివారించడానికి కూడా ఏ విధమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలో, అలాగే పంట పండించిన తర్వాత ఒకవేళ మార్కెట్లో ధరలు గనక మనకి రైతులకి అందుబాటులో లేకపోతే కొర్రలను ఉపయోగించి వివిధ రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన సమాచారం ఎక్కడ దొరుకుతుందని ఈ వివరాలని చాలా చక్కగా వివరించారండి. నమస్కారం.
1: నమస్కారం.

ఇప్పటి వరకు మీరు వేసవిలో వేసుకోదగ్గ కొర్ర రకాలు యాజమాన్యం గురించి డాక్టర్ గంగాదేవి గారి పరిచయ కార్యక్రమం విన్నారు.

ప్లాస్టిక్ వాడకం ఆపేద్దాం, భూమిని కాపాడుకుందాం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. ఇప్పటి వరకు పాడి పంటల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు. సమయం 7:45 మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణితో జోడీ కట్టండి.
1: సార్, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ మిషన్ ఎలా అమలు అవుతుంది, దాని గురించి కొంచెం వివరిస్తారా?
2: సార్, ఇది పిఎం అభిమంటర్ సార్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ సార్. ఇది అక్టోబర్ 2021లో ప్రారంభించడం జరిగింది సార్. దీనికి 64,180 కోట్లు కేటాయింపు జరిగింది సార్. ఇది భవిష్యత్తులో దీనికోసమని పటిష్టమైన లక్ష్యంతో ప్రజల ఆరోగ్యము మౌలిక బలోపతనం చేయడానికి ఇది భారతదేశంలోనే అతిపెద్ద పథకం సార్. ఇది ముఖ్యంగా ప్రాథమిక తర్వాత ద్వితీయ మరియు తృతీయ సంరక్షణ దృష్టిలో సాధిస్తుంది. ఇందులో భాగంగా మనకు 17,788 గ్రామీణ మరియు 11,024 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, తర్వాత 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు మన జిల్లాలో క్రిటికల్గా ఉన్నాయి సార్ ఇవి. ఈ ముఖ్యంగా ఈ సదుపాయాలు ఏమేమంటే, ప్రాథమిక సంరక్షణలో 17,788 గ్రామీణ ఉపక ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఉన్నాయి సార్, అంటే విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. దీనిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళు అక్కడే ఉండేసి ప్రజలకు ఏమేమి అవసరం అనేది ముఖ్యంగా కమ్యూనికబుల్ ఇస్తారు. అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళ ట్యాబ్లెట్, ఇంకా ఎనీ ఎమర్జెన్సీస్ కేసు, ఫీవర్ అవన్నీ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు చూడడం జరిగింది సార్. దీనికోసం అని చెప్పి 11,024 పట్టణాలు ఏంలో స్థాపించడం జరిగింది. మొత్తం దీన్ని బలోపేతం చేయడానికి మనకు 5,00,000 పైగా జనాభాలు ఉన్న జిల్లాలలో 730 సమకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఉన్నాయి, మరియు 602 క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఇవి బ్లాక్ స్థాయిలో కూడా మనము 3,300 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు ఉన్నాయి, మన జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగినాయి దీనికోసం అని చెప్పి. ఈ బీపీహెచ్యులు మెయిన్గా ఏంటంటే ల్యాబ్ టెస్టులు చేసుకోవడానికి, తర్వాత మందులు అక్కడ మందులు స్టోర్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశంగా దీనికి వాడతారు.
1: సార్, మరి ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కింద ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు
2: సార్? దీని కింద ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన చికిత్సలు, తర్వాత క్యాన్సరు, తర్వాత ఎనీ యాక్సిడెంట్ కేసులు, తర్వాత ఈ ప్రసూతి సేవలు అంటే డెలివరీ కేసులు, తర్వాత ఆర్థోపెడిక్ శాస్త్ర చికిత్సలు, న్యూరోకి సంబంధించిన వైద్య సేవలు ఇవి దీని ద్వారా పొందుతున్నారు సార్. ముఖ్యంగా ఈ అత్యవసర వైద్య సేవలు మొత్తంగా ఇప్పుడు 3,650 రకాల వైద్య సేవలు కూడా అందుతున్నాయి.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం అమలులో ఈ డిజిటల్ టెక్నాలజీ ఇంకా ఈ ఆన్లైన్ వ్యవస్థల పాత్ర ఎంతవరకు ఉందంటారు? అంటే ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అని మనం ముందుకు తీసుకెళ్తున్నాం కదా, సో దీని పాత్ర ఏంటంటారు?
2: సో ఈ డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్డు నమోదు చేసుకోవడం, ఈకేవైసీ చేసుకోవడం, ఆన్లైన్ లో ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్ చేసుకోవడం, ప్రాసెసింగ్ వంటి సేవలు మామూలు అయితే బాగా స్పీడ్ గానే జరుగుతున్నాయి సార్. దీనివల్ల పారదర్శకత మరియు సేవలు కూడా నాణ్యతంగా పెరిగినాయి సార్. ఇప్పుడు సార్ దీనికి డిజిటల్ అనుసంధానం అంటే ఏబిడిఎం అని ఉంది, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఈ దీని వల్ల మనకు ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆభాయిడి జనరేట్ చేయడం, ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో డిజిటల్ అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఐడిలో కూడా అది ప్యూరిఫికేషన్ చేస్తున్నారు. అంటే వేరే నంబర్లు ఇవ్వడం వల్ల వాళ్ళు సరి కార్డు రాకపోవడం, ఓటీపీలు రాకపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఒక్కసారిగా వాళ్ళు ఓటీపీ వస్తే దాని ద్వారా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా జనరేట్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ దీంట్లో మనము అనుకున్నట్టు ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ వాళ్ళకి మనం వాళ్ళని బలోపేతం చేయడము, తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ మెడికల్ ఆఫీసర్స్ లాగిన్స్ ఉంటాయి, తర్వాత ఫార్మసీ లాగిన్, స్టాఫ్ నర్స్ లాగిన్స్, ల్యాబ్ లాగిన్స్ ఉంటాయి. ఆ లాగిన్లో వాళ్ళు ఏమేం టెస్టులు చేసుకున్నారు, ఏ మందులు వాడినారు, అవన్నీ డీటెయిల్స్ అక్కడ పొందుపరచడం జరుగుతుంది. ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ మందులు వాడినారు అనేది కూడా దీనివల్ల ఉంటుంది సార్. సో ఈ అవకాశాన్ని కూడా మనము వాడుకోవడానికి అవకాశం. ఇంకా కూడా కొందరు ఏబిడిఎంలో ఆభాయిడి జనరేట్ చేయడానికి కొందరు ముందుకు రావట్లేదు సార్, భయపడుతున్నారు. ఎందుకంటే ఓటీపీ వచ్చేసి ఏదైనా ఈ డిజిటల్ మోసము ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి కూడా కొందరు రావట్లేదు. మేము కూడా వాళ్ళని అక్కడ ఉండే కార్పొరేటర్ని, సర్పంచ్ని వాళ్ళని కూడా తీసుకెళ్లేసి మా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేసి కూడా ఆభాయిడి జనరేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది సార్. ప్రజలందరూ ముఖ్యంగా మేము కోరడమంటే ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అనేది పొందుపరచగలిగితే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఉద్దేశం సార్, అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం.
1: సార్, మరి ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డ్ పొందాలంటే ప్రజలు అనుసరించాల్సిన విధానం ఏంటి, దీనికి ఏమైనా కనీస అర్హత లాంటివి ఉన్నాయా?
2: సార్, దీనికి వాళ్ళు ముఖ్యంగా ఆధార్ కార్డులు ఉండాలి, లేదా రేషన్ కార్డులు ఉండాలి, వాళ్ళు ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు నమోదు చేసుకోవాలి. లేదంటే ఈ డిజిటల్ ఈ సేవా కేంద్రాల్లో అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు ఇవాళ ఈ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవి పెట్టి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు కార్డ్స్.
1: సార్, మరి ఇప్పుడు కార్డు ఉన్నప్పటికీ కూడా కొంతమంది లబ్ధిదారులు ఆ సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఒకవేళ అలా ఉంటే దాన్ని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: సార్, కొన్ని సందర్భాల్లో రెండు కార్డు కలిగిన వ్యక్తి అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు మరియు పిఎంజేబీ అదే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కార్డు కలిగిన ఆంధ్రప్రదేశంలో ఉన్నాయి. సో వాళ్ళకైతే ప్రస్తుతానికైతే వాళ్ళు రెండు ఉపయోగించుకోవచ్చు. 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా ఈ కార్డులు అయితే ఆయుష్మాన్ భారత్ కింద వినియోగించుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి అయితే అట్లాంటివి మాకు దృష్టికి అయితే రాలేదు.
1: సార్, మరి ఈ పథకం ద్వారా అత్యధికంగా ఏ రకాల వైద్య సేవలు ప్రజలు వినియోగిస్తున్నారు?
2: సార్, అత్యధికంగా గుండె సంబంధించిన చికిత్సలు, డయాలసిస్, ప్రసూతి సేవలు, ప్రమాద చికిత్సలు, క్యాన్సర్స్ మరియు ఆర్థోపెడిక్ సేవలు. ఇప్పటి వరకు 3,250 కేసులు ప్రజలు వినియోగించుకున్నారు సార్. ఇది
1: ఆయుష్మాన్ భారత్ అమలులో మన జిల్లాలో మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి?
2: సార్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చూసామంటే మనము పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, తర్వాత కొంతమందికి డాక్యుమెంటరీ సమస్యలు రావడం, దూర ప్రాంతాల నుంచి ఆసుపత్రులకి రవాణా ఇబ్బందులు రావడం, ఈ సాంకేతిక సమస్యలు మరియు నెట్వర్క్ సమస్యలు ఉండడం వల్ల.
1: మరి వీటిని పరిష్కరించడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
2: మేము వాళ్ళకి అవి ఇప్పుడైతే అన్ని చోట్ల కూడా ఈ ఇంటర్నెట్ సిస్టమ్ ఉన్నాయి, ప్రతి గ్రామాల్లో కూడా ఈ ఫోన్లు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ మొబైల్ ఫోన్లో కూడా మనము ఈ కార్డులు, ఆధార్ కార్డు, తర్వాత ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటే మనం ఈ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్. ఇబ్బంది అయితే ప్రస్తుతానికి ఎక్కువ అయితే ఏం లేవు, మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సులువుగానే దరఖాస్తు చేసుకుని
2: డౌన్లోడ్ చేసుకోవచ్చు. సచివాలయాల్లో కూడా అక్కడ కూడా వాళ్ళు వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
1: సార్, మరి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ పథకం గురించి అవగాహన కల్పించడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
2: సార్, మేము ముఖ్యంగా ఈ గ్రామ సభలు అనేది, తర్వాత ఆరోగ్య శిబిరాలు, సచివాలయ స్థాయి ప్రచార కార్యక్రమాలు, తర్వాత ఈ పోస్టర్లు, బ్యానర్లు, అవగాహన ర్యాలీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఈ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేసి చేస్తున్నారు. ఇదే విధంగా మనము ఈ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి సార్, హెల్త్ క్యాంప్స్ జరిగినప్పుడు, తర్వాత ఈ గ్రామ సభలు జరిగినప్పుడు కూడా దీని గురించి, ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ గురించి అందరినీ తెలియజేయాలని కూడా మా కార్యకర్తలకు చెప్పాము. వాళ్ళు కూడా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు సార్.
1: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం అమలులో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల మధ్య ఇంకా కేంద్ర ప్రభుత్వ ఈ ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం మధ్య ఈ సమన్వయం ఎలా ఉంది?
2: ఇప్పుడు అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వెంకయ్య వైద్య సేవలు జరుగుతుంది, ఆయుష్మాన్ భారత్ పథకాల సమన్వయం సెంట్రల్ గవర్నమెంట్ వల్ల జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మనకు 60% ఇస్తే మనం 40% దాంతో చేసి వైద్య సేవలు అయితే అందుతున్నాయి సార్.
1: ఈ ఆరోగ్య సిబ్బంది ఇంకా ఈ ఆసుపత్రుల సమన్వయం ఎలా ఉంది? ఈ పథకం విజయానికి ఇవి చాలా ముఖ్యం కదా, వీటి సమన్వయం ఎలా ఉంది?
2: సార్, ఆరోగ్య సిబ్బంది, వైద్య మిత్రులు మరి ఆసుపత్రుల మధ్య సమన్వయ పథకం విజయానికి దోహదం పడుతుంది సార్. బాగుంది. ఇప్పుడైతే ఇవి సమయానికి నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్, వైద్యం, తర్వాత క్లెయిమ్ ప్రక్రియలు సమర్థవంతంగానే జరుగుతోంది. ఎక్కడే కూడా దీనికి మిత్రాలు, ఆరోగ్య మిత్రాలు కూడా ఉన్నాయి. ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కూడా కార్డ్స్ లో ఏమన్నా తప్పులు ఉన్నా రెక్టిఫై చేయడానికి మనకు ఆరోగ్యశ్రీ డిసి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఉన్నారు, సిఇఓ ఉంటారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టేట్ లెవెల్లో ఉంటారు. ఏమి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు ఆన్లైన్లో దానికి రెక్టిఫై చేసుకుంటారు. ఇబ్బంది అయితే ఏం లేదు.
1: సరే, ఇప్పుడు మరి మన జిల్లాలో ఇప్పుడు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఈ సేవలు అందేందుకు ప్రత్యేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా?
2: అవును సార్, ఇప్పుడు గ్రామస్థాయి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంస్ ఉంటారు, తర్వాత ఆశా కార్యకర్తలు ఉంటారు, వారి ద్వారా పర్యటనలు చేయించడము, తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఐఈసీ మెటీరియల్ డిస్ప్లే చేయడము, దూర ప్రాంతాల సేవలో కూడా అక్కడ కూడా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అవన్నీ మేమైతే అవేర్నెస్ చేస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ ఎన్జిఓస్ వాళ్ళు కూడా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మొబైల్ బస్సెస్, హెల్త్ యూనిట్స్ కూడా వచ్చాయి. తర్వాత మనకు గవర్నమెంట్ తర్వాత కూడా 104 వెహికల్ ఉంది, దాని ద్వారా FDP ఫిక్స్డ్ డే ప్రోగ్రామ్ అని ఉంటాయి సార్, ప్రతి విలేజ్ లో ఉంటాయి. అక్కడ డాక్టరు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, తర్వాత ఈ ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు అన్ని కేసులు, ఆ సచివాలయంలో ఉన్న కేసులు, టీబీ అయితే ఏమి, గర్భవతులు అయితే ఏమి, తర్వాత ఈ బీపీ షుగర్ తో ఉండే బాధపడే వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు కూడా వాళ్ళందరూ కూడా అక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి నెలకు సరిపడే మాత్రలు కూడా అందుతున్నాయి సార్, అందిస్తున్నారు. తర్వాత ఇంకో ఈ పింక్ బస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువగా మనము క్యాన్సర్ స్క్రీనింగ్లు కూడా జరుగుతున్నాయి. సో క్యాన్సర్ స్క్రీనింగ్ లో కూడా ఇంటికి అక్కడికే వెళ్ళేసి మనము వాళ్ళకి ముఖ్యంగా మూడు క్యాన్సర్లు మనము స్క్రీన్ చేస్తున్నాం, గర్భకోశ క్యాన్సరు, తర్వాత రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సర్ అని. వాళ్ళు కూడా అక్కడే టెస్టింగ్ చేసి నిర్ధారణ కూడా అక్కడే చేయడానికి కూడా మనం బసెస్ కూడా అక్కడ వెళ్తున్నాయి. దానికి సంబంధించిన వైద్యులు వాళ్ళు కూడా వెళ్ళి చేయడం జరుగుతుంది సార్. అది
1: సార్, మరి ఇప్పుడు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ అమలును మరింత సమర్థవంతంగా చేయడానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి
2: సార్? ఇంకా కొన్ని హాస్పిటల్స్ ప్యానెల్ కావలేదు, వాళ్ళు కూడా మరిన్ని ఆసుపత్రులు ఎంపానెల్ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మనము అవగాహన పెంచడం, తర్వాత డిజిటల్ సేవలను బలోపేతం చేయడం. అంటే ఇప్పుడు చెప్పినట్టు మనము ఈ సంజీవిని ద్వారా, ఇప్పుడు ఈ సంజీవిని ప్రోగ్రామ్ లో కూడా ఈ వీపీఆర్ సెంటర్ ఉంటుంది సార్. అంటే ప్రస్తుతము హాస్పిటల్లో ఒక లీవ్ లో వెళ్ళి ఒక హెల్త్ వాళ్ళు డాక్టర్ రాకపోయినా కూడా వేరే సేవల నుంచి, అంటే వీడియో కౌన్సిలింగ్, వీడియో ద్వారానే వాళ్ళ పేషెంట్ని అక్కడ నుంచి వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళకి ఏం వైద్యం కావాలని కూడా, ఏ మందులు వాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి తెలియజేస్తారు సార్. అదేవిధంగా ఈ గర్భవతులు కూడా వాళ్ళకి యోగా ధ్యానం కూడా, యోగా చేపించడం, ఇవన్నీ కూడా ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా ఈ దీని ద్వారా కూడా పొందుతారు సార్.
1: అంటే ఈ సంజీవిని అంటే టెలిమెడిసిన్ లాంటి?
2: టెలిమెడిసిన్ లాంటిది
1: సార్. మరి చివరగా మన జిల్లా ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన గురించి మీరు ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటి
2: సార్? ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలు ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం గొప్ప అవకాశం. ప్రతి అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోవాలి. తర్వాత ఇది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమీప ఎంపానెల్ ఆసుపత్రులు అనేటివి ఉన్నాయి, సంప్రదించి ఉచిత వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. వీళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం సార్. అందరూ ఇలా తెలియజేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఆయుష్మాన్ భారత్ పథకం గురించి మన శ్రోతలకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
3: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం గురించి తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు 102.7 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి హలో అభిరుచి కార్యక్రమంలో మనకు వాట్సాప్ ఎస్ఎంఎస్ ద్వారా పాట కోరుతున్న వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరూ మా కోసం పైసా వసూల్ చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.
5: I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine.
6: Mama, ek pegla. Are mama, ek pegla.

తీసుకోకుండా నాకిని డాన్స్ అంటే ఏంటరా చూడు ఇదిగో ఇదిగో బాసు మెల్లమెల్ల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్ళే పోసుకో అరే తిప్పు తిప్పు తిప్పు నవ్వు సిప్పు సిప్పు సిప్పు అరే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా.

లీగా కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్న గర్ల్ ఫ్రెండ్ కి సన్న చోడే మొగ్గులైతే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా.

తూర్పుండ్ల నుంచి కాదంబరి, రమణయ్య, గిరి, నిఖిల్, మానస వీళ్ళందరూ మా కోసం సంతోషం చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.

0: తర్వాత పాట కోరుతున్న వారు నెల్లూరు టౌన్ ఎస్పేట నుండి సుధారాణి, వెంకటేశ్వర్లు, తనుష్, వీరేందరు మా కోసం మన్మధుడు చిత్రం నుండి పాట ప్లే చేయండి అని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట.
1: Shabash.

అంతెందుకు మా మల్లిగాడు మా ఊళ్ళో వాడంత తోడు లేడు. మామూలుగానే వాడు దేశముదురు, పెళ్లి తోటి పోయింది వాడి పొగరు. ఇల్లాలు అమ్మోరు పళ్ళేక ఇంటి పోరు, చల్లారిపోయింది వాడి నెత్తురు. ఒక్క పూట కూడా ఉండదనుకుంటా, కష్టమనకుండా బుర్ర తినకుండా, వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంట పడి తరుముతూనే ఉంటదంట వీధి వెంట. కోడి నాగులాంటి వాణ్ణి వానపాము.

0: ఇప్పటి వరకు హలో అభిరుచి కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి హలో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: 90 వసంతాల ఆకాశవాణి.
2: ఆకాశవాణి ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుబంధం. ఈ పరంపరలో డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారితో పరిచయం వింటారు.
3: భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో పాత జ్ఞాపకాలు, ఇంకా రేడియోతో శ్రోతలకు ఉన్న రేడియోతో మా అనుబంధం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కర్నూలు ఆకాశవాణి కేంద్రం నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచీకరణలో భాగంగా ఆకాశవాణి మన బాణిగా వాణిగా ప్రపంచ నలుమూలల్లో మన రేడియో ప్రసారాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. ఈ పరంపరలో మన ఆకాశవాణికి విశిష్ట శ్రోత అయినటువంటి శ్రీ ఆదవాణి హనుమంతప్ప గారు ఉన్నారు. డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా పనిచేసి చివరిగా కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా ఇటీవలి కాలంలోనే పదవీ విరమణ పొందారు. మరి వీరు చెప్తున్నదేమంటే, ఆకాశవాణి నాకు ఎంతో నేర్పింది, ఆకాశవాణి ద్వారానే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ తెలియజేస్తూ, అంటే గతంలో వీరు కడప కేంద్రానికి ఎక్కువగా వెళ్లేవారట. ఇప్పుడు కర్నూలులో మనకు 9 1992 కర్నూలు ఆకాశవాణి కేంద్రం స్థాపించబడినాక కర్నూలు ఆకాశవాణికి వీరు సుపరిచితులుగా ఉన్నారు. మరి వీరికి మన కర్నూలు ఆకాశవాణి ఎంతో వీరి జీవితంలో ఎంతో ఉపయోగపడిందని తెలియజేశారండి. ముఖ్యంగా కళలు, సంగీతము, సాహిత్యము, అంతేకాకుండా విపత్తుల సమయంలో ఇంకా కరోనా సమయంలో మనం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇక వీరు మన భారతదేశాన్ని దుర్భేద్యమైన దేశంగా మార్చడానికి మన నైతిక బాధ్యతను, తర్వాత మన నైతిక విలువలను పెంచే విధంగా మన రేడియో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే విద్య, ఉద్యోగ సమాచారము, తర్వాత వ్యవసాయదారుల కార్యక్రమం వీరికి చాలా మక్కువ అని చెప్పి తెలియజేశారు. ఇక వినోద కార్యక్రమాల గురించి చెప్పనక్కర్లేదని చెప్తూ, స్వయానా వీరు ఒక రంగస్థలి కళాకారుడు, అలాగే ఒక కవి, పాటగాడు, ఆటగాడు అని మనం చెప్పొచ్చు. మరి వారి అనుభవాలు మన ఆకాశవాణి శ్రోతలతో ఈరోజు మనం పంచుకుందామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప గారు. ఇక మీరు మా కార్యక్రమాల గురించి మా శ్రోతలతో కాస్త మీ యొక్క అనుభవాలని తెలియజేస్తారా?
4: బాహులేయ మయూర కిర్మీర వర్ణములందు స్నిగ్ధతల్ రంగరించి. ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే, సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి దేవ సైన్య అధ్యక్షుడిగా చేసేటప్పుడు ఉన్న పద్యం అనమాట. అంటే వెన్నెల ఎక్కడెక్కడ ఎలా పడిందో కవి ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు అనే కవి అద్భుతంగా రచించారు. వెన్నెల పడ్డ వెన్నెల సహజంగా ప్రకృతిలో చాలా సహజమైంది, అది అందరికీ తెలిసిందే. చూపర్లకు కూడా అది ఆనందంగా ఉంటుంది వెన్నెల.
5: నా పేరు డాక్టర్ ఆదవాణి హనుమంతప్ప. నేను కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో తెలుగు శాఖలో విశ్రాంత ఆచార్యుని.

ఈ కర్నూలుకి నేను మొట్టమొదట 1992 మే 9వ తేదీ వచ్చాను. అప్పుడు ఎందుకు వచ్చానంటే ఆకాశవాణి కేంద్రం కర్నూలులో ప్రారంభమైంది. అప్పుడు ప్రారంభకులు ఎవరంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అప్పుడు కేంద్ర న్యాయశాఖ మంత్రులుగా వారు ఉండేవారు. దీనికి సభాధ్యక్షులుగా ఆనాటి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రులైనటువంటి శ్రీ అజిత్ కుమార్ పాండే గారు ఉన్నారు. కర్నూలు రేడియో స్టేషన్ మొట్టమొదటిగా ప్రారంభమైనప్పుడు నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావించాను. తర్వాత నేను అనంతరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 1987 నుంచి 1998 దాకా అక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. కర్నూలు రేడియో స్టేషన్ కానీ అనంతపురం రేడియో స్టేషన్ కానీ లేవు అప్పట్లో. కడప ఆకాశవాణి కేంద్రంలో మాత్రం నేను సూక్తి సుధా కానీ సాహిత్య వ్యాసాలు కానీ చెప్పేదానికి పోయేవాడిని. తర్వాత 1998 ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సాహిత్యం సంబంధించిన ప్రసంగ వ్యాసాలు నేను ఇక్కడ చదివాను. తర్వాత సూక్తి సుధలో పాల్గొన్నాను. ఆకాశాన మనం మేడ కట్టవచ్చు, అంటే ఫౌండేషన్ లేకుండా పునాది లేకుండా కట్టవచ్చు, కానీ మూర్ఖుణ్ణి మనసు రంజింపజేయలేము అని ఒక కవి అద్భుతంగా రాశాడు.

ఇన్ని చేసిన నాకు ఏమి చేత కాదంటే, భేలుడి మది మార్చవీలు కాదు. మరి అలాంటప్పుడు మూర్ఖుడి మనస్సు మార్చడానికి వీలు కానప్పుడు ఇదెందుకు చెబుతున్నావంటే, ఎవరో ఒకరో ఇద్దరో మారినా కూడా సంతోషమే కదా. అందుకే గీతకారుడు ఏం చెప్పినాడు అంటే,

తర్వాత అనేక విషయాల్లో ఈ కర్నూలు రేడియో స్టేషన్తో నాకు అనుబంధం ఉంది. ఈ కర్నూలు రేడియో స్టేషన్ వారు మరి ప్రపంచంలో ఎన్ని రకాల మోసాలు ఉంటాయో అప్పుడప్పుడు మనకి కొన్ని సలహాలు ఇచ్చేవారు. అంటే సైబర్ నేరాలు కానీ తర్వాత ఎట్లా మోసాలు చేస్తారు అని కానీ ఇట్లా చేసేవారు. చాలామంది మరి రేడియో స్టేషన్లో విని దాన్ని జాగ్రత్త పడేవారు. అయినా కొంతమంది మోసపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎలా మోసపోకుండా ఉండాలో కర్నూలు రేడియో స్టేషన్ కేంద్రం వారు చాలా చెబుతున్నారు. ఇది నాకు చాలా నచ్చిన విషయము. కర్నూలు ఎఫ్ఎం రేడియో స్టేషన్ ద్వారా మనకి కళలు ప్రోత్సహింపబడుతున్నాయి, సంగీతం ప్రోత్సహింపబడుతుంది, సాహిత్యంలోని అనేక విషయాలు అంటే సాహిత్యానికి సమాజానికి సంబంధం ఉంటుంది కాబట్టి అనేక కథానికలు చెప్పిస్తున్నారు. సంగీతం అంటే నాటక కళాకారుల చేత పద్యాలు పాడిస్తున్నారు. శ్రీ సీతారామాంజ సంవాదంలో మరి కవి ఏం చేశాడంటే ఏకాక్షర పద్యంతో పద్యం రాశాడు. అంటే అక్షరం విడదీస్తే వేరే వస్తుంది, అందులో అన్నాసికాక్షరం నకారంతో ఉండదు. పదాలు విడదీసినప్పుడు వేరే రావచ్చు కానీ అక్షరం మాత్రం నకారంతోనే ఉంటుంది. అందులో అన్నాసికాక్షరం రాయడం అంటే ఎంత ఘనత చూడండి.

ఇంకా ఏకాక్షర పద్యం రచించినటువంటి ఒక కవికి ఇక ద్వ్యక్షర పద్యం రాయడం ఏమంత లెక్క లేదు కదా. అంటే రెండు అక్షరాలతోనే మకారము నకారము అందులో అన్నాసిక అక్షరాలతో రాయడం ఎంత ఘనత చూడండి. శ్రీ సీతారామాంజయ సంవాదంలోనిది ఈ పద్యం. బహుజనపల్లి సీతారామాచార్యులు ఇది రాశాడు. మేను మనము మానము మేను

జానపద గేయాలు పాటిస్తున్నారు, కళలకు ప్రవేశముంది, హై స్కూల్ పిల్లల చేత మరి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం చేయిస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా పాటలు పాడి పద్యాలు పాడి వాళ్ళలో అనేక విషయాలు వాళ్ళ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లలు అలా మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత ఉత్సాహం వస్తుందో వినేవాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా ముఖ్యంగా జానపద కళలను నాటక కళలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హార్మోనిస్టు నాటక కళాకారులు పద్యాలు చెప్పడము, తర్వాత మాటలు చెప్పడము, ఇది రాత్రిపూట వాళ్ళకి 8 గంటలప్పుడు ప్రాంతంలో మరి వినిపిస్తూ ఉంటారు. శ్రోతలు చాలామంది ఈనాటికి కూడా పద్యాలను విని ఆనందిస్తారు. ఇంకొకటి ఏమిటంటే ఈ పద్యాలను వినడం ద్వారా బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది, మరి ఆ మానసిక విశ్రాంతి కలుగుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది వినేవాళ్ళకు పాడేవాళ్ళకు కూడా. తర్వాత ఇంకా సరస్వతి ప్రార్థన కూడా మనం ఇద్దాం. తన హృదయాంబు జాతమున దార్కును నాథగా

0: ఇంకొకటి ఏమిటంటే ఈ కళలను ప్రోత్సహించడం బాగా ఉంది. మధ్య మధ్యలో సలహాలు వేస్తూ ఉంటారు, అంటే సైబర్ నేరాలు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. చాలామంది ఇది తెలియక ఒక ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ లాంటి వాడే సైబర్ నేరానికి గురై 150,000 రూపాయలు పోగొట్టుకున్నారు. ఇటువంటివి వినడం వల్ల చాలామంది జాగ్రత్త ఉంటారు. కర్నూలు రేడియో స్టేషన్లో సైబర్ నేరాలు విన్నందువల్ల ప్రజలు చాలా సురక్షితంగా తమ డబ్బు పోగొట్టుకోకుండా ఉంటారు. ఈ కరోనా టైంలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పారు. ఈ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా కర్నూలు రేడియో స్టేషన్ వారు ప్రసారం చేసినందువల్ల జనాలు జాగ్రత్తగా ఉన్నారు. అట్లతో వివిధ డాక్టర్లతో, అంటే కంటి డాక్టర్ కావచ్చు, పంటి డాక్టర్ కావచ్చు, థైరాయిడు, వివిధ రకాల డాక్టర్లతో మరి సందేహాలు అడగడం వల్ల వ్యాఖ్యాతలు వాళ్ళు అన్నీ నివృత్తి చేస్తుంటారు. ఇక్కడ ప్రికాషన్స్ మనం స్వేచ్ఛగా వినవచ్చు, అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఏ ఆహారం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏమి తీసుకోకూడదు అని అటువంటివన్నీ డాక్టర్ల చేత చెప్పిస్తుంటారు. ఇంత మంచి విషయాలు మీరు ప్రసారం చేసినందుకు కర్నూలు రేడియో స్టేషన్ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఉద్యోగాలు వస్తాయి, పేపర్ అందరూ చూడకపోవచ్చు, పలానా చోట ఉద్యోగాలు ఉన్నాయి, మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి అనే వార్తలు కూడా ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు. బీఈడీ చేసుకోవడానికి కానీ, పిహెచ్డీ చేసుకోవడానికి కానీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు, ఉద్యోగాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు, పలానా చోట డైరెక్టు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెళ్ళండి అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ఉపయోగపడే వార్తలు వీళ్ళు సంక్షిప్తంగా చెబుతూ ఉంటారు. రైతులకు మంచి విషయాలు చెబుతూ ఉంటారు, ఏ పంట ఏ కాలంలో ఎలా వేయాలి, ఎంత వేయాలి, యూరియా అధికంగా వేయకూడదు, పేడ ఎరువు కాంపోస్ట్ ఎరువు వాడండి వీలైనంత వరకు. ఇంకొకటి నేను విన్నాను, ద్రాక్ష రాళ్ల ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ సేపు నానబెడితే మొత్తం దుమ్మే కాకుండా మొత్తం దాంట్లో ఉండే కెమికల్స్, రసాయన పదార్థాలు కూడా నీళ్లలో కరిగిపోతాయనేది డాక్టర్ వల్ల రేడియో స్టేషన్ ద్వారా నేను విన్నాను. ఇక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, అలనాటి మధుర గీతాలు 10 గంటల పైన వస్తున్నాయి. ఎంతో మంది అలనాటి మధుర గీతాలు చాలా వినసొంపుగా ఉంటాయి, మనస్సుకు హాయిగా ఉంటుంది, అంతకుముందు ఉండే అలజడి ప్రజల్లో తగ్గిపోతుంది అనమాట. అందుకని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. నాటక కళ పద్యాలు వినేవాళ్ళు ఉంటారు, పాటలు వినేవాళ్ళు ఉంటారు, మరి ఇన్ని రకాలుగా ఈ రేడియో స్టేషన్ ద్వారా మనకి ప్రసారం చేస్తున్నారు. అందువల్ల కర్నూలు ఎఫ్ఎం రేడియో సిబ్బందిని మరోసారి నేను అభినందిస్తూ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు. ఈరోజు మా కేంద్రానికి వచ్చి రేడియోతో మీ అనుభవాల గురించి తెలియజేసినందుకు నిజంగా ఆకాశవాణికి ఇంత చరిత్ర ఉందని తెలియజేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు మా కేంద్రానికి వచ్చి ఇంతటి మంచి అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు, మా కర్నూలు ఆకాశవాణి శ్రోతల తరపున, అలాగే వింటున్నటువంటి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారు.
2: మీరింతవరకు ప్రతిష్టాత్మకంగా 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: మరికొద్ది క్షణాలలో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. ప్రపంచ దేశాలు భారత్ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా చూస్తున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని పర్యటన సమాజంలోని ప్రతి వర్గానికి ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ఈ పర్యటన సందర్భంగా భారతదేశంలో 75 నుంచి 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ ఇచ్చిన హామీతో సహా 57 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని తెలిపారు. ఇదిలా ఉండగా 6 రోజుల పాటు సాగిన ప్రధానమంత్రి విదేశీ పర్యటన నిన్నటితో ముగిసింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన 41 మంది విద్యార్థుల బృందాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఢిల్లీకి తీసుకువెళ్లింది. ఆ బృందం ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం ఢిల్లీకి తీసుకువచ్చిన ఈ చొరవను ప్రశంసిస్తూ, ఇలాంటి పర్యటనలు విద్యార్థులు తరగతి గదులకు అతీతంగా నేర్చుకోవడానికి, వారి పరిధులను విస్తరించుకోవడానికి సహాయపడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, దేశ నాయకులు ఆవిర్భవించారని ఉపరాష్ట్రపతి విద్యార్థులకు గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, ఆహార భద్రతను బలోపేతం చేయడం ద్వారా భారత్ ప్రపంచానికి ఒక కొత్త వ్యవసాయ నమూనాగా మారిందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇటలీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ అగ్రికోలా పథకాన్ని ప్రదానం చేయడం పట్ల కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ గౌరవం పెరుగుతున్న భారతదేశపు ప్రతిష్టకు చిహ్నమని విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పురస్కారం దేశంలోని కష్టపడి పనిచేసే రైతులకు సజీవ నిదర్శనమని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుండి ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లక్షలాది మంది రైతులకు మద్దతునిస్తూ దాదాపు 80 కోట్ల మందికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రత భరోసాను కల్పిస్తోందని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేస్తూ,
1: कल संयुक्त राष्ट्र संघ के खाद्य और कृषि संगठन ने एग्रीकोला मेडल से उनको सम्मानित किया है. इससे देशवासियों का सीना गर्व से भर उठा है, माथा उन्नत हुआ है. प्रधानमंत्री जी के जो प्रयास है, ये एफएओ ने कहा है, भूखमरी मिटाना, गरीबी कम करने के प्रयास करना, खाद्य सुरक्षा सुनिश्चित करना और उत्पादकता एग्रीकल्चर के क्षेत्र में बढ़ाना, ये उनके ऐसे काम है जो सचमुच में अभूतपूर्व और अद्भुत है.
0: దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సియోల్ నగరంలోని ఇమ్జింగ్గాక్ పార్క్లో భారత యుద్ధ స్మారక చిహ్నాన్ని ప్రారంభించారు. కొరియా యుద్ధం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన స్మారక కార్యక్రమాలలో భాగంగా నిర్మించిన ఈ స్మారక చిహ్నం యుద్ధ సమయంలో భారత సైన్యానికి చెందిన 60 పారాఫీల్డ్ అంబులెన్స్ కస్టోడియన్ ఫోర్స్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ అందించిన ధైర్యం, త్యాగం, మానవతా సేవకు నివాళిగా నిలుస్తుంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఇరు దేశాల ఉమ్మడి చరిత్ర, త్యాగాలు భారత్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తూనే ఉన్నాయని పేర్కొంటూ,
2: यह स्मारक करेज का सिंबल है, यह स्मारक कंपैशन का सिंबल है, यह स्मारक सेक्रीफाइस का सिंबल है, यह स्मारक भारत और कोरिया की जनता के बीच सदियों की मित्रता का भी संदेश दे रहा है. जब कोरियन पेनिनसुला युद्ध की त्रासदी में घिर गया था, तब भारत ने ह्यूमैनिटी के प्रति अपना दायित्व बखूबी निभाया. शांति और सेवा के आदर्शों से प्रेरित होकर भारत ने अपनी 60 पैराफील्ड एम्बुलेंस यूनिट के माध्यम से इस बार में योगदान दिया.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని సాంకేతిక ఆవిష్కరణలు, డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్, వైద్య పరికరాలు వంటి పలు రంగాలలో పరస్పరం సహకరించుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ చేంబర్ ఆఫ్ కామర్స్ వార్షిక నాయకత్వ సదస్సులో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, పరస్పర విశ్వాసం ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలతో మరింత బలపడిందని చెప్పారు. అదేవిధంగా ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడంలో ఎంఎస్ఎంఈల పాత్రను ప్రస్తావిస్తూ, ఎంఎస్ఎంఈల సాంకేతిక ఉన్నతీకరణ, నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ సహాయపడుతుందన్నారు. రాబోయే 25 సంవత్సరాల పాటు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేస్తూ,
3: అమెరికా అండ్ ఇండియా ట్రూలీ ఆర్ వర్కింగ్ యాజ్ నేచురల్ పార్ట్నర్స్. వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అమెరికా ఇస్ లుకింగ్ ఫర్ అ ట్రస్టెడ్ పార్ట్నర్. ఐ థింక్ ఇండియా హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఓవర్ డెకేడ్స్ ఆఫ్ ట్రూలీ వర్కింగ్ యాజ్ అ కంట్రీ, యాజ్ సెట్ ఆఫ్ బిజినెసెస్ హియర్ హూ రెస్పెక్ట్ ది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫ్ ఫారెన్ కంపెనీస్, హూ క్యాన్ బి ట్రస్టెడ్ టు డెలివర్ హై క్వాలిటీ ఆన్ టైమ్. దేర్ ఇస్ అ లార్జ్ పూల్ ఆఫ్ టాలెంట్ అవైలబుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ in some sense these are two economies which totally complement each other.
0: Africa loni konni prantalalo Ebola virus karananga nelakonna aarogya paristhiti drushtya ee nela 28th teedi nunchi 31st varaku New Delhi lo jaragavalsina 4th Bharat Africa Forum sikharagra samaveshanni vaayida vesaru. African Union chairperson, African Union commission lato Bharat ee vishayamai sampradimpulu jaripindani videshanga mantritva shakha telipindi. ఈ సంప్రదింపుల అనంతరం 4th భారత్ ఆఫ్రికా ఫోరం శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశం కొత్త తేదీలను పరస్పర సంప్రదింపుల ద్వారా ఖరారు చేసిన అనంతరం తెలియజేయడం జరుగుతుందన్నారు. అలాగే మారుతున్న ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించే లక్ష్యంతో ఆఫ్రికా సిడిసి నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలకు సహకరించడానికి భారత్ తన సంసిద్ధతను ప్రకటించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎబోలా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక ఆరోగ్య మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఇమిగ్రేషన్ తనిఖీలకు ముందే ఆరోగ్య అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే విమానాశ్రయ ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన చెన్నై తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్ 63, సాయి సుదర్శన్ 49 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన 5 దేశాల పర్యటనలో 57 కీలక ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. నిజాయితీగా కష్టపడాలని, విజయంలో వినయంగా ఉండాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. డిజిటల్ డేటా సెంటర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ మొదలైన రంగాలలో భారత్ అమెరికా దేశాలు సహజ భాగస్వాములుగా కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.
5: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జులై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జులై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదయని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం,
4: శ్రీమద్ భగవద్

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా గాజుల కృష్ణయ్య, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి. వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి. మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం మన ఆకాశవాణి. సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: జేబు దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
1: పూజ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరామ్ గానం.

0: ఆకాశవాణి జీవన మజిలీ నాటిక వింటారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి జీవన మజిలీ నాటిక.
1: పంకజం, పంకజం, ఓసిన పంకు, ఇంట్లో ఏం
2: చేస్తున్నావా? ఏమిటండి ఆ గోవకేకలు? ఒరే బంటి, కథలకురా, పాపిడి చెదిరిపోతుంది, తిన్నగా కూర్చో.
1: తన మీద కోపం దుత్తమే చూపిస్తున్నట్లు నా మీద కోపం పసిపిల్లడు ఆ బంటి మీద చూపిస్తున్నావు ఎందుకే?
2: ఆహా, మీ మీద చూపిస్తే బాగోదని. అయినా మిమ్మల్ని నేను లాభం, నన్ను కన్నవాడు మా నాన్న అనాలి. మంచి కుటుంబాన్ని మీకిచ్చి ముంచేశాడు నన్ను.
1: పంకజం, ఇప్పుడు మనకేం తక్కువేం చెప్పు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంది కదా. సమాజంలో వాటికి కూడా నోచుకోలేని వారు అందరూ ఉన్నారే మరి.
2: అవునవును, నీతులు చెప్పడానికి బాగానే ఉంటాయి.
1: ఏరా బంటి, ఇంకా అలానే ఉన్నావు? స్కూల్ బస్సు వచ్చేస్తుంది, వేగంగా వెళ్ళు.
2: స్కూల్ ఫీజు కట్టలేదని బయట నిలబెడుతున్నారట.
1: సర్లే, ఫీజు తొందరలో కడతానని సార్కి చెప్తానులే. ఈరోజు నిన్ను నేనే స్కూల్కి బండి మీద దిగబెడతాను లేరా.
3: గణపతిరావు, రే గణపతిరావు.
4: నువ్వెంట్రా రామచంద్రమూర్తి? రారా, చాన్నాళ్ళకి వచ్చావు. అవును, నీ మిత్రుడు చచ్చాడో బతికాడో చూసి పోదామని వచ్చావేంట్రా?
3: రే, అవే మాటలరా. నువ్వెప్పుడూ నాకు ఆప్తమిత్రుడు వేరా. ఏదో కొన్ని వ్యాపకాల వలన నిన్ను చూడడానికి రాలైపోయాను కానీ అది సరే. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలాగుందిరా?
4: ఏం చెప్పమాటావరా, మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియదంటారు. అలాగే నాలో ఉన్న రోగాలు నా ఆఖరి మజిలీకి లెక్కలు కొడుతున్నాయిరా.
3: ఒరే, నీకు ఆ వేదాంతం మాటలు మాత్రం పోలేదురా. నిన్ను ఇలా మెట్ల కింద బాత్రూమ్ పక్కన మంచం వేసి బయటపడేశారు. రోగాలైనా వస్తాయి, నువ్వు పోతే ఇంట్లో వాళ్ళకి రాగాలైనా వస్తాయని. అవును, ఇంతకీ మీ పెద్ద అబ్బాయి మన్మధరావు లేడా?
4: వాడు ఆఫీస్కి వెళ్ళాడురా. అమ్మా పంకజం, అమ్మా పంకజం, రామచంద్రమూర్తి బాబాయ్ వచ్చారమ్మా, వేడిగా కాఫీ పెట్టమ్మా.
2: ఇంట్లో పాలు లేవు.
4: పోని చల్లగా ఉంటుంది, మజ్జిగ చిలికైనా ఇవ్వమ్మా.
2: పెరుగు లేదు.
4: అదేంటమ్మా, ఇంటికొచ్చిన వారికి అదేనా మర్యాద?
2: ఇదిగో చూడండి, చేసుకున్న దానికి చీర లేదు గాని ఉంచుకున్న దానికి ఊరంతా రాసిస్తానంట. అలా ఉంది మీ వాలకం.
4: సర్లేరా మూర్తి, ఇదిగో ఈ మంచినీళ్ళు అయినా తాగరా.
3: వద్దులేరా, నిన్ను నీ ఇంటి పరిసరాలు చూసి నా కడుపు నిండిపోయింది లేరా. మొత్తానికి మంచిగానే చూసుకుంటుంది నీ కోళ్ళు.
2: చూడండి బాబాయ్, మీ సూటిపూటి మాటలతో మా కాపురంలో చిచ్చు పెట్టకండి.
4: ఒరే రామచంద్రమూర్తి, పోన్లేరా, నేను ఇంట్లో పాడు చేసేస్తానని ఇలా ఆరు బయట ఉంచేశారా? అనవసరంగా నా మూలాన నువ్వు మాటలు పడకరా. సరే గాని, ఇంటి దగ్గర ఏమైనా పనుందేమో, వెళ్ళి చూడరా, వెళ్ళు.
3: వెళ్తానరా, వెళ్ళకపోతే నీ కోడలు వండి పెట్టిన పంచభక్ష పరమాణాలు తినాలని కూర్చోనులే.
4: మా మన్మధరావు మాత్రం నాకేం తక్కువ చేయలేదురా.
3: చూసుకుంటున్నాడు, నేను కాదనలేదు. నీ కోడల మాటలు తోటల్లా తగిలేరా. అందుకే అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని. సరేరా గణపతి, నేను వస్తాను. మరేం లేదు, అలా పంచాయతీ దగ్గర కొంచెం పనుంది. నేను వెళ్ళొస్తాను రా.

0: రెస్ట్ చేస్తున్నాను.
1: అదేం కుదరదు, నువ్వు ఇంట్లో పడుకుంటే నా కొడుకు సమంగా నిద్రపోడు.
0: ఒరే ఒరే మన్మధరావు, నీకు ఇల్లు కట్టించినప్పుడు మీ అమ్మ నాతో ఏమనేది తెలిసిండ్రా? ఏమండి, మన పెద్దోడికి చిన్నోడికి చదువుకోవడానికి సెపరేట్గా గదులు కట్టండి అని మారం చేసి కట్టించిందిరా. మేము ఉండడానికి కూడా సదుపాయం సరిగ్గా చేసుకోలేదు మేము. ఇప్పుడు కనీసం నీ స్టోర్ రూమ్లోనైనా ఒక పక్క తల దాచుకుంటానంటే నా వల్ల నీకు ఉపయోగం లేదని, ఎండకి ఎండుతూ వానకు తొడుస్తూ నీ ఇంటికి వాచ్మెన్ లాగా నన్ను ఇక్కడ కట్టి పడేసావరా?
2: ఇప్పుడు మీకేం తక్కువ చేసావని ఆ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు? కాని వారు మాటలు విని కన్న కొడుకుని వీధిలోకి లాగుతారా ఏంటి?
0: లేదమ్మా, నాకంత ధైర్యం లేదు తల్లి, అంత ధైర్యం లేదమ్మా.
1: నువ్వు వినాలే గాని 100 మంది నూరు పోస్తారు, కానీ ఆపదలో ఆదుకోవడానికి ధనాన్ని దారిపోయారు. ఇంతకీ నీకేం కావాలి చెప్పున్నా అన్న.
0: ఒరే అయినింట్లో నేను ఉండడానికి చోటు కావాలరా. నీ కథనంగా రాసిచ్చిన భూమిలో మీ అమ్మది నాది సమాధి కట్టాలరా, అంతే, అది చాలునైనా.
2: అబ్బో ఈ విడ్డూరం బాగానే ఉంది, కాలు పక్కకు పెట్టండి, తడిగుడ్డతో మాపు పెడుతున్నారు. ఎవండోయ్, అదిగో ఏదో ఆట ఆగింది మన ఇంటి ముందు. మీ చెల్లై వనజ వస్తుంది, ఈరోజు రాఖీ పండగ కదా, మీరేదో బాకీ ఉన్నట్లు మీ దగ్గర లాక్కొని పోవడానికి వస్తుంది మహానటి వనజ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను వినండి, మనమే బాధల్లో ఉన్నాం, 500 ఇచ్చేసి చేతులు దురిపేసుకోండి, సరేనా?
1: బా నీ నస ఆపుతావా? మా చెల్లెల్ని ఇంటిలోకి అడుగు పెట్టనివే ముందు.
3: నాన్న బాగున్నావా?
0: బాగానే ఉన్నానమ్మా.
3: అన్నయ్య ఎలా ఉన్నావు?
1: బాగానే ఉన్నానమ్మా.
3: వదిన బాగున్నావా?
2: బానే ఉన్నా.
3: రాఖీ పండగ కదన్నయ్యా, రాఖీ కట్టడానికి వచ్చాను, తర్వాత మళ్ళీ చిన్నన్నయ్య దగ్గరికి పట్నం వెళ్ళాలి. ఏది చెయ్యి, ఇటువు రాఖీ కట్టేస్తాను.
1: ప్రతి సంవత్సరం వచ్చి నన్ను చల్లగా ఉండమని రాఖీ కట్టి వెళ్తావమ్మా, నాకు అదే సంతోషం.
3: అన్నయ్య ఇదిగో హెల్మెట్, రాఖీ పండక్కి ఇదే నా గిఫ్ట్.
2: ఇంకా నేను ఏదో అనుకున్నాను, చాలే సంబడం, 3 నెలలు సామా నేర్చి మూలుకున్న ముసలిదాన్ని కొట్టినట్టు.
3: అదేం కాదు వదినా, హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తే మనందరి సంతోషాన్ని అన్నయ్య చూడొచ్చు. సరే గాని నేను వస్తా అన్నయ్య, ఇంకా చిన్నన్నయ్య దగ్గరికి వెళ్ళాలి.
1: అమ్మా వనజ కొంచెం ఆగమ్మా. ఏమే పంకజం, మొన్న నీకు తీసిన చీరల్లో ఆ ఆకుపచ్చ చీర తెచ్చి మా చెల్లైకి ఇవ్వు, దీనికైతే ఆ రంగు బాగుంటుంది.
2: అలాగే.
3: ఎందుకన్నయ్యా?
2: ఇదిగో వదినా చీర తీసుకో.
3: నాకెందుకు వదినా చీర, నాకు బోలెడు చీరలు ఉన్నాయి. ఇందాకే మా ఆడబుడ్చి మా ఇంటికి వస్తే తనకే 2 చీరలు ఇచ్చాను.
2: అది సరే గాని వదినా, నేను ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాను.
3: అవునా వదినా? ఏ వ్యాపారం?
2: పప్పుల చిట్టీలు కట్టిస్తున్నాను. ఒక కార్డు కడితే కార్డుకి 150 రూపాయలు, ఆ వచ్చిన వడ్డీ డబ్బులతో సంక్రాంతికి పప్పులు ఉప్పులు కిరాణా సామాన్లు అన్నీ ఇస్తారు. చెప్పు వదినా, నీ తరపున 2 కార్డులు రాయమంటావు?
3: 50 రాయమంటావా? వదినా నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్తాను, ఇలాంటి చీటీలు నేను కట్టను. చాలామంది ఇలాంటి చీటీలు కట్టి మోసపోయారని విన్నాను. డబ్బులు ఉండాలే కానీ మన సామాన్లు మనం కొనుక్కోలేమా?
2: అవునులే అమ్మా, మీ వదిన మాట మీరు ఎప్పుడు విన్నారు కనుక, మీరిచ్చిన కమిషన్లతోనే మీ వదిన మళ్ళీ పెద్దదైపోతుంది మరి.
3: వదినా నువ్వు కోపడగలగా? అయినా నీకు నిజం చెప్పనా, అప్పులేని గంజి దొప్పడే చాలు అంటారు, పైగా మా వారికి ఇలాంటి పొదుపు ఖాతాల మీద అస్సలు నమ్మకం లేదు. సరే కానీ నాన్న, ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉంది కదా, టైంకి మందులు వేసుకుంటున్నావా?
0: మందులు వేసుకుంటున్నాను కానీ నాతో చిన్న కోరిక తల్లి.
3: ఏంటి నాన్న అది?
0: మీ పెద్దన్నయ్య మన్మధరావు ఇంట్లోనే నేను పూర్తిగా ఉన్నందుకు వాడికి మీకంటే అదనంగా 1 ఎకరం భూమి ఇచ్చాం కదా.
3: అవును ఇచ్చారు.
0: ఆ భూమిలో ఒక పక్కన నాకు మీ అమ్మకు సమాధులు నిర్మించి మా ఇద్దరికి గుర్తింపు తెస్తారని కోరుకుంటున్నానమ్మా.
3: అదేం కోరిక నాన్న? అయినా మనం పోయాక సమాధులెందుకు? బతికిన అన్నాళ్ళు మనల్ని అనాథలుగా చూడకపోతే చాలు. అయినా మీకు అన్నయ్య వదిన ఏం తక్కువ చేయలేదు కదా.
2: అది అలా గడ్డి పెట్టు తల్లి, ఇంట్లో మీ నాన్నసిని దాపరించాక ఓ అచ్చట లేదు మొచ్చట లేదు. చిచ్చి చిచ్చి చిచ్చి కుళ్ళు కుళ్ళు దగ్గులతో రాత్రులు

0: మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు.
1: అయ్యో వదిన, అలా అనుకో. మా నాన్నను మీ నాన్న అనుకొని చూస్తే ఇవేమీ కనిపించవదిన.
0: అవును కానబడు. అయినా బ్రహ్మదేవుడు మా రాతను సిరాతో రాయలేదమ్మా, ఏకంగా పచ్చబొట్టుతో పగబట్టి గట్టిగా రాశాడు.
2: నువ్వు ఉండవే అమ్మా వనజ, నీ మాటకు అడ్డొస్తున్నాను. నాన్న సంపాదించిన దానిలో నువ్వు కూడా సమానంగానే వాటా తీసుకెళ్ళావు కదా, కాబట్టి కొన్ని రోజులు నాన్నను నువ్వు కూడా తీసుకెళ్ళి చూసుకుంటే మాకు కూడా కొంత శ్రద్ధ తీరుతుంది కదా అని.
1: అయ్యో అన్నయ్య, అదేం భాగ్యం, నేను నాన్నని తీసుకెళ్తాను కాదన్నను. కానీ ఈ లోకులు కాకులై నిన్ను పొడుచుకొని తింటారు, అది ఆలోచించుకో. ఈ గణపతిని కన్న కొడుకు చూడలేక వేరే ఇంటికెళ్ళిన కూతురు ఇంటికి పంపేశాడని అంటారు. ఇప్పుడు చెప్పన్నయ్యా, ఈ నిందలు నువ్వు పడతావంటే నాన్నకి మందులు కూడా నేనే కొని తీసుకెళ్తాను.
0: ఇది మరీ బాగుంది. వంకలేనమ్మా డొంకొట్టుకుని ఏడ్చిందట. కర్ర విరక్కుండా పాము చావకుండా మీ చెల్లెలు లోకులు కాకులు అంటూ బాకుల్లాంటి మాటలంటుందండి, విన్నారా?
1: అయ్యయ్యో వదిన, నువ్వు నోరు జారకు. నాకు మా నాన్న బరువేమి కాదు. నా ఇంట్లో నా అత్త మామలకి నేనే సేవ చేస్తూ చూసుకుంటున్నాను.
2: నువ్వు ఊరుకుంటావా? సర్లే వనజ, నాన్న బరువు నేనే మోస్తాను. బస్సు వచ్చే వేళ అయింది, మరి ఇక వెళతావా?
1: వెళ్తానన్నయ్యా. చిన్నయ్య మళ్ళీ దొరకడు, వస్తాను. వదినా వస్తాను.
0: అలాగేనమ్మా.
1: నాన్న వెళ్ళొస్తాను, ఆరోగ్యం జాగ్రత్త.
3: అలాగేనమ్మా, అల్లుడు గారిని అడిగానని చెప్పు.
1: సరేనన్నా.
0: ఏమండి ఏమండి, ఇంట్లో బోరు కొడుతుంది, అలా పట్టణం వెళ్ళి మీరు నేను బంటిగాడు మంచి సినిమా చూసుకుని వద్దాం, మంచి హోటల్ భోంచేసి అలా హాయిగా బీచ్ చూసుకుని వద్దామండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి.
2: ఇవన్నీ ఈరోజు తీరాలంటే ఈ బడ్జెట్ మన్మధరావు పని గోవిందో గోవింద. అవును, మనం అలా పట్టణం వెళ్ళిపోతే ఇంటిని చూసేదెవరు? మరి మా నాన్నకు తిండి అది.
0: మీకు అన్ని చాదస్తాలే, అతని ఇంటికి అతను కాపలా కాయలరే ఏమిటి?
2: మరి నాన్నగారికి భోజనం వంట చేసి పెట్టవా?
0: ఈ పంకజాన్ని తక్కువ అంచనా వేయకండి. మన వీధి చివరున్న అన్న సంతర్పణ జరుగుతుంది కదా, మెల్లగా అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వచ్చేస్తాండి. ఏమండి పదండి పదండి, సినిమాకి టైం అవుతుంది, పదండి.
2: తప్పుతుందా, పద వెళదాం. నాన్న జాగ్రత్త.
3: వెళ్ళిరండి బాబు. రామచంద్రమూర్తి, అరే రామచంద్రమూర్తి, ఎక్కడ్రా? ఇదిగో మా చిన్న అబ్బాయి మురళిని తీసుకొచ్చాను.
4: అరే మూర్తి, నువ్వట్రా, రా రా రా, ఎలా ఉన్నావు, రా రా. ఎలా ఉందిరా ఆరోగ్యం? ఏరా మురళి, నువ్వెలా ఉన్నావు? నాన్న దగ్గరికి ఎప్పుడు వచ్చావు?
5: నిన్ననే వచ్చాను మామయ్య. నేను బాగానే ఉన్నాను. నాన్నగారు మిమ్మల్ని చూడాలని కలవరిస్తుంటేను నా బండి మీద తీసుకొచ్చాను.
4: మంచి పని చేసావరా, రండి రా రండి, ఇంట్లోకి రండి రా, అలా బయట నిలబడ్డారే రండి.
3: పర్వాలేదు లేరా, ఈ మాయదార్ షుగర్ వలన నా కాళ్ళ రెండిటికి కూడా గాయాలైనాయిరా. అవి నీరు కారి పుండ్లైపోయాయి. నీ ఇంటి వాళ్ళకు అసహ్యం వేస్తుందిరా. ఇదిగో ఈ తులసి చెట్టు పక్కన కూర్చుంటానులే.
4: అబ్బా, ఇదిగో గణపతి చూడు, నా దగ్గర డబ్బు ఉంది, అది నా వాళ్ళకి కావాలి. ఇంకా దాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. డబ్బు కోసం వాళ్ళు నన్ను శాసించరు. నేనే రాజుని, నేనే మంత్రిని, అందుకే ఇక్కడ నేనే సార్వభౌమాధికారిని కదా మురళి.
3: ఒరే మూర్తి, వీడు చిన్నవాడురా, అయినా వీడికి ఎందుకు లేరా? అర్ధాంతరంగా వీడు భార్య పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకోరా అంటే సతాయిస్తున్నాడు. అరే నువ్వేనే చెప్పరా వీణ్ణి మళ్ళీ పెళ్లి చేసుకోమని.
4: సరే ఏరా మురళి, మీ నాన్న కోరిక నిన్ను జంటగా చూడాలని, మరి నువ్వేమంటావు?
5: వద్దు మామయ్య, మగాడు ఓ ఇంటివాడైతేనే బ్రతకగలడా, లేకపోతే బ్రతకలేడా?
4: భలే చెప్పావురా, అసలు జీవితం అంటే ఏమిటో తెలుసా?
5: చెప్పండి మామయ్య.
4: జీవితం అంటే తెలియని వయసులో కొంత, తెలిసి తెలియని వయసులో ఇంకొంత, తెలుసు అనిపించే వయసులో మరికొంత, తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది.

0: అదే జీవితం.
1: నిజమేరే మురళి, మూర్తి మావయ్య చెప్పినట్లు పుస్తకాలు చదివిన వాళ్ళు ఓడిపోతున్నారు, జీవితాన్ని చదివిన వాళ్ళు గెలుస్తున్నారు.
0: అరే మురళి, మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదురా. ఆడపెత్తనంతో ఆలుగడ్డలా నలిగిపోతున్నాడు. మీ అన్నయ్య అటూ చెప్పలేక ఇటూ చెప్పలేక ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి కొన్నాళ్ళు నువ్వైనా మీ నాన్నని తీసుకుని పట్నం పోరా, ఏమంటావు?
2: మావయ్య, మా నాన్న నాకు బరువేమీ కాదు.
0: మరి
2: ఈరోజు ఇక్కడ పనికెళ్తా, రేపు ఎక్కడికో పనికి పోతాను. నేను ఏ టైంకి ఎక్కడ తింటున్నానో నాకే తెలియదు. నాకు ఇల్లు వాకిలి ఉన్నా వాటికి కాపలాదారులే లేరు మావయ్య. అందుకే ఒక ఎకరం భూమిని అదనంగా ఇచ్చి నాన్న బాధ్యతలను అన్నా వదినలకు అప్పచెప్పాం కదా.
1: నిజమేరా మూర్తి, వీడు భార్య పిల్లలు లేక ఏకాకి జీవితమే గడుపుతున్నాడు. వాడి దగ్గర ఉంటాను అనడం కూడా నాది అచ్చేసి అవుతుందిరా. ఒరే మూర్తి,
0: చెప్పరా.
1: ఒక్క మాట నిజంరా, ఆడది ముందు చనిపోయి మగాడు బతుకుంటే ఇక జీవితం చెప్పకరా. నాలాంటి తండ్రులు పిల్లలకు బరువురా.
2: అదేంటి నాలా అంటారు? ఇప్పుడు నీకు ఏం తక్కువైందని?
1: చావు తక్కువైందిరా
2: నాన్న.
0: అరే గణపతి.
1: అవునరా, నా రోగాలతో ఇంట్లో సాధింపులు రాగాలతో బతకలేకపోతున్నాను. అరే మందులకు లొంగని, నాలో వ్యాధులు నాతోనే అంతమవుతాయట. అరే నాకు కారుణ్య మరణం కావాలరా, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటానరా.
0: రే గణపతి, నువ్వు నోరు మూస్తావరా? కారుణ్య మరణం కాదురా, కన్నవాళ్ళ చేతిలో ప్రాణం వదులు, అది కోరుకోరా.

0: ఎవండో ఈ మన్మథరావు గారు, మీ నాన్న మీ తమ్ముడు మురళిని తీసుకొని ఆ రామచంద్రమూర్తి బాబాయ్ దగ్గరికి రాయబారాలకు వెళ్ళారట.
1: దేనికట?
0: కొడుకు కొడలుగా మనం మీ నాన్న బాగా చూడలేదట. బ్రతకలేను అని కారుణ్య మరణం కావాలని కాగితాలు అప్లై చేస్తాడట.
1: అవన్నీ జరిగే పని కాదు గాని, అతన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం, ఏం అనకు.
0: అవునులేండి, ఆయన కొన్ని స్వేచ్ఛ లేకుండా చేసేది నేనే కదా
1: అని నేను అన్నానా?
0: అర్థం అదే కదండి.
1: చూడు పంకజం, శృతి మించితే ఇష్టం కూడా పైచ్యంలో ఉంటది.
0: అబ్బో,
1: మన ఇష్టాలు ఎదుటివారిని మెప్పించేలా ఉండాలి తప్ప నొప్పించేలా ఉండకూడదు.
0: అనండి అనండి, మీరు నన్ను ఎప్పుడు నమ్మారు కనుక మీకు ఎప్పుడు మీ అమ్మ, మీ నాన్న, మీ చెల్లి, మీ తమ్ముడు వీలుంటే చాలు. నేను నా కొడుకు ఏమైపోయినా పర్వాలేదండి.
2: అమ్మా అమ్మా, కోడలు పిల్ల ఆయాసం ఎక్కువగా ఉంది, కొంచెం వామర్కు వేసి ఇవ్వమ్మా.
0: ఏ కాలకోట విషయం ఇవ్వద్దు, మగడి కంటే ఎక్కువ సేవలు చేయవలసి వస్తుంది నీకు.
2: అదేమిటమ్మా, మీ నాన్ననైతే ఇలాగే కొసరుకుంటావా తల్లి?
0: మా నాన్నకి గతి పట్టదు, ఏ జన్మలో తమరు చేసిన పాపాలకి ఈ జన్మలో కర్మ అనుభవిస్తున్నారు, నన్ను మీ పని మనిషిగా శాసిస్తున్నారు.
1: అబ్బా పంకజం, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, కొంచెం నోరు సంభాలించుకొని తగ్గి ఉండమని.
0: నేను ఉండను ఉండను ఉండను, తగ్గేదేలే. ఏది ఏవైనా ఈ రోజు తేలిపోవాలి, ఈ వెట్టి చాకిలు చేయలేక చేస్తున్నాను. మీ నాన్నను ఏదైనా అనాథాశ్రమంలో పడేసిరా, లేదంటే మీ చేతు ఏదైనా విషం పెట్టి నన్ను బాబుని చంపేయండి, అందరి పేడ విరగడవుతుంది. విరగడవుతుంది
1: పంకజం, పంకజం నా మాట
0: వినను.
1: మా నాన్న
0: చూడను.
1: సరే పంకజం, నీ నిర్ణయానికి తలగ్గుతున్నాను, మా నాన్నను తీసుకెళ్లి పడేసి వస్తానులే.
2: ఎక్కడికి రా తీసుకెళ్తానంటున్నావు? డాక్టర్ దగ్గరికేనా? అమ్మా కోడలు పిల్ల,
0: ఏంటి
2: పిల్లాడు, జాగ్రత్త, కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వస్తే ఆ ఆసుపత్రిలోనే అడ్మిట్ అవుతానమ్మా.
0: మంచిది, వెళ్ళరండి.
2: ఏంట్రా ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది శ్మశానం కదా? ఓహో, ఇక్కడ మీ అమ్మ సమాధికి దండం పెట్టుకుని వెళ్దామా?
1: కాదు నాన్న, శాశ్వతంగా ఇక్కడే ఉంటామని తీసుకొచ్చాను.
2: ఏంటి ఈ శ్మశానంలోనా?
1: అవునన్న, కైలాస ఈశ్వరుడే కాపలాగా ఉంటాడు, నువ్వు ఒక లెక్క ఇక్కడ.
2: నేను చేసిన తప్పేంట్రా, నేను చేసిన తప్పేంట్రా?
1: ఏమో, నా భార్యకి నువ్వు నచ్చలేదు, నీకు సేవలు చెయ్యదట, అవసరమైతే నన్ను వదిలేస్తుందట, తట్టుకోలేక నిన్ను పట్టుకొని ఇక్కడికి నెట్టుకొచ్చాను.
2: నా శవాన్ని నాలుగు భుజాలు మూసే పని లేకుండా ఇక్కడికి తీసుకొచ్చి పడేసావా నానా? ఇది తప్పురా పెద్దడా, ఇది తప్పురా.
1: తప్పు ఒప్పుల గురించి వాదించే అర్హత నీకు లేదు నాన్న.
2: నాకు నాకు లేదా?
1: అవును, నా భార్య నీకు వెట్టి చాకరి చేయలేకపోతుంది, వాళ్ళందరికీ నిన్ను ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ రోజు నీకు తిండి నీడా దొరుకుతుంది, వస్తా, ఇక్కడైతే నీకు బాధలు బంధాలు ఉండవు.
2: అరే ఇక్కడే ఉంటానరా, ఇక్కడే ఉంటానులే, ప్రతి జీవి కూడా జీవన మజిలీగా ఇక్కడ చేరుకోవలసిందే. అరే అరే అరే అరే పెద్దడా, హెల్మెట్ మర్చిపోయావురా, నువ్వు సుఖంగా ఉంటే నా మనవడు కోడలు సుఖంగా ఉంటారా. ఇదిగో ఈ హెల్మెట్ మర్చిపోయావు, పట్టుకొని వెళ్ళరా.
1: అక్కర్లేదు అక్కర్లేదు, ఈ హెల్మెట్ సెంటిమెంట్తో నా భార్యకి ఇచ్చిన కమిట్మెంట్ మారదు, ఎక్కువ ఎండ కాస్తే నెత్తికి తగిలించుకో, వస్తా.
2: ప్రభావతి వసి, ప్రభావతి నువ్వు ఎంత అదృష్టవంతురాలివే, నాకంటే ముందు పోటీ పడి ఈ కర్మభూమిలో స్థానం సంపాదించుకున్నావు. ఇగో ఈ చేతులతో, ఈ చేతులతో అల్లారుమూర్తిగా పెంచుకున్నా నా పెద్ద కొడుకు, నా పెద్ద కొడుకు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చాడే. ఈ శ్మశానంలో బతకమని బాట చూపించాడే ప్రభావతి. నువ్వు పోయిన వెంటనే వీళ్ళను కూడా నేను పెంచలేనని వీరిని కూడా ఏ రోడ్డు మీదకు నెట్టేస్తే ఇప్పుడు ఈ శ్మశానంలో కాటు కాపరి పోస్టు నాకు రాకుండా ఉండేదేమో ప్రభావతి. పోలే, ఇప్పుడైనా నీ సమాధి దగ్గర రోజు నా కన్నీటి నీరాజనం ఇచ్చుకోవడానికి వచ్చాను అనుకుంటానులే. లేవి, ఒక్కసారి నా కళ్ళల్లో పొంగి వస్తున్న కన్నీళ్ళు నీ పవిటి గొంగుతో తుడిచి నన్ను వాదార్చే ప్రభావతి. నేను చేసిన మేలుకి కొడుకు ఎక్కించిన అందలం ఈ శ్మశానం.
0: అమ్మయ్యా వచ్చేసారా? ఏమండి, అన్ని చక్కగా జరిగాయా?
1: అన్ని జరిగాయి, కానీ నువ్వేంటి డేలాగా ఉన్నావు? నీకు అడ్డు వచ్చిన నాన్నను దూరంగా వదిలేసి వచ్చేసాను కదా, చెప్పు ఏమైంది?
0: ఏమీ లేదండి, డబ్బును పొదుపు చేయాలనే ఆశతో ఈ ఊరు జనాల దగ్గర పప్పుల చీటి స్కీమ్ అని అందరి దగ్గర వసూలు చేసి మన పక్కూరులో ఉన్న అతని దగ్గర కట్టించారు కదా, ఇప్పుడు అతను నా కళ్ళలో కారం చల్లి పరారైపోయాడండి.
1: మరి ఆ డబ్బులు
0: మనమే కట్టాలండి. ఏమండి, నా నగలన్నీ అమ్ముకుండండి, వాళ్ళకి ఇచ్చేద్దాం.
1: పంకజం, నువ్వే కాదు, నేను కూడా తప్పు చేశాను.
0: ఏమండి,
1: ఇంట్లో నా తండ్రికి నీకు నా బిడ్డకు సరైన తిండి పెట్టకుండా మా ఆఫీసులో 110 రూపాయలు వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చాను. అంతేకాకుండా క్రికెట్ బెట్టింగ్లని తోటి ఉద్యోగులతో బెట్టింగ్లు కాశాను. ఇప్పుడు అవన్నీ నా తలకు చుట్టుకొని మనం ఉంటున్న ఇల్లును వాళ్ళు స్వాధీనం చేసుకోబోతున్నారే.
0: ఇప్పుడు ఏం చెయ్యాలండి?
3: ఇంట్లో కూర్చొని టైంకి భోజనం చేయాలి.
0: బాబాయ్ గారు,
3: ఏడి మా ఫ్రెండ్ గణపతి గారు కనబట్టలేదేంటి?
0: ఉన్నారు, అది అది అది అది ఉన్నారు బాబాయ్, ఉన్నారు. వేడిగా కాఫీ పెట్టి ఉంచాను, తీసుకుని తాగండి.
3: కాఫీ సువాసనలు కుమ్మరిస్తున్నాయి. ఇంట్లో పాలు ఉన్నాయమ్మా?
0: ఉన్నాయి బాబాయ్ గారు, ఉన్నాయి. గతంలో పాలు లేవని అన్నానని సెటైల్ వేస్తున్నారా బాబాయ్?
1: మూర్తి మామయ్య ఈ మధ్య చిక్కిపోయారే.
3: లేదురా, లేదు, లావెక్కిపోయాను. ఇల్లు తిరిగి వాళ్ళ సమస్యలు తీర్చి వాళ్ళు పెట్టింది తిని బాగా లావెక్కిపోయాను. మా వీధిలో అమ్మలక్కలు అందరూ చెప్పుకుంటుంటే విన్నాను, ఏదో పప్పులు చీటీలు కడితే వాడేదో ఎగ్గొట్టేస్తే మొత్తం భారం పంకజానికి అంటుకుందని. నిజమేనా?
1: అవును మావయ్య, నిలబడి నీళ్లు తాగితే బాగా లేవని పరిగెత్తి పాలు తాగింది.

0: పంకజం ఉన్న తలపోయి గుండు మిగిలింది.
1: అది సరే, నువ్వు కూడా మింగ మెతుకు లేవు, మేసానికి సంపెంగ నూనె రాయించుకున్నావంట కదా.
0: అవును మావయ్య, అన్నీ పోయి అణిగిమణిగి ఉన్నాం. రేపు మాపో ఈ ఇల్లు కూడా లాక్కుంటున్నారు.
1: అలాగా? అవును, నీకు విషయం చెప్పడం మర్చాను. మన ఊరి శ్మశానంలో ఎవరో కొత్త కాటి కాబరి వచ్చాడట, చాలా బాగా సేవలు చేస్తున్నాడట, నీకు తెలిసిందా?
0: తెలిసింది మావయ్య.
1: తెలిసిందా? ఎలా ఎలా, ఈ మధ్య శ్మశానానికి వెళ్ళావా?
0: మామయ్య, చచ్చిన పావుని ఇంకా చంపకండి మామయ్య. నా భార్య మాటలు విని తండ్రిని శ్మశానంలో వదిలి వచ్చిన దుర్మార్గుణ్ణి, దాని కర్మ ఫలితమే నేను అనుభవిస్తున్న పేదరికం.
1: నువ్వేం బాధపడకు, నీ కొడుకు కోసం దాచిపెట్టమని 20 లక్షల రూపాయలు నా దగ్గర దాచాడు. ఆ డబ్బును ఖర్చు పెట్టి ఇల్లు విడిపించమన్నాడు. ఇదిగో ఇంటి పేపర్లు, ఇందా.
2: బాబాయ్ గారు, తప్పంతా నాదేనండి, తప్పంతా నాదే. తండ్రి లాంటి మావయ్య గారిని తూలన్నాడాను. అయ్యో అయ్యో అయ్యో. రండి బాబాయ్ గారు, మీరు చెప్తే ఆయన ఇంటికి వచ్చేస్తారు. శ్మశానం దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చేద్దాం. ఏమండి, పదండి, మీ నాన్నగారిని తీసుకొచ్చేద్దాం. పదండి పదండి.
1: రే, ఏ కొడుకు ఏ చరిత్రలో ఏ సిరాతోనూ రాయలేని రాతలు నీ తండ్రి జీవిత పేజీల్లో రాసావురా. కన్న తండ్రిని శ్మశానంలో కాటి కాపరిగా వదిలేసి వస్తావురా. రే, నీకు సిగ్గులేదు? నిజానికి నువ్వు నా మిత్రుడు గణపతి కడుపున పుట్టలేదురా.
0: నిజమా?
1: కాలు జరిన నీ తల్లి నెలలు నిండిన తర్వాత నీకు జన్మనిచ్చి ఎవరూ చూడని చెత్తకుప్పలో పోసిపోయిందిరా. తినడానికి లేకుండా బతికే రోజుల్లో నిన్ను పెంచి పెద్ద చేశారు. తన పొత్తిళ్ళలో ఆడుకున్న నువ్వు తన్ని తరిమేశో. చెత్తకుప్పలో దొరికిన చెత్త నా కొడక. రే, ఆ తర్వాతరా, ఆ తర్వాత నీకు చెల్లెలు తమ్ముడిని తోడుగా కని కలిపి పెంచుకొచ్చాడు రా నా మిత్రుడు గణపతి. చూడు మన్మధరావు, మనల్ని కసురుకున్న వాళ్ళ దగ్గర ఓర్పుగా ఉంటూ మనల్ని ప్రేమించే వాళ్ళను కసురుకుంటున్నావు. బతకడానికి చేసే పోరాటంలో మనల్ని భరించే వాళ్ళని బాధ పెడుతున్నావు. పదండి, శ్మశానానికి వెళ్ళి గణపతిని తీసుకొద్దాం. రండి.
0: అలాగే మావయ్య. అలాగే.
2: అలాగే బాబాయ్ గారు. అలాగే.
1: రే రే గణపతి.
0: రానాన్న, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం.
3: ఇల్లు, మన ఇల్లు ఎక్కడుందిరా, ఎక్కడుందిరా? ఏనాడైతే ఇక్కడికున్న జీవన మజిలీ కోసం తీసుకొచ్చావో, ఇదే నా ఇల్లు అయింది. మీరంతా ఇక్కడికి ఈ శ్మశానానికి రావాల్సి ఉంటుందిరా. ఇక్కడ చివరి శ్వాస తీసుకొని ఏంట్రా. ఒరే ఒరే మూర్తి, నా దుఃఖం తీరా ఏటవాలని ఉందిరా. మేఘం బరువుని మోయలేనప్పుడు వర్షంలా కురుస్తుంది, మనసు మన బాధను మోయలేనప్పుడు కన్నీరులా జారుతుందిరా.
1: ఒరే మన్మధరావు, మీ నాన్న చెప్పింది నిజమేరా. ఎప్పటికైనా మనం అందరం ఇక్కడకు ఈ కర్మభూమికి రావాలే గాని, మీ నాన్న మళ్ళీ మన ఇంటిలో అడుగు పెట్టడరా. అదేరా, అదే వాడికి జీవన మజిలీ.
4: మీరింతవరకు జీవన మజిలీ నాటిక విన్నారు. రచన శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు పాత్రధారులు: రామచంద్రమూర్తి శ్రీ కె శేషగిరిరావు, మన్మధరావు శ్రీ దుద్దుపూడి త్రినాథరావు, పంకజం శ్రీమతి డి జయలక్ష్మి, గణపతి శ్రీ బొడ్డేటి జగన్నాథరావు, మురళి శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, వనజ శ్రీమతి ఎస్ మాధవి కల్పన. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

కార్యక్రమంలో తరువాత ముందడుగు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. గీత రచన వేటూరి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

नुर्वशक्का।